సవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెర్ట్జ్ పై మా ప్రభాత ప్రసారానికి స్వాగతం. శక సంవత్సరం 1948 ఆషాఢమాసం 26వ రోజు క్రీస్తు శకం 2026 జూలై నెల శుక్రవారం వింటున్న మా ప్రియ శ్రోతలకు శుభోదయం.

0: చరిత్ర పుటల్లు ఈరోజు ఇంటర్నేషనల్ జస్టిస్ డే జరుపుకుంటున్నా. ప్రతి సంవత్సరం జూలై 17న అంటే ఈరోజు అంతర్జాతీయ న్యాయ దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. అంతర్జాతీయ నేర న్యాయ వ్యవస్థకు మద్దతు ఇవ్వడానికి, బాధితులకు న్యాయం అందించే ఆవశ్యకతపై అవగాహన పెంచడానికి ఈ రోజును పాటిస్తారు. 1998 జూలై 17న అంతర్జాతీయ క్రిమినల్ కోర్ట్ ఏర్పాటుకు సంబంధించిన రోమ్ శాసనం ఆమోదించబడింది. దీని జ్ఞాపకార్థమే ప్రతి ఏటా ఈ తేదీన ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. యుద్ద నేరాలు, మానవత్వానికి వ్యతిరేకంగా జరిగే నేరాలు, అలాగే మారణహోమం వంటి తీవ్రమైన నేరాలకు పాల్పడే వారిని బాధ్యులను చేయడం ప్రధాన లక్ష్యం. అంతర్జాతీయ న్యాయ సంస్థానం ఐసీజే మరియు అంతర్జాతీయ క్రిమినల్ కోర్ట్ ఐసీసీ వంటి సంస్థల ప్రాముఖ్యతను గుర్తించడం మరియు మానవ హక్కుల రక్షణను ప్రోత్సహించడం దీని ముఖ్య ఉద్దేశం.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం.

0: నిలిపిబడించదముటిని ప్రాణ సుమందులు నిలిపిబడించదము గణిత దాసరంగులు మాటి సుఖములు మాకిరుము గణిత దాసరంగులు మాటి సుఖములు మాకిరుము
1: మీరు ఇంతవరకు దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి సింహపూరి ఎఫ్ఎం కేంద్రం సమయం 6:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: మీరింతవరకు అర్చనలు, దేవి భక్తి గీతాలు మరియు నాటకేకాలం విన్నారు. ఆకాశవాణి సింహపూరి ఎఫ్ఎం కేంద్రం సమయం 6:30 సూక్తి సుధా కార్యక్రమం వింటారు. వ్యాఖ్యాత షేక్ మక్బూల్ అహ్మద్.
1: శ్రోతలకు ముందుగా అస్సలాము అలైకు. దైవ శుభాలు మనందరిపై వర్షించునుగాక. ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశం దేశం పట్ల ప్రేమ ఇస్లామియా దృక్పథంలో. మానవుడు ఏ భూభాగంలోనైతే జన్మిస్తాడో ఆ భూభాగం పట్ల అతడు స్వాభావికంగానే ప్రేమను కలిగి ఉంటాడు. తన జన్మభూమికి చెందిన మట్టి సువాసన అతడికి అన్నింటికంటే ప్రియమైనదిగా అనిపిస్తుంది. బాల్యం నుంచి తనకు సన్నిహితంగా ఉన్న వదనాలను ఊహ తెలిసినప్పటి నుంచి తాను నిరంతరాయంగా వింటూ వస్తున్న స్వరాలను, ఏ పరిసరాలైతే తాను పెరిగి యవనవస్థకు చేరుకుంటాడో అన్నీ అతడికి ఎంతో ప్రియమైనవిగా నిలిచిపోతాయి. వాటిలో అతడు మమేకమవుతాడు, వాటిని సొంతవిగా భావిస్తాడు. ఆ స్వంత భావన ద్వారా అతడి ఆత్మ సంతృప్తి చెందుతుంది. కేవలం ఆత్మ మాత్రమే కాకుండా మానవుడి శరీరం సైతం తన మాతృభూమికి చెందిన వాతావరణాన్నే కోరుకుంటుంది. మానవుడి శరీరం అతడు పుట్టి పెరిగిన మాతృభూమికి చెందిన పరిసరాలకు, గాలికి, నీటికి, ఆహార పదార్థాలకు అలవాటు పడిపోతుంది. అవే ఆ వ్యక్తి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఆత్మ శరీరం రెండూ కోరుకునే అంశాల పరిపూర్తికై మానవుడికి తన మాతృభూమి అవసరం ఏర్పడుతుంది. ఇస్లాం తనను తాను స్వాభావిక ధర్మంగా అభివర్ణించుకుంటుంది. అది మానవుడి స్వాభావిక అవసరాలను నిరోధించదు. కనుక ఒక వ్యక్తి తన దేశం పట్ల స్వాభావికమైన ప్రేమను కలిగి ఉండటం పట్ల ఇస్లాం ఎంతమాత్రం అభ్యంతరం వ్యక్తం చేయదు. స్వయంగా దైవ ప్రవక్త హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మక్కా నుండి మదీనాకు హిజ్రత్ వలస చేసి వెళ్లే సమయంలో ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం కళ్ళనీళ్ల పర్వంతమయ్యాయి. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం నోటి నుంచి ఈ పలుకులు వెలువడసాగాయి. ఓ మక్కా, దైవ సాక్షిగా నీవు నాకు ప్రపంచంలో అన్నింటికంటే ప్రియమైన దానివి. ఒకవేళ నీ నివాసులు నన్ను వెళ్ళగొడినట్లయితే నేను నిన్ను ఎంతమాత్రం విడిచిపెట్టేవాడిని కాను. పైన పేర్కొనబడిన దైవ ప్రవక్త హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పలుకులు తన మాతృభూమి పట్ల స్వాభావికమైన ప్రేమకు సంబంధించిన చైతన్యం మానవుడి నైజంలోనే ఉంచబడి ఉంది. చివరకు పరిపూర్ణ మానవులైన దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సైతం తమకు సన్నిహితమైన పరిసరాలను, వాతావరణాన్ని, వీధులను ప్రేమించారు. దైవ ప్రవక్త తమ మాతృభూమి విషయంలో తమ బాధ్యతలను నిర్వర్తించే స్ఫూర్తిని కలిగి ఉండేవారు. దైవ ప్రవక్తగా దైవం తరపు నుండి బాధ్యత మోపడానికి ముందరి కాలంలో దైవ ప్రవక్త హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అరేబియాకు చెందిన పీడితులకు సహకారం అందించే విషయంలో ఒక ఓడంబడికను రూపొందించడంలో పాలు పంచుకున్నారు. దైవ ప్రవక్తగా దైవం తరపున నియుక్తులైన తర్వాత కూడా దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా పలికేవారు. ఇప్పుడు ఒకవేళ అటువంటి ఒడంబడిక ఏదైనా చేసే పక్షంలో నేను అందుకు సిద్ధంగా ఉన్నాను అని. దైవ ప్రవక్తలు తమ తమ జాతుల వద్దకు ప్రభవించబడ్డారని, వారు తమ జాతులకు చెందిన భాషలోనే మాట్లాడేవారని, సందేశమిచ్చేవారని ఖురాన్లో పేర్కొనబడింది. ఎందుకంటే ఏ జాతికి చెందిన ప్రజలైనా తమ జాతికి చెందిన వ్యక్తి పలికే మాటలని శ్రద్ధగా, గౌరవపూర్వకంగా ఆలకిస్తారు. అలాగే తమ భాషలో ఇవ్వబడే సందేశాన్ని బాగా అర్థం చేసుకోగలుగుతారు. తమ భాష పట్ల, తమ జాతికి చెందిన వ్యక్తి పట్ల ప్రజలు స్వాభావికంగానే ప్రేమను కలిగి ఉంటారు. అయితే గుర్తుంచుకోవాల్సిన ముఖ్య విషయం ఏమిటంటే, ఇస్లాం దృష్టిలో మాతృభూమి పట్ల లేక స్వదేశం పట్ల ప్రేమ అనేది కేవలం ఒక స్వాభావిక సత్యం మాత్రమే. అంతేగాని ఒకవేళ ఒక వ్యక్తికి తన మాతృభూమి లేదా స్వదేశం ప్రపంచమంతటిలోనూ ప్రియమైనదిగా గోచరించినట్లయితే, నిజంగానే ఆ భూభాగం ప్రపంచంలోనే అన్నింటికంటే ప్రియమైనదిగా ఇస్లాం పరిగణించదు. ఇస్లాం వ్యక్తికి తన దేశాన్ని ప్రేమించుకునేందుకు అనుమతి అయితే ఇచ్చింది, కానీ పరదేశాన్ని లేదా పరదేశీయులను ద్వేషించేందుకు మాత్రం అనుమతించదు.
0: మీరింతవరకు షేక్ మక్బూల్ అహ్మద్ గారి వ్యాఖ్యానంలో సూక్తి సుధా కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం పొలం కబుర్లో.

0: బొప్పాయి సాగులో మేలైన యాజమాన్య పద్ధతుల గురించి తెలుసుకుందాం. బొప్పాయి ఉష్ణ మండలపు పంట. వేసవిలో 32 నుంచి 38 డిగ్రీల సెల్సియస్ ఉండే ప్రదేశాల్లో బాగా పెరుగుతుంది. రాత్రి ఉష్ణోగ్రత 12 నుంచి 14 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువ ఉంటే తట్టుకోలేదు. బొప్పాయి పంటకు నీరు నిలవని సారవంతమైన ఎర్రగరప నేలలు, తేలికపాటి నల్ల భూములు అనుకూలమైనవి. నేలలో ఉదజని సూచిక 6.5 నుంచి 7 వరకు ఉండాలి. నీరు నిలిచే నేలలు, అధిక చౌడు ఆమ్ల భూములు ఈ పంటకు పనికిరావు. బొప్పాయిలో అనేక రకాలున్నాయి. వీటిలో ముఖ్యంగా ఆడ మగ పూలు వేరువేరుగా పూసే మొక్కలు అంటే ఏక లింగాశ్రయ జాతి. అదే విధంగా ఆడ పుష్పాలు, ద్విలింగ పుష్పాలు కలిగిన మొక్కలు ద్విలింగాశ్రయ జాతి ముఖ్యమైనవి. వాషింగ్టన్ కో 1, కో 2, కో 4, కో 5, కో 6, పూసా డ్వార్ఫ్, పూసా జైంట్, పూసా ననా, హనీడ్యూ రకాలు ఏక లింగాశ్రయ జాతికి చెందినవి. కూర్గెనిడ్యూ, సోలో, కో 3, కో 7, పూసా మెజెస్టీ, పూసా డెలీషియస్, తైవాన్ రెడ్ లేడీ, సన్ రైజ్ పోలో, సూర్య, ఆర్క ప్రభాత్ రకాలు ద్విలింగాశ్రయ జాతికి చెందినవిగా చెప్పుకోవచ్చు. వాషింగ్టన్ పండ్లు పెద్దవిగా అండాకారంలో తక్కువ గింజలతో తీయటి గుజ్జును కలిగి ఉంటాయి. ఆకు తొడిమ కాండపు కణుపుల మధ్య నీలిరంగులోను, పూలు ముదురు పసుపు పచ్చగాను ఉంటాయి. సోలో రకానికి చెందినవైతే పండ్లు చిన్నవిగా ఎక్కువ పలకలు కలిగి గుజ్జు నారింజ రంగులో ఉండి ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి. కో 1 రకమైతే పండ్లు మధ్యస్థంగా గోళాకారంలో ఉండి నారింజ పసుపు రంగు గుజ్జును కలిగి ఉంటాయి. కో 2 రకమైతే పపేయన్ తీయుటకు అనువైనవి. పండ్లు పెద్దవిగాను ముదిరిన తర్వాత లేత పచ్చ రంగును కలిగి ఉంటాయి. వీటి గుజ్జు మెత్తగాను రసభరితమై తీయగా ఉంటుంది. కో 3 ఈ రకమైతే పండ్లు మధ్యస్థంగా ఉండి ఎరుపు రంగు కలిగిన రుచికరమైన గుజ్జుతో ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి. కో 4 అయితే ఆకు తొడిమ చెట్ల కణుపులు ఉదారంగులో ఉంటాయి. పండ్లు మధ్యస్థ లావు గోళాకారంలో గుజ్జు పసుపు ఊదారంగు కలయికతో ఉంటుంది. కో 5 అయితే వాషింగ్టన్ నుండి ఎంపికైన రకమిది, పపైన్ కు అనువైంది. కో 6 పూసా మెజెస్టీ నుండి ఎంపికైన పొట్టి రకమిది, పండ్లు పెద్దవిగా ఉంటాయి. కో 7 ఇవి పండ్లు కోలాగా ఉండి గుజ్జు ఎరుపు రంగుతో ఎక్కువ తీపిని కలిగి ఉంటాయి. పూసా డెలీషియస్ అయితే పండ్లు సువాసన కలిగి నారింజ రంగు గుజ్జుతో మధ్యస్థంగా ఉంటాయి. పూసా మెజెస్టీ పండ్లు గోళాకారపు మధ్యస్థ సైజును కలిగి ఉంటాయి. కండ గట్టిగాను చాలా కాలం నిల్వ ఉంటుంది. పూసా జైంట్ అయితే పండ్లు ఆకర్షణీయంగా పెద్దగా దృఢంగా ఉండి గాలి వానలకు కొద్ది వరకు తట్టుకుంటాయి. ఈ కాయలు వంటకు కూడా ఉపయోగిస్తారు. పూసా డ్వార్ఫ్ అయితే ఇది చూడడానికి పొట్టి రకం. పండ్లు మధ్యస్థంగా అండాకారంలో ఉంటాయి. పెరటి తోటల్లో ఈ రకం వేసుకోవచ్చు. రెడ్ లేడీ 786 ఇది తైవాన్ హైబ్రిడ్ రకము. పండ్లు ఆకర్షణీయంగా పెద్దవిగా ఉండి నారింజ రంగు కలిగిన గుజ్జుతో తీయగా చాలా కాలం నిల్వ ఉంటాయి. అలాగే ఎక్కువ దిగుబడిని కూడా ఇస్తాయి. దూర ప్రాంతాల రవాణాకు అనువైన రకమిది, తెగుళ్లను మాత్రం తట్టుకోలేదు. సన్ రైజ్ సోలో రకమైతే నారింజ రంగు గుజ్జును కలిగి మంచి రుచిగల కాయలను ఇస్తుంది. సూర్య ఇది మంచి రుచిని కలిగి ఎక్కువ కాలం నిల్వ ఉండే రకము. ఆర్క ప్రభాత్ అయితే పండు బరువు 1.2 కిలోల వరకు ఉండి గుజ్జు నారింజ రంగులో తీయగా ఉంటుంది. కాయలు 10 నుంచి 12 రోజుల వరకు నిల్వ ఉంటాయి. విత్తనం ద్వారా ప్రవర్ధనం చెందుతుంది. పండు నుంచి తీసి ఆరబెట్టిన విత్తనాలను 45 రోజుల్లో విత్తుకోవాలి. హైబ్రిడ్ రకాలైతే పండ్ల నుంచి తీసిన విత్తనాలను ప్రవర్ధనానికి వాడకూడదు. బొప్పాయిలో నారు పెంపకం దశ చాలా ముఖ్యమైనది. ఈ పంటకు వైరస్ తెగుళ్ల ఉధృతి ఎక్కువగా ఉండడం వలన దీనిని నారు దశ నుంచే అరికట్టేందుకు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇందుకుగాను నారును రసం పిలిచే పురుగులు చొరబడలేని నైలాన్ వలలో పెంచుకోవాలి. 40 నుంచి 60 మెషు అంటే 0.07 నుంచి 0.10 మిల్లీమీటర్ల కన్నా తక్కువ రంధ్రం గల పరిమాణం వలలను ఉపయోగించుకోవాలి. ఎకరాకు డైయీషియస్ రకాలకు 100 గ్రాములు మరియు గైనో డైయీషియస్ రకాలకు 20 గ్రాముల విత్తనం సరిపోతుంది. విత్తనాన్ని 22.5 x 15 సెంటీమీటర్ల నుంచి 150 గేజ్ మందంగల పాలిదిన సంచుల్లో పశువుల ఎరువు ఇసుక మట్టితో నింపాలి. ఇలానే కాకుండా మట్టి, వానపాముల ఎరువు మరియు వర్మిక్యులైట్లను సమపాళ్లలో కలుపుకొని ఈ మిశ్రమానికి ట్రైకోడర్మా హరిజియానం జీవ శిలీంద్ర నాశనిని కలుపుకొని నారును పెంచుకోవచ్చు. బొప్పాయి విత్తనాలను 1 సెంటీమీటర్ లోతు మించకుండా విత్తుకోవాలి. అధిక వర్షాలు నమోదయ్యే ప్రాంతాలలో పాలిథిన్ సంచులను ఎత్తు మడులపై అమర్చుకోవాలి. ఈశాన్య ఋతుపవనాల వలన అధికంగా వర్షపాతం నమోదయ్యే రాయలసీమ జిల్లాల్లో అక్టోబర్ నవంబర్ మాసాల్లో అధికంగా వర్షాలు పడతాయి. కాబట్టి నవంబర్ మాసంలో బొప్పాయి పంటను ఎత్తు మడులు మరియు మల్చింగ్ పద్ధతిలో నాటినట్లయితే అధిక దిగుబడులు పొందవచ్చు. బొప్పాయిలో విత్తనాల నిల్వ కొరకు 6-8% తేమ కలిగిన విత్తనాలను పాలీ అల్యూమినియం ప్యాకెట్లో 15 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద అత్యధికంగా 18 నెలల వరకు నిల్వ చేసుకోవచ్చు. నాటే విషయానికొస్తే భూమిని 30-40 సెంటీమీటర్లు లోతుగా దున్నుకోవాలి. దీని వలన భూమి ద్వారా వ్యాపించే చీడపీడలను అరికట్టవచ్చు. తొలకరి వర్షాలకు గొర్రుతో 3-4 సార్లు మెత్తగా దున్ని మొక్కల మధ్య ఎటు చూసినా 1.8 మీటర్ల దూరం ఉండేటట్లు గుంతలు తీసుకోవాలి. మొక్కలు నాటే 15 రోజుల ముందు 40x40x40 సెంటీమీటర్లు గుంతలు తీసుకోవాలి. పై మట్టికి 5 కిలోల పశువుల ఎరువు, 1 కిలో వేపపిండి, 20 గ్రాముల అజోస్పైరిల్లం, 20 గ్రాముల ఫాస్ఫోబాక్టీరియా వేసి బాగా కలిపి గుంతలు నింపుకోవాలి. అధిక వేసవిలో మరియు అధిక వర్షాలు పడే సమయాల్లో ఈ పంటను నాటకూడదు. 45-60 రోజుల వయసున్న 15 సెంటీమీటర్ల పొడవున్న మొక్కలను గుంతలలో సాయంత్రం పూట మాత్రమే నాటుకోవాలి. గైనో డైయీషియస్ రకాలలో గుంతకు 1 మొక్క, డైయీషియస్ రకాలలో 3 మొక్కల చొప్పున నాటుకోవాలి. డైయీషియస్ రకాలలో 4-5వ నెలలో పూతకు వచ్చిన తర్వాత ప్రతి 26 మొక్కలకు 1 మొగ మొక్క చొప్పున వదిలేసి మిగిలిన మగ మొక్కలను తీసివేయాలి. బొప్పాయిలో పాల సేకరణ విషయానికొస్తే 70-90 రోజుల వయసున్న కాయకు పొడవున 4 వైపులా 3 మిల్లీమీటర్ల లోతు ఉండేలా పదునైన వెదురు పుల్లతో ఘాటును పెట్టాలి. ఉదయం 8-9 గంటల లోపు ఈ పనిని చేయాలి. కొబ్బరి చిప్పల్లో గాని అల్యూమినియం లేదా గాజు పాత్రల్లో ఈ కారే పాలను సేకరించాలి. 1 కాయ నుంచి 4 రోజుల వ్యవధిలో 4 సార్లు సేకరించి లీటర్ పాలకు 0.5% పొటాషియం మెటాబైసల్ఫేట్ ను కలిపి 38 డిగ్రీల సెల్సియస్ కన్నా తక్కువ ఉన్న ఎండలో శుభ్రంగా ఆరబెట్టాలి. పాలని పొరలు పొరలుగా వచ్చే వరకు ఆరనిచ్చి మెత్తని పొడిగా చెయ్యాలి. దీన్ని పాలిదిన సంచుల్లో నిల్వ చేసుకోవచ్చు. జూలై ఆగస్టు నెలల్లో పాల ఉత్పత్తి ఎక్కువగా ఉంటుంది. కో 2 కో 5 రకాలు పపేయన్ తీయడానికి అనువైనవి. 1 మొక్క నుంచి సంవత్సరానికి 700-800 గ్రాముల ఎండు పపేయన్ లభ్యమవుతుంది. పాలను సేకరించిన తర్వాత బొప్పాయి కాయలను టూటీ ఫ్రూటీ తయారీకి ఉపయోగించుకోవచ్చు.
1: మీరు ఇంతవరకు పొలం కబుర్లు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. సమయం 6:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. అలాగే 6:55 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎస్ మణి. ముఖ్యాంశాలు. ఆధునిక జీవన విధానంలో మానసిక ఒత్తిడిని తగ్గించేందుకు ఆధ్యాత్మికత అవసరమన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఆంధ్రప్రదేశ్లోని నరసరావుపేటలో ఈరోజు జరిగే రుణమేళా కార్యక్రమంలో పాల్గొననున్న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్. క్రీడల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యమిస్తుందని తెలిపిన ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్లోని పోలవరం ప్రాజెక్టును 2027 మార్చి నాటికి పూర్తి చేస్తామని వెల్లడించిన కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ. ఇక వార్తల్లోని వివరాలు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో తొలిసారిగా నిర్వహించిన జగన్నాథ రథయాత్రలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిన్న పాల్గొన్నారు. వెంకటపాలెం వద్ద సంప్రదాయ క్రతువు ప్రకారం బంగారు చీపురుతో రథం ముందు శుభ్రపరిచి రథయాత్రను ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన సభలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఆధునిక జీవన విధానంలో మానసిక ఒత్తిడిని తగ్గించి ప్రశాంతతను అందించేది ఆధ్యాత్మికతే అని అన్నారు. ప్రతి ఏడాది అమరావతిలో జగన్నాథ రథయాత్రను నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి తెలియజేస్తూ,
1: మొట్టమొదటిసారిగా అమరావతిలోనే రథయాత్ర ప్రారంభించాం. ఈ రథయాత్రలో భాగస్వాములైన మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. భారతదేశ చరిత్రలో జగన్నాథ రథయాత్రకి ఎంతో ప్రత్యేకత ఉంది. అలాంటి రథయాత్రని మొట్టమొదటిసారిగా మన అమరావతిలో నిర్వహించుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది.
0: టీజీ20 లీగ్ విజేతగా నిలిచిన హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ జట్టు తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డిని నిన్న మర్యాద పూర్వకంగా కలిసింది. ఈ సందర్భంగా జట్టు సభ్యులను ముఖ్యమంత్రి అభినందించి నగదు చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం క్రీడల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు. రాష్ట్రానికి ప్రత్యేక క్రీడా విధానాన్ని తీసుకువచ్చామని, ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు నగదు ప్రోత్సాహకాలతో పాటు ప్రభుత్వ ఉద్యోగాలు కూడా కల్పిస్తున్నామని చెప్పారు. క్రీడా మౌలిక వస్తువుల అభివృద్దిపై దృష్టి సారించామని, క్రీడా విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేశామని, గచ్చిబౌలి స్టేడియాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ది చేస్తామని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరులో నిర్మాణంలో ఉన్న శంకర్ విలాస్ పైవంతెన పనులను నిర్ణీత గడువులో పూర్తి చేస్తామని

0: కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. గుంటూరులో పైవంతన నిర్మాణ పనులను అధికారులతో కలిసి ఆయన నిన్న పరిశీలించారు. అనంతరం కేంద్ర మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ నిర్మాణ పనుల్లో ఎదురవుతున్న సమస్యలను త్వరలోనే పరిష్కరించి నిర్మాణాన్ని వేగవంతం చేస్తామని చెప్పారు. ఈ వంతెన పూర్తయితే గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గుతుందని మంత్రి తెలియజేస్తూ,
1: డిఫికల్ట్ పార్ట్ అంతా కూడా పిల్లర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ క్లియర్ చేసుకున్నాం. కింద పిల్లర్ చేయటం, రెండు మూడు పిల్లర్స్ ఉన్నాయి, అవి అయిపోతాయి. మెటీరియల్ ఇష్యూస్ ఉన్నాయి, గ్రావెల్ ఇష్యూస్ ఉన్నాయి, తర్వాత కొంత స్టీల్ కావాల్సినటువంటి సైజెస్ రాడ్స్ దొరకని ఇష్యూస్ ఉన్నాయి. ఇవన్నిటినీ సార్ట్అవుట్ చేసుకుని ఏ విధంగా చేయాలి అవన్నీ చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో మేము ఇచ్చిన టైం ఏదైతే ఉందో దానికి అవసరమైతే రెండు మూడు వారాల ముందే కంప్లీట్ చేసి నెక్స్ట్ జులై ఎండింగ్ 2027 నెక్స్ట్ ఇయర్ కల్లా టైంకి ఎట్టి పరిస్థితులు ఇస్తామని మేము అందరికీ తెలియజేసుకుంటాం.
0: ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లా నరసరావుపేటలో జరిగే రుణమేళా కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు పాల్గొంటారు. ఈ సందర్భంగా నరసరావుపేటలోని కోడెల శివప్రసాద్ క్రీడా ప్రాంగణంలో ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణ దేవరాయలు నిన్న పరిశీలించారు. ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖల సమన్వయంతో ఏర్పాట్లు చేశామని అధికారులు తెలిపారు. ప్రజల భద్రతతో పాటు వన్యప్రాణుల సంరక్షణకు రాష్ట ప్రభుత్వం సమాన ప్రాధాన్యం ఇస్తుందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. రాష్టంలోని పలమనేరు ప్రాంతాల్లో ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్న అడవి ఏనుగులను విజయవంతంగా పట్టుకున్న అటవీశాఖ అధికారులు సిబ్బందిని ఉప ముఖ్యమంత్రి అభినందించారు. దాదాపు నెల రోజుల పాటు చేపట్టిన ప్రత్యేక ఆపరేషన్లో డ్రోన్లు, కెమెరాలు, 5 కుంకి ఏనుగుల సహాయంతో ఏనుగును సురక్షితంగా బంధించినట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్లోని పోలవరం ప్రాజెక్టును 2027 మార్చి నాటికి పూర్తి చేస్తామని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవరం తెలిపారు. బీజేపీ రాష్ట నాయకులతో కలిసి పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించి అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం కేంద్ర మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ ప్రాజెక్టు పనులు ఇప్పటికే 89% పూర్తయ్యాయని చెప్పారు. గోదావరి, నాగావళి నదుల అనుసంధానాన్ని కూడా అమలు చేస్తామని కేంద్ర మంత్రి తెలియజేస్తూ,
2: పోలవరం ప్రాజెక్టు మీద ముందు ఖర్చు పెట్టిన ప్రతి ఒక్క రూపాయిని కూడా విడుదల చేసి అదనంగా 2 సంవత్సరాల కాలంలో దాదాపు 8,300 కోట్ల రూపాయలని 2 సంవత్సరాల వ్యవధిలో మాత్రమే కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది అనేటువంటి విషయం మనంతా కూడా గ్రహించాలి. ఇంత పెద్ద ఎత్తున నిధులు కేటాయించిన సందర్భాన్ని బట్టి పోలవరం ప్రాజెక్టు మీద కేంద్ర ప్రభుత్వానికి, నరేంద్ర మోడీ గారికి ఎంత చిత్తశుద్ధి ఉన్నది అనేటువంటి విషయం మనంతా కూడా అర్థం చేసుకోవాలి.
0: ఉన్నత విద్యాసంస్థల్లో విద్యార్థులు గుర్తింపు ఆధారంగా వివక్షకు గురికాకుండా శాశ్వత పరిష్కారం కోసం రాష్ట ప్రభుత్వం చట్టం తీసుకురానుందని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. తెలంగాణ ఉన్నత విద్యలో గుర్తింపు ఆధారిత వివక్ష నివారణ బిల్లు 2026 రూపకల్పనపై ఏర్పాటైన మంత్రివర్గ ఉప సంఘం హైదరాబాద్లోని రాష్ట సచివాలయంలో నిన్న సమావేశమైంది. సమావేశం అనంతరం ఉప ముఖ్యమంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ, రోహిత్ వేముల వంటి ఘటనలు పునరావృతం కాకుండా వివక్షరహిత విద్యా వాతావరణం కల్పించేందుకు ఈ బిల్లును రూపొందిస్తున్నామని చెప్పారు. ప్రజాభిప్రాయ సేకరణ అనంతరం బిల్లును త్వరలోనే శాసనసభలో ప్రవేశపెడతామని చెప్పారు. విజయనగరం జిల్లాను ఆంధ్రప్రదేశ్లోని ఆదర్శ జిల్లాగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని జిల్లా ఇన్ఛార్జి హోంశాఖ మంత్రి వంగల్పూడి అనిత తెలిపారు. విజయనగరంలో నిర్వహించిన జిల్లా సమీక్షా కమిటీ సమావేశంలో మంత్రి నిన్న పాల్గొన్నారు. జలధార, జలహారతి కార్యక్రమం ద్వారా జిల్లాలో భూగర్భ జలాల మట్టం పెరగడంతో పాటు నీటి నిల్వ సామర్థ్యం మెరుగుపడిందని ఈ సందర్భంగా మంత్రి తెలియజేస్తూ,
3: జలధార కార్యక్రమం ద్వారా వచ్చిన ప్రతి ఒక్క నీటి బొట్టుని కూడా ఒడిసి పట్టుకోవాలి, దానికి సంబంధించి భూగర్భ జలాలని పెంచాలి, వ్యవసాయానికి కానీ రేపొద్దున తాగునీటికి కానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలి అనుకునేటప్పుడు కంపల్సరీగా ఇప్పటి వరకు ఇరిగేషన్ ట్యాంక్స్ అన్నింటినీ కూడా మనం డిసిల్టేషన్ చేయాలి అని ఒక మంచి కాన్సెప్ట్ లో పెట్టుకుంటే, విజయనగరం జిల్లాలో చూసుకుంటే దగ్గర 8,059 ఎంఐ ట్యాంక్స్ ఉన్నాయి, దానిలో దగ్గర 6,446 ట్యాంక్స్ శాంక్షన్ అయింది, శాంక్షన్ అయిన వీరిలో కూడా 6,424 ట్యాంక్స్ కంప్లీట్ చేసుకోవడం జరిగింది.
0: ఢిల్లీలో జరుగుతున్న భారత్ టెక్స్ 2026 అంతర్జాతీయ ప్రదర్శనలో ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ లేపాక్షి పెవిలియన్ను రాష్ట చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ఎస్ సవిత సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట హస్తకళలు చేనేత ఉత్పత్తులకు ఆదరణ లభిస్తుందన్నారు. లేపాక్షి పెవిలియన్కు దేశీయ అంతర్జాతీయ కొనుగోలుదారుల నుంచి 120కి పైగా వ్యాపార విచారణలు వచ్చినట్లు వెల్లడించారు. కళాకారులకు మరిన్ని మార్కెట్ అవకాశాలు కల్పిస్తూ చేనేత హస్తకళల అభివృద్దికి రాష్ట ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి ఎస్ సవిత తెలిపారు. వాతావరణం. వాయువ్య బంగాళాఖాతం దానిని ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశా పశ్చిమ బెంగాల్ తీరాల్లో అల్పపీడనం ఏర్పడిందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. కోస్తాంధ్ర నుంచి తెలంగాణ మహారాష్ట వరకు ద్రోణి విస్తరించి ఉందని, దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో ఈరోజు మేఘావృత వాతావరణంతో పాటు పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది. అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో రానున్న 3 రోజుల పాటు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్ను ఆహార శుద్ది పరిశ్రమ కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని పరిశ్రమలు వాణిజ్య శాఖ మంత్రి టీజీ భరత్ తెలిపారు. ఢిల్లీలో జరిగిన ఫుడ్ వరల్డ్ ఇండియా 2026 సదస్సులో మంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో ఆంధ్రప్రదేశ్ 9% వాటాతో అగ్రస్థానంలో ఉందన్నారు. సుదీర్ఘ తీర ప్రాంతం, రేవులు, విమానాశ్రయాలు, ఫుడ్ పార్కులు, కోల్డ్ స్టోరేజ్ వంటి మౌలిక వస్తులతో పెట్టుబడిదారులకు ఆంధ్రప్రదేశ్ గమ్యస్థానంగా మారిందని మంత్రి వివరించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆధునిక జీవన విధానంలో మానసిక ఒత్తిడిని తగ్గించేందుకు ఆధ్యాత్మికత అవసరమన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఆంధ్రప్రదేశ్లోని నరసరావుపేటలో ఈరోజు జరిగే రుణమేళా కార్యక్రమంలో పాల్గొననున్న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్. క్రీడల అభివృద్దికి తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని తెలిపిన ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్లోని పోలవరం ప్రాజెక్టును 2027 మార్చి నాటికి పూర్తి చేస్తామని వెల్లడించిన కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
4: సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః జతిన శర్మ. అథ వార్తాః. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అద్య హరియాణా చండీగఢ పంజాబ్ స్థలానాం యాత్రయై నిర్గమిష్యతి. అత్రావసరే ప్రధానమంత్రి హరియాణాయాః జింద రైల స్థానకే జింద సోనిపత క్షేత్రయోః భారతస్య ప్రథమాయ హైడ్రోజన సంచాలిత రైలయానాయ హరిత పతాకాం ప్రదర్శయిష్యతి. అనేనైవ సహ శ్రీమోదీ జింద నగరస్థే ఏకలవ్య క్రీడాంగణే 7,14,000 కోటి రూప్యకాణాం విభిన్నానాం వికాసాత్మక పరియోజనానాం శిలాన్యాసం ఉద్ఘాటనం చ విధాస్యతి. ప్రథమస్య హైడ్రోజన సంచాలిత రైలయానస్య అయం శుభారంభః రైలక్షేత్రే స్వచ్ఛ సతత వికాసాయ కశ్చన మహత్వపూర్ణః పదక్షేపో వర్తతే. జిందనగరాత్ ప్రధానమంత్రి చండీగఢం ప్రతి ప్రస్థాస్యతి. యత్ర అపరాహ్నే పాదోన ద్వివాదనే సహ 7,14,000 రూప్యతోప్యధికానాం విభిన్నానాం వికాసాత్మక పరియోజనానాం ఆధారశిలాం స్థాపయిష్యతి. అత్రావసరే సహ జనసభామపి సంబోధయిష్యతి. తతః పరం ప్రధానమంత్రి పంజాబస్య జాలంధర నగరం ప్రతి గమిష్యతి. యత్ర సహ 7,74,500 రూప్యకాణాం నైకాసాం వికాస పరియోజనానాం శిలాన్యాసం ఉద్ఘాటనం చ కరిష్యతి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఖతర దేశస్య అమీర్ షేఖ్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీ ఇత్యనేన సహ దూరభాషేణ సంవాదం అకరోత్. అథ ఫాదర్ అమీర్ షేఖ్ హమద్ బిన్ ఖలీఫా అల్ థానీ ఇత్యస్య నిధనం ప్రతి శోక సంవేదనాః ప్రేషితవాన్. సామాజిక సంచార పటలే ప్రకాశితే ఏకస్మిన్ సందేశే ప్రధానమంత్రి అవదత్ యత్ ఖతర్ దేశస్య ఫాదర్ అమీర్ ఇత్యేతస్య స్థాయి రిక్తం భారత ఖతర్ దేశయోః మధ్యే సామరిక సహభాగితాం సుదృఢాం కర్తుం అగ్రేపి మార్గదర్శనం కరిష్యతి. असौ भारतस्य प्रतीतस्य अतिस्नेहं कतरदेशे स्थित भारतीय समुदायं प्रतीतस्य आत्मीय भावं भारत कतर संबंधान सुदृढीकर्तुं तस्य दृढ प्रतिबद्धतां च स्मृतवान्। जुलाई मासस्य 20 दिनांके आरभ्यमाणात् संसदः प्रावृत सत्रात् प्राक्

0: भारतीय जनता पार्टी इत्येतस्य नेतृत्वयुता एनडीए इति संयुतिः अद्य सहयोगिदलानां वरिष्ठमन्त्रिभिः सह उपवेशनं करिष्यति। अस्य उपवेशनस्य अध्यक्षतां रक्षामन्त्री राजनाथ सिंहः करिष्यति। अस्मिन् उपवेशने प्रावृढसत्राय एनडीए संयुतेः संसदीय कार्ययोजनायाः अन्तिमरूपं निर्धारयिष्यते। अपि च संयुतेः विधायी कार्यसूच्याः सहयोगिदलानां परस्पर समन्वयस्य अथ सदने विपक्षस्य प्रभावपूर्ण प्रतिपक्षाय एकीकृत कार्ययोजनायाः विषये विचार विमर्शः भविष्यति। राष्ट्रीय परीक्षा संस्थयास्य वर्षस्य नीट योजितस्य पुनः परीक्षायाः परिणामाः उद्घोषिताः। स्नातक स्तरीय चिकित्सा दंत चिकित्सा आयुष सहैव तत्सम्बद्ध पाठ्यक्रमेषु प्रवेशाय 11 लक्षाधिकाः अभ्यर्थिनः अर्हाः अभवन्। सर्वेषाम् अभ्यर्थिनाम् अंकपत्राणि तावत् आधिकारिक संकेतस्थले neet.nta.nic.in इत्यत्र उपलब्धानि सन्ति। केन्द्रीय गृहमन्त्री अमितशाहः अद्यारभ्य त्रिदिवसीय यात्रायै पश्चिम बंगाल राज्यं गमिष्यति। सूत्रानुसारं यात्रावधौ सः सीमा सुरक्षायाः प्रशासनस्य विधिव्यवस्थायाः विकासात्मक कार्यक्रमेषु भागं निर्वक्ष्यति। श्वः श्रीशाहः सिलिगुड़ी क्षेत्रस्य जुमागाछिति सीम्नि गत्वा सीमा सुरक्षाबलस्य सैनिकैः साकं सम्भाषणमपि विधास्यति। पुरुष क्रिकेट क्रीडायां त्रि-एकदिवसीय श्रृंखलायाः द्वितीय स्पर्धायां इंग्लैंड दलेन गतरात्रौ कार्डिफ नगरस्य सोफिया गार्डन्स इत्येतस्मिन् क्रीडांगणे भारतदलं चतुर्स्तोभैः पराजितम्। जो रूट उत्तम प्रदर्शनाय स्पर्धायाः श्रेष्ठ क्रीडकः इति सम्मानम् अलभत। अधुना उभे दले रविवासरे लंडन नगरस्य लॉर्ड्स क्रिकेट इत्येतस्मिन् क्रीडांगणे आयोज्यमाने अन्तिमायां निर्णायक श्रृंखलायां परस्परं स्पर्धिष्यतः इति वार्ताः।
1: ఆకాశవాణి సింహపూరి ఎఫ్ఎం కేంద్రం సమయం 7 గంటలు. ప్రసార విశేషాలు. ఈ రోజు ప్రసారమయ్యే కార్యక్రమ వివరాలు వింటారు. తెలుగులో వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. 7:15 శుభోదయం సింహపురి. ఇందులో భాగంగా సింహపురి సమాచారం వింటారు. అనంతరం స్వరార్చన. తర్వాత భారత్లో తయారీ నాణ్యత ఉత్పత్తి గురించి శ్రీ ఎల్హెచ్ ప్రసాద్ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. అనంతరం కథానిక ఈ తరం అమ్మ ప్రసారమవుతుంది. రచన మరియు సమర్పణ శ్రీమతి బమ్మిడిపాటి విజయలక్ష్మి. అనంతరం లలిత గీతాలు. 8 గంటలకు సమాచార ప్రభాత్. 8:15 మార్నింగ్ న్యూస్ ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. 8:30 వార్తా వ్యాఖ్య విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. 8:30 మనోరంజనీ కార్యక్రమం. కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరేటటువంటి సినీ గీతాలు వింటారు. 9:00 హెలో బిరుచి కార్యక్రమం. కార్యక్రమం ఫోన్ ఇన్ అలాగే వాట్సాప్ మెసేజ్ల ద్వారా శ్రోతలు కోరేటటువంటి సినీ గీతాలు వింటారు. 10:00 విజయవాడ కేంద్రం నుంచి కార్యక్రమాలను రిలే వింటారు. 12:30 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు. 12:40 ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి కార్యక్రమాలను రిలే వింటారు. 2:00 మిడ్ డే న్యూస్ ఆంగ్లంలో వార్తలు. 2:15 హిందీలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. 2:30 ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి కార్యక్రమాలను రిలే వింటారు. 5:00 ప్రసార విశేషాలతో మా సాయంకాలం ప్రసారం ప్రారంభం. 5:05 వనితావాణి కార్యక్రమం. 5:30 యువతరంగం. 6:00 హిందీలో వార్తలు. 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. 6:30 గ్రామదర్శిని. ఇందులో భాగంగా సమాచార వేదిక. అనంతరం సముద్ర తీర కథలు ప్రసారమవుతాయి. సమర్పణ మంజులాపాలెట్టి, రచన శ్రీపొట్లూరు సుబ్రహ్మణ్యం, నిర్వహణ శ్రీ తమ్మనం నాగేశ్వరరావు. తర్వాత జానపద గేయాలు వింటారు. 7:00 అలనాటి మధుర గీతం. 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు. 7:15 పాడి పంటలు. ఇందులో భాగంగా మధుమేహం, వ్యాధి నివారణలు, చిరుధాన్యాల పాత్ర గురించి కృషి విజ్ఞాన కేంద్రం గృహ విజ్ఞాన శాస్త్రవేత్త డాక్టర్ ఆర్ సుజాత గారితో పరిచయ కార్యక్రమం ఉంటారు. పరిచయకర్త మంజులాపాలెటి. తర్వాత పొలం కబుర్లో. 7:40 వికసిత్ భారత్. 8:00 హెలో విరుచి కార్యక్రమం. 8:30 తెలుగులో వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. 8:40 దేశభక్తి గీతం విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. 8:40 సమాచార సంధ్య. 9:00 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. 9:15 ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి కార్యక్రమాలను రిలే వింటారు. 11:00 హిందీలో వార్తలు.

102.7 ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం శ్రోతల కోసం శ్రీ పొట్లూరి సుబ్రహ్మణ్యం గారి రచనలో వచ్చినటువంటి సముద్ర తీర కథలు ప్రతి గురువారం ఉదయం 9 గంటలకు మరియు ప్రతి శుక్రవారం సాయంత్రం గ్రామదర్శినిలో 6:30 ఈ కార్యక్రమం ప్రసారమవుతుంది. సమర్పణ శ్రీమతి మంజులా పాలేటి, నిర్వహణ శ్రీ తమణం నాగేశ్వరరావు.

ప్లాస్టిక్ వాడకం ఆపేద్దాం, భూమిని కాపాడుకుందాం, సింగిల్ యూస్ ప్లాస్టిక్ ను నిషేధిద్దాం. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురుగా ఉషారమణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు హర్యానా, చండీగఢ్, పంజాబ్లో పర్యటిస్తారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు వ్యూహం ఖరారు చేసేందుకు ఎన్డీఏ ఈరోజు కూటమి భాగస్వామ్య పక్షాలకు చెందిన మంత్రుల సమావేశం నిర్వహిస్తుంది. నీట్ యూజీ 2026 రీ ఎగ్జామినేషన్ ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటించింది. భారత ఇంగ్లాండ్ జట్ల మధ్య కార్డిఫ్లో నిన్న జరిగిన రెండో వన్డే క్రికెట్ మ్యాచ్లో ఇంగ్లాండ్ 4 వికెట్ల తేడాతో గెలిచింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు హర్యానా, చండీగఢ్, పంజాబ్లో పర్యటిస్తారు. హర్యానా పర్యటనలో భాగంగా జింద్ రైల్వే స్టేషన్లో జింద్ సోనిపట్ మధ్య నడిచే భారత్ మొట్టమొదటి హైడ్రోజన్ రైలును ప్రధానమంత్రి జెండా ఊపి ప్రారంభిస్తారు. అలాగే జింద్లోని ఏకలవ్య స్టేడియంలో దాదాపు 14,700 కోట్ల రూపాయలు విలువ చేసే వివిధ అభివృద్ది ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, జాతికి అంకితం చేయడంతో పాటు అక్కడ జరిగే సభనుద్దేశించి ఆయన ప్రసంగిస్తారు. రైల్వే రంగంలో స్వచ్ఛమైన, స్థిరమైన రవాణా విధానాన్ని అవలంబించడంలో ఈ మొదటి హైడ్రోజన్ రైలు ప్రారంభం ఒక ముఖ్యమైన ముందడుగని ఆకాశవాణి విలేకరి అంటున్నారు. ప్రస్తుతం ఈ సాంకేతికతను పరీక్షిస్తున్న ఇతర అనేక దేశాలను అధిగమించి భారత్ ఈ ప్రాజెక్టుతో సరికొత్త ప్రపంచ బెంచ్ మార్క్ను నెలకొల్పింది. జర్మనీ, చైనా వంటి దేశాలు సాధారణంగా 2 లేదా 3 కోచ్ల హైడ్రోజన్ రైళ్లు నడుపుతుండగా భారత్ 10 కోచ్ల నిర్మాణాన్ని అభివృద్ది చేసింది. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇతర హైడ్రోజన్ రైళ్లతో పోలిస్తే అత్యధిక సామర్థ్యంతో దాదాపు 2,600 మంది ప్రయాణికులను తీసుకెళ్లేలాగా రూపొందించారు. ఈ హైడ్రోజన్ రైలు 3,200 హార్స్పవర్ ప్రొపల్షన్ సిస్టంతో పనిచేస్తుంది. ఇది ప్రస్తుతం నడుస్తున్న అత్యంత శక్తివంతమైన హైడ్రోజన్ ఆధారిత రైలు సెట్లలో ఒకటిగా నిలిచింది. ఈ రైలు హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ టెక్నాలజీతో పనిచేస్తుంది. హైడ్రోజన్ను విద్యుత్తుగా మార్చి రైలు ముందుకు సాగేలాగా చేస్తుంది. ఈ ప్రక్రియలో ఉత్పత్తిగా కేవలం నీటి ఆవిరి మాత్రమే విడుదలవుతుంది. దీనివల్ల రైలు నడిచే సమయంలో కార్బన్ ఉద్గారాలు అస్సలు ఉండవు. సాంప్రదాయ విద్యుత్ రైళ్లలా కాకుండా వీటికి నిరంతరం ఓవర్ హెడ్ విద్యుదీకరణ మౌలిక సదుపాయాలు కూడా అవసరం లేదు. ఒక స్వచ్ఛమైన, సమర్థవంతమైన రవాణా పరిష్కారంగా దీన్ని పరిగణిస్తున్నారు. ఈ రైల్లో హైడ్రోజన్ లీకేజీలు, వేడి, మంటలు, పొగను గుర్తించగల మల్టీలేయర్ సేఫ్టీ సిస్టమ్స్ కూడా అమర్చారు. సురక్షిత

0: సమర్థవంతమైన నమ్మదగిన హైడ్రోజన్ ఆధారిత రైలు సేవ నిర్వహించేందుకు జిందులో హైడ్రోజన్ సదుపాయం ఏర్పాటు చేశారు. జింద్ పర్యటన ముగిసిన తర్వాత ప్రధానమంత్రి చండీగఢ్ కు, ఆ పైన పంజాబ్ లోని జలంధర్ కు చేరుకుని అక్కడ పలు అభివృద్ది ప్రాజెక్టులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేస్తారు. ఈ సాయంత్రం ప్రధానమంత్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న 75 అమృత్ స్టేషన్లతో పాటుగా కేరళలో పునరాభివృద్ది చేసిన 6 అమృత్ రైల్వే స్టేషన్లను కూడా ప్రారంభిస్తారు. కేరళలోని 6 స్టేషన్లు రాష్ట వ్యాప్తంగా రైల్వే మౌలిక సదుపాయాలను, ప్రయాణికుల సౌకర్యాలను గణనీయంగా పెంపొందించాయని భావిస్తున్నారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈ నెల 20వ తేదీన ప్రారంభం కానున్న నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ఈరోజు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన సీనియర్ కూటమి మంత్రుల సమావేశం నిర్వహిస్తుంది. వర్షాకాల సమావేశాల్లో తమ సభాపక్ష వ్యూహానికి ఈ సమావేశంలో తుది రూపిస్తారు. ప్రధానంగా ఎన్డీఏ శాసనసభ ఎజెండా, కూటమి భాగస్వామ్య పక్షాల మధ్య సమన్వయం, ఈ సమావేశాల సమయంలో విపక్షాలను ఎదుర్కొనేందుకు ఒక ఉమ్మడి వ్యూహాన్ని రూపొందించడంపై ఈ సమావేశంలో ప్రధానంగా దృష్టి సారించే అవకాశం ఉంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇవాటి నుంచి 3 రోజుల పాటు పశ్చిమ బెంగాల్లో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన సరిహద్దు భద్రత, సుపరిపాలన, శాంతి భద్రతలు, అభివృద్దిపై దృష్టి సారించే వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారని అధికార వర్గాలు తెలియజేశాయి. అమిత్ షా రేపు సిలిగుడిలోని జుమాగఢ్ బార్డర్ అవుట్ పోస్ట్ ను సందర్శిస్తారు. అలాగే 18వ బెటాలియన్ బార్డర్ అవుట్ పోస్ట్ లో బీఎస్ఎఫ్ సిబ్బందితో ముఖాముఖి నిర్వహిస్తారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ నీట్ యూజీ 2026 రీఎగ్జామినేషన్ ఫలితాలను ప్రకటించింది. అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్, డెంటల్, ఆయుష్ అనుబంధ కోర్సుల్లో ప్రవేశాల కోసం 11 లక్షల మందికి పైగా అభ్యర్థులు ఈ పరీక్ష ద్వారా అర్హత సాధించారు. అభ్యర్థులందరికీ స్కోర్ కార్డులు అధికారిక వెబ్సైట్ neet.nta.nic.in లో అందుబాటులో ఉంచారు. అభ్యర్థుల వైద్య విద్యా ప్రవేశాలు, కౌన్సిలింగ్ షెడ్యూల్ సజావుగా సాగేలాగా ఈ ఫలితాలను సకాలంలో ప్రకటించినట్లు జాతీయ పరీక్షల సంస్థ తెలియజేసింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. పాకిస్తాన్ కు చెందిన జైషే మొహమ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన టెర్రర్ మాడ్యూల్ పై జరుపుతున్న విచారణలో భాగంగా గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ 5 వ్యక్తులను అరెస్ట్ చేసింది. అరెస్ట్ చేసిన వారిని బిలాల్ అబీద్ భాయ్ షేరా, మొహమ్మద్ అయూబ్ కడివాలా, మొహమ్మద్ పాలన్పురి అలియాస్ ఖాళీ అయూబ్ సుంచారా, షఫియా రైస్ ముక్తి అహ్మద్ హసన్ కాడియాగా గుర్తించారు. పటాన్ జిల్లా సిద్ధపూర్ తాలూకాలోని కడియాల్ గ్రామం నుంచి వీరిని అదుపులోకి తీసుకున్నారు. మధ్యప్రదేశ్లోని భోపాల్లో ఒక జువెనల్ హోంలో 2 మైనర్లపై తోటి ఖైదీలు శారీరక లైంగిక దాడికి పాల్పడినట్లు వచ్చిన వార్తలపై జాతీయ మానవ హక్కుల కమిషన్ మధ్యప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, భోపాల్ పోలీస్ కమిషనర్కు నోటీసులు జారీ చేసింది. ఒక మీడియా నివేదిక ఆధారంగా ఈ వ్యవహారాన్ని సోమోటగా స్వచ్ఛందంగా విచారణకు స్వీకరించిన ఎన్హెచ్ఆర్సీ 2 వారాల్లోగా దీనిపై సమగ్ర నివేదిక సమర్పించాలని ఆదేశించింది. బాధితులకు నిర్వహించిన వైద్య పరీక్షల్లో ఈ ఆరోపణలు నిజమేనని నిర్ధారణ అయినట్లు కమిషన్ పేర్కొంది. మరోవైపు బీహార్లోని ముజఫర్పూర్ జిల్లా కాంతి ప్రాంతంలో నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ నిర్మించిన యాష్ డైక్ లాగూన్లో మునిగి 3 పిల్లలు మరణించిన ఘటనపై ఢిల్లీలోని ఎన్టీపీసీ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ కు, బీహార్లోని ముజఫర్పూర్ సీనియర్ పోలీస్ సూపరింటెండెంట్ కూడా ఎన్హెచ్ఆర్సీ నోటీసులు జారీ చేసింది. ఈ కేసును కూడా స్వచ్ఛందంగా విచారణకు స్వీకరించిన కమిషన్ 2 వారాల వ్యవధిలో వివరణాత్మక నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. మార్కెట్లో అమ్ముకోవడానికి బొగ్గు వ్యర్థాలను సేకరించేందుకు వచ్చే గ్రామస్తులను ఈ చెరువుల వైపు రాకుండా నిరోధించడానికి ఎలాంటి భద్రతా సిబ్బందిని అక్కడ మోహరించలేదని తెలుస్తోంది. ఒడిశాలోని పూరిలో ప్రపంచ ప్రసిద్ధ రథయాత్రలో భాగంగా పవిత్ర త్రిమూర్తుల రథయాత్ర ఈ ఉదయం 9:30 తిరిగి ప్రారంభమవుతుంది. నిన్న రాత్రి చీకటి పడిన తర్వాత 3 అద్భుతమైన రథాలలాగే క్రతువును నిలిపివేయడంతో దేవతల రాత్రంతా తమ తమ రథాలపైనే ఉండిపోయారు. తోబుట్టువులైన ఈ దేవతల మేనత్తేలుగా భావించే శ్రీ గుండెచ్చ ఆలయం వైపు సాగే పవిత్ర యాత్రను వీక్షించేందుకు జగన్నాథుని నందిఘోష బలభద్రుని తాళధ్వజ సుభద్రాదేవి దర్పదళ రథాలను చూడటానికి లక్షలాది మంది భక్తులు పూరిలోని గ్రాండ్ రోడ్కు చేరుకున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కూడళ్లలో ఒకటైన ఈ వార్షిక రథయాత్ర విస్తృతమైన బహుళంచెల భద్రత నియంత్రణల వ్యవస్థల పర్యవేక్షణలో జరుగుతుంది. కేరళలో ఈవెంట్ నుంచి రామాయణ మాస వేడుకలు ప్రారంభమవుతాయి. కేరళలో మలయాళ శకం ప్రకారం కర్కిడకం మాసాన్ని రామాయణ మాసంగా జరుపుకుంటారు. భక్తులు ఆధ్యాత్మికమైన బలాన్ని మనశ్శాంతిని పొందేందుకు ఈ సమయంలో పవిత్ర గ్రంథమైన రామాయణాన్ని ఆశ్రయిస్తారు. ఈరోజు కర్కిడక మాసంలో మొదటి రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అనేక ఇళ్లలో దేవాలయాల్లో ప్రతిరోజు రామాయణ పారాయణం చేయడం ఒక ఆచారంగా కొనసాగుతోంది. కార్డిఫ్లోని సోఫియా గార్డెన్స్ లో నిన్న రాత్రి జరిగిన 3 క్రికెట్ మ్యాచ్ల సిరీస్ లోని 2 వన్డేలో ఇంగ్లాండ్ జట్టు భారత్ ను 4 వికెట్ల తేడాతో ఓడించి సిరీస్ ను 1-1 సమం చేసింది. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేయవలసిన శుభ్మాన్ గిల్ నేతృత్వంలోని టీమిండియా 44 ఓవర్లలో కేవలం 233 పరుగులకే ఆనౌట్ అయింది. సిరీస్ విజేత నిర్ణయించే చివరి మ్యాచ్ లో ఆదివారం నాడు లార్డ్స్ క్రికెట్ మైదానంలో 2 జట్లు తలపడతాయి. మలేషియాలోని కోలాలంపూర్ లో ఉన్న ఏఎఫ్సి హౌస్ లో నిర్వహించిన డ్రా అనంతరం ఏఎఫ్సి అండర్-17 విమెన్స్ ఏషియన్ కప్ చైనా 2027 క్వాలిఫైయర్స్ గ్రూప్ ఈలో భారత్ అండర్-17 మహిళల జట్టు స్థానం సంపాదించుకుంది. మలేషియా, సిరియా, ఇరాక్ దేశాలు కూడా ఇదే గ్రూప్ లో ఉన్నాయి. విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు హర్యానా, చండీగఢ్, పంజాబ్ లో పర్యటిస్తారు. మొదటి హైడ్రోజన్ రైలును ప్రారంభిస్తారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు వ్యూహం ఖరారు చేసేందుకు ఎన్డీఏ కూటమి భాగస్వామ్య పక్షాలకు చెందిన మంత్రులు ఈ రోజు సమావేశమవుతారు. నీట్ యూజీ 2026 రీఎగ్జామినేషన్ ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటించింది. భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య కార్డిఫ్లో నిన్న జరిగిన 2వ వన్డే క్రికెట్ మ్యాచ్ లో ఇంగ్లాండ్ జట్టు 4 వికెట్ల తేడాతో గెలిచింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 7:15. శుభోదయం సింహపురి.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: శుభోదయం. సింహపురిలో ముందుగా నేటి సింహపురి సమాచారం. నెల్లూరులోని దర్గామిట దండుకాలువ సమీపంలో ఎంఎస్ పైప్లైన్ అత్యవసర మరమ్మతుల కారణంగా ఈరోజు సాయంత్రం నుంచి రేపు ఉదయం వరకు లేఖియా కాలనీ, చంద్రమౌళి నగర్, పరమాత్మనగర్, సున్నపు బుట్ట నగర్ ప్రాంతాల్లో తాగునీటి సరఫరా నిలిచిపోనుంది. శనివారం సాయంత్రం నుంచి సరఫరా యథావిధిగా పునరుద్ధరించబడుతుంది. ప్రజలు ముందస్తుగా నీటిని నిల్వ చేసుకోవాలని అధికారులు సూచించారు. నెల్లూరు జిల్లా దుద్దలూరు మండలం నరవాడలో వెలిసిన శ్రీ వెంగమాంబ పేరంటాల అమ్మవారి దేవాలయాన్ని రాజ్యసభ సభ్యులు భాష్యం రామకృష్ణ, నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, నెల్లూరు జిల్లా తెదేప అధ్యక్షులు ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర, ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్, కనిగిరి శాసనసభ్యులు ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, పెదకూరపాడు శాసనసభ్యులు భాష్యం ప్రవీణ్, ఉదయగిరి

మాజీ శాసనసభ్యులు కంభం విజయరామరెడ్డి అమ్మవారిని భక్తి శ్రద్దలతో దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు అర్చనలు నిర్వహించారు. రాష్ట ప్రజలు సుఖశాంతులతో ఉండాలని, ప్రతి కుటుంబంలో ఆయురారోగ్యాలు ఐశ్వర్యాలు వెల్లివిరియాలని ప్రార్థించారు. అనంతరం ఆలయ అర్చకులు వారికి అమ్మవారి పవిత్ర తీర్థ ప్రసాదాలను ఆశీర్వచనాలను అందజేశారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో భక్తుల కోసం ఏర్పాటు చేసిన మహా అన్నదాన వితరణ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులందరూ పాల్గొన్నారు. స్వయంగా భక్తులకు అన్న ప్రసాదాలను వడ్డించి వారితో కలిసి అన్న ప్రసాదాలను స్వీకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, నరవాడ శ్రీ వెంగమామ పేరంటాల అమ్మవారి ఆలయం ఆధ్యాత్మిక విశ్వాసానికి ప్రతీకగా వేలాది మంది భక్తులకు ఆరాధ్య దైవంగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఆటో డ్రైవర్ల ప్రవర్తన సరిగ్గా లేదా, ఏదైనా ఇబ్బందులకు గురి చేశారా, మద్యం తాగి వాహనాలు నడుపుతున్నారా, నగరవాసులకు ముఖ్యంగా మహిళలకు ఉపయోగపడే అస్త్రం యాప్ త్వరలో జిల్లా పోలీసు శాఖ అందుబాటులోకి తీసుకురానుంది. ఆటోల రేటింగ్, లైవ్ ట్రాకింగ్ సదుపాయంతో కూడిన అత్యాధునిక పరిజ్ఞానం నగర ప్రజల ముంగిటకు రానుంది. ఇప్పటికే విజయవాడ, వైజాగ్ వంటి నగరాల్లో ఉపయోగిస్తున్న ఈ యాప్ కొద్ది రోజుల్లో నగరంలో వినియోగించనున్నారు. యాప్లో స్కానర్ ఓపెన్ చేసి ఆటో పైన క్యూఆర్ కోడ్ స్కాన్ చేయొచ్చు. దీంతో వాహనం అన్ని వివరాలు పోలీసులకు వెళ్తాయి. డ్రైవర్ పేరు, ఫోటో, నాలుగు వైపులా ఆటో ఫోటోలు వారికి వస్తాయి. ఆటో డ్రైవర్ ఏదైనా ఆపద తలపెడితే వెంటనే పట్టుకునేలా వివరాలుంటాయి. ఈ యాప్ నగరవాసులతో పాటు పోలీసులకు ఆయుధంలా మారనుంది. ఈ యాప్లో ట్రాక్ మై ఆటో ఫీచర్ను ఉపయోగించుకోవచ్చు. తద్వారా ఆటో లైవ్ ట్రాకింగ్ పోలీసులకు వెళ్తుంది. దీన్ని బంధువులకు షేర్ చేయవచ్చు. వారు వాహనం కదలికలను ట్రాక్ చేసే వెసులుబాటు ఉంటుంది. ఆటోను ఎక్కే ప్రయాణికులు గమ్యం చేరాక ఆటో పైన క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి రేటింగ్ ఇవ్వచ్చు. డ్రైవర్ ప్రవర్తన సరిలేకుంటే ఫీడ్బ్యాక్ను రేటింగ్ మీద టెక్స్ట్ బాక్స్లో నమోదు చేయవచ్చు. ఫీడ్బ్యాక్ చూసి డ్రైవర్లపై నిఘా పెట్టడం, అవసరాన్ని బట్టి పోలీసులు చర్యలు తీసుకుంటారు. వాళ్ళు కేసులో నిందితులు ఆటోల్లో పారిపోతున్నారు. సీసీ కెమెరాల్లో నమోదవుతున్న ఫుటేజీలో ఆటోల ఆనవాలు దొరకడం లేదు. ఈ నేపథ్యంలో నగరంలో ప్రయాణికులను చేరువేసే ఆటోలను అన్ని వైపులా ఫోటోలు తీసి సమగ్ర వివరాలను సేకరించి పోలీసు సమాచార నిధిలో సంక్షిప్తం చేయనున్నారు. కేసుల వేగవంతం దర్యాప్తునకు ఇది ఉపకరిస్తుంది. ఈ డేటాబేస్ను ఉపయోగించుకునేలా లాగిన్ పాస్వర్డ్లను ఇప్పటికే పోలీసులకు ఇచ్చారు. వాహనం ఫోటోలు, యజమాని పేరు, ఫోటో, ఆటో నడిపే డ్రైవర్ చిత్రం, డ్రైవింగ్ లైసెన్స్ తదితర సమాచారాన్ని నమోదు చేస్తున్నారు. ఆపై ప్రతి ఆటోకు ఓ క్యూఆర్ కోడ్ను ఇస్తారు. ఈ స్టిక్కర్ను ఆటోలకు అతికించాలి. మీరు ఇంతవరకు సింహపురి సమాచారాన్ని విన్నారు.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555 కాల్ చేయండి.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, మీరు వింటున్నారు శుభోదయం సింహపురి కార్యక్రమం. కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు స్వరాచన వింటారు.

0: మీరు ఇంతవరకు స్వరార్చన విన్నారు.
1: మీరెక్కడి నుంచైనా రేడియో వినాలనుకుంటున్నారా? అయితే మీ చేతిలో సెల్ ఫోన్ ఉంటే చాలు. ఎలా అనుకుంటున్నారా? మొదటగా మీ సెల్ ఫోన్ లో ప్లేస్టోర్ యాప్ కు వెళ్ళాలి. అక్కడ న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ వెతకండి. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ని డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసిన యాప్ ని ఇన్స్టాల్ చేయండి. సెట్టింగ్స్ లో కొత్త యాప్స్ ఇన్స్టాల్ కి పర్మిషన్ ఇవ్వండి. ఇంగ్లీష్ భాషను సెలెక్ట్ చేయండి. లైవ్ రేడియోకి వెళ్లి వ్యూ ఆల్ పైన క్లిక్ చేయండి. అందులో ఆంధ్రప్రదేశ్ లో సింహపురి ఎఫ్ఎం చిత్రంపై క్లిక్ చేయండి. ఇప్పుడు ప్రత్యక్ష సింహపురి ఎఫ్ఎం నెల్లూరు కార్యక్రమాలు ఆనందంగా వినండి.

0: శుభోదయం సింహపూరిలో. ఇప్పుడు భారత్లో తయారీ నాణ్యత ఉత్పత్తి గురించి శ్రీ ఎల్హెచ్ ప్రసాద్ గారితో పరిచయ కార్యక్రమం వింటారు.
1: నమస్కారం.
2: నమస్కారం.
1: భారత్లో తయారీ ఏ పరిశ్రమలకు మరి అనుకూలంగా ఉంటుంది?
2: ఈ మేక్ ఇన్ ఇండియా నినాదం ద్వారా ముఖ్యంగా కొత్త విదేశీ పెట్టుబడిని ఆకర్షించడమే కాకుండా మన పరిశ్రమను ఇంకా అభివృద్ధి చేయడం, కొత్త పరిశ్రమలు భారతదేశాన్ని తయారీ కేంద్రంగా తయారు చేయాలి, వస్తు సేవల తయారీ కేంద్రంగా తయారు చేయాలి అనేది వారి ఉద్దేశం అండి.
1: అంటే దీని యొక్క దార్శనికత
2: అంటే ఇక్కడ ముఖ్యంగా మన దేశంలో స్థూల జాతీయ ఉత్పత్తి జిడిపి ఇద్దరు గ్రోసర్ కల్లా గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్లో ఈ తయారీ పరిశ్రమ యొక్క కాంట్రిబ్యూషన్ ఓన్లీ 15% అండి, అంటే 15% ఉంది. ఈ మేక్ ఇన్ ఇండియా భారత్లో తయారీ నినాదం ద్వారా పరిశ్రమల్ని అభివృద్ధి చేయడం ద్వారా పరిశ్రమ కాంట్రిబ్యూషన్ని 25%కి ఇంప్రూవ్ చేయాలనేది ఒక ఫస్ట్ పాయింట్ అండి. తర్వాత ముఖ్యంగా మిగతా ఆసియా దేశాల్లో ఉన్న వస్తు తయారీ పరిశ్రమలతో పాటు మనం కూడా చైనా, ముఖ్యంగా చైనా ఇతర పరిశ్రమ పారిశ్రామిక దేశాలతో సమానంగా మనం కూడా అభివృద్ధి చెందాలనేది ఇంకొక ప్రధానమైన లక్ష్యం అండి. సో దీన్ని ఈ రకంగా చేసుకుంటా దీనికి ఒక విధానాన్ని తయారు చేసుకోవడం, బేసిక్ పాలసీని తయారు చేయడం, ఎక్కడ దీన్ని మనం బాగా ఇంప్లిమెంట్ చేయగలం, కొన్ని సెక్టర్స్ని ఐడెంటిఫై చేయడం, అలా చేయడం ద్వారా ఈ భారత్లో తయారీ పరిశ్రమని చేయాలనేది వారి ఉద్దేశం అండి. ముఖ్యంగా ఈ భారత్లో తయారీ మేక్ ఇన్ ఇండియా దానిలోకి కొన్ని ప్రయారిటీ సెక్టర్స్ని గవర్నమెంట్ గుర్తించిందండి. ముఖ్యంగా ఆటోమొబైల్స్ అండి. మన దేశంలో కార్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆల్రెడీ కొన్ని స్టేట్స్లో ఉన్నాయి, దాన్ని ఇంకా ఇది చేయాలని విడిభాగాల తయారీ, కార్ ఆటోమొబైల్ విడిభాగాల తయారీ, ఆటోమొబైల్స్ ఇండస్ట్రీ, అలాగే ఏవియేషన్ ప్రస్తుతం మన దేశంలో ఇది శైశవ దశలో ఉందని చెప్తారు. ఏవియేషన్ ఇండస్ట్రీ, విమానయాన రంగం, విమానాల ఉత్పత్తి రంగాన్ని కూడా ఇక్కడ పెట్టాలనేది ప్రధాన ఇది అనమాట. బయోటెక్నాలజీ, కెమికల్స్, ముఖ్యంగా రక్షణ పరికరాల తయారీలో మనం ప్రైవేట్ పరిశ్రమలకు కూడా ఒక పాత్ర కల్పించాలనేది ఈ ఉద్దేశం అండి. అలాగే విదేశీ పెట్టుబడిని ఆకర్షించి లేటెస్ట్ టెక్నాలజీని ఇంప్లిమెంట్ చేయడం ద్వారా మన దేశంలో మంచి వస్తు తయారీ కేంద్రానికి తయారు చేయాలనేది ఉద్దేశం అండి. ఇంకా ముఖ్యంగా ఫుడ్ ప్రాసెసింగ్, ఐటీ, బీపీఓ ఇండస్ట్రీస్ దగ్గర కల్లా ఇక్కడ మీకు ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఎక్కువ ఉంటుందండి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఈ బీపీఓ పరిశ్రమల్లో ఎక్కువ మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాయి అన్నమాట. అలాగే లెదర్, ఆయిల్ అండ్ గ్యాస్, టూరిజం అండ్ హాస్పిటాలిటీ, ఇక్కడ కొన్ని దగ్గర కల్లా పోర్ట్స్ అండ్ రైల్వేస్, స్పేస్, ఇవన్నీ ఎక్కువగా పబ్లిక్ సెక్టర్ డామినేటెడ్ ఇండస్ట్రీస్ అండి. గవర్నమెంట్ పాత్ర ఎక్కువగా ఉన్న సంస్థలు ఇవి. ఈ సంస్థల్లో మేక్ ఇన్ ఇండియా పాలసీలో వీటిని కూడా ఐడెంటిఫై చేయడం ద్వారా, విదేశీ పెట్టుబడిని ఆకర్షించడం ద్వారా మన యొక్క ఇండస్ట్రీ యొక్క కెపాసిటీని పెంచడం, ఎఫిషియన్సీ పెంచడం, స్మార్ట్ ఇండస్ట్రీస్కి తయారు చేయడం అనేది గవర్నమెంట్ ఉద్దేశం అండి. దానికి ముఖ్యంగా ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్, టూరిజం, అలాగే ముఖ్యంగా టెక్స్టైల్స్ అండ్ గార్మెంట్స్, ఇవి ఎప్పుడు కూడా లేటెస్ట్ ఇండస్ట్రీస్ అండి. టెక్స్టైల్ అండ్ గార్మెంట్స్లో లేటెస్ట్ ఇన్నోవేషన్స్ని ఎప్పటికప్పుడు డిజైన్స్ మార్చుకోవడం ద్వారానే మనం అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. అలాగే ముఖ్యంగా ఈ రెన్యూవబుల్ ఎనర్జీ అండి. ఇప్పుడు రెన్యూ మన దగ్గరకు వచ్చేసరికల్లా ఇప్పుడు మనం చూస్తున్నప్పుడు మన దేశంలో ఎక్కడైనా సరే సోలార్ సిటీస్ అని, సౌర విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు ఎక్కువగా మనం ఈరోజు చూస్తున్నాం. మన విజయవాడను కూడా సోలార్ సిటీ కింద డిక్లేర్ చేయడం జరిగింది. ఆల్టర్నేట్ రిసోర్సెస్ కింద మనం ఈరోజు ఈ సౌర విద్యుత్ కేంద్రాలని అభివృద్ధి చేసుకోవడం ద్వారా సాధ్యపడుతుందని చెప్పేసి భావిస్తున్నాం అన్నమాట. అలాగే మైనింగ్, అలాగే ముఖ్యంగా మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ అండి. విదేశీ సంస్థలని మీడియా ఎంటర్టైన్మెంట్లో కూడా భాగం చేయాలనేది చేయడం ద్వారా మన యొక్క సంస్థల క్వాలిటీ మీ సంస్థలతో పోటీ పడాలనేది ఈ రకంగా తీసుకురావాలనేది ఉద్దేశం అన్నమాట. అలాగే ఇంకా కొన్ని ఐడెంటిఫై ఇంకా చేయాల్సిన రంగాలు కూడా ఉన్నాయండి. ముఖ్యంగా భారీ పరిశ్రమ కాకుండా మధ్యతరహా చిన్నతరహా పరిశ్రమలని ఎక్కువ ఉపాధి అవకాశాలు కనిపిస్తాయండి. దీనిలో విదేశీ పెట్టుబడిని ఆకర్షించడమే కాకుండా ప్రత్యేకంగా కొన్ని పరిశ్రమలు చిన్నతర పరిశ్రమకి, మధ్యతరహా పరిశ్రమలకి అవకాశం కల్పించడం ద్వారా ఎక్కువగా ఇది ఎక్కువ పరిశ్రమలు మనం స్థాపించే అవకాశం ఉంటుందండి.
1: ముఖ్యంగా ఆటోమొబైల్ రంగం, విమానయాన రంగం, అలాగే బయోటెక్నాలజీ చెప్పారు, కెమికల్స్ నిర్మాణ రంగంలో, అలాగే రక్షణ విభాగాలకు సంబంధించినటువంటి ఉత్పత్తులు, అలాగే ఎలక్ట్రికల్ సామాగ్రిని తయారు చేయటం, ఎలక్ట్రానిక్స్ రంగం, ఫుడ్ ప్రాసెసింగ్,
2: రక్షణ ఉత్పత్తి రంగాలు ముఖ్యంగా గవర్నమెంట్ సాధించాలనేది వారి ప్రధాన సంకల్పం అండి.
1: సంకల్పం మరి అలాగే రైల్వేస్ అనుకోండి, స్పేస్ కానివ్వండి,
2: ఇవన్నీ కూడా పబ్లిక్ సెక్టర్ డామినేటెడ్, గవర్నమెంట్ డామినేటెడ్ ఇండస్ట్రీస్.

0: దీనిలోకి ఇప్పుడు మనం
1: ఎఫ్డిఐని ఇన్వైట్ చేయడం ద్వారా ప్రైవేట్ పర్సన్ పాత్రను కూడా ఎంకరేజ్ చేసే పరిస్థితి కనిపిస్తుంది.
0: తద్వారా మన దేశంలో
1: ఉపాధి,
0: భారతదేశంలో ఉపాధి అవకాశాలు
1: పెరుగుతాయి.
0: మరి ఇన్వెస్ట్ చేసుకోవడానికి,
1: ఇన్వెస్ట్ చేయడానికి ప్రపంచానికి భారతదేశం ఈ సర్వీసెస్ బాగా అందించగలదు. ఆల్రెడీ మనం ఇస్రోలో మనం చూస్తున్నాం విదేశీ ఉపగ్రహాలను ద్వారా విదేశీ మద్రవ్యాన్ని ఆదా చేస్తున్నాం, సంపాదిస్తున్నాం. సో ఇంకా ప్రైవేట్ పెట్టుబడి తీసుకోవడం ద్వారా, లేటెస్ట్ టెక్నాలజీ తీసుకోవడం ద్వారా ఇంకా ఎక్కువ చేయడానికి అవకాశం ఉండొచ్చు అనేది గమనించి
0: అన్నమాట. మరి ఎవరైనా కానీ ఇక్కడ మనం ప్రతిదీ మనకు అవకాశం ఉన్నంత మేరకు భారత్ లో తయారు చేసి ఇండస్ట్రీస్ మనం పెట్టడం, మరి ప్రభుత్వ పరంగానే కాకుండా ప్రైవేట్
1: పరంగా కూడా ప్రోత్సహించాలనేది
0: గవర్నమెంట్ ఉంది. అయితే అండి, ఇక్కడ కొత్త పరిశ్రమలను స్థాపించడమే కాకుండా మరి ప్రస్తుతం ఉన్న పరిశ్రమలు ఎలా అభివృద్ధి చేయాలంటారు?
1: ముఖ్యంగా మేక్ ఇన్ ఇండియా పాలసీలో ఉన్న పరిశ్రమల్ని కాపాడుకోవడం, సిక్ ఇండస్ట్రీస్ ని రివైవ్ చేయడం, అలాగే కొత్త ఐడెంటిఫైడ్ సెక్టర్స్ లో కొత్త పరిశ్రమలకి అవకాశాలు కల్పించడం, ఇది మేక్ ఇన్ ఇండియా పాలసీలో ప్రధానమైన భాగం అన్నమాట. సో ఆ రకంగా మనకి ఈ ఇండస్ట్రీస్ ని మూసేయడం అంటే ఒక పక్కన మళ్ళీ మనకి ఇబ్బంది అవుతుంది. అలా కాకుండా ఇండస్ట్రీస్ ని కాపాడుకోవడం, ఒకటి ఉన్న ఇండస్ట్రీని సస్టైన్ చేయడం, అలాగే రివైవ్ చేయడం, అలాగే న్యూ ఇండస్ట్రీస్ ని స్థాపించడం, అలానే తద్వారా ఒక పక్క మళ్ళీ అన్ఎంప్లాయ్మెంట్ కూడా మనం ఆప్ చేయడం. ఇప్పుడు పరిశ్రమ మూసేయడం ద్వారా కొంతమంది నిరుద్యోగులు అవుతుంటారు, వాళ్ళు తిరిగి రీఎంప్లాయ్మెంట్ చేయడం, అలాగే సిక్ ఇండస్ట్రీస్ రివైవ్ చేయడం ద్వారా వాళ్ళ అవకాశాలని, ఉద్యోగ అవకాశాలని
0: పెంచడం,
1: అలాగే కొత్త అవకాశాలను సృష్టించడం, ఇవన్నీ సైమల్టేనియస్ గా నడుస్తున్నప్పుడే మేక్ ఇన్ ఇండియా సక్సెస్ అవడానికి ఎక్కువ అవకాశం ఉంటుందండి.
0: దీని ద్వారా ఏంటంటే ఉద్యోగ అవకాశాలని మూసేసినటువంటి కంపెనీలు మరి ఏదైతే ఉన్నాయో వాటిలో అన్ఎంప్లాయ్మెంట్ కి తావిచ్చిన దాన్ని మళ్ళా మనం వాళ్ళని ఎంప్లాయ్మెంట్ తీసుకొచ్చే అవకాశం,
1: మళ్ళీ అది వాళ్ళకి రీట్రైనింగ్ ఇవ్వడం ద్వారా ప్రయారిటీ సెక్టర్స్ లో కావలసిన వనరులని తయారు చేసుకోవడం ద్వారా, స్కిల్ అప్గ్రేడేషన్ చేయడం ద్వారా, ఎక్కడ అవసరమో దాని రీట్రైనింగ్ ఇవ్వడం ద్వారా రీఎంప్లాయ్ చేసే అవకాశాలు ఉంటాయండి. దానికి సంబంధించి స్కిల్ సెంటర్స్ ని తప్పనిసరిగా గవర్నమెంట్ ఇంప్లిమెంట్ స్టార్ట్ చేయాలి.
0: అంటే టెక్నాలజీ మారుతున్న విధానానికి అనుగుణంగా వాళ్ళ స్కిల్స్ ని మనం
1: రీట్రైన్ చేయాలి,
0: రీట్రైన్ చేసుకొని వాళ్ళకి ఉద్యోగాన్ని మళ్ళీ
1: ఎంప్లాయబుల్ ఆపర్చునిటీస్ ని వాళ్ళకి కల్పించాలి,
0: కల్పించడం అనేది ఇక్కడ ఉద్దేశం.
1: అవునండి.
0: అలాగండి, అయితే మరి ఈ భారత్ లో తయారీ అనేటువంటి అంటే మేక్ ఇన్ ఇండియా ద్వారా నాణ్యత అలాగే ఉత్పాదకతకు దీని పాత్ర ఏంటండి?
1: ముఖ్యంగా ఏ పరిశ్రమకైనా నాణ్యత ఉత్పాదకత రెండు కళ్ళు లాంటివండి. నాణ్యత ఉత్పాదకత లేకుండా ఏ పరిశ్రమ అభివృద్ధి చెందలేదు. భారత్ తయారీ మేక్ ఇన్ ఇండియాలో కూడా నాణ్యత ఉత్పాదకత చాలా ఎక్కువ పాత్ర ఉందండి. వీటికి ఇవి లేకుండా పరిశ్రమలు మనలేవు. సో దానికి సంబంధించి ముఖ్యంగా నాణ్యత విధానాలని, ఈ రెండింటికి పెద్దపీట వేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందండి. అలాగే నాణ్యత విధానాలను పరిశ్రమ సంబంధించిన అందరిలో ఒక్క వర్కర్స్, ఎంప్లాయీస్, అధినేతలే కాకుండా ప్రజలకు కూడా, ప్రజలకి అందరికీ కూడా అవగాహన కల్పించే విధంగా ఈ నాణ్యత సంబంధించి, ఉత్పాదక సంబంధించి కొన్ని విధానాలు ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేయాలండి. అది అలా చేయడం ద్వారానే ముఖ్యంగా ఇండస్ట్రీస్ లో 5S, కైజాన్, టోటల్ ప్రొడక్టివ్ మెయింటెనెన్స్, అలాగే అనేక కొత్త ఆధునిక విధానాలను ఇంప్లిమెంట్ చేయడం ద్వారానే మనం క్వాలిటీని, వరల్డ్ క్లాస్ క్వాలిటీని సస్టైన్ చేయగలం. వరల్డ్ క్లాస్ క్వాలిటీని సస్టైన్ చేయాలంటే ఈ విధానాలని మనం ఇంబైబ్ చేసుకుని ఇండస్ట్రీస్ లో మనం ఇంప్లిమెంట్ చేయడం ద్వారానే క్వాలిటీ ప్రొడక్ట్స్ ని మనం ఉత్పత్తి చేయగలం. ఎప్పుడైతే క్వాలిటీ ప్రొడక్ట్స్ ని ఉత్పత్తి తక్కువ ధరకి ఎక్కువ క్వాలిటీ ఉన్న ప్రొడక్ట్స్ ని అందిస్తామో ప్రపంచానికి మనం, నాకు క్వాలిటీ ప్రొడక్ట్ కావాలి, తక్కువ ధరకు కావాలి అనేది ఈ విధానంలో
0: ప్రధానం.
1: క్వాలిటీ అంటే భారతదేశం ఇదివరకు 80s, 90s, 2000s వరకు కూడా క్వాలిటీ అంటే ప్రపంచం జపాన్ పక్క చూసేది. ఇప్పుడు 2015 నుంచి 2020 వచ్చేసరికల్లా క్వాలిటీ అంటే అందరూ భారత పక్క చూడాల్సిన పరిస్థితి ఏర్పడాలి. దానికి ప్రిపరేషన్ అనేది తప్పనిసరి అవసరం అండి. ఇండస్ట్రీస్ లో ఈ సిస్టమ్స్ ని మనం ఇంప్లిమెంట్ చేయకుండా, క్వాలిటీ ప్రొడక్ట్ ని తక్కువ ధరకి అందించకుండా ఇది సాధ్యపడదు. ప్రపంచ వరల్డ్ క్లాస్ ఇండస్ట్రీస్ ని మనం స్టార్ట్ చేయాలంటే ఇవన్నీ కూడా బేసిక్ గా మనం ప్రజల్లో అవేర్నెస్ క్రియేట్ చేయాలి. ఇండస్ట్రీస్ లో కూడా ఈ సిస్టమ్స్ ని ఇంప్లిమెంట్ చేసే విధంగా స్కిల్ సెంటర్స్ ని ఇంప్రూవ్ చేయాలండి. ఈ ముఖ్యంగా ఈ ఉత్పాదకత విషయంలో కానివ్వండి, అలాగే మానవ వనరులు ఉత్పాదకత విషయంలో, ఉత్పాదకతను ఇంప్లిమెంట్ చేయడం ద్వారా మనం రా మెటీరియల్స్ ని సేవ్ చేసుకోవచ్చు. విలువైన ముడి పదార్థాలని సేవ్ చేసుకోవడం, అలాగే పెట్టుబడి స్థిరీకరించడం, అంటే అనవసరమైన పెట్టుబడి కాకుండా ఎంతవరకు అవసరమో అంతవరకే తీసుకోవడం ద్వారా మానవులని ఇంప్రూవ్ చేయడం ద్వారా, ముఖ్యంగా ఈరోజు మనకి హ్యూమన్ రిసోర్సెస్ దొరికొచ్చరి కల్లా మన టెక్నికల్ రిసోర్సెస్ని ఇంకాస్త ఇంప్రూవ్ చేయాలండి. స్కిల్ అప్గ్రేడేషన్ సెంటర్స్ని, స్కిల్ ట్రైనింగ్ సెంటర్స్ని తయారు చేయడం ద్వారా, పెట్టడం ద్వారా లేటెస్ట్ వచ్చే గ్రాడ్యుయేట్స్కి ట్రైనింగ్ ఇవ్వడం ద్వారా వాళ్ళకి ఎంప్లాయబిలిటీని ఎక్కువగా మనం ఇచ్చేయచ్చు అనమాట. అలాగే ముఖ్యంగా మన దేశంలో ఇండస్ట్రీస్ విషయంలో, ఇప్పుడు స్కిల్ సెంటర్స్ విషయంలో గవర్నమెంట్ ఐటీఐ తర్వాత అప్రెంటిస్ చేయాల్సిన పరిస్థితి ఉంటుందండి. ముఖ్యంగా హ్యూమన్ రిసోర్సెస్ దొరికొచ్చరి కల్లా క్వాలిటీ హ్యూమన్ రిసోర్సెస్ని తయారు చేసుకోవాలి అంటే స్కిల్ సెంటర్స్ని ఇచ్చేసుకోవడం అవసరం. ఇది గవర్నమెంటే స్టార్ట్ చేయాలి అనుకుంటే ఇది చాలా కష్టమైన పని. గవర్నమెంట్ అనే కాకుండా ప్రతి ఒక స్మాల్ ఇండస్ట్రీ, ప్రతి ఇండస్ట్రీ కూడా ఒక స్కిల్ సెంటర్ కింద భావించి ఐటీఐని బయటకు వచ్చే స్టూడెంట్స్కి అప్రెంటిస్ అవకాశాలు ఇండస్ట్రీస్లో కల్పించడం ద్వారా రెండు రకాల ఉపయోగాలు ఉంటాయండి. ఒకటి, ఐటీఐ చదివిన ప్రతి ఒక్క విద్యార్థికి ఆన్ హ్యాండ్ ట్రైనింగ్ వస్తుంది, స్కిల్ ట్రైనింగ్ వస్తుంది. సీనియర్ వర్కర్స్ దగ్గర ఎంప్లాయ్ చేయడం ద్వారా పని విధానాలు నేర్చుకుంటాడు, స్కిల్ తయారవుతాడు, తర్వాత తనకి ఎంతో కొంత సంపాదించుకుంటాడు, స్టైఫండ్ కింద ఇండస్ట్రీ ఇస్తుంది. అలాగే ఇండస్ట్రీస్ కూడా ఈ మానవనుల కొరతని మనం అధిగమించవచ్చు. తద్వారా ఇండస్ట్రీస్ మంచి హ్యూమన్ రిసోర్సెస్ ద్వారా దేశ అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది.
0: అంటే వీళ్ళు ట్రైనింగ్ అవుతారు, నాలెడ్జ్ పెంచుకుంటారు,
1: ప్లస్ ఫైనాన్షియల్ గా వాళ్ళకి కాస్త సప్లిమెంట్ సపోర్ట్ కూడా ఉంటుంది.
0: అలాగే ఇండస్ట్రీ కూడా ఎంతో వెనుగనుగా ఉండి వాళ్ళకి వాళ్ళ వర్క్ జరిగేలాగా తోడ్పడతారు.
1: డెఫినెట్ గా అండి, అది ముఖ్యంగా పని వస్తువు ఉత్పత్తి ఆగిపోవడం లాంటిది ఏం లేకుండా, కొరత లేకుండా ఈ వీళ్ళు సప్లిమెంట్ చేయడానికి అవకాశం ఉంటుందండి. ముఖ్యంగా నాణ్యత దొరికొసరి కల్లా, నాణ్యత అంటే ఈరోజు కస్టమర్ సాటిస్ఫాక్షన్, వినియోగదారుడు సంతృప్తి ఉంటేనే నాణ్యత ఉన్నట్టు లెక్క. వినియోగదారుడు సంతృప్తి లేకపోతే నాణ్యత వస్తువుని కొనే పరిస్థితి ఉండదు వినియోగదారుడు. ఈరోజు మనం ప్రపంచ స్థాయి కస్టమర్ని మనం ఏం చేస్తున్నాం, ప్రపంచ స్థాయి కస్టమర్కి అందుబాటులో ఉండే విధంగా మన నాణ్యతని పెంపొందించుకోవాలండి, ఎన్హాన్స్ చేసుకోవాలి. అప్పుడే మన భారత్లో తయారీ విధానాలు సక్సెస్ అవ్వడం, ప్రపంచం భారతదేశానికి పెద్ద ప్రపంచమే పెద్ద మార్కెట్ అవుతుంది భారతదేశానికి. అలాగే ప్రపంచం దృష్టి కూడా మన పక్కకు వచ్చి భారత్లోనే వస్తువు నాకు సేవలకు కావాలనే రకమైన ఇది తయారవుతుందండి. అది మన భారత్లో తయారీ మేక్ ఇన్ ఇండియా అవకాశాలు సృష్టిస్తుందని చెప్పి నేను ఆశిస్తున్నాను.
0: అయితే అండి, మరి ప్రసాద్ గారు
1: సార్,
0: మనం ఇప్పటికే ప్రపంచ దేశాలన్నీ కూడా మన యొక్క ఐటీ పరిశ్రమ ద్వారా కానివ్వండి, మన రోదసి సంబంధించినటువంటి వ్యవహారాల్లో కానివ్వండి, ఆర్థిక పరిస్థితుల్లో మనం ఎంత బలమైన పరిస్థితుల్లో ఉన్నామో, కొన్ని దేశాలు కుప్పకూలిపోతున్నా కూడా మనం బలంగా నిలబడటం అనేది అన్ని దేశాలు మన వైపు
1: చూస్తున్నాయి,
0: భారత్ని చూస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఇది దేశాన్ని మన ప్రపంచానికి ముందుండి నడిపించే శక్తిగా భారత్ ఎదిగే అవకాశాలు కనిపిస్తున్నాయని వాళ్ళందరికి అనిపిస్తుంది. అలాగే మనం కూడా అదే పద్ధతిలో మనం అంతా కూడా వెళ్తున్నాం. దీనికి భారత్లో తయారీ అనే ఒక విధానం ద్వారా ప్రపంచ మార్కెట్లను అన్నింటినీ కూడా మనం నాణ్యమైన వస్తువుల్ని ఇచ్చి, మనం అలాంటి వస్తువులను ఉత్పత్తి చేసుకున్నట్లయితే అందరూ శ్రమించి, మరి కార్మికులు కానివ్వండి, వర్కర్స్ కానివ్వండి, మరి మేధావులు కానివ్వండి, వీళ్ళందరూ కూడా మరి ఎంతో కేంద్ర ప్రభుత్వం వారు ప్రవేశపెట్టినటువంటి
1: కార్యక్రమాలను
0: ఇంప్లిమెంట్ చేయడం ద్వారా మరి ప్రపంచానికి మనం ఒక మార్గదర్శకం కావాలని, ఈ కార్యక్రమం విజయవంతం అవుతుందని ఆశిస్తూ, మరి ఈ చాలా మంచి విషయాలు మీరు అందించినందుకు మీకు ధన్యవాదాలు చెప్తున్నా అండి. నమస్కారం అండి.
1: నమస్కారం అండి.
2: మీరు ఇంతవరకు భారత్లో తయారీ నాణ్యత ఉత్పత్తి గురించి శ్రీ ఎల్హెచ్ ప్రసాద్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు.

ಸಹಕಾರಿ, ನಿ ಯಾತ್ರಾ ಸಹಾಯಕಾರಿ. గత 3 సంవత్సరాలుగా ప్రసారమవుతున్న మీ అభిమాన విహారీ కార్యక్రమం సరికొత్త రూపును సంతరించుకుంది. ఈ కొత్త విహారీ సంచికలలో గతంలో లాగా పుణ్యక్షేత్రాలతో పాటు ఆయా దేవాలయాలు ఉన్న పట్టణాలు, వివిధ పర్యాటక స్థలాల వివరాలు కూడా తెలుసుకుంటారు. ఈ సరికొత్త విహారీ కార్యక్రమం ప్రతి గురువారం ఉదయం 8:35 ప్రసారమవుతుంది. తిరిగి ప్రతి ఆదివారం సాయంత్రం 6:30 పునః ప్రసారమవుతుంది. తప్పక వినండి. విహారీ, మీ యాత్ర సహాయకారి.

0: కార్యక్రమంలో ఇప్పుడు కథానిక ఈ తరం అమ్మ ప్రసారమవుతుంది. రచన మరియు సమర్పణ శ్రీమూర్తి బమిడిపాటి విజయలక్ష్మి గారు.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. శ్రీమతి బి విజయలక్ష్మి గారు మనకు అందించిన కథానిక ఈ తరం అమ్మ. కథలో హీరో అరవింద్ పేరుకు తగ్గట్టుగా చాలా అందంగా ఉంటాడు. అతని భార్య అతనికి ఏమాత్రం తగ్గనంత అందంగా ఉంటుంది. ఆమె పేరు అక్షయ. ఆ రోజు ఉదయం 7 గంటలకి అక్షయ తమలపాకు కషాయంతో వచ్చింది సోఫాలో కూర్చున్న అరవింద్ దగ్గరికి. అక్షయ తెచ్చిన కషాయాన్ని అరవింద్ కాఫీలా భావిస్తూ తాగుతూ ఉండగా, ఇవాళ మీకు సన్మానం ఉంది కదా, మీ అమ్మగారు గెస్ట్ చేసుంటారా అని అడిగింది. ఏమో మరి, అమ్మని అడగాలి అని కప్ కింద పెట్టి బెడ్రూంలోకి వెళ్లి ఫోన్ తీసుకున్నాడు అరవింద్. ఇక ఆ రోజు సాయంత్రం కాకినాడ సూర్య కళామందిర్ చాలా కోలాహలంగా కలర్ఫుల్గా ఉంది. ఆ రోజు ఉగాది. ప్రతి సంవత్సరం ఉగాది రోజున ఆ ఊర్లో ఉండే నారాయణరావు గారి జ్ఞాపకార్థం ఆయన పిల్లలు మురళీధర్, రవివర్మ కొంతమందిని సన్మానిస్తూ ఉంటారు. చదువుల్లో, ఆటల్లో, సంగీతంలో ఇలా 5 విభాగాల్లో సన్మాన కార్యక్రమం జరుగుతుంది. ఆ రోజు కార్యక్రమానికి యాంకర్ మిత్ర హైదరాబాద్ నుంచి వచ్చాడు. మిత్ర తన సెన్స్ ఆఫ్ హ్యూమర్తో సభలో ఉన్న వాళ్ళందరినీ నవ్విస్తూ ఉన్నాడు. ముందుగా చదువుకు సంబంధించిన వారి సన్మాన కార్యక్రమం ముగిశాక మిత్ర మైక్ సెట్ చేసుకుంటూ, మనందరికీ మెటల్ డిటెక్టర్ గురించి తెలుసు, కానీ క్యాన్సర్ డిటెక్టర్ అనే అద్భుతమైన పరికరాన్ని కనిపెట్టారు మిస్టర్ అరవింద్. ఈ మిషన్ ఎలా పనిచేస్తుందంటే, దీని కింద నిలబడగానే మన శరీరంలో ఏ భాగంలో క్యాన్సర్ ఉంటే ఆ భాగంలో రెడ్ లైట్ వెలుగుతుంది. క్యాన్సర్ ప్రారంభ దశలో ఉంటే ఎల్లో కలర్, ఏమీ లేకపోతే గ్రీన్ కలర్ లైట్ వెలుగుతుంది. క్యాన్సర్ని ఇంత సులభంగా కనిపెట్టే అద్భుతమైన పరికరాన్ని కనిపెట్టిన అరవింద్ గారికి చప్పట్లతో స్వాగతం పలుకుదాం అని గట్టిగా అరిచినట్టుగా మంచి హుషారుగా చెప్పాడు యాంకర్ మిత్ర. అందరూ నుంచుని చప్పట్లు కొడుతూ ఉండగా స్టేజ్ మీదకి వచ్చాడు అరవింద్. సార్, మిమ్మల్ని చూసినందుకు చాలా ఆనందంగా ఉంది. మీ మిషన్ కూడా తెచ్చుంటే సగం టెస్ట్లు ఇక్కడే అయిపోయేవి అని తను ఏదో పెద్ద జోక్ చేసినట్టు నవ్వేస్తూ ఆడియన్స్ వైపు చూశాడు మిత్ర. వాళ్ళు కూడా కెమెరా ఫోకస్ వాళ్ల మీద పడగానే నవ్వి అంతేగా అంతేగా అన్నట్టు మొహం పెట్టారు. ఓకే సార్, మీకు ఈ మిషన్ కనిపెట్టాలి అని ఎందుకనిపించింది? దీని వెనుక ఎవరి సహకారం ఉంది? మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది అని గ్యాప్ లేకుండా అడుగుతున్న మిత్ర వంక కొంచెం గ్యాప్ ఇస్తే అన్నట్టుగా అరవింద్ చేత్తో సైగ్ చేసి చెప్పాడు. దాంతో మిత్ర చిన్నగా నవ్వి మైక్ని అరవింద్కిచ్చాడు. ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఒకటే, మా అమ్మ అని సింపుల్గా చెప్పేశాడు అరవింద్. కానీ మిత్ర ఊరుకోడు కదా. సార్, మీ అమ్మగారు అంటూ ఆడియన్స్ వైపు వెతుకుతూ చూసి, ఆవిడిక్కడికి వచ్చారా అడిగాడు మిత్ర ఎంతో కుతూహలంగా. లేదు, ఆవిడ చనిపోయి 20 ఏళ్లయింది. అయినా ఎప్పుడు మా అమ్మ నాతోనే ఉంటుంది, నా ప్రతి సమస్యకు పరిష్కారం చెబుతుంది, నాకెప్పుడు సలహాలు ఇస్తూ ఉంటుంది అని వాళ్ళ అమ్మని గుర్తు చేస్తున్న కన్నీళ్లని రెప్పలతో అదిమి వెనక్కి పంపించేశాడు అరవింద్. ఏంటి, మీ అమ్మగారు చనిపోయి 20 ఏళ్లవుతుందా, అయినా ఆవిడ మీకు సలహాలు ఇస్తుందా? ఆవిడ మీతో మాట్లాడడానికి ముందు మీరు అబ్బరకా దబ్బరకా ఆవాహ్యామి లాంటి మంత్రాలు ఏమైనా చదువుతారా అన్న మిత్ర మాటలకి చిన్నగా నవ్వి, అదేం లేదు అన్నాడు అరవింద్. సార్, మీ మిషన్ గురించి తర్వాత, ముందు మీ అమ్మగారి గురించి చెప్పండి అంటున్న మిత్ర కుతూహలం చూసి అరవింద్, నాది అన్ని దరిద్రాలు అనుభవించిన అదృష్టవంతుడి కథ. అదృష్టవంతుడిని అని ఎందుకన్నానంటే, అమ్మ ఉన్న ప్రతి వ్యక్తి అదృష్టవంతుడే. ఇక మా అమ్మా నాన్నల గురించి చెప్పాలంటే, వాళ్ళిద్దరిది ప్రేమ వివాహం. నాన్న వాళ్ళు చాలా గొప్ప ధనవంతులు, అమ్మ వాళ్ళు పేదవాళ్ళు. నాన్న వాళ్ళ తరపు వాళ్ళు ఎవరో నాకు ఇంతవరకు తెలియదు. నాన్న ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తూ ఉండేవారు. వచ్చే కొద్ది జీతంతోనే మేం చాలా హ్యాపీగా ఉండేవాళ్ళం. నేను 9వ తరగతి చదువుతున్నప్పుడు నాన్న ఒక యాక్సిడెంట్లో చనిపోయారు. అప్పటి నుంచి మా అమ్మ ఇంటి దగ్గరే ఉండి అప్పడాలు, పొడులు, పచ్చళ్ళు చేస్తుండేది. వాటిని మా పక్కింట్లో ఉండే రాము మావయ్య షాపులకు వేస్తూ ఉండేవాడు. రాము మావయ్య ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు గాని నాకు ఊహ తెలిసినప్పటి నుంచి మా పక్కింట్లోనే ఉన్న మా ఫ్యామిలీలో ఒకరిగా ఉండేవాడు. అలా మా అమ్మ కష్టార్జితంతో నేను బీటెక్ థర్డ్ ఇయర్ హైదరాబాద్లో చదువుతూ ఉండగా ఒకరోజు మా మావయ్య నుంచి ఫోన్ వచ్చింది వెంటనే బయలుదేరి రమ్మని. అప్పటికి అమ్మని చూసి 6 నెలలు అవుతుంది. ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్స్ అయ్యాక వద్దామంటే అమ్మ దారి ఖర్చులకు డబ్బులు లేవు అని, సెకండ్ సెమిస్టర్ ఎగ్జామ్స్ కూడా అయ్యాక రమ్మని చెప్పడంతో మధ్యలో హాలిడేస్ వచ్చినా అమ్మని చూడటానికి వెళ్ళలేదు. మా ఫ్రెండ్స్ దగ్గర డబ్బులు తీసుకుని మా ఊరు బయలుదేరాను. ఇంటి ముందు కొద్దిగా జనం ఉన్నారు. భయం భయంగానే లోపలికి వెళ్ళాను. ఎదురుగా తల దగ్గర దీపంతో అమ్మ. అంతే, ఒక్కసారిగా షాక్కి గురయ్యి గోడ కానుకుని ఉండిపోయాను. కన్నీళ్లు టపటప పాదాల మీద పడగానే తేలుకొని మావయ్యని అడిగాను, అమ్మ చనిపోయినట్టు సడన్గా ఏం జరిగింది, ఏమైంది అని ప్రశ్నల వర్షం కురిపించాను. మావయ్య లోపలికి వెళ్ళి ఫోన్ తీసుకొచ్చి నాకు ఇచ్చాడు. అమ్మకి ఏమైంది అని ప్రశ్నలు అడుగుతుంటే ఫోన్ తీసుకొచ్చి ఇచ్చాడేంటి అని ఆశ్చర్యంగా చూస్తూ ఫోన్ చేతిలోకి తీసుకున్నాను. అది కొత్త స్మార్ట్ ఫోన్. అమ్మ వీడియో ఉంది అందులో. ఒక పక్క అమ్మ శవం, ఇంకో పక్క వీడియోలో అమ్మ. ఆ వీడియోలో అమ్మ చాలా వీక్గా ఉంది. బహుశా చనిపోయే ముందు తీసిన వీడియో అనుకుంటా. అమ్మ చెప్తుంది, ఏడవకురా కన్నా, నువ్వు ఊరు వెళ్ళాక ఓసారి దగ్గుతుంటే నోట్లోంచి బ్లడ్ వచ్చింది. బ్లడ్ చూసి భయమేసి డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. ఆ టెస్టు ఈ టెస్టులు చేసి 15 రోజుల తర్వాత నాకు క్యాన్సర్ అని చెప్పాడు డాక్టర్. ఎంతకాలం బ్రతుకుతాను, మందులు వాడితే తగ్గిపోతుందా అని అడిగాను. మందులు వాడినా 6 నెలలే, వాడకపోయినా 6 నెలలే అని అదేదో జలుబుకి చెప్పినట్టు చెప్పాడు. 1 వారం రోజులు తిండి నిద్ర లేకుండా ఏడుస్తూ గడిపాక ఓ రోజు అందరి అమ్మల్లాగే ఆలోచించాను. నీకు ఇష్టమైనవన్నీ నేను బ్రతుకుండగానే వండి పెట్టేయాలి అని. నీకు ఇష్టమైన పానీపూరి, పావుబాజీ ఇలా ఓ లిస్టు తయారు చేసుకుని ఎలా చేయాలో కనుక్కుందామని ఎదురింటి ప్రసన్న అక్క వాళ్ళింటికి వెళ్ళాను. అవన్నీ యూట్యూబ్లో ఉంటాయంటి, వంటలే కాక ఇంకా చాలా ఉంటాయి అని చెప్పి ఆ వీడియోలు ఎలా చూడాలో, ఎలా టైప్ చేయాలో చెప్పి ఇంకో ఫోన్లో మాట్లాడుతూ లోనికి వెళ్ళిపోయింది ప్రసన్న. తను వెళ్ళాక నేను చాలా వీడియోలు చూశాను. అందులో నా దృష్టి ఒకచోట ఆగిపోయింది. నాకు ఒక ఆలోచన వచ్చింది. దాన్ని వెంటనే అమలు చేయాలని అనుకుని ఫోన్ ప్రసన్నకి ఇచ్చేసి గబగబా ఇంటికి వెళ్ళాను. ఇంటికి వచ్చి బీరువాలోని మంగళసూత్రాలు తీసి మార్వాడి షాప్లో అమ్మేసి ఆ డబ్బుతో నేను మావయ్య కలిసి షాప్కి వెళ్ళి ఓ స్మార్ట్ ఫోన్, కొన్ని ఖరీదైన చీరలు కొన్నాం. ఎందుకంటే ప్రసన్న వాళ్ళ ఇంట్లో వీడియోస్ చూస్తూ ఉన్నప్పుడు ప్రతి వీడియో కింద 1 సంవత్సరం క్రితం, 2 సంవత్సరాల క్రితం అని వ్రాసి ఉండటం గమనించాను. అంటే ఎప్పుడో చేసిన వీడియోలు ఇప్పుడు చూస్తున్నావన్నమాట అనుకోగానే నాకు ఒక ఆలోచన వచ్చింది. నేను ఒకవేళ 60 ఏళ్ళు బ్రతుకుతాననుకుంటే అప్పటిదాకా నీకు నేను ఏ ఏ విషయాల్లో సలహాలు ఇస్తూ ఉంటాను, అలాగే అందరిలాగే నీకు వచ్చే సమస్యలు, వాటి పరిష్కారాలు, నీ భార్యతో ఎలా ఉండాలి, పిల్లలు, వాళ్ల పెంపకం, డబ్బు విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నీ వంటికి సరిపడే మందులు, పిల్లల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇలా ఓ లిస్టు రాసుకుని ప్రసన్న సహాయంతో 60 వీడియోలు చేశాను. అన్ని వీడియోలు ఒకేసారి చూడకు. నీకు నా సలహా కావాలి అనిపించినప్పుడు మాత్రమే చూడు. ఉదాహరణకి నువ్వు ఇంటర్వ్యూకి వెళ్తున్నాను అని టైప్ చేస్తే దానికి సంబంధించిన వీడియో నీకు కనిపిస్తుంది. అందులో నేను నీకు ఇచ్చే సలహా ఉంటుంది. ప్రసన్న అలా తయారు చేసింది వీడియోలను. ఇక నేను కొన్ని కొత్త చీరలు కొన్నాను కదా, ఎందుకంటే నువ్వు చిన్నప్పుడు అన్నావు ఒకసారి, నేను పెద్దయ్యాక జాబ్ చేసి నీకు మంచి చీరలు కొంటానమ్మా అని నువ్వు నా చీకిపోయిన చీరలు చూసి అన్న మాటలు గుర్తొచ్చాయి. నీకు ఉద్యోగం వచ్చి బాగా డబ్బు సంపాదిస్తున్నప్పుడు అమ్మని మంచి చీరల్లో చూడలేకపోయానే అని నువ్వు బాధపడకూడదని నేను కొన్న కొత్త చీరలు కట్టుకుని వీడియోలు చేశాను. ఈ పని చేశాక కాస్త ఉపశమనంగా అనిపించింది. అంతలోనే నీకు నా మాటలతోడుంటే సరిపోతుందా, ఆర్థిక పరమైన ఇబ్బందులు కూడా నీకు లేకుండా చెయ్యాలి, ఎలా, నా ఆత్మాభిమానాన్ని చంపుకుంటే

0: ఆ ఇబ్బంది కూడా లేకుండా చేయొచ్చు అనుకుని మావయ్యని తీసుకుని మీ తాతగారి బంగ్లాకి వెళ్లాను. అనుకున్న దానికన్నా ఎక్కువగానే అవమానించారు వాళ్ళు నన్ను. కానీ వాళ్ల మాటలు నాకు బాధ అనిపించలేదు. నా లక్ష్యం ముందు నేను కోర్టుకు వెళ్తే ఆస్తి వస్తుంది, కానీ అంతవరకు వెళ్ళి ఇద్దరూ ఇబ్బంది పడాలా అన్నాను మీ తాతగారితో. దానికి ఆయన కొంచెం మెత్తబడి, నా కొడుక్కి వాళ్ళ తాతగారు రాసిచ్చిన పొలం కౌలికి ఇచ్చాం, వాళ్లతో మాట్లాడుకుని సెటిల్ చేసుకోండి అన్నారు. పొలానికి వెళ్లి రైతులతో మాట్లాడాను. వాళ్లు చెప్పిన ధరకి నేను ఒప్పుకోవడంతో పని చాలా సులువుగా అయిపోయింది. 15 రోజుల్లో 60 లక్షలు నా చేతికి వచ్చాయి. దానిలో నుండి 40 లక్షలు నువ్వు పుట్టి పెరిగిన నీకిష్టమైన ఈ ఇంటిని కొన్నాను. ఇప్పుడు ఈ ఇల్లు నీ సొంతం. మిగిలిన డబ్బులు నీ అకౌంట్లో వేశాను. చాలా రోజుల తర్వాత హాయిగా ఆనందంగా ఈ క్షణం చనిపోయినా పర్వాలేదు అనిపించింది. దేవుడు నాకు ఇచ్చిన ఈ కొద్ది టైంలోనే నా జీవితానికి సరిపడే పనులు చేసేశాను. నాది ఒక కోరిక, క్యాన్సర్ని ఈజీగా కనిపెట్టే మిషన్ని నువ్వు కనిపెట్టాలి. కానీ అది చేయకపోతే నా మీద ఒట్టు లాంటి మాటలు అనను, కానీ ప్రయత్నించు. అందరిలాగే నీ జీవితం కూడా బరువు బాధ్యతలే కాకూడదు. నువ్వు ఈ నేలని విడిచి వెళ్లేటప్పుడు నీదో జ్ఞాపకం ఇక్కడ వదిలి వెళ్ళాలి. ఆ పని నువ్వు చేస్తే నిన్ను ఈ నేల మీద నా జ్ఞాపకంగా వెదర వెళ్ళినందుకు నేను చాలా సంతోషిస్తాను. చాలే, కళ్ళు తుడుచుకో. నేను ఎక్కడికి వెళ్ళిపోయానని నువ్వు బ్రతికున్నంతకాలం నీతోనే ఉంటాను, నీ సెల్ఫోన్లో అని వాళ్ళమ్మ చనిపోయే ముందు చెప్పిన మాటలు చెప్పి మైక్ని పక్కన పెట్టి అప్రయత్నంగా కర్చీఫ్ కాయ వెతికాడు అరవింద్. అరవిందే కాదు, ఆడిటోరియంలో అందరూ వెతికారు కర్చీఫ్ కోసం. అరవింద్ సెల్ఫోన్ పైకెత్తి అందులో ఉన్న వాళ్లమ్మ ఫోటో అందరికీ చూపించాడు. అది స్టేజ్ మీద ఉన్న స్క్రీన్ మీద పడగానే అందరూ నిలబడి చప్పట్లు కొట్టారు మిత్ర చెప్పకుండానే. తర్వాత అరవింద్కు సన్మానం అయ్యాక అరవింద్ స్టేజ్ దిగి వస్తుంటే ఓ పెద్ద ఆయన వచ్చి అరవింద్ని కౌగిలించుకుని నన్ను క్షమించు అని చెప్పి వెళ్ళిపోయాడు. అరవింద్కి ఆ వ్యక్తి పోలికలను బట్టి అర్థమైంది అతను తన తాతగారని. ఇంటికి వచ్చాక అరవింద్ 6 ఏళ్ల కూతురు అడిగింది, నాన్న నాకు కూడా నాన్నమ్మను చూపించు అని. అప్పుడు పిల్లలు నన్ను అడిగితే అన్న వీడియో ఓపెన్ చేశాడు అరవింద్. దానిలో వాళ్ళమ్మ హాయ్ నీరు అంటూ అరవింద్ కూతురు నీరజని పలకరించింది. అరవింద్ వాళ్ళమ్మ నీరజ. ఆ వీడియో చూడటం అయ్యాక నాన్న నాన్నమ్మ ఏంటి అంత యంగ్ గా ఉంది, అమ్మమ్మ ఏమో అంత ఓల్డ్ గా ఉంది అని అడిగింది నీరు. నానమ్మ అమృతం తాగింది అందుకే అంత యంగ్ గా ఉంది అంటూ నీరు బుగ్గగిల్లాడు అరవింద్.
1: మీరింతవరకు ఈ తరం అమ్మ కథానిక విన్నారు. రచన మరియు సమర్పణ శ్రీమతి బంబిడిపాటి విజయలక్ష్మి.
2: Save our earth. Stop plastic pollution. Say no to single-use plastic.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం కార్యక్రమంలో ఇప్పుడు లలిత గీతం వింటారు.

ఇంతవరకు లలిత గీతం విన్నారు. ఆకాశవాణి సింహపూరి ఎఫ్ఎం కేంద్రం. సమయం 8 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో సమాచార ప్రభాత్, అలాగే 8:15 మార్నింగ్ న్యూస్ ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. అలాగే 8:30 వార్తా వ్యాఖ్య విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: to you, Shagun.
1: Thank you, Pramod. And now before we end the bulletin, the headlines once again. Prime Minister Narendra Modi to flag off India's first hydrogen-powered train from Jind Railway Station in Haryana this morning. Delhi government approves 400 crore rupees startup and incubation policy to promote innovation and self-employment. National Testing Agency declares results of NEET UG 2026 re-examination. Gujarat ATS arrests 5 persons from Patan district in connection with its probe into Jaish-e-Mohammed terror module. And in men's cricket, hosts England beat India by 4 wickets in second ODI to level 3 match series 1-1. And with that, we end the morning news. Have a nice day.
2: ആകാശവാണി భారత టెక్స్ 2026 పై వార్తా వ్యాఖ్య ఇప్పుడు వింటారు. దేశీయ అంతర్జాతీయ మార్కెట్లలో భారతీయ వస్త్ర పరిశ్రమ స్థానాన్ని మరింత బలోపేతం చేసి 2030 నాటికి భారతీయ వస్త్ర ఎగుమతులను 100 బిలియన్ డాలర్లకు చేర్చడం ప్రధాన లక్ష్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం విశేష కృషి చేస్తోంది. ఆ దిశగా ప్రధానమంత్రి నిర్దేశించిన ఫామ్ టు ఫైబర్ టు ఫ్యాక్టరీ టు ఫ్యాషన్ టు ఫారెన్ అనే 5F దార్శనికతతో కేంద్ర జౌళి శాఖ ఢిల్లీలో భారత్ టెక్స్ 2026 పేరుతో అత్యంత ప్రతిష్టాత్మకమైన అతిపెద్ద అంతర్జాతీయ వస్త్ర ప్రదర్శనను నిర్వహించింది. ఈ నెల 14 నుండి జరిగిన ఈ ప్రతిష్టాత్మక ప్రదర్శనను కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్, సహాయ మంత్రి పవిత్రా మార్గరీటాతో కలిసి ప్రారంభించారు. 130కి పైగా దేశాల నుండి 7,000 మందికి పైగా కొనుగోలుదారులు, 100,000 మందికి పైగా వాణిజ్య సందర్శకులు పాల్గొన్న ఈ ప్రదర్శనలో తిరువూర్, ఇచల్కరంజీ, అహ్మదాబాద్ వంటి భారతదేశంలోని ప్రఖ్యాత టెక్స్టైల్ క్లస్టర్లతో పాటు 1,600 మందికి పైగా ప్రదర్శనకారులు నూలు, ఫైబర్, వివిధ రకాల వస్త్రాలు, రెడీమేడ్ దుస్తులు, గృహ అలంకరణ వస్త్రాలు, చేనేత, తివాచీలు, సాంకేతిక వస్త్రాలు వంటి విభాగాలన్నింటినీ ఒకేచోట ప్రదర్శించారు. అమెరికా, యూకే, జపాన్, పోర్చుగల్, స్పెయిన్, న్యూజిలాండ్, దక్షిణ కొరియా, దక్షిణాఫ్రికా, నేపాల్తో సహా 14 దేశాల నుండి అంతర్జాతీయ ప్రదర్శనకారులు, ఐక్యరాజ్యసమితి, ఐరోపా సమాఖ్య నుండి సంస్థాగత ప్రతినిధులతో పాటు పాల్గొన్నారు. అమెరికా, జపాన్, స్పెయిన్, యునైటెడ్ కింగ్డమ్, పోర్చుగల్, రష్యా, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, యుఏఈ, థాయిలాండ్, బంగ్లాదేశ్, శ్రీలంక, మయన్మార్ తదితర దేశాల నుంచి పారిశ్రామిక వ్యాపార ప్రతినిధి బృందాలు కూడా భారత్ టెక్స్లో పాల్గొనడం విశేషం. తద్వారా వాణిజ్యం, సరఫరా, పెట్టుబడులకు కొత్త అవకాశాలు కలిగాయి. ప్రత్యేక ద్వైపాక్షిక సమావేశాలలో భారత్కు అమెరికా, న్యూజిలాండ్ దేశాలతో పత్తి, ఉన్ని ఉత్పత్తులకు సంబంధించిన ఒప్పందాలు కుదిరాయి. భారత్, యూకే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం అమలు, జపాన్ ప్రతినిధి బృందంతో సమావేశం, రష్యాతో వస్త్రరంగ చర్చలు జరిగాయి. భారత్ టెక్స్ట్ ట్రేడ్ ఫెడరేషన్, ఫ్రాన్స్కు చెందిన ప్రీమియర్ విజన్ ప్యారిస్ మధ్య కుదిరిన కీలక లెటర్ ఆఫ్ ఇంటెంట్, అంతర్జాతీయంగా సరికొత్త డిజైన్లు, పర్యావరణ అనుకూల విధానాలు ఫ్యాషన్ రంగంలో పరస్పర సహకారానికి దోహదపడుతుందని నిపుణులు భావిస్తున్నారు. ప్రదర్శన జరిగిన 4 రోజుల్లో 4,000కు పైగా సమావేశాలు, 30కి పైగా అవగాహన ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. మధ్యప్రదేశ్, బీహార్, ఉత్తరప్రదేశ్, పంజాబ్, మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలు ప్రధాన ప్రదర్శనకర్తలుగా పాల్గొనగా ఆంధ్రప్రదేశ్, అస్సాం, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, జమ్మూకాశ్మీర్, ఒడిశా, మణిపూర్, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్తో పాటు పలు కేంద్రపాలిత ప్రాంతాలు ఎగ్జిబిటర్లుగా తమ ప్రదర్శనలను ఏర్పాటు చేశాయి. భారత్ టెక్స్ 2026లో ఆంధ్రప్రదేశ్కు చెందిన ప్రసిద్ద వస్త్ర సంప్రదాయాలైన శ్రీకాళహస్తి పెన్ కలంకారీ, మచిలీపట్నం బ్లాక్ ప్రింట్ కలంకారీ, నరసాపురం లేసు అల్లికలు, ఏలూరు తివాచీలు వంటి అద్భుతమైన కళాఖండాలను లేపాక్షి స్టాల్లో ప్రదర్శించారు. తెలుగు సంస్కృతి ఉట్టిపడేలా తీర్చిదిద్దిన హస్తకళా ఉత్పత్తులు, చేనేత వస్త్రాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సందర్శకులను, ఎగుమతిదారులను, కొనుగోలుదారులను విశేషంగా ఆకర్షించాయి. ఇది ప్రపంచ వస్త్ర పరిశ్రమలో ఆంధ్రప్రదేశ్కున్న బలమైన ఉనికిని చాటడమే కాకుండా రాష్ట సంపన్న చేనేత వారసత్వాన్ని జాతీయ స్థాయిలో తెలియజేసింది. ఈ ప్రదర్శన భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగానే వస్త్రరంగానికి సంబంధించిన అతిపెద్ద ప్రదర్శనలలో ఒకటిగా నిలిచింది. భారత్ టెక్స్ 2026 కేవలం ప్రదర్శన మాత్రమే కాదు, భారత వస్త్రరంగాన్ని ప్రపంచస్థాయికి తీసుకువెళ్లే ఒక ప్రధాన మార్గమని చెప్పవచ్చు. భారతదేశ జౌళి రంగ దార్శనికతకు ప్రపంచ వాణిజ్య ఆకాంక్షలకు ఒక అనుసంధాన వేదికగా నిలిచే ఈ ప్రదర్శన ద్వారా పీఎం మిత్ర మెగా టెక్స్టైల్ పార్కులు, ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ పథకం, సమృద్ధి వంటి ప్రభుత్వ పథకాల ద్వారా సుమారు 70,000 కోట్ల రూపాయల పెట్టుబడులను ఆకర్షించడం, 2.1 మిలియన్లకు పైగా కొత్త ఉద్యోగాలను సృష్టించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. భారత్ టెక్స్ 2026 మన దేశ గొప్ప వస్త్ర వారసత్వాన్ని ప్రోత్సహించడానికి దేశ నేత కార్మికులు, హస్తకళాకారులను అంతర్జాతీయ మార్కెట్లతో అనుసంధానించడానికి, ఎగుమతి అవకాశాలను విస్తరించడానికి ఒక విశిష్టమైన అవకాశాన్ని కల్పించింది. అంతర్జాతీయ వేదికలపై భారత్ టెక్స్ వంటి ప్రదర్శనలు భారతీయ సాంప్రదాయ కళలకు ప్రపంచవ్యాప్త గుర్తింపు తెస్తాయని నిస్సందేహంగా చెప్పవచ్చు. భారత్ టెక్స్ 2026పై వార్తా వ్యాఖ్య ఇప్పటి వరకు విన్నారు. రచన ఎంఎల్ఎన్ మాధురి, వ్యాఖ్యానం కేసుమ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
0: ఆకాశవాణి సింహపూరి ఎఫ్ఎం కేంద్రం, సమయం 8:35. మనోరంజని కార్యక్రమానికి స్వాగతం. కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా శ్రోతలు కొనేటటువంటి సినీ గీతాలు వింటారు. కార్యక్రమంలో మొదటి ఉత్తరం, ఈ ఉత్తరం రాస్తున్నారు కొత్తగూడెం నుంచి రాజేశం, సరోజిని మరియు మాయా. వీరు కోరుతున్నారు త్రి చిత్రం నుంచి పాట.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు మనోరంజని కార్యక్రమం. కార్యక్రమంలో తదుపరి ఉత్తరం. ఈ ఉత్తరం రాస్తున్నారు మంచిర్యాల నుంచి చంద్రమోగిలి, పద్మరాణి, అక్షర మరియు కృప. వీరు కోరుతున్నారు సఖి చిత్రం నుంచి పాట.

ఆకాశవాణి సింహపూరి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు మనోరంజని కార్యక్రమం. కార్యక్రమంలో తదుపరి ఉత్తరం. ఈ ఉత్తరం రాస్తున్నారు హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్ మరియు సుప్రియ. వీరు కొడుతున్నారు ఇష్క్ చిత్రం నుంచి పాట.

ఈ ఉత్తరం రాస్తున్నారు గుంటూరు జిల్లా దాసరిపాలెం నుండి పోలు శివదాస్ రెడ్డి, తిరుపతమ్మ, వెంకట సంజీవ్ రెడ్డి, ఋషికేష్ రెడ్డి, సావిత్రి మరియు వారి కుటుంబ సభ్యులు. వీరి కోసం ఒక్కడో చిత్రం నుంచి పాట.

నుంచి ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. హలో అభిరుచి కార్యక్రమానికి స్వాగతం. కార్యక్రమంలో ఫోనిన్ అలాగే వాట్సాప్ మెసేజ్ల ద్వారా శ్రోతలు కోరేటటువంటి సినీ గీతాలు వింటారు. కార్యక్రమానికి కాల్ చేయాల్సిన నంబర్స్ 0861233310 లేదు అనుకుంటే 0861233312 అనే ఈ రెండు నంబర్లో ఏదో ఒక నంబర్కి డైల్ చేసి మీకు ఇష్టమైన పాటని ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రంలో ప్రసారమయ్యేటటువంటి హెలో బిరుజీ కార్యక్రమంలో విని ఆనందించండి. లైన్ కలవట్లేదు లేదా ఇతరత్ర కారణాల వల్ల కాల్ చేయలేకపోతే మరేం పర్వాలేదు, 9:30 నుంచి ప్రారంభమయ్యే హెలో బిరుచి వాట్సాప్ మెసేజ్ల పాటల కార్యక్రమానికి మీరు వాట్సాప్ మెసేజ్ పంపించి కూడా మీకు ఇష్టమైన పాటని వినవచ్చు. కార్యక్రమానికి వాట్సాప్ మెసేజ్ పంపించే విధానం మీ పేరు వివరాలతో పాటు మీరు ఏ చిత్రం నుంచి ఏ పాటను అయితే వినాలనుకుంటున్నారో దాన్ని క్లియర్గా మెన్షన్ చేసి 7907108445 7901084415 అనే ఈ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ పంపించండి. మీకు ఇష్టమైన పాటని హలో బ్రిచి కార్యక్రమంలో విని ఆనందించండి. కార్యక్రమంలో మనం మొదటి శ్రోతతో మాట్లాడదాం, కానీ దానికన్నా ముందు పెదరాయుడు చిత్రం నుంచి పాట మనందరి కోసం.

0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు హెలో అభిరుచి కార్యక్రమం. కార్యక్రమంలో మన మొదటి శ్రోత మాట్లాడదాం. హలో.
1: హలో, నమస్తే మేడం.
0: నమస్కారం అండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
1: నేను బుచ్చి నుంచి లక్ష్మి మాట్లాడుతున్నాను మేడం.
0: ఓకే లక్ష్మి గారు, ఈరోజు ఏ చిత్రం నుంచి ఏ పాట అనుకుంటున్నారు?
1: మీ నవ్వే చాలు పూర్వంతి సామంత అనే పాటలో.
0: తప్పకుండా అండి, పెద్దరికం చిత్రం నుంచి మీరు ఎంపిక చేసుకున్నటువంటి పాట అయితే వచ్చేసింది, విని ఆనందించండి. ధన్యవాదాలు.

0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు హలో అభిరుచి కార్యక్రమం. కార్యక్రమంలో తదుపరి శ్రోతతో మాట్లాడదాం. హలో
1: హలో,
0: గుడ్ మార్నింగ్ నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఓకేనండి. ఏ చిత్రం నుంచి ఏ పాట అనుకుంటున్నారు ఈరోజు? ఓకే, తప్పకుండా అండి. శ్రీవారి మావారు చిత్రం నుంచి మీరు ఎంపిక చేసుకున్నటువంటి పాట అయితే వచ్చేస్తుంది. మీరు ఆనందించండి. ధన్యవాదాలు.

0: క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి, 5000 క్యాష్ బ్యాక్ పొందండి. అరే బా, భలే ఉందే.
1: యూపీఐ పిన్ ఎంటరింగ్ కేవలం డబ్బు పంపడానికేనా?
2: ఆర్బీఐ అంటుంది.
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
3: ఆకాశవాణి సింహపూరి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు హలో బ్రిచి కార్యక్రమం. కార్యక్రమానికి కాల్ చేయాల్సిన నెంబర్ 0861233300 లేదనుకుంటే 0861233302. ఈ రెండు నెంబర్లు ఏదో ఒక నెంబర్కి డైల్ చేసి మీకు ఇష్టమైన పాటని హలో బ్రిచి కార్యక్రమంలో విని ఆనందించండి. కార్యక్రమం అయితే మరొక శ్రోత మాట్లాడదా. హలో.
4: హలో,
3: నమస్కారం అండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
4: తప్పకుండా
3: అండి. వేటగాడు చిత్రం నుంచి మీరు ఎంపిక చేసుకున్నటువంటి పాట అయితే వచ్చేసింది, విని ఆనందించండి. ధన్యవాదాలు.

ಪೊಂಗಿದ್ದ ಎನ್ನಿಟ್ಟು ಗೋದರಿ

0: గుడ్ మార్నింగ్ పిల్లలు.
1: గుడ్ మార్నింగ్ మేడం.
2: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
3: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
4: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
5: BIS నమ్మకానికి నాణ్యతకు హామీ.
6: హలో, బ్రిచి కార్యక్రమంలో తదుపరి శ్రోతతో మాట్లాడదాం. హలో,
7: నమస్తే మేడం.
6: నమస్కారం అండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
7: సాదర భాష మేడం, బాలాజీ నాన్నది.
6: ఓకే భాష, అంతం
7: సినిమాకి నిన్న ఊరు చెప్పింది.
6: తప్పకుండా అండి, అంతం చిత్రం నుంచి మీరు ఎంపిక చేసుకున్నటువంటి పాట ఇది వచ్చేసింది, విని ఆనందించండి. ధన్యవాదాలు.

0: నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
2: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 9:30. చాలా మంది శ్రోతలు వాట్సాప్ మెసేజ్ల ద్వారా కూడా వాళ్ళకి ఇష్టమైన పాటని వినిపించవలసిందిగా కోరుతున్నారు. ఇప్పుడు ఎవరైతే వాట్సాప్ మెసేజ్ల ద్వారా పాటలు కోరడం జరిగిందో అవి వింటారు. ముందుగా ఈ మెసేజ్ పంపించారు. నెల్లూరు జిల్లా బుజ్జిరెడ్డిపాలెం నుంచి మస్తాన్ బాషా, వారి కుటుంబ సభ్యులు, అలాగే వారి ఫ్రెండ్స్ వీరందరూ కోరుతున్నారు ఓ పాపాలాలే చిత్రం నుంచి పాట.

కార్యక్రమంలో తదుపరి మెసేజ్. ఈ మెసేజ్ పంపించారు సహస్ర వర్షశ్రీ అంకిత్ హర్షిత్ ఎదుమయారం నుంచి. వీరు కోరుతున్నారు సప్తపది చిత్రం నుంచి పాట.

కార్యక్రమంలో తదుపరి మెసేజ్. ఈ మెసేజ్ పంపించారు ఎం ప్రతాప్, ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి. వేరు కోరుతున్నారు జల్సా చిత్రం నుంచి పాట.

0: ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
2: ఆకాశవాణి సింహపూరి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు హెలో బ్రిడ్జి కార్యక్రమం. కార్యక్రమంలో తదుపరి మెసేజ్. ఈ మెసేజ్ పంపించారు హారిక, నెల్లూరు జిల్లా నారాయణ రెడ్డిపేట బీసీ కాలనీ నుంచి. మీరు కోరుతున్నారు గేమ్ చేంజర్ నుంచి ఈ పాట, అండ్ ఈ సాంగ్ ని డెడికేట్ చేస్తున్నారు నాగరాజు, కామాక్షి, మేఘన అండ్ ఆల్ రేడియో ఫ్యాన్స్ కోసం.

కార్యక్రమం తదుపరి మెసేజ్. ఈ మెసేజ్ పంపించారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, కట్ల రాజేశం, సరోజిని, మాయా, మరి వారి కుటుంబ సభ్యులందరి కోసం బాణం చిత్రం నుంచి పాట.

హలో బ్రిడ్జ్ కార్యక్రమంలో తదుపరి మెసేజ్. ఈ మెసేజ్ పంపించారు కృప, అక్షర, పద్మరాణి, చంద్రమోగిలి, మంచిర్యాల నుంచి. వీరు కోరుతున్నారు ప్రేమికుల చిత్రం నుంచి ఈ పాట.

మీరు ఇంతవరకు హెలో బ్రిచి కార్యక్రమంలో ఫోన్ ఇన్ అలాగే వాట్సాప్ మెసేజ్ ద్వారా శ్రోతలకు ఉన్నటువంటి సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం సమయం 10 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో విజయవాడ కేంద్రం నుంచి కార్యక్రమాలను రిలే వింటారు.

0: స్వామి ఐపీఎస్ చిత్రం నుంచి హరిణి గానం విన్నారు. నమస్తే అమరావతి ఇంతటితో సమాప్తం. ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: ఆకాశవాణి క్యాచ్ ద రెయిన్ కార్యక్రమంపై ఆంధ్రప్రదేశ్ గ్రామీణాభివృద్ధి శాఖ అదనపు కమిషనర్ శ్రీ ఎం శివప్రసాద్ గారితో ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని వింటారు. పరిచయకర్త రావుల సాయి గిరీష్. శ్రోతలకు నమస్కారం. ఈనాటి మన ప్రత్యేక పరిచయ కార్యక్రమానికి స్వాగతం. వర్షం కురిసినప్పుడు ప్రతి నీటి బట్టను వడిసిపట్టాలి, భూగర్భ జలాలను పరిరక్షించాలి, నీటి భద్రతను భావితరాలకు అందించాలి. ఈ సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా క్యాచ్ ది రెయిన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంది. వర్షపు నీటి సంరక్షణ, భూగర్భ జలాల పునరుద్ధరణ, ప్రజల భాగస్వామ్యంతో జల వనరుల పరిరక్షణ వంటి అంశాలపై అవగాహన కల్పించే ఈ కార్యక్రమం ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ నేపథ్యంలో క్యాచ్ ది రెయిన్ కార్యక్రమం లక్ష్యాలు, అమలు విధానం, ప్రజల పాత్ర, వర్షపు నీటి సంరక్షణ వల్ల కలిగే ప్రయోజనాల గురించి పూర్తి వివరాలు మనకందించేందుకు ఈ రోజు మనతో పాటు మన ఆకాశవాణి స్టూడియోస్ లో ఉన్నారు ఆంధ్రప్రదేశ్ గ్రామీణాభివృద్ధి శాఖ అదనపు కమిషనర్ శ్రీ ఎం శివప్రసాద్ గారు. సార్తో మనం మాట్లాడి పూర్తి సమాచారాన్ని విందాం. సార్ నమస్కారం. సార్
2: నమస్కారం అండి.
1: సార్ కార్యక్రమంలో ముందుగా క్యాచ్ ద రెయిన్ 2026 ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటి, అండ్ ఈ ఏడాది ఈ కార్యక్రమంలో ఉన్న ప్రత్యేకతలు ఏమిటంటారు?
2: ఆకాశవాణి శ్రోతలందరికీ ముందుగానే నమస్కారం. మన దైనందిక జీవితంలో నీరు ఎంత అవసరమో మనందరికీ కూడా తెలుసు. మనం వింటూ ఉంటాం, జలం లేనిదే జీవం లేదు, నీరు మనిషికి ప్రాణాధారం అని చాలా సందర్భాల్లో మనం వింటూ ఉంటాం. అంటే నీటికి ఇంత ఇంపార్టెన్స్ ఉందన్నమాట. ఇంత ఇంపార్టెన్స్ ఉన్నటువంటి నీటి మీద అవగాహన కల్పించి ఈ నీటి సంరక్షణలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచి వాటిని పరిరక్షించడానికి కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ 2019 కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. అప్పటి నుండి కూడా ప్రతి సంవత్సరం ఒక కొత్త అంశంతో, కొత్త లక్ష్యాలతో ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా అమలు చేస్తుంది ఈ జలశక్తి మంత్రిత్వ శాఖ. 2021 మన గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు క్యాచ్ ద రైన్ వేర్ ఇట్ ఫాల్స్ వెన్ ఇట్ ఫాల్స్ నినాదంతో జల సంరక్షణ కార్యక్రమాలు విస్తృతంగా అమలు చేయడానికి ప్రేరేపించారు. అదేవిధంగా 2023 ఈ జలశక్తి కార్యక్రమాన్ని సోర్స్ సస్టైనబిలిటీ ఫర్ డ్రింకింగ్ వాటర్ అనే నినాదంతో దేశవ్యాప్తంగా ముందుకు తీసుకెళ్లాం. 2024 నారీ శక్తిసే జలశక్తి, అలాగే 2025 జల సంచాయ్ జన్ భాగీదారి జన్ జాగృతికే ఓర్ అనే నినాదాలతో జలశక్తి అభియాన్ కార్యక్రమాలను దేశవ్యాప్తంగా మనం ముందుకు తీసుకెళ్లాం. అయితే ఈ సంవత్సరం 2026 జల సంరక్షణ కోసం ప్రజల కార్యాచరణ పటిష్టమైన సామాజిక అనుసంధానం అనే అంశంతో ఈ జలశక్తి అభియాన్ కార్యక్రమాలను అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలను రూపొందించింది. ఇందులో భాగంగా స్థానిక ప్రజలను సమీకరించడం, వారి భాగస్వామ్యం పెంచడం వంటి సామాజిక అంశాలపై ఈసారి జలశక్తి అభియాన్ కార్యక్రమాల్లో ఎక్కువ దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.
1: సార్ మీరు ఇప్పుడు ప్రస్తావించడం జరిగింది వేర్ ఇట్ ఫాల్స్ వెన్ ఇట్ ఫాల్స్ అని చెప్పి, సార్ ఈ నినాదం వెనుక ఉన్న సందేశం ఏంటి సార్?
2: ఇది వేర్ ఇట్ ఫాల్స్ అండ్ వెన్ ఇట్ ఫాల్స్ 2021 మన గౌరవ ప్రధానమంత్రి గారు ఈ స్లోగన్ తోటి జలశక్తి అభియాన్ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ఆ కార్యోన్మకం చేశారు మనందరినీ కూడా. అయితే మనం గమనిస్తే మన నేల మీద పడే వర్షంలో దాదాపు 40% ఆవిరి రూపంలో వాతావరణంలోకి వెళ్ళిపోతుంది. పడిన వర్షము పడినట్టే ఆవిరైపోయి వాతావరణంలోకి వెళ్ళిపోతుంది 40%. అదే విధంగా దాదాపు 40% వాగులు వంకులు నదుల ద్వారా సముద్రంలోకి చేరుతుంది. మరి భూమిలోకి వెళ్లే నీరు గాని నేలలో తేమ శాతం రూపంలో ఉండే నీరు గాని ఎంత ఉంటుందంటే కేవలం తేమ శాతం నేలలో 9% మాత్రమే ఉంటుంది. అట్లాగే భూమిలోకి ఇంకే నీరు గమనిస్తే, వర్షపు నీరు గమనిస్తే కేవలం 11% వరకు మాత్రమే ఉంటుంది. అంటే ఎక్కువ భూగర్భ జలాల మీద ఆధారపడి ఉన్నాం. భూగర్భంలోకి వెళ్లే నీటి శాతం చాలా తక్కువగా ఉంది, కేవలం 11%. 40% నీరు బయటికి వెళ్ళిపోతుంది నదుల ద్వారా. కాబట్టి ఈ 40% ఎక్కడైతే బయటికి వెళ్ళిపోతున్న నీటిని మనము వడిసి పెట్టుకుని ఆపాలి, భూమిలోకి ఇంకించేటట్లు చేయాలి. అందువల్లనే ఎక్కడ పడిన వర్షాన్ని అక్కడే ఆపేసి భూమిలోకి ఇంకించే విధంగా కార్యక్రమాలు చేపట్టాలి. అంటే క్యాచ్ ద రెయిన్ వేర్ ఇట్ ఫాల్స్ వెన్ ఇట్ ఫాల్స్, అంటే ఎక్కడైతే వర్షం పడుతుందో అక్కడే ఆ వర్షపు నీటిని ఆపాలి, ఆ వర్షపు నీటిని భూమిలోకి ఇంకించాలనేది అర్థం. అప్పుడే మనకు భూగర్భ జలాలు పెరిగేదానికి అవకాశం ఉంటుంది.
1: సార్, అంటే గ్రామీణ ప్రాంతాలలో వర్షపు నీటి సంరక్షణ అవసరం ఎందుకు పెరిగిందంటారు సార్ ఈ రోజుల్లో?
2: ఒకసారి మనం చూస్తే మన దేశంలో ప్రతి సంవత్సరం దాదాపు 247 బిలియన్ క్యూబిక్ మీటర్ల భూగర్భ జలాలని వినియోగిస్తున్నాం. అంటే 247 బిలియన్ క్యూబిక్ మీటర్లు అంటే దాదాపు 8728 టీఎంసీల నీళ్లని, అంటే భూగర్భ జలాలని మనం వివిధ కార్యక్రమాల కోసం మనము వినియోగిస్తున్నాం. ఇది ఈ భూగర్భ జలాల వినియోగంలో భారతదేశం ప్రపంచంలోనే మొదటి దేశంగా ఉంది. అంటే ఎక్కువగా భూగర్భ జలాలను వినియోగించే దేశంలో ప్రపంచంలో భారతదేశం మొదటి దేశంగా ఉంది. ఈ భూగర్భ జలాలు మనం దాదాపు అంటే 62% వ్యవసాయం సాగు కోసం ఈ భూగర్భ జలాల మీద ఆధారపడి ఉన్నాం. అట్లాగే 80% గ్రామీణ త్రాగునీటి అవసరాలు కూడా భూగర్భ జలాల మీద ఆధారపడి ఉన్నాం. 80% పట్టణ తాగునీటి అవసరాల కోసం కూడా ఈ భూగర్భ జలాలపై ఆధారపడి మనము పథకాలని మనం రూపొందిస్తున్నాం. అలాగే మన రాష్ట్రం విషయానికి వస్తే భూగర్భ జలాల వినియోగం సంవత్సరానికి సగటున 7.8 బిలియన్ క్యూబిక్ మీటర్లుగా ఉంది. అయితే ఇక్కడ మన రాష్ట్రం విషయానికి వస్తే గత సంవత్సరాల్లో సమయానికి వర్షాలు కురడం వల్ల భూగర్భ జలాల పరిస్థితి కొంత మెరుగ్గా ఉంది. సో ఇప్పటిదాకా అయితే భూగర్భ జలాల్లో వినియోగంలో ఎలాంటి ఇబ్బంది లేదు. అయితే 2026-27 సంవత్సరం, అంటే ఈ సంవత్సరం ఎలినినో ప్రభావం వలన భూగర్భ జలాల వినియోగంపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉందని అనిపిస్తుంది ఈసారి.
1: సార్, మరి మన ఆంధ్రప్రదేశ్ లో ఈ కార్యక్రమాన్ని గ్రామీణాభివృద్ధి శాఖ ఏ విధంగా అమలు చేస్తుందంటారు సార్?
2: గ్రామీణాభివృద్ధి శాఖ ఆంధ్రప్రదేశ్ గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల ప్రకారము ఉపాధి హామీ నిధులు, అంటే ప్రజెంట్ విబిజి రామ్జీ అని అంటున్నాము, ఆ నిధుల అనుసంధానంతో అనేకమైన వాని నీటి సంరక్షణ పనులను చేపడుతున్నాం. సో ఇందులో కొండలపైన నీటి నిల్వ కందకాలు చేయడం, వ్యవసాయ పొలాల్లో ఫామ్ పాండ్లు తవ్వించడం, అట్లాగే ట్రెంచ్లు తవ్వడం, కొత్తగా చెరువులు త్రవ్వడం, చెరువుల్లో పూడికి తీయడం, అట్లాగే చెక్ డ్యాములు నిర్మాణం చేయడం, కొత్తగా ఉన్న చెక్ డ్యాములకు మరమ్మతు చేయడం, అట్లే ప్రభుత్వ భవనాలలో వాని నీటి సంరక్షణ పనులు చేపట్టడం, ఇంటింటికి ఇంకుడు గుంతల నిర్మాణం చేయడం, అలాగే మ్యాజిక్ ట్రైన్ నిర్మాణం వంటి అనేక నీటి సంరక్షణ పనులను గ్రామీణాభివృద్ధి శాఖ ప్రతి గ్రామంలో కూడా విరివిగా చేపడుతూ ఉంది. 2025-26 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాదాపు 5385 కోట్లు, అలాగే 2026-27 సంవత్సరంలో ఇప్పటి వరకు దాదాపు 3325 రూపాయల కోట్లను సహజ వనరుల పరిరక్షణ కోసం ఖర్చు చేసింది. అంటే ఈ సహజ వనరులు అంటే ఇందులో నీరు ఉంటుంది, అట్లాగే అటవీకరణ కార్యక్రమాలు ఉంటాయి. సో ఈ కార్యక్రమాల కోసం ఈ మాదిరిగా మనము గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా ఖర్చు చేస్తున్నాం.
1: సార్, విబిజి రామ్జీ ఈ పథకం ద్వారా చేపడుతున్న నీటి సంరక్షణ పనులు ఏమిటంటారు సార్?
2: సో విబిజి రామ్జీ పథకంలో ఇప్పుడు మనం 1 జూలై నుంచి దేశవ్యాప్తంగా అన్ని గ్రామాల్లో అమలు చేస్తున్నాం. సో ఈ పథకంలో 4 ప్రధాన పనుల విభాగాలు ఉన్నాయి. సో అందులో వాటర్ సెక్యూరిటీ, అంటే నీటి భద్రత అనేది ఒక అతి ముఖ్యమైనటువంటి విభాగం. ఈ విబిజి రామ్జీ పథకంలో దాదాపు 318 రకాల పనులను మనం చేపట్టడానికి అవకాశం ఉంది. ఈ 318 పనులలో దాదాపు 107 పనులు వాటర్ సెక్యూరిటీకి సంబంధించినవి. సో అంటే విబిజి రామ్జీలో వాటర్ సెక్యూరిటీ కోసం అత్యంత ప్రాధాన్యత ఇచ్చినట్టు మనకు కనబడుతుంది. సో ఇందులో ఈ 107 పనుల్లో ముఖ్యంగా మనము చూస్తే చెరువులు, కొత్త చెరువుల నిర్మాణం, ఉన్న చెరువులకి మనము మరమ్మతులు చేయడం, ఊట చెరువులు నిర్మించడం, చెక్ డ్యాములు నిర్మించడం, ఫామ్ పాండ్లు త్రవ్వించడం, నీటి పారుదల కాలువల నిర్మాణం కొత్తవి చేయడం, అట్లాగే వాటికి మరమ్మతులు చేయడం, వ్యవసాయ బావులు త్రవ్వడం, వరద నీటి కాలువలు నిర్మించడం, మ్యాజిక్ డ్రైన్లు నిర్మించడం, తర్వాత రీఛార్జ్ షాఫ్ట్స్ అని కొత్త రకమైన పనులు మనం చేపట్టడం, ఇవి విరివిగా వాటర్ కన్జర్వేషన్ కు సంబంధించి వాన నీటి సంరక్షణ కోసం ఇలాంటి రకాల పనులు విబిజి రామ్జీలో మనం చేసేదానికి అవకాశం ఉంది. అంతేకాకుండా కేవలం నీటి సంరక్షణ పనులే కాకుండా అటవీకరణ సంబంధించిన పనులు కూడా ఈ విబిజి రామ్జీలో మనము వాటర్ సెక్యూరిటీ కింద చేయడానికి అవకాశం ఉంది. అంటే అవి రోడ్లకు ఇరువైపులా, అట్లాగే కాలువలకు సాగునీటి కాలువలకు ఇరువైపులా మొక్కలు నాటడం, బీడు భూముల్లో అంటే మన ప్రభుత్వ భూముల్లో ఈ గ్రీనరీ పెంచడం, అట్లాగే సముద్ర తీర ప్రాంతాలలో కూడా మొక్కలు నాటడం వంటి అనేక రకమైనటువంటి పనులు కూడా ఈ వాటర్ సెక్యూరిటీ కింద మనం చేసుకోవడానికి అవకాశం ఉంది.
1: సార్, చెరువులు, కుంతలు, కాలువలు, ఇంకుడు గుంతలు వంటి నీటి వనరుల యొక్క పునరుద్ధరణకు ప్రభుత్వం తీసుకుంటున్న ప్రత్యేక చర్యలేంటి సార్?
2: ఇందాక మనం అనుకున్నాం ఈ సంవత్సరం కొంచెం ఎల్ నినో ప్రభావము ఉండవచ్చు అని. ఈ ఎల్ నినో ప్రభావాన్ని ముందుగానే అంచనా వేసిన మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రంలో జలధార జలహారతి వంటి బృహత్తర కార్యక్రమాన్ని 6 నుండి జూలై 14 వరకు అంటే దాదాపు 100 రోజుల కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయడానికి దిశానిర్దేశం చేయించారు. ఇందులో భాగంగా గ్రామీణ అభివృద్ధి శాఖ అట్లాగే నీటి పారుదల శాఖలు సమన్వయంతో ఉపాధి హామీ మరియు ఇతర నిధులను అనుసంధానించి గొలుసుకట్టు చెరువుల పునరుద్ధరణ అంటే మన రాష్ట్రంలో గొలుసుకట్టు చెరువులు అంటే ఒక చెరువు కింద ఒక చెరువు ఒకే వంకకు ఒక 5-6 చెరువులు సిరీస్ లో నిర్మించారు పూర్వం, వాటిని మనము గొలుసుకట్టు చెరువులు అంటారనమాట. సో ఈ జలధార జలహారతి ప్రోగ్రామ్ లో భాగంగా గొలుసుకట్టు చెరువులను గుర్తించి వాటిని పునరుద్ధరించడం, అట్లాగే చెరువుల సమగ్ర అభివృద్ధి చేయడం, కాలువల సమగ్ర అభివృద్ధి చేపట్టడం వంటి పనులను ఈ జలధార జలహారతిలో పెద్ద ఎత్తున చేపడుతున్నాం. సో జలధార జలహారతి కార్యక్రమము అంటే ఇప్పుడు ఉపాధి హామీ నిధులను దీనికి ఎక్కువగా మనము అనుసంధానిస్తున్నాం. సో ఉపాధి హామీ నిధుల్లో అంటే మనం ఏం చేస్తామంటే ఉపాధి శ్రామికులకు పని కల్పించడం అనేది ముఖ్యమైనటువంటి కార్యక్రమం. కాకపోతే ఇక్కడ కేవలం శ్రామికులకు పని కల్పించడమే కాకుండా ఫీడర్ కాలువలను సమగ్రంగా అభివృద్ధి చేయడం, అంటే సమగ్రంగా అంటే ఏంటంటే స్టార్టింగ్ పాయింట్ నుంచి అది చెరువులోకి నీటిని చేరే వేసేంత వరకు ఎంత పొడవు ఉంటే అంత పొడవు దాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయడం. అభివృద్ధి చేయడం అంటే అక్కడ ఉన్నటువంటి ముళ్ళ పొదలను తొలగించడం, తర్వాత సిల్ట్ తీసేయడం, తర్వాత ఏదైనా దానికి అడ్డంగా ఉంటే పైపులు పెట్టడం, ఇలాంటి కార్యక్రమాలను సమగ్రంగా అనమాట అంటే ఆ మొత్తం స్టార్టింగ్ నుంచి చెరువులోకి నీళ్లు వచ్చేంత వరకు కాలువలని పూర్తి స్థాయి అభివృద్ధి చేయడం అనే కార్యక్రమాలని ఈసారి పెద్ద ఎత్తున మనం చేస్తున్నాం. దీనివల్ల ఏంటంటే ఆ పైన కురిసిన వర్షం నీరు ఆ మొత్తం సులువుగా ఈ చెరువుల్లోకి చేరుతోంది. సులువుగా చేరడం వల్ల ఏంటంటే అక్కడ నీటి శాతం పెరిగి కింద పొలాలకి ఆ నీరు అందుబాటులోకి వస్తుంది. సో ఈ జలధార జలహారతిలో మనం ఇప్పుడు దాకా అంటే ఈ 100 రోజుల కార్యక్రమంలో ఇప్పుడు దాకా 10,937 చెరువులను అనుసంధానించే ఫీడర్ కాలువలను అభివృద్ధి పూర్తిగా చేపట్టాం. సో దీని ఫలితంగా అంటే ఈ పనులు చేపట్టడం వల్ల ఒకసారి భూగర్భ జలాలు ఎలా మనకు అభివృద్ధి చెందాయనేది గమనిస్తే 2025 జూలై 10వ తారీఖున 9.79 మీటర్లుగా ఉన్న భూగర్భ జల మట్టం ఈ సంవత్సరం 2026 జూలై 10వ తారీఖు గమనిస్తే 9.48 మీటర్లుగా నమోదైంది. అంటే తక్కువ లోతులోనే భూగర్భ జలాలు అందుబాటులోకి వచ్చాయి. ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా మనం గమనించాలి, ఈ సంవత్సరం గతంతో పోలిస్తే తక్కువ వర్షపాతం నమోదైంది ఇప్పటిదాకా. అంటే తక్కువ వర్షపాతం నమోదు అయినప్పటికీ కూడా జలధార జలహారతి కార్యక్రమాలని మనము సక్రమంగా నిర్వహించడం వల్ల భూగర్భ జలాలు గతంలో కంటే మెరుగ్గా మనకు అందుబాటులోకి వచ్చాయి. సో ఈ జలధార జలహారతి యొక్క రిజల్ట్ అదే అనమాట.
1: సార్, మరి రైతులకు ఈ కార్యక్రమం వల్ల కలిగే ముఖ్యమైన ప్రయోజనాలు ఏమిటంటారు సార్?
2: సో జలశక్తి అభియాన్ అనొచ్చు, లేదంటే ఇందాక మనము జలధార జలహారతి కార్యక్రమం అనొచ్చు, ఈ పనులు మనము చేయడం వల్ల వర్ష నీరు మనము నిలుపుకొని అట్లాగే దాని ద్వారా నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. సో దీనివల్ల ఏంటంటే చెరువుల్లో నీటి సామర్థ్యం పెరగడమే కాకుండా భూగర్భ జల మట్టం కూడా పెరుగుతుంది, ఇందాక మనం పెరిగినట్లు గమనించాం. సో ఈ జలహారతి పనుల మూలంగా నీటి సామర్థ్యము పెరిగి భూగర్భ జలాలు అధిక శాతం మనకు అందుబాటులోకి వస్తాయి. దీని ఫలితంగా మనకేంటంటే చెరువు కింద ఉన్నటువంటి ఆయకట్టు సాగునీరు అందుతుంది, సక్రమంగా సాగునీరు అందుతుంది. దానివల్ల రైతులు పంటలు పండించుకుని లబ్ధి పొందగలుగుతారు. అదే విధంగా బోర్ బావుల్లో నీటి మట్టం పెరగడం ద్వారా కూడా రైతులు కొత్తగా సాగు విస్తీర్ణం పెంచుకొని అక్కడ కూడా వాళ్ళు లాభం పొందడానికి అవకాశం ఉంటుంది. కేవలము అంటే ఈ పంటల విషయమే కాకుండా పశువులకు త్రాగునీరు కూడా ఈ చెరువుల్లో ఉండడం వల్ల వాటికి పశువులకు అనుకూలంగా ఉంటుంది. అదే విధంగా కొన్ని గ్రామాల్లో చెరువుల్లో చేపలు పెంచే కార్యక్రమం చేపడతారు. సో ఈ పనులు చేయడం వల్ల చెరువుల్లో అధిక శాతము నీరు నిల్వ ఉండి చేపల పెంపకం కార్యక్రమం గాని రైతులకు ఉపయోగకరంగా ఉంటాయి గ్రామాల్లో.
1: సార్, వాతావరణ మార్పులు కానివ్వండి లేదా కరువు పరిస్థితులు, సో వీటిని ఎదుర్కొనడంలో ఈ కార్యక్రమం ఏ విధంగా దోహదం పడుతుంది సార్?
2: ఈ జలశక్తి అభియాన్ కార్యక్రమంలో మనము ముఖ్యంగా గమనిస్తే వాన నీటి సంరక్షణతో పాటు అటవీకరణ పనులను కూడా పెద్ద ఎత్తున చేపడతాం. అంటే కేవలం జలశక్తి అంటే వాన నీటికి సంబంధించిందే కాదు. సో దాంతో పాటుగా మనం ఇందాక అనుకున్నాం రోడ్ల ఒక ఇరువైపుల మొక్కలను పెంచడం, అట్లాగే బోడి కొండల్లో మొక్కలు పెంచి గ్రీనరీ పెంచడం అనే కార్యక్రమాలను కూడా ఇందులో ప్యారలల్ గా మనం చేస్తాం. ఇందువల్ల ఏంటంటే అడవుల శాతం పెరిగిపోతుంది, గ్రీనరీ పెరిగిపోయి మనకు వాతావరణంలో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ శాతం తగ్గిపోయి నాణ్యమైన గాలి మనకు అందుబాటులోకి వస్తుంది. దీనికి సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రంలో 2047 సంవత్సరం నాటికి నెట్ జీరో కార్బన్ సాధించాలని దిశానిర్దేశం చేశారు. అంటే వాతావరణంలో గాలిలో కార్బన్ డైఆక్సైడ్ శాతం తక్కువ అంటే జీరోగా ఉండాలి అనేది నిర్దేశం అనమాట. 2047 సంవత్సరం నాటికి మన వాతావరణంలో నెట్ జీరో కార్బన్ సాధించాలి అనేది మన గౌరవ ముఖ్యమంత్రి గారి దిశానిర్దేశం. సో ఈ దిశగా మన గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు వారి నాయకత్వంలో గ్రామీణ అభివృద్ధి శాఖ అలాగే అటవీ శాఖ ఈ రెండు ఆయన ఆధ్వర్యంలో ఈ రెండు శాఖలు కలిసి విరిగా మొక్కలు పెంచే కార్యక్రమాలని చేపట్టింది. గతంలో కూడా 2025-26 తీసుకుంటే కూడా, అలాగే ఈ సంవత్సరం 2027-26 తీసుకుంటే కూడా దీని మీద ఎక్కువ ఫోకస్ పెట్టడం జరిగింది. అంతేకాకుండా చెరువుల పునరుద్ధరణ చేయడం వల్ల భూగర్భ జలాలు పెరిగి వర్షపాతం తక్కువ ఉన్నప్పటికీ కూడా ఈ కరువు పరిస్థితుల నుంచి కూడా మనం బయటపడేదానికి అవకాశం ఉంటుంది. ఈ జలశక్తి జలధార కార్యక్రమాల్ని మనము ఎక్కువ చేపట్టడం వల్ల రాబోయే కరువుని మనము నుంచి బయటపడవచ్చు, అట్లాగే ఈ వాతావరణ పరిస్థితులను కూడా మనము మెరుగుపరచుకోవడానికి అవకాశం ఉంటుంది.
1: సార్, ప్రతి కుటుంబం తమ ఇళ్లలో వర్షపు నీటి సంరక్షణ కోసం ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు సార్?
2: సో వాన నీటి సంరక్షణ చెట్ల పెంపకం కార్యక్రమము జనాల్లో ఎలా ఉందంటే ఇది కేవలం ఒక ప్రభుత్వ ప్రోగ్రామ్, ఒక ప్రభుత్వ బాధ్యత అని అనుకుంటా ఉంటారు. కాకపోతే మనమందరూ గమనించాల్సింది ఏంటంటే ఇది ఒక సామాజిక బాధ్యతగా అందరూ భావించాలి. ప్రతి పౌరుడు కూడా నీటిని పొదుపుగా వాడుకోవాలి. నీరు అందుబాటులో ఉన్నప్పుడు నీటిని ఎక్కువగా వాడుకోవడం, అట్లాగే నీరు లేనప్పుడు ఇబ్బంది పడడం అనేది కాకుండా నీటిని పొదుపుగా వాడుకోవాలి, అట్లాగే నీటిని సంరక్షించుకోవాలి. వర్షాకాలంలో ప్రతి ఇంటి కప్ మీద వర్షం కురిసి నీళ్ళన్ని కూడా మనకు మన ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోతుంటాయి. బయటికి వెళ్ళిపోయే నీటిని మనము మన కాంపౌండ్ లోనే మనము దాన్ని సంరక్షించుకోవాలి. ఎలా అంటే ఇంకుడు గుంతలు నిర్మించుకొని ఆ పైన కురిసిన వర్షాన్ని ఆ ఇంకుడు గుంతల్లోకి మనము లోపలికి పంపిస్తే ఆ లోపలికి పంపించినప్పుడు అక్కడున్న మన బోర్ బావులన్నీ కూడా రీఛార్జ్ అవడానికి అవకాశం ఉంటుంది. అందుకే ప్రతి పౌరుడు కూడా తనకు అందుబాటులో ఉన్నటువంటి నీటిని సంరక్షించుకొని భూగర్భ జలాల పెంచేదానికి అతను సహకరించాలి. అదేవిధంగా ప్రతి ఇంటి ఆవరణలో కూడా మొక్కలు పెంచుకోవాలి. అంటే మొక్కలు కేవలం మనం ఏదో ప్రభుత్వ భూముల్లోనో లేదనంటే కొండల మీద పెంచడం అనేది కాకుండా ప్రతి ఇంట్లో కనీసం ఒక 10 మొక్కలు వాళ్లకున్న స్థలము బట్టి ఇంటి ఆవరణలో మొక్కలు పెంచుకోవాలి. మొక్కలు ప్రతి ఒక్కరు పెంచుకోవడం వల్ల ఏంటంటే గ్రీనరీ పెరిగి ఇందాక మనకు అనుకున్నట్టు వాతావరణ కాలుష్యము తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఇందులో అట్లాగే రైతులు తమ పొలాల్లో ఫార్మ్ పండ్లు నిర్మించుకోవాలి, ట్రెంచ్లు నిర్మించుకోవాలి, అట్లాగే పొలాలలో పండ్ల మొక్కలను పెంచుకోవాలి. సో అందరూ ఎవరికి వాళ్ళు తమ వంతు బాధ్యతలను నిర్వర్తిస్తే కార్యక్రమాలని మనము సక్సెస్ఫుల్ గా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇందులో రైతులు కానీ లేదంటే ఈ పౌరులు కానీ వాళ్ళ సొంత డబ్బులు ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఉపాధి హామీ కావచ్చు, లేదంటే విబీజీ రామ్జీ కావచ్చు, అట్లాగే వాట్సెట్ కార్యక్రమాలు కావచ్చు, నిధుల నుంచి ఇప్పుడు ఇంటిలో ఆ ఇంకుడు గుంతల నిర్మాణం కానీ, అట్లాగే పొలాల్లో ఫామ్ పండ్లు నిర్మాణం కానీ, పండ్ల మొక్కలను పెంచుకోవడం కానీ ఈ కార్యక్రమాలకి ఈ పథకాల నుంచి ఆర్థిక సహాయం అందుతుంది. కాబట్టి వారేమి వాళ్ళ సొంత డబ్బులు ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఈ పథకాలను వినియోగించుకుని వారు చక్కగా పనులు చేసుకుంటే మనము మంచి ఫలితాలను సాధించడానికి అవకాశం ఉంటుంది.
1: సార్, మరి ఈ పాఠశాలలు కానివ్వండి, యువత మహిళా సంఘాలు, సో ఈ కార్యక్రమంలో వారు ఏ విధంగా భాగస్వాములు కావచ్చు అంటారు?
2: పాఠశాలలు కానీ కాలేజీలు కానీ అట్లాగే యూనివర్సిటీలు కానీ ఈ జలశక్తి అభియాన్ కార్యక్రమాల పట్ల అధిక బాధ్యతలు తీసుకోవాలి. ఎందుకంటే ఇక్కడి నుంచే పౌరులుగా యువత బయటకు వస్తుంది, స్కూల్ నుంచి, కాలేజీల నుంచి, యూనివర్సిటీల నుంచి. స్కూల్స్ లో, కాలేజీలో, యూనివర్సిటీలో వాళ్లకు పూర్తి స్థాయి అవగాహన

0: అవగాహన కల్పించాలా. ఎప్పుడైతే వాళ్ళకు పూర్తి స్థాయి అవగాహన ఇక్కడ కల్పిస్తామో వాళ్ళు బయటకు వచ్చినప్పుడు కూడా ఒక బాధ్యతతో మెలగడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే పిల్లలకు సంబంధించిన తల్లిదండ్రులకు కూడా వాటికి సంబంధించినటువంటి వాని నీటి సంరక్షణ కావచ్చు, చెట్ల పెంపకం దానికి కావచ్చు, వాటికి సంబంధించినటువంటి లాభాలని ఎప్పటికప్పుడు వాళ్లకు వివరించి వాళ్ళకి అవేర్నెస్ కల్పించాల. అట్లాగే ఈ పాఠశాలలు కానీ కాలేజీ ఆవరణలో కానీ నీటి సంరక్షణ పనులను కూడా చేపట్టవచ్చు. కేవలం అవగాహన కల్పించడమే కాకుండా వాళ్ళ ఇన్స్టిట్యూషన్స్ లో వాళ్ళు నీటి సంరక్షణ పనులు చేపట్టడం కానీ చెట్ల పెంపకం పనులు చేపట్టడం కానీ చేయడం ద్వారా సో ఈ కార్యక్రమాల్లో విద్యార్థులని యువతని భాగస్వామ్యం చేయాలి. చేసి వాళ్ళకి బాధ్యతలు అప్పగించాలి. అంటే ఇప్పుడు అక్కడ ఒక వాటర్ బాడీ, ఒక ట్యాంకు కడతాం పైనుంచి వచ్చే వర్షపు నీటిని నిల్వ చేయడానికి. సో దాన్ని ఎవరు డ్యామేజ్ చేయకుండా దాన్ని బాధ్యతగా కాపాడుకోవడం. అట్లాగే స్కూల్ గానీ కాలేజ్ ఆవరణలో మొక్కలు పెంచుతాం. సో మొక్కలు ఎవరు దాన్ని పాడు చేయకుండా అట్లాగే దానికి కొంత వాటరింగ్ ఇలాంటి కార్యక్రమాలను కూడా చేపట్టడానికి విద్యార్థుల్ని భాగస్వాములు చేస్తే ఇందులో వాళ్ళకి అవగాహన కలుగుతుంది, సామాజిక బాధ్యత కూడా వాళ్లకు కలుగుతుంది. కాబట్టి ఈ పాఠశాలలు గాని కాలేజీలు గాని యూనివర్సిటీలు గాని చాలా ప్రముఖ పాత్ర పోషించాలి, ఈ అవగాహన కల్పించాలి, అందులో విద్యార్థులను కూడా భాగస్వామ్యం చేయాలి. అట్లాగే మహిళా సంఘాలు, డాక్రా సంఘాలు కూడా ఈ నీటిని పొదుపుగా వాడుకోవడం అనే కార్యక్రమాన్ని ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతల నిర్మాణము అవగాహన కల్పించాలి వాళ్ళు.
1: సార్, మరి ఈ కార్యక్రమంలో ఉత్తమంగా పనిచేసిన గ్రామాలకు ఏమైనా ప్రోత్సాహకాలు లేదా గుర్తింపులు ఉన్నాయంటారా?
0: ఎస్, ఉన్నాయి. సో జలశక్తి అభియాన్ అంటే ఈ కార్యక్రమాన్ని జలశక్తి డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు అమలు చేస్తా ఉన్నారు దేశవ్యాప్తంగా. సో ఈ జలశక్తి అభియాన్ కార్యక్రమాన్ని అమలు చేయడంలో ఉత్తమ ప్రతిభ కనబర్చినటువంటి రాష్ట్రాలకు, జిల్లాలకు, మున్సిపాలిటీలకు, ఎన్జిఓలకు ఈ మంత్రిత్వ శాఖ ప్రతి సంవత్సరం కూడా అవార్డును ప్రకటిస్తుంది. సో ఈ అవార్డులు ఎలా ప్రకటిస్తుందంటే ఆ సంవత్సరము వాళ్ళు చేసిన వాననీటి సంరక్షణ పనుల్ని ప్రతి గ్రామం నుంచి, ప్రతి జిల్లా నుంచి, ప్రతి స్టేట్ నుంచి ఆ పనులకు సంబంధించిన ఫోటోల్ని అప్లోడ్ చేయడానికి ఒక వెబ్సైట్ ఉంది, JSGB పోర్టల్ అని అంటారనమాట. సో ఆ సంవత్సరము చేపట్టి పూర్తి చేసిన పనులని సంబంధించిన ఫోటోల్ని ఈ పోర్టల్లో అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసిన తర్వాత ఈ జలశక్తి మంత్రిత్వ శాఖ ఏం చేస్తారంటే టీమ్స్ పంపించి అన్ని రాష్ట్రాలకి, అన్ని జిల్లాలకి ర్యాండమ్ గా సెలెక్ట్ చేసుకుని వాళ్ళు ఆ ఫోటోల ఆధారంగా చేసిన పనులను సక్రంగా నిజంగా చేశారా అనే ఒక క్షేత్ర స్థాయి పరిశీలన కూడా వాళ్ళు చేస్తారు. సో ఈ తనిఖీలు చేసిన తర్వాత బెస్ట్ అంటే బెస్ట్ గా ఉన్నటువంటి 3 రాష్ట్రాలకి అవార్డులు ఇస్తారు. అట్లాగే బెస్ట్ గా ఉన్న దేశ స్థాయిలో 67 జిల్లాలను సెలెక్ట్ చేస్తారు. అట్లాగే 6 మున్సిపాలిటీలు కూడా దేశ స్థాయిలో అవార్డులు ఇస్తారు. అట్లాగే 3 ఎన్జిఓలను కూడా సెలెక్ట్ చేస్తారు. అంటే ఇందులో ఎన్జిఓల పాత్ర కూడా ఉంటుంది కాబట్టి ఎన్జిఓలు బెస్ట్ ఎన్జిఓలు ఇక్కడ ప్రతి సంవత్సరం పనులు చేసినటువంటి వాళ్ళను కూడా గుర్తించి వాళ్ళకు కూడా అవార్డులు ఇస్తారు. ఈ మాదిరిగా ప్రతి సంవత్సరము ఈ జలశక్తి అభియాన్ కార్యక్రమాల్లో మెరుగ్గా పనిచేసినటువంటి వివిధ రాష్ట్ర, జిల్లా, మున్సిపల్ శాఖ వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్లకు అవార్డులు ఇవ్వడం జరుగుతుంది. అయితే 2025-26 సంవత్సరం మన రాష్ట్రం 31 లక్షల వాని నీటి సంరక్షణ పనులను పూర్తి చేసి దేశంలోనే మొదటి రాష్ట్రంగా ఉంది. మన రాష్ట్రం 25-26లో అత్యధికంగా పనులు చేసినటువంటి రాష్ట్రంగా మనం ముందులో ఉన్నాం. సో అలాగే మన రాష్ట్రంలో అల్లూరు సీతారామరాజు అట్లాగే పార్వతీపురం మన్యం జిల్లాలు దేశంలోనే మొదటి 2 జిల్లాలుగా నమోదై ఉన్నాయి. సో ఈ సంవత్సరం జలశక్తి అభియాన్ అందించే అవార్డులు జనరల్ గా సెప్టెంబర్ నెలలో ప్రకటిస్తారు వాళ్ళు. సో ఇప్పుడు మనము మొదటిగా ఉన్నప్పటికీ కూడా ఇంకా కేంద్రం నుంచి అధికారులు వచ్చి పరిశీలన చేసి సెప్టెంబర్ నాటికి ఈ అవార్డుని ఫైనలైజ్ చేస్తారు. సో ఈ అవార్డు సెలెక్ట్ అయిన తర్వాత ఈ అవార్డులని గౌరవ రాష్ట్రపతి గారి చేతుల మీదుగా అందజేస్తారు. సో ఈ ప్రోత్సాహకాలని ప్రతి సంవత్సరం జలశక్తి అభియాన్ లో సో దానివల్ల ఎంకరేజ్మెంట్ అన్ని స్థాయిల్లో వాళ్ళని ఎంకరేజ్ చేసి మరింత మెరుగ్గా పనిచేసేదానికి అవకాశం ఉంటుంది.
1: సార్, మరి గత సంవత్సరం ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో సాధించిన ముఖ్య విజయాలు ఏంటి సార్?
0: 2025-26 సంవత్సరం మనం గమనిస్తే ముఖ్యంగా గ్రామీణాభివృద్ధి శాఖ ఉపాధి హామీ నిధుల అనుసంధానంతో దాదాపు 105,000 ఫార్మ్ పండ్లను తవ్వించాం. అట్లాగే 85,000 సోక్పిట్లు అంటే ఇండ్లలో చేసే ఇంకుడు గుంతలు అని అంటాం మనం, అవి కూడా పూర్తి

0: మొక్కలు నాటాం. ఇంకా మనము ఈ సంవత్సరం సీజన్ ఉంది, ఈ సంవత్సరం కూడా 100,000 ఎకరాల పండ్ల మొక్కలు నాటడం అనేది మన గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు మాకు దిశానిర్దేశం చేశారు, వాటిని ఖచ్చితంగా పూర్తి చేస్తాం. అదే విధంగా 43,600 కిలోమీటర్ల ఫీడర్ కాలువలను కూడా ఈ సంవత్సరం అభివృద్ధి చేశాం. సో విరివిగా మనము నీటి సంరక్షణ కార్యక్రమాల్ని ఉపాధి హామీ లేదంటే విబీజీ రామ్జీ కార్యక్రమాల్లో ఎక్కువ శాతం చేపడుతున్నాం.
1: సార్, మరి కార్యక్రమంలో చివరిగా మన ఆకాశవాణి శ్రోతలకు మీరు ఈ అంశానికి సంబంధించి ఇవ్వాలనుకుంటున్న సందేశం సార్.
0: మనం ఇందాక అనుకున్నాం, జలం లేనిదే జీవం లేదు, నీరే మనిషికి ప్రాణాధారం. సో ప్రతి మనిషికి మార్నింగ్ లేచినప్పటి నుంచి రాత్రి వరకు మనము నీరు చాలా చాలా అవసరం. సో ఇంత ఇంపార్టెంట్ ఉన్నటువంటి నీటిని మనము పొదుపుగా వాడుకోవాలా, పడిన వర్షాన్ని మనము సాధ్యమైనంత వరకు ఒడిసిపెట్టుకుని మనము దాన్ని భూగర్భ జలాలుగా చేసుకోవడం లేదంటే మన ఇంటి ఆవరణలోనే స్టోర్ చేసుకోవడం వంటి కార్యక్రమాల్ని మనం చేయాలి. అయితే ప్రతి పౌరుడు కూడా దీంట్లో భాగస్వామ్యం కావాలా. నేను ఇందాక చెప్పాను, అంటే ఇది ఏదో ప్రభుత్వం చేస్తుంది, ఇది ప్రభుత్వ కార్యక్రమం, నాకెందుకులే అని అనుకోకూడదు. ప్రతి ఒక్కరు కూడా దీంట్లో పాలు పంచుకోవాలా. అదే విధంగా ప్రభుత్వము రకరకాలుగా పనులు చేపడతా ఉంటుంది, చెరువులు కానీ లేదంటే ఫామ్ పాండ్లు కానీ, చెక్ డ్యాములు కానీ, ఊట చెరువులు కానీ, లేదంటే అట్లాగే కొండల్లో మొక్కలు పెంచడం కానీ, ఇలాంటి కార్యక్రమాలని పెద్ద ఎత్తున ప్రతి సంవత్సరము చేపడతా ఉంటుంది. సో దాన్ని మీ గ్రామంలో చేసిన పనులు మీ ఆస్తులుగా మీరు భావించాల. ఇది కేవలం ప్రభుత్వము పనులు, ప్రభుత్వం చేసింది కాబట్టి ప్రభుత్వము పనులు అనుకోకూడదు. మీ గ్రామంలో చేశారు కాబట్టి మీ పనులు, మీ సొంత ఆస్తులు. మీ సొంత ఆస్తులుగా మీరు భావించినప్పుడు మాత్రమే వాటిని మీరు కాపాడుకోగలుగుతారు. కాబట్టి ప్రతి పౌరుడు కూడా దీని మీద ఓనర్షిప్ అనేది పెంచుకోవాలా, అవగాహన పెంచుకోవాలా, వాటిని కాపాడుకోవాలా. ఎందుకంటే రోజు రోజుకి మనకు వాతావరణము కలుషితం అయిపోతుంది, భూగర్భ జలాల అందుబాటులో కూడా మనకు తక్కువ అయిపోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మనము జాగ్రత్తగా ఉండకపోతే భవిష్యత్తులో మనము చాలా ప్రమాదాలు ఎదుర్కోవాల్సిన అవసరం వస్తుంది. అట్లాగే మన భవిష్యత్తు తరాలు కూడా, వాళ్ళకు కూడా చాలా ఛాలెంజెస్ ఫేస్ చేయాల్సిన వస్తుంది. కాబట్టి ప్రతి మనిషి, ప్రతి పౌరుడు కూడా మనము ఈ నేచురల్ రిసోర్సెస్ అంటే నీరు కావచ్చు, అడవులు కావచ్చు, లేదంటే సాయిల్ కావచ్చు, వీటి పట్ల అప్రమత్తంగా ఉండి వాటిని కాపాడుకొని భావి తరాలకి మనము మంచిగా వారికి అందిస్తే అంత మనము జీవనము హ్యాపీగా సాగుతుంది. కాబట్టి మీరందరూ కూడా ఇందులో పాలు పంచుకొని ప్రభుత్వానికి సహకారం ఇవ్వాల్సిందిగా అందరిని కూడా కోరుతున్నాం.
1: సార్, ఇలాంటి ప్రత్యేక పరిచయ కార్యక్రమంలో మీరు పాల్గొని క్యాచ్ ద రైన్ 2026 కు సంబంధించిన పూర్తి సమాచారం మన ఆకాశవాణి శ్రోతలకు మీరు అందించినందుకు మీకు మరోసారి ధన్యవాదాలు సార్.
0: నమస్కారం.
1: ఇంతవరకు క్యాచ్ ద రైన్ కార్యక్రమంపై ఆంధ్రప్రదేశ్ గ్రామీణాభివృద్ధి శాఖ అదనపు కమిషనర్ శ్రీ ఎం శివప్రసాద్ గారితో ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని విన్నారు. పరిచయకర్త రావుల సాయి గిరీష్. ఈ కార్యక్రమాన్ని మీరు మరలా వినాలనుకుంటే ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం యూట్యూబ్ ఛానల్ ఆకాశవాణి న్యూస్ విజయవాడలో వీక్షించగలరు. ఈ కార్యక్రమం ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఇప్పుడు రావోయే అతిథి కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినిమా పాటలు వింటారు. మరైతే ఆల్రెడీ మెసేజెస్ పంపించారు. పాటను వినిపించమంటూ కొత్త జీవితాలు చిత్రం నుంచి పాటను వినిపించమంటూ మెసేజ్ పంపించారు. నెల్లూరు సిటీ జ్యోతినగర్ 5వ వీధి నుంచి దోగుపర్తి శివప్రసాద్, జయమ్మ, కోటేశ్వరమ్మ, గౌరీ, కోమల, శిరీష. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడారు ఇళయరాజా సంగీతంలో.

ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్దతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి.

0: తెలుగు ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పని దినాలలో సమర్పించగలరు.
1: రాబోయే అతిథి కార్యక్రమంలో తర్వాత పాటను వినిపించమంటున్నారు. మార్కాపురం జిల్లా తర్లుపాడు మండలం కందలపల్లె గ్రామం నుంచి హరిబాబు కుటుంబ సభ్యులు పెళ్లి చిత్రం నుంచి పాటను వినిపించమంటున్నారు. మనో చిత్ర బృందం పాడారు, ఎస్ఏ రాజ్కుమార్ సంగీతంలో.

కార్యక్రమంలో తర్వాత జోడి చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి గానాన్ని వినిపించమంటున్నారు భారతీ కిషోర్ అనంతపూర్ నుంచి.

రాబోయే అతిథి కార్యక్రమంలో తర్వాత ఆయుధం చిత్రం నుంచి ఉదిత్ నారాయణ్ ఉషా గానాన్ని వినిపించమంటున్నారు అనంతపూర్ నుంచి మధుసూదన్ రెడ్డి.

0: Tipo.
1: రాబోయే అతిథి కార్యక్రమంలో తర్వాత అమ్మరాజీనామా చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానాన్ని వినిపించమంటున్నారు. కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తు నుంచి బొమ్మిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్, పొన్నా వెంకటేశం, గంగాధర శ్రీనివాస్.

కార్యక్రమంలో చివరిగా పాటను వినిపించమంటూ మెసేజ్ పంపించారు ఎవరంటే, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దపురం మండలం ఎన్టీఆర్ నగర్ కాలనీ నుంచి బండారు త్రిమూర్తుల గుప్తా, గొల్లపూడి నాగలక్ష్మి గారు, జగదీష్, రేవతి, రేష్వంత్ బాబు, నాగభాగ్యశ్రీ, గొల్లపూడి, సూర్య భార్గవి వీరందరూ కూడా పంతులమ్మ చిత్రం నుంచి పాటను వినిపించమంటున్నారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడారు ఈ పాటను.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 2.7 మెగాహెడ్స్ పై మీరు వింటున్నారు చిత్రసీమ కార్యక్రమానికి స్వాగతం. నిలయంలో సమయం 11 గంటలు దాటి 8:47 అయింది. ఇప్పుడు విందాం అమరం చిత్రం నుంచి ఒక మంచి సాంగ్. అది వినబోయే ముందు ఒక వాణిజ్య ప్రకటన.

0: వందల మార్కులు సాధించిన
1: దేశం మొత్తంలో ఒకే ఒక్కడు
2: మన శ్రీ చైతన్య విద్యార్థి.
3: తెలుగు రాష్ట్రాల నుండి
0: 300 మార్కులు సాధించిన
1: దేశం మొత్తంలో ఒకే ఒక్కడు
2: మన శ్రీ చైతన్య విద్యార్థి.
4: చిత్రసీమ కార్యక్రమంలో ఇప్పుడు విందాం హాయ్ నాన్న చిత్రం నుంచి ఈ బ్యూటిఫుల్ సాంగ్ మీ అందరి కోసం.

0: వందల మార్కులు సాధించిన
1: దేశం మొత్తంలో ఒకే ఒక్కడు
2: మన శ్రీ చైతన్య విద్యార్థి.
3: తెలుగు రాష్ట్రాల నుండి
0: 300 మార్కులు సాధించిన
1: దేశం మొత్తంలో ఒకే ఒక్కడు
2: మన శ్రీ చైతన్య విద్యార్థి.
4: మీరు వింటున్నారు చిత్రసీమ కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు విందాం లవ్ స్టోరీ చిత్రం నుంచి అనురాగ్ కులకర్ణి సురేందర్ ఆలపించిన ఈ బ్యూటిఫుల్ సాంగ్ మీ అందరి కోసం.

0: 200 మార్కులు సాధించిన
1: దేశం మొత్తంలో ఒకే ఒక్కడు
2: మన శ్రీ చైతన్య విద్యార్థి.
3: తెలుగు రాష్ట్రాల నుండి
0: 300 మార్కులు సాధించిన
1: దేశం మొత్తంలో ఒకే ఒక్కడు
2: మన శ్రీ చైతన్య విద్యార్థి.
4: మీరు వింటున్నారు చిత్రసీమ కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు విందాం సూర్య సన్ ఆఫ్ కృష్ణన్. ఈ చిత్రం నుంచి సుధా రఘునాథన్ గానంలో వచ్చినటువంటి హరీష్ జయరాజ్ మ్యూజిక్ డైరెక్షన్లో ఈ లవ్లీ సాంగ్ మీ అందరి కోసం.

0: 300 మార్కులు సాధించిన
1: దేశం మొత్తంలో ఒకే ఒక్కడు
2: మన శ్రీ చైతన్య విద్యార్థే.
3: తెలుగు రాష్ట్రాల నుండి
0: 300 మార్కులు సాధించిన
1: దేశం మొత్తంలో ఒకే ఒక్కడు
2: మన శ్రీ చైతన్య విద్యార్థే.
3: తెలుగు రాష్ట్రాల నుండి
0: 300 మార్కులు సాధించిన
1: దేశం మొత్తంలో ఒకే ఒక్కడు
2: మన శ్రీ చైతన్య విద్యార్థే.
4: మీరు వింటున్నారు 102.7 మెగాహెడ్స్ పై ఆకాశవాణి సింగపురి ఎఫ్ఎం కేంద్రం. నిలయంలో సమయం 11:30 కావస్తోంది. ఇప్పుడు విందాం చిత్రసీమ కార్యక్రమంలో సీతారామం చిత్రం నుంచి అనురాగ్ కులకర్ణి సుందరి ఆలపించినటువంటి ఈ లవ్లీ సాంగ్ మీ అందరి కోసం.

0: 300 మార్కులు సాధించిన
1: దేశం మొత్తంలో ఒకే ఒక్కడు
2: మన శ్రీ చైతన్య విద్యార్థి.
3: తెలుగు రాష్ట్రాల నుండి
0: 300 మార్కులు సాధించిన
1: దేశం మొత్తంలో ఒకే ఒక్కడు
2: మన శ్రీ చైతన్య విద్యార్థి. తెలుగు రాష్ట్రాల నుండి
0: 300 మార్కులు సాధించిన
1: దేశం మొత్తంలో ఒకే ఒక్కడు
2: మన శ్రీ చైతన్య విద్యార్థి.
4: ఆకాశవాణి సీమపురి ఎఫ్ఎం కేంద్రం, మీరు వింటున్నారు చిత్తసీమ. ఇప్పుడు విందాం ఊహలు గుసగుసలాడే చిత్రం నుంచి కళ్యాణి కోడూరి సునీత ఆలపించినటువంటి ఈ లవ్లీ సాంగ్ మీ అందరి కోసం.

0: 300 మార్కులు సాధించిన
1: దేశం మొత్తంలో ఒకే ఒక్కడు
2: మన శ్రీ చైతన్య విద్యార్థే.
3: తెలుగు రాష్ట్రాల నుండి
0: 300 మార్కులు సాధించిన
1: దేశం మొత్తంలో ఒకే ఒక్కడు
2: మన శ్రీ చైతన్య విద్యార్థే.
3: తెలుగు రాష్ట్రాల నుండి
0: 300 మార్కులు సాధించిన
1: దేశం మొత్తంలో ఒకే ఒక్కడు
2: మన శ్రీ చైతన్య విద్యార్థే.
4: కార్యక్రమంలో ఇప్పుడు విందాం ఆది పురుష్ చిత్రం నుంచి కార్తీక్ శ్వేతామోహన్ ఆలపించినటువంటి ఈ సాంగ్ మీ అందరి కోసం.

0: వందల మార్కులు సాధించిన
1: దేశం మొత్తంలో ఒకే ఒక్కడు
2: మన శ్రీ చైతన్య విద్యార్థి.
3: చిత్రసీమ కార్యక్రమంలో ఇప్పుడు విన్నాం శశి చిత్రం నుంచి సిద్ధ శ్రీరామ్ ఆలపించినటువంటి ఈ సాంగ్ మీ అందరి కోసం చంద్రబోస్ సాహిత్యంలో.

0: వందల మార్కులు సాధించిన
1: దేశం మొత్తంలో ఒకే ఒక్కడు
2: మన శ్రీ చైతన్య విద్యార్థి.
3: తెలుగు రాష్ట్రాల నుండి
0: 300 మార్కులు సాధించిన
1: దేశం మొత్తంలో ఒకే ఒక్కడు
2: మన శ్రీ చైతన్య విద్యార్థి.
4: చిత్రసీమ కార్యక్రమంలో ఇప్పుడు విందాం తండేల్ చిత్రం నుంచి బుజ్జి తల్లి అనే ఈ సాంగ్ మీ అందరి కోసం.

0: వందల మార్కులు సాధించిన
1: దేశం మొత్తంలో ఒకే ఒక్కడు
2: మన శ్రీ చైతన్య విద్యార్థి.
3: తెలుగు రాష్ట్రాల నుండి
0: 300 మార్కులు సాధించిన
1: దేశం మొత్తంలో ఒకే ఒక్కడు
2: మన శ్రీ చైతన్య విద్యార్థి.
4: మీరు వింటున్నారు చిత్రసీమ కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు విందాం ది వారియర్ చిత్రం నుంచి శిలాంబరసన్ హరిప్రియ ఆలపించినటువంటి ఈ సాంగ్ మీ అందరి కోసం.

0: 300 మార్కులు సాధించిన
1: దేశం మొత్తంలో ఒకే ఒక్కడు
2: మన శ్రీ చైతన్య విద్యార్థి.
3: తెలుగు రాష్ట్రాల నుండి
0: 300 మార్కులు సాధించిన
1: దేశం మొత్తంలో ఒకే ఒక్కడు
2: మన శ్రీ చైతన్య విద్యార్థి.
4: చిత్రసీమలో తర్వాత వినబోయే పాట తిరు చిత్రం నుంచి ధనంజయ్ శ్రీనివాస్ మౌళి ఆలపించినటువంటి ఈ బ్యూటిఫుల్ సాంగ్ మీ అందరి కోసం.

మీరింతవరకు చిత్తశ్రీమ కార్యక్రమం ఉన్నారు. నిలయంలో సమయం 11:59 దాటి 12 గంటలకు వస్తుంది. మరికొంతసేపట్లో ఢిల్లీ కేంద్రం నుంచి హిందీలో వార్తలు 12:00 నుంచి 12:05 12:05 నుంచి 12:10 వరకు ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: 300 మార్కులు సాధించిన
1: దేశం మొత్తంలో ఒకే ఒక్కడు
2: మన శ్రీ చైతన్య విద్యార్థి.
3: తెలుగు రాష్ట్రాల నుండి
0: 300 మార్కులు సాధించిన
1: దేశం మొత్తంలో ఒకే ఒక్కడు
2: మన శ్రీ చైతన్య విద్యార్థి.
4: చిత్రసీమలో ఇప్పుడు విందాం 35 చిన్న కథ కాదు. ఈ చిత్రం నుంచి పృథ్వీ హరీష్ ఆలపించిన ఈ సాంగ్ మనందరి కోసం.

0: 300 మార్కులు సాధించిన
1: దేశం మొత్తంలో ఒకే ఒక్కడు
2: మన శ్రీ చైతన్య విద్యార్థి.
3: తెలుగు రాష్ట్రాల నుండి
0: 300 మార్కులు సాధించిన
1: దేశం మొత్తంలో ఒకే ఒక్కడు
2: మన శ్రీ చైతన్య విద్యార్థి.
4: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం, మీరు వింటున్నారు చిత్రసీమ కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు విందాం ప్రేమలేఖ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, అనురాధ శ్రీరామ్ ఆలపించిన ఈ సాంగ్ మీ అందరి కోసం బహుళచంద్ర సాహిత్యంలో.

0: 700 మార్కులు సాధించిన
1: దేశం మొత్తంలో ఒకే ఒక్కడు
2: మన శ్రీ చైతన్య విద్యార్థి.
3: తెలుగు రాష్ట్రాల నుండి
0: 300 మార్కులు సాధించిన
1: దేశం మొత్తంలో ఒకే ఒక్కడు
2: మన శ్రీ చైతన్య విద్యార్థి.
4: మీరు వింటున్నారు చిత్రసీమ కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం నిలయంలో సమయం 12 గంటలు దాటి 30 నిమిషాలుగా వస్తోంది. ఇప్పుడు విందాం తెలుగులో వార్తలు. హైదరాబాద్ కేంద్రం నుంచి నిలయం వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. దేశంలో తొలి హైడ్రోజన్ రైల్ సేవను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు జెండా ఊపి ప్రారంభించారు. దేశవ్యాప్తంగా 75 అమృత్ రైల్వే స్టేషన్లకు కూడా మోదీ ప్రారంభోత్సవం చేస్తారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ రోజు నుంచి 3 రోజుల పాటు పశ్చిమ బెంగాల్లో పర్యటించి సరిహద్దు భద్రతను సమీక్షిస్తారు. న్యాయమైన సమానమైన కరుణతో కూడుకున్న సమాజ నిర్మాణం ఉమ్మడి బాధ్యత అని న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ అన్నారు. పివి సింధు జపాన్ ఓపెన్ సూపర్ 750 మహిళల బ్యాడ్మింటన్ సింగిల్స్ సెమీఫైనల్లోకి ప్రవేశించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు హర్యానాలోని జింద్ రైల్వే స్టేషన్లో జింద్ సోనిపట్ మధ్య నడిచే దేశపు మొట్టమొదటి హైడ్రోజన్ రైలును జెండా ఊపి ప్రారంభించారు. రైల్వే రంగంలో స్వచ్ఛమైన స్థిరమైన రవాణా విధానాన్ని అవలంబించడంలో ఈ మొదటి హైడ్రోజన్ రైలు ప్రారంభం ఒక ముఖ్యమైన ముందడుగు. మన దేశంలోనే రూపకల్పన ఇంజనీరింగ్ చేసిన ఈ రైలు పూర్తిగా స్వదేశీ సాంకేతికతను ఉపయోగించి అభివృద్ది చేశారు. అధునాతన రైల్వే ఇంజనీరింగ్లో మన దేశంలో పెరుగుతున్న సామర్థ్యాలను ఈ రైలు ప్రతిబింబిస్తుంది. జింద్ సోనిపట్ మధ్య 89 కిలోమీటర్ల విభాగంలో గంటకు 75 కిలోమీటర్ల వేగంతో గంటకు 110 కిలోమీటర్ల గరిష్ట వేగంతో

వచ్చే ఈ రైలు సురక్షితమైనదే కాకుండా మరింత వేగవంతంగా కూడా నడుస్తుంది. హైడ్రోజన్ రైలు ప్రవేశంతో హైడ్రోజన్ ఆధారిత రైళ్లను నడుపుతున్న ప్రపంచంలోని కొన్ని దేశాల సరసన మన దేశం కూడా చేరింది. వీటిలో జర్మనీ, జపాన్, చైనా, అమెరికా ఉన్నాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నడుస్తున్న చాలా హైడ్రోజన్ ప్యాసింజర్ రైళ్లు కేవలం 2 లేదా 3 కోచ్లు మాత్రమే కలిగి ఉండి ప్రాథమికంగా స్వల్ప ప్రాంతీయ మార్గాల్లో నడుస్తున్నాయి. దీనికి భిన్నంగా భారతీయ రైల్వే ఈ రైలును దాదాపు 2,600 మంది ప్రయాణించే సామర్థ్యంతో 10 కోచ్ల ప్యాసింజర్ రైలుగా రూపొందించింది. అధిక సామర్థ్యంతో కూడిన ప్రయాణికుల రవాణా కోసం హైడ్రోజన్ ఆధారిత రైలు రవాణా విస్తరణ సామర్థ్యాన్ని ఇది నిరూపిస్తోంది. ఈ రైలు హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ టెక్నాలజీతో పనిచేస్తుంది. ఈ సాంకేతిక పరిజ్ఞానం హైడ్రోజన్ ను విద్యుత్ గా మార్చి రైలు ముందుకు సాగేలాగా చేస్తుంది. ఈ ప్రక్రియలో బై ప్రొడక్ట్ గా కేవలం నీటి ఆవిరి మాత్రమే విడుదలవడంతో కార్బన్ ఉద్గారాలు అసలు ఉండవు. హైడ్రోజన్ లీకేజ్లు, వేడి, మంటలు, పొగను గుర్తించగల బహుళ అంచెల సురక్షిత వ్యవస్థలను కూడా రైల్లో అమర్చారు. సురక్షితంగా, సమర్థవంతంగా, విశ్వసనీయమైన హైడ్రోజన్ ఆధారిత రైలు కార్యకలాపాలు నిర్వహించేందుకు జిందులో హైడ్రోజన్ సదుపాయాన్ని ఏర్పాటు చేశారు. జింద్ సోనిపట్ హైడ్రోజన్ రైలు ప్రాజెక్టు ద్వారా వచ్చిన అనుభవంతో కల్కా షిమ్లా రూట్లో ఇతర హెరిటేజ్ రైల్వే మార్గాల్లో కూడా హైడ్రోజన్ సాంకేతికతను ఉపయోగించే అవకాశాలను భారతీయ రైల్వే పరిశీలిస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దేశవ్యాప్తంగా 75 అమృత్ స్టేషన్లతో పాటు కేరళలో పునరాభివృద్ది చేసిన 6 అమృత్ రైల్వే స్టేషన్లను కూడా ప్రారంభిస్తారు. కేరళలోని 6 స్టేషన్లు రాష్ట వ్యాప్తంగా రైల్వే మౌలిక సదుపాయాలను, ప్రయాణిక సౌకర్యాలను గణనీయంగా పెంపొందిస్తాయని భావిస్తున్నారు. 75 అమృత్ స్టేషన్లో హైదరాబాద్లో 26 కోట్ల రూపాయల ఖర్చుతో వైమానాశ్రయం వంటి వసతి సౌకర్యాలు కల్పించిన హైటెక్ సిటీ స్టేషన్ కూడా ఉంది. జూలై 20వ తేదీన ప్రారంభం కానున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ఈరోజు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన కూటమిలో సీనియర్ మంత్రుల సమావేశం నిర్వహిస్తుంది. సభాపక్ష వ్యూహానికి తుదిరూపు ఇస్తుంది. ఈ సమావేశం ప్రధానంగా ఎన్డీఏ శాసనసభ ఎజెండా, కూటమి భాగస్వామ్య పక్షాల మధ్య సమన్వయం, సమావేశాల సమయంలో విపక్షాలను ఎదుర్కొనేందుకు ఒక ఉమ్మడి వ్యూహాన్ని రూపొందించడం మొదలైన అంశాలపై చర్చిస్తుందని భావిస్తున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 19వ తేదీ నుంచి మోల్డోవా, నార్త్ మెసడోనియా, రొమేనియా దేశాల్లో 3 దేశాల అధికారిక పర్యటన జరుపుతారు. 20వ తేదీన రాష్ట్రపతి మోల్డోవా సందర్శించి అక్కడ దేశాధినేత మాయా సండుతో ప్రతినిధి స్థాయి చర్చలు జరుపుతారు. మోల్డోవా పార్లమెంట్ అధ్యక్షుడిని కూడా రాష్ట్రపతి కలుసుకుంటారు. అదేవిధంగా మోల్డోవా ఇండియా పార్లమెంటరీ ఫ్రెండ్షిప్ గ్రూప్ సభ్యులతో కూడా ఒక ముఖాముఖి నిర్వహిస్తారు. ప్రవాస భారతీయులతోనూ ఒక వాణిజ్య వేదికలో కూడా రాష్ట్రపతి ప్రసంగిస్తారు. భారత రాష్ట్రపతి మోల్డోవాలో పర్యటించడం ఇదే మొదటిసారి. ఈ నెల 21వ తేదీ నుండి రాష్ట్రపతి నార్త్ మెసడోనియా సందర్శిస్తారు. ఆ దేశంలో కూడా భారత రాష్ట్రపతి పర్యటించడం ఇదే మొదటిసారి. ఆ దేశ అధినేత గోర్దానా సిలిజాన్కోవాతో కూడా ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. తన అధికారిక పర్యటన చివరి భాగంలో 23వ తేదీ నుంచి రొమేనియా సందర్శించి రొమేనియా అధ్యక్షుడు, తాత్కాలిక ప్రధానమంత్రి, సెనెట్ అధ్యక్షుడు మొదలైన వారితో సమావేశాలు జరుపుతారు. ప్రవాస భారతీయులతో ముఖాముఖి నిర్వహిస్తారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా 3 రోజుల పర్యటన నిమిత్తం ఈ రాత్రి పశ్చిమ బెంగాల్ చేరుకుంటారు. రాత్రి 9 గంటలకు సిలిగుడిలోని బాగ్డోగ్రా విమానాశ్రయంలో ఆయనకు స్వాగతం పలుకుతారు. అనంతరం కదంతలలోని సరిహద్దు భద్రతా దళం ఫ్రాంటియర్ ప్రధాన కార్యాలయంలో రాత్రి బస చేస్తారు. రేపు అమిత్ షా జుమగచ్లోని సీమా చౌకీలో ఉన్న బీఎస్ఎఫ్ 18వ బెటాలియన్ను సందర్శిస్తారు. ప్రహరీ సమ్మేళనంలో ప్రసంగించి మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొంటారు. బీఎస్ఎఫ్ సిబ్బందితో కూడా ఆయన ఇష్టాగోష్ఠి నిర్వహిస్తారు. సిలిగుడిలోని ఉత్తర కన్యాలో వరుసగా ఉన్నత స్థాయి సమావేశాలు నిర్వహించి పశ్చిమ బెంగాల్లో కొత్త నేర చట్టాల అమలు తీరు, జనన మరణాల నమోదు స్థితిగతులు సమీక్షిస్తారు. అనంతరం పశ్చిమ బెంగాల్లో శాంతి భద్రతల పరిస్థితిపై కోల్కతాలో సమీక్షా సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. ముఖ్యంగా సరిహద్దు భద్రతకు సంబంధించి కేంద్ర హోంమంత్రి పర్యటన దృష్టి సారిస్తుందని భావిస్తున్నారు. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కశ్మీర్లో మానవ హక్కుల ఉల్లంఘనలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ
కశ్మీర్కు చెందిన ప్రవాస భారతీయులు యునైటెడ్ కింగ్డమ్లోని బ్రాడ్ఫోర్డ్లో గల పాకిస్తాన్ రాయబార కార్యాలయం వెలుపల పాకిస్తాన్ వ్యతిరేక నిరసన ప్రదర్శన చేపట్టారు. జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ పిలుపు మేరకు ఈ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూకశ్మీర్లో జరుగుతున్న అణచివేతను అంతర్జాతీయ సమాజం గుర్తించాలని నిరసన ప్రదర్శనకారులు కోరారు. ఆ ప్రాంతంలో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని, మహిళలు పిల్లలతో సహా పాకిస్తాన్ భద్రతా దళాలు పౌరులపైన హత్యలు, బలవంతపు అపహరణలు, ఇళ్లపై దాడులు, హింసకు పాల్పడుతున్నాయని ప్రదర్శనకారులు ఆరోపించారు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ న్యాయ దినోత్సవం జరుపుకుంటున్నారు. న్యాయాన్ని సమర్థించాలని, బాధితుల హక్కులను ప్రోత్సహించాలనుకుని ప్రపంచ శాంతి భద్రత శ్రేయస్సుకు ముప్పు కలిగించి నేరాలను అరికట్టడంలో సహాయపడాలనుకునే వారందరినీ ఏకం చేసేందుకు ప్రతి ఏడు జూలై 17వ తేదీన ఈరోజు జరుపుకుంటారు. 1998 జూలై 17వ తేదీన అంతర్జాతీయ క్రిమినల్ కోర్ట్ వ్యవస్థాపక ఒప్పందమైన రోమ్ చట్టాన్ని ఆమోదించినందుకు జ్ఞాపకార్థంగా ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఈ సందర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, న్యాయమైన, సమానత్వంతో కూడుకున్న, కరుణతో నిండిన సమాజాన్ని నిర్మించడం అందరి ఉమ్మడి బాధ్యత అన్నారు. ప్రతి పౌరుడికి న్యాయం అందుబాటులో ఉండేలాగా, సమాన అవకాశాలు, నిష్పక్షపాత వ్యవస్థ ఉండేలాగా ఒక సమాజాన్ని సృష్టించేందుకు ప్రతి ఒక్కరూ ప్రతిజ్ఞ చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఒడిశాలో పూరిలో ప్రపంచ ప్రసిద్ధ జగన్నాథ రథయాత్రలో భాగంగా ఈ ఉదయం రథయాత్ర తిరిగి ప్రారంభమైంది. నిన్న రాత్రి చీకటి పడిన తర్వాత రథాలు లాగే క్రతువు నిలిపివేశారు. దివ్యరథయాత్రను కళ్లారా వీక్షించేందుకు లక్షలాది మంది భక్తులు గ్రాండ్ రోడ్కు పోటెత్తుతూనే ఉన్నారు. పూరి నగరమంతటా జయ జగన్నాథ్ అనే భక్తి నినాదాలు మారుమోగుతుండగా ఈ ఉదయం 9:30 యాత్రను తిరిగి ప్రారంభించారు. జమ్మూకశ్మీర్లోని రాంబన్ జిల్లా కరూల్ సమీపంలో జమ్మూ శ్రీనగర్ జాతీయ రహదారిపై అమర్నాథ్ యాత్రికులు ప్రయాణిస్తున్న బస్సులో మంటలు చెలరేగడంతో 47 యాత్రికులు త్రుటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. రాజస్థాన్కు చెందిన యాత్రికులతో శ్రీనగర్ నుంచి జమ్మూ వైపు పెడుతున్న స్లీపర్ బస్ కరూల్ సమీపానికి రాగానే అకస్మాత్తుగా అగ్ని ప్రమాదానికి గురైంది. కేరళలో ఇవాటి నుంచి రామాయణ మాస వేడుకలు ప్రారంభమవుతాయి. కేరళలో మలయాళ శకం ప్రకారం కర్కిడకం మాసాన్ని రామాయణ మాసంగా జరుపుకుని భక్తులు రామాయణ పారాయణాన్ని జరుపుతారు. జపాన్కు చెందిన నోమి హొకుహారా శుక్రవారం జరగవలసిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ కంటే ముందే టోర్నమెంట్ నుంచి వైదొలగడంతో పివి సింధు జపాన్ ఓపెన్ సూపర్ 750 మహిళల సింగిల్స్ సెమీఫైనల్లోకి ప్రవేశించారు. 2023 డెన్మార్క్ ఓపెన్ తరువాత సూపర్ 750 టోర్నమెంట్లో సింధు సెమీఫైనల్కి చేరుకోవడం ఇదే మొదటిసారి. దేశంలో తొలి హైడ్రోజన్ రైలు సేవను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు జెండా ఊపి ప్రారంభించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇవాళ్టి నుంచి 3 రోజుల పాటు పశ్చిమ బెంగాల్లో పర్యటిస్తారు. ఈరోజు అంతర్జాతీయ న్యాయ దినోత్సవం సందర్భంగా న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ శుభాకాంక్షలు తెలియజేశారు. పివి సింధు జపాన్ ఓపెన్ సూపర్ 750 మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో ప్రవేశించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. ఉన్న 2.7 మెగాహెడ్స్ పై ఆకాశవాణి సీమపురి ఎఫ్ఎం నిలయంలో సమయం 12:40 దాటింది. చిత్రసీమ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఇప్పుడు విందాం ఘటికటు చిత్రం నుంచి కార్తీక్ బెన్నిదయాళ్ ఆలపించిన ఈ గీతం. భువనచంద్ర సాహిత్యంలో, హారిస్ జయరాజ్ సంగీత సారథ్యంలో. ఈ పాట మీ అందరి కోసం.

0: వందల మార్కులు సాధించిన
1: దేశం మొత్తంలో ఒకే ఒక్కడు
0: మన శ్రీ చైతన్య విద్యార్థి.
2: చిత్రసీమలో ఇప్పుడు విందాం జెంటిల్మన్ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సుజాత గాత సహకారంలో ఈ అందమైన పాట మనందరి కోసం.

0: 2026 ఫలితాలలోనూ గెలుపు శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్, ఆల్ ఇండియా నైన్త్ ర్యాంక్ తో పాటు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో తెలుగు రాష్ట్రాలు సాధించిన టాప్ 10లో 8 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఎన్టీఏ వారు ప్రకటించిన ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ నుండి మరే ఇతర విద్యా సంస్థకు కనీసం ఒక్క ర్యాంకు కూడా లేదు, లేదు, లేనే లేదు.
1: చిత్రసీమ కార్యక్రమంలో తర్వాత విందాం. గుణా చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, శైలజా గాత్ర.

0: రాజశ్రీ సాహిత్యంలో, ఇళయరాజా సంగీత సారథ్యంలో.
1: నాకు రాయడం రాదు, ఈ మధ్యన సంతకం పెట్ట నేర్చుకున్నా.
2: నాకు నువ్వు రాసే ఉత్తరం నేను రాసి
1: నాకు చదివి వినిపించి తర్వాత నువ్వు చదువుకో.
2: ఐ లైక్ ఇట్. చెప్పు.
1: ఉత్తరం లేదు, ఇంకా ఉత్తరమే అంటారు.

0: సింది హృదయమే.
1: పాటలు మార్చినా సేవా, అప్పుడు నేను కూడా మారుస్తా. మొదట నా ప్రియ అన్నాను కదా, అక్కడ ప్రీతమ అని మార్చుకో. ప్రీతమా, నీ ఇంట్లో క్షేమమా, నేను ఇక్కడ క్షేమం.
0: ప్రియతమా, నీ వచట కుశలమా, నీ నిజట కుశలమే.
1: ఆహా, ఓహో, నేను ఊహించుకుంటే కవిత మనసులో వరదలా పొంగుతుంది, కానీ అదంతా రాయాలని కూర్చుంటే అక్షరాలే మాటలే.
0: ఊహలన్నీ పాటలే కనుల తోటలో,
1: అదే
0: తొలి కలల కవితలే మాట మాటలో.
1: అదే ఆహా, బ్రహ్మాండం. కవిత కవిత.

0: తగిలిన గాయం అదే చల్లగా మానిపోతుంది. అదేమిటో నాకు తెలియదు, ఏం మాయో తెలియదు, నాకేమీ కాదు అసలు. ఇది కూడా రాసుకో, అక్కడక్కడ పువ్వు నవ్వు ప్రేమ అలాంటివి వేసుకోవాలి. చూడు, నాకు ఏ గాయం అయినప్పటికీ ఒళ్ళు తట్టుకుంటుంది. నీ ఒళ్ళు తట్టుకుంటుందా? తట్టుకోదు. మాదేవి దేవి మాదేవి
1: అది కూడా రాయాలి.
0: అది ప్రేమ. నా ప్రేమ ఎలా చెప్పాలో తెలియక ఇదవుతుంటే ఏడుపు వస్తుంది. కానీ నేనేడ్చి నా శోక నిన్ను కూడా బాధపడుతున్నా అనుకున్నప్పుడు వచ్చే కన్నీరు కూడా ఆగుతుంది. మనుషులు అర్థం చేసుకునేందుకు ఇది మామూలు ప్రేమ కాదు. అగ్నిలాగా స్వచ్ఛమైనది.

0: 2026 ఫలితాలలోనూ గెలుపు శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్, ఆల్ ఇండియా నైన్త్ ర్యాంక్ తో పాటు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో తెలుగు రాష్ట్రాలు సాధించిన టాప్ 10లో 8 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఎన్టీఏ వారు ప్రకటించిన ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ నుండి మరే ఇతర విద్యా సంస్థకు కనీసం ఒక్క ర్యాంకు కూడా లేదు, లేదు, లేనే లేదు.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 1:03 కావస్తోంది. చిత్రసీమలో ఇప్పుడు విందాం గులాబీ చిత్రం నుంచి హేమచంద్ర ఆలపించిన ఈ బ్యూటిఫుల్ సాంగ్ మనందరి కోసం.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, మీరు వింటున్నారు చిత్రసీమ కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు విందాం ఒకే ఒకటి చిత్రం నుంచి హరిహరన్ ఆలపించినటువంటి బ్యూటిఫుల్ సాంగ్ మీ అందరి కోసం, ఏఆర్ రెహమాన్ సంగీత సారథ్యంలో. ఈ పాట వినబోయే ముందు ఒక చిన్న వాణిజ్య ప్రకటన.

ఎన్టీఏవారు ప్రకటించిన ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ నుండి మరే ఇతర విద్యా సంస్థకు కనీసం ఒక్క ర్యాంకు కూడా లేదు, లేదు, లేనే లేదు. నీట్ 2026 ఫలితాలలోనూ గెలుపు శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్, ఆల్ ఇండియా నైన్త్ ర్యాంకుతో పాటు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో తెలుగు రాష్ట్రాలు సాధించిన టాప్ 10లో 8 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఎన్టీఏ వారు ప్రకటించిన ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ నుండి మరే ఇతర విద్యా సంస్థకు కనీసం ఒక్క ర్యాంకు కూడా లేదు, లేదు, లేనే లేదు. నీట్ 2026 ఫలితాలలోనూ గెలుపు శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్, ఆల్ ఇండియా నైన్త్ ర్యాంకుతో పాటు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో తెలుగు రాష్ట్రాలు సాధించిన టాప్ 10లో 8 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఎన్టీఏ వారు ప్రకటించిన ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ నుండి మరే ఇతర విద్యా సంస్థకు కనీసం ఒక్క ర్యాంకు కూడా లేదు, లేదు, లేనే లేదు.

0: 2026 ఫలితాలలోనూ గెలుపు శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్, ఆల్ ఇండియా నైన్త్ ర్యాంక్ తో పాటు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో తెలుగు రాష్ట్రాలు సాధించిన టాప్ 10లో 8 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఎన్టీఏ వారు ప్రకటించిన ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ నుండి మరే ఇతర విద్యా సంస్థకు కనీసం ఒక్క ర్యాంకు కూడా లేదు, లేదు, లేనే లేదు.
1: మీరు వింటున్నారు చిత్రసీమ. కార్యక్రమంలో ఇప్పుడు విందాం ఊపిరి చిత్రం నుంచి రంజిత్ సుచిత్ర ఆలపించిన ఈ పాట, గోపీసుందర్ సంగీత సారథ్యంలో.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం నిలయంలో సమయం 1:20 కావస్తోంది. ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుగుణ. ముఖ్యాంశాలు. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద రాష్ట్రంలో ఆధునీకరించిన 3 రైల్వే స్టేషన్లను జాతికి అంకితం చేయనున్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ. పల్నాడు జిల్లా నరసరావుపేటలో జరిగిన రుణ వితరణ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఎల్నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులు దృష్టి సారించాలని సూచించిన మంత్రి నిమ్మల రామనాయుడు. ఎఫ్సివి పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపిన మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు. వార్తల వివరాలు. దేశంలోనే తొలిసారిగా హైడ్రోజన్ ఇంధనంతో నడిచే రైలును హర్యానాలోని జింద్ రైల్వే స్టేషన్లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈరోజు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ భవిష్యత్ అంతా పర్యావరణ హిత హైడ్రోజన్ ఇంధనంతో నడిచే వాహనాలదేనని అన్నారు. మరోవైపు అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద దేశవ్యాప్తంగా ఆధునీకరించిన 75 రైల్వే స్టేషన్లను ప్రధానమంత్రి నరేంద్రమోదీ దృశ్యమాధ్యమ విధానంలో ఈ మధ్యాహ్నం జాతికి అంకితం చేయనున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా దక్షిణ కోస్తా రైల్వే పరిధిలోని రాయనపాడు, మంగళగిరి, కంభం 3 రైల్వే స్టేషన్లను ప్రారంభిస్తారు. దక్షిణ కోస్తా రైల్వే డివిజన్ ఏర్పడిన తర్వాత నిర్వహిస్తున్న తొలి ప్రధాన కార్యక్రమం ఇదేనని డివిజన్ ప్రధాన ప్రజా సంబంధాల అధికారి బాలాజీ కిరణ్ తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని ఆయన తెలియజేస్తూ,
1: అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ కింద ఆంధ్రప్రదేశ్ లో మొత్తం 73 స్టేషన్స్ ని ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారి గైడెన్స్ తో ఆనరబుల్ యూనియన్ మినిస్టర్ ఆఫ్ రైల్వే అశ్విని వైష్ణవ్ గారి ఆధ్వర్యంలో జరుగుతోంది రీడెవలప్. కృష్ణా డిస్ట్రిక్ట్ రాయనపాడు, గుంటూరు డిస్ట్రిక్ట్ మంగళగిరి అండ్ మార్కాపురం డిస్ట్రిక్ట్ లో కంభం స్టేషన్స్. ఈ 3 స్టేషన్స్ లోనూ లోకల్ ఫంక్షన్స్ ఉంటాయి. రైల్వే వాటిని ఆర్గనైజ్ చేస్తుంది సౌత్ కోస్ట్ రైల్వే.
0: పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేటలో నిర్వహిస్తున్న వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకుల రుణ వితరణ కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ కేంద్ర ప్రభుత్వ పథకాల కింద రైతులు, మహిళలు, యువత, ఇతర రంగాలకు చెందిన లబ్దిదారులకు రుణాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. అలాగే కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద యూనియన్ బ్యాంక్ అందించిన అంబులెన్సులను ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం బాలికలకు సైకిళ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట మంత్రులు పయ్యావుల కేశవ్, గొట్టిపాటి రవికుమార్, నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు, వివిధ బ్యాంకుల ప్రతినిధులు పాల్గొన్నారు. రాజధాని అమరావతి నిర్మాణ పనులను పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ ఈరోజు పరిశీలించారు. ఈ సందర్భంగా అమరావతిలోని సీడ్ యాక్సెస్ రోడ్డును పాత గుంటూరు జాతీయ రహదారితో అనుసంధానించే పనులను ఆయన పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ సీడ్ యాక్సెస్ రోడ్లో భాగంగా బకింగ్హామ్ కాలువ, కొండవీటి వాగుపై నిర్మిస్తున్న 2 వంతెనల పనులు తుదిదశకు చేరుకున్నాయని తెలిపారు. విజయవాడ మంగళగిరి నుంచి నేరుగా అమరావతికి చేరుకునేలా సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణం కూడా వేగంగా సాగుతోందని మంత్రి వివరించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రాష్ట జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు ఈరోజు పర్యటించారు. ఈ సందర్భంగా ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి కొత్తపేట, పి గన్నవరం, అమలాపురం, ముమ్మిడివరం నియోజకవర్గాల్లోని గోదావరి డెల్టా కాలువలను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సూపర్ ఎల్నినో ప్రభావంతో వర్షపాతం తగ్గి గోదావరి ప్రవాహం తగ్గుముఖం పట్టిందని తెలిపారు. ప్రస్తుతం డెల్టాకు గరిష్టంగా 14,700 క్యూసెక్కుల నీటిని అందిస్తున్నప్పటికీ శివారు ప్రాంతాల్లో నీటి కొరత ఉందని చెప్పారు. ఎల్నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి పెట్టాలని మంత్రి సూచించారు. ఫ్లూక్యూడ్ వర్జీనియా ఎఫ్సివి పొగాకు కొనుగోళ్లను వేగవంతం చేసి రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. పొగాకు కొనుగోళ్లపై విజయవాడ క్యాంపు కార్యాలయం నుంచి సంబంధిత అధికారులతో శ్రవణ మాధ్యమ విధానంలో ఈరోజు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ 2026-27 సీజన్లో ఎఫ్సివి పొగాకు ఉత్పత్తిని పరిమితం చేసేలా రైతులకు అవగాహన కల్పిస్తామని తెలిపారు. ప్రస్తుతం కిలోకు గరిష్టంగా 250 రూపాయల వరకు ధర లభిస్తోందని మంత్రి వివరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 12 కోవిడ్ కేసులు నమోదైనట్లు రాష్ట వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. గత నెల 26 నుంచి ఈ నెల 16 వరకు 4 జిల్లాల్లో ఈ కేసులు నమోదయ్యాయని ఒక ప్రకటనలో తెలిపింది. కోవిడ్ బారిన పడి నలుగురు మృతి చెందగా వారికి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉన్నట్లు పేర్కొంది. రాష్ట్రంలో 67 నమూనాలను పరీక్షించగా 12 మందికి కోవిడ్ పాజిటివ్గా నిర్ధారణ అయిందని, కడపలో 8, గుంటూరులో 2, విశాఖపట్నం, కాకినాడలో ఒక్కొక్క కేసు చొప్పున నమోదయ్యాయని ఆరోగ్యశాఖ పేర్కొంది. నమోదైన కేసులు వేర్వేరు ప్రాంతాల్లోనే ఉన్నాయని, సామూహికంగా ఎక్కడా ఒకే చోట అధిక మొత్తంలో కేసులు బయటపడలేదని స్పష్టం చేసింది. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ముందస్తు జాగ్రత్తలు పాటించాలని ఆరోగ్యశాఖ సూచించింది. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో 14 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ది పనులకు విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్, స్థానిక శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ, నియోజకవర్గంలో రోడ్లు, డ్రైనేజీలు, ఇతర మౌలిక సదుపాయాల అభివృద్దికి రాష్ట ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందన్నారు. ముఖ్యమంత్రి కార్యాలయంతో నిరంతరం సమన్వయం చేసుకుంటూ నగర అభివృద్ది పనులకు నిధులు సమకూర్చేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. అనంతపురం జిల్లాలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమావేశాన్ని ఈ నెల 24 నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ తెలిపారు. అనంతపురంలోని కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన ఈరోజు

0: అకాడమిక్ ఇయర్ లో మొదటిసారి 24వ తేదీ జరుపుకుంటున్నాము. ప్రతి ఒక్క స్కూల్ కి లోకల్ గా ఉన్న పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఇండివిజువల్ గా అటెండ్ అవ్వడం గానీ, సిబ్బందుల్ని మ్యాపింగ్ చేయడం గానీ ఇవన్నీ చేయడం జరిగింది.
1: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 136వ సంచిక ఈ నెల 26వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800 11 7800 టోల్ ఫ్రీ నంబర్కు లేదా MyGOV.in వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 24వ తేదీ వరకు పంపవచ్చు. అంతర్జాతీయ న్యాయ వ్యవస్థను బలోపేతం చేయాలనే లక్ష్యంతో ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ న్యాయ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. రోమ్ శాసనాన్ని చారిత్రాత్మకంగా స్వీకరించిన రోజుకు గుర్తుగా జూలై 17వ తేదీని న్యాయ దినోత్సవంగా జరపాలని 1998వ సంవత్సరంలో ఐక్యరాజ్యసమితి నిర్ణయించింది. అంతర్జాతీయ న్యాయ దినోత్సవాన్ని అంతర్జాతీయ క్రిమినల్ జస్టిస్ దినోత్సవంగా కూడా పిలుస్తారు. అంతర్జాతీయ నేరాలలో బాధితులకు న్యాయం జరిగేలా చేయడం, అంతర్జాతీయ క్రిమినల్ జస్టిస్ కు మద్దతు ఇచ్చేలా ప్రోత్సహించడం వంటివి ఈ కార్యక్రమ నిర్వహణలోని ముఖ్యోద్దేశం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఆనివార ఆస్థానం వేడుకలను శాస్త్రోక్తంగా ఈరోజు నిర్వహించారు. ఈ సందర్భంగా ఘంటా మండపంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఉభయ దేవేరులతో మలయప్ప స్వామిని గరుక్మంతునికి అభిముఖంగా వేంచేపు చేశారు. మరో పల్లకిపై స్వామివారి సర్వ సైన్యాధ్యక్షులు విశ్వక్సేనులను దక్షిణాభిముఖంగా ప్రతిష్ఠించారు. అనంతరం ఉత్సవమూర్తులతో పాటు ఆనంద నిలయంలోని మూల విరాట్కు ప్రత్యేక పూజలు నిర్వహించారు. జీయర్లు మూల విరట్టుకు ఉత్సవమూర్తులకు నూతన వస్త్రాలను సమర్పించారు. సాయంత్రం పుష్పపల్లకి వాహనంపై మలయప్ప స్వామి భక్తులకు దర్శనమివ్వనున్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద రాష్ట్రంలో ఆధునీకరించిన 3 రైల్వే స్టేషన్లను జాతికి అంకితం చేయనున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. పల్నాడు జిల్లా నరసరావుపేటలో జరిగిన రుణ వితరణ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఎల్నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులు దృష్టి సారించాలని సూచించిన మంత్రి నిమ్మల రామనాయుడు. ఎఫ్సీవీ పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపిన మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. చిత్రసీమ కార్యక్రమానికి స్వాగతం. కార్యక్రమంలో ఇప్పుడు విందాం ఊసరవెల్లి చిత్రం నుంచి దేవిశ్రీ ప్రసాద్ సంగీత సారథ్యంలో, అనంత శ్రీరామ్ సాహిత్యంలో, ఫ్రాంకోయిస్ కాస్టెలెనో గాత్రంలో ఈ పాట మీ అందరి కోసం.

0: నీట్ 2026 ఫలితాలలోనూ గెలుపు శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్, ఆల్ ఇండియా నైన్త్ ర్యాంక్ తో పాటు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో తెలుగు రాష్ట్రాలు సాధించిన టాప్ 10లో 8 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఎన్టీఏ వారు ప్రకటించిన ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ నుండి మరే ఇతర విద్యా సంస్థకు కనీసం ఒక్క ర్యాంకు కూడా లేదు, లేదు, లేనే లేదు. నీట్ 2026 ఫలితాలలోనూ గెలుపు శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్, ఆల్ ఇండియా నైన్త్ ర్యాంక్ తో పాటు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో తెలుగు రాష్ట్రాలు సాధించిన టాప్ 10లో 8 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఎన్టీఏ వారు ప్రకటించిన ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ నుండి మరే ఇతర విద్యా సంస్థకు కనీసం ఒక్క ర్యాంకు కూడా లేదు, లేదు, లేనే లేదు.
1: మీరు వింటున్నారు 102.7 మెగాహెడ్స్ పై. చిత్రసీమలో తర్వాత వినబోయే పాట సూర్య సన్ ఆఫ్ కృష్ణన్. ఈ చిత్రం నుంచి నరేష్ అయ్యర్ ప్రశాంతిని ఆలపించిన ఈ బ్యూటిఫుల్ సాంగ్ మనందరి కోసం.

0: 2026 ఫలితాలలోనూ గెలుపు శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్, ఆల్ ఇండియా నైన్త్ ర్యాంక్ తో పాటు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో తెలుగు రాష్ట్రాలు సాధించిన టాప్ 10లో 8 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఎన్టీఏ వారు ప్రకటించిన ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ నుండి మరే ఇతర విద్యా సంస్థకు కనీసం ఒక్క ర్యాంకు కూడా లేదు, లేదు, లేనే లేదు. నీట్ 2026 ఫలితాలలోనూ గెలుపు శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్, ఆల్ ఇండియా నైన్త్ ర్యాంక్ తో పాటు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో తెలుగు రాష్ట్రాలు సాధించిన టాప్ 10లో 8 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఎన్టీఏ వారు ప్రకటించిన ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ నుండి మరే ఇతర విద్యా సంస్థకు కనీసం ఒక్క ర్యాంకు కూడా లేదు, లేదు, లేనే లేదు.
1: చిత్రసీమ కార్యక్రమంలో తర్వాత వినబోయే పాట కందిరీగా చిత్రం నుంచి కార్తీక్ సుచిత్ర ఆలపించిన ఈ పాట మీ అందరి కోసం.

0: నీట్ 2026 ఫలితాలలోనూ గెలుపు శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్, ఆల్ ఇండియా నైన్త్ ర్యాంక్ తో పాటు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో తెలుగు రాష్ట్రాలు సాధించిన టాప్ 10లో 8 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఎన్టీఏ వారు ప్రకటించిన ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ నుండి మరే ఇతర విద్యా సంస్థకు కనీసం ఒక్క ర్యాంకు కూడా లేదు, లేదు, లేనే లేదు. నీట్ 2026 ఫలితాలలోనూ గెలుపు శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్, ఆల్ ఇండియా నైన్త్ ర్యాంక్ తో పాటు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో తెలుగు రాష్ట్రాలు సాధించిన టాప్ 10లో 8 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఎన్టీఏ వారు ప్రకటించిన ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ నుండి మరే ఇతర విద్యా సంస్థకు కనీసం ఒక్క ర్యాంకు కూడా లేదు, లేదు, లేనే లేదు.
1: చిత్రసీమ కార్యక్రమంలో ఇప్పుడు విందాం యశోద చిత్రం నుంచి సాహితీ చాగంటి గాత్రంలో ఈ పాట మనందరి కోసం.

0: నీట్ 2026 ఫలితాలలోనూ గెలుపు శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్, ఆల్ ఇండియా నైన్త్ ర్యాంక్ తో పాటు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో తెలుగు రాష్ట్రాలు సాధించిన టాప్ 10లో 8 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఎన్టీఏ వారు ప్రకటించిన ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ నుండి మరే ఇతర విద్యా సంస్థకు కనీసం ఒక్క ర్యాంకు కూడా లేదు, లేదు, లేనే లేదు. నీట్ 2026 ఫలితాలలోనూ గెలుపు శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్, ఆల్ ఇండియా నైన్త్ ర్యాంక్ తో పాటు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో తెలుగు రాష్ట్రాలు సాధించిన టాప్ 10లో 8 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఎన్టీఏ వారు ప్రకటించిన ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ నుండి మరే ఇతర విద్యా సంస్థకు కనీసం ఒక్క ర్యాంకు కూడా లేదు, లేదు, లేనే లేదు.
1: చిత్రసీమ కార్యక్రమంలో తర్వాత వినబోయే పాట రాధేశ్యామ్ చిత్రం నుంచి. అనురాగ్ కులకర్ణి, శ్రేయా ఘోషాల్ గాత్ర సహకారంలో ఈ పాట మీ అందరి కోసం.

0: 2026 ఫలితాలలోనూ గెలుపు శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్, ఆల్ ఇండియా నైన్త్ ర్యాంక్ తో పాటు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో తెలుగు రాష్ట్రాలు సాధించిన టాప్ 10లో 8 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఎన్టీఏ వారు ప్రకటించిన ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ నుండి మరే ఇతర విద్యా సంస్థకు కనీసం ఒక్క ర్యాంకు కూడా లేదు, లేదు, లేనే లేదు. నీట్ 2026 ఫలితాలలోనూ గెలుపు శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్, ఆల్ ఇండియా నైన్త్ ర్యాంక్ తో పాటు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో తెలుగు రాష్ట్రాలు సాధించిన టాప్ 10లో 8 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఎన్టీఏ వారు ప్రకటించిన ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ నుండి మరే ఇతర విద్యా సంస్థకు కనీసం ఒక్క ర్యాంకు కూడా లేదు, లేదు, లేనే లేదు.
1: నిలయంలో సమయం 2 గంటలు కావస్తోంది. ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. అనంతరం 2 గంటల 15 నిమిషాలకు హిందీలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: 2026 ఫలితాలలోనూ గెలుపు శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్, ఆల్ ఇండియా నైన్త్ ర్యాంక్ తో పాటు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో తెలుగు రాష్ట్రాలు సాధించిన టాప్ 10లో 8 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఎన్టీఏ వారు ప్రకటించిన ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ నుండి మరే ఇతర విద్యా సంస్థకు కనీసం ఒక్క ర్యాంకు కూడా లేదు, లేదు, లేనే లేదు. నీట్ 2026 ఫలితాలలోనూ గెలుపు శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్, ఆల్ ఇండియా నైన్త్ ర్యాంక్ తో పాటు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో తెలుగు రాష్ట్రాలు సాధించిన టాప్ 10లో 8 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఎన్టీఏ వారు ప్రకటించిన ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ నుండి మరే ఇతర విద్యా సంస్థకు కనీసం ఒక్క ర్యాంకు కూడా లేదు, లేదు, లేనే లేదు.
1: చిత్రసీమ కార్యక్రమంలో ఇప్పుడు వినబోయే పాట సీతారామం చిత్రం కోసం ఎస్పీ చరణ్, రమ్యా బెహరా పాడినటువంటి పాట.

0: రెండు వేల ఇరవై ఆరు ఫలితాలలోనూ గెలుపు శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్, ఆల్ ఇండియా నైన్త్ ర్యాంక్ తో పాటు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో తెలుగు రాష్ట్రాలు సాధించిన టాప్ పదిలో ఎనిమిది ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఎన్టీఏ వారు ప్రకటించిన ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ నుండి మరే ఇతర విద్యా సంస్థకు కనీసం ఒక్క ర్యాంకు కూడా లేదు, లేదు, లేనే లేదు. నీట్ 2026 ఫలితాలలోనూ గెలుపు శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్, ఆల్ ఇండియా నైన్త్ ర్యాంక్ తో పాటు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో తెలుగు రాష్ట్రాలు సాధించిన టాప్ పదిలో ఎనిమిది ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఎన్టీఏ వారు ప్రకటించిన ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ నుండి మరే ఇతర విద్యా సంస్థకు కనీసం ఒక్క ర్యాంకు కూడా లేదు, లేదు, లేనే లేదు.
1: చిత్రసీమ కార్యక్రమంలో ఇప్పుడు వినబోయే పాట టిల్లు స్క్వేర్ చిత్రం నుంచి, పాడినవారు రామ్ మిర్యాల.

చిత్రసీమ కార్యక్రమంలో ఇప్పుడు వినబోయే పాట బ్రహ్మాస్త్రం. చిత్రం కోసం పాడినవారు సిద్ శ్రీరామ్.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం నిలయంలో సమయం 3:02 కావస్తోంది. చిత్రసీమ కార్యక్రమంలో తర్వాతి పాట విందాం. ముత్తు మూవీ నుంచి మనో సుజాత ఆలపించిన ఈ పాట మీ అందరి కోసం.

వింటున్నారు చిత్రసీమ కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు తర్వాత వినబోయే పాట ప్రేమ పావురాలు చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన ఈ బ్యూటిఫుల్ సాంగ్ మీ అందరి కోసం.

2026 ఫలితాలలోనూ గెలుపు శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్, ఆల్ ఇండియా నైన్త్ ర్యాంక్ తో పాటు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో తెలుగు రాష్ట్రాలు సాధించిన టాప్ 10లో 8 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఎన్టీఏ వారు ప్రకటించిన ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ నుండి మరే ఇతర విద్యా సంస్థకు కనీసం ఒక్క ర్యాంకు కూడా లేదు, లేదు, లేనే లేదు. 2026 ఫలితాలలోనూ గెలుపు శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్, ఆల్ ఇండియా నైన్త్ ర్యాంక్ తో పాటు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో తెలుగు రాష్ట్రాలు సాధించిన టాప్ 10లో 8 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఎన్టీఏ వారు ప్రకటించిన ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ నుండి మరే ఇతర విద్యా సంస్థకు కనీసం ఒక్క ర్యాంకు కూడా లేదు, లేదు, లేనే లేదు.

చిత్రసీమ కార్యక్రమంలో తర్వాత వినబోయే పాట ప్రిన్స్ చిత్రం నుంచి సునయన దాసగుప్త వనమాలి సాహిత్యంలో, సచిన్ గుప్తా సంగీత సారథ్యంలో ఈ పాట మీ అందరి కోసం.

0: 102.7 MHz పై ఆకాశవాణి సీమపురి ఎఫ్ఎం కేంద్రం. మీరు వింటున్నారు చిత్రసీమ. కార్యక్రమంలో తర్వాత వినబోయే పాట జెంటిల్మెన్ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి, ఏఆర్ రెహమాన్ సంగీత సారథ్యంలో వచ్చిన ఈ పాట. పాట వినబోయే ముందు ఒక చిన్న ప్రకటన.
1: సాధించిన టాప్ 10లో 8 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఎన్టీఏ వారు ప్రకటించిన ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ నుండి మరే ఇతర విద్యా సంస్థకు కనీసం ఒక్క ర్యాంకు కూడా లేదు, లేదు, లేనే లేదు. నీట్ 2026 ఫలితాలలోనూ గెలుపు శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్, ఆల్ ఇండియా నైన్త్ ర్యాంక్ తో పాటు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో తెలుగు రాష్ట్రాలు సాధించిన టాప్ 10లో 8 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఎన్టీఏ వారు ప్రకటించిన ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ నుండి మరే ఇతర విద్యా సంస్థకు కనీసం ఒక్క ర్యాంకు కూడా లేదు, లేదు, లేనే లేదు.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు చిత్రసీమ. కార్యక్రమంలో తర్వాత వినబోయే పాట ఇద్దరు చిత్రం కోసం హరిణి రాజగోపాల్ ఆలపించిన ఈ సాంగ్ మీకోసం. ఏఆర్ రెహమాన్ సంగీత సారథ్యంలో.

చిత్రసీమ కార్యక్రమంలో ఇప్పుడు వినబోయే పాట మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రం నుంచి అర్మాన్ మాలిక్ గానంలో.

మీరు వింటున్నారు చిత్రసీమ కార్యక్రమంలో సినీ గీతాలు. చిత్రసీమలో ఇప్పుడు విందాం ఆనంద్ చిత్రం నుంచి పాట. పాడిన వారు లక్కీ అలీ.

0: మీరు విన్న పాట ఎందుకంటే ప్రేమంట చిత్రంలోనిది. పాడినవారు హరిచరణ్, చిత్ర. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం.
1: నీట్ 2026 ఫలితాలలోనూ గెలుపు శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్, ఆల్ ఇండియా నైన్త్ ర్యాంక్ తో పాటు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో తెలుగు రాష్ట్రాలు సాధించిన టాప్ 10లో 8 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఎన్టీఏ వారు ప్రకటించిన ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ నుండి మరే ఇతర విద్యా సంస్థకు కనీసం ఒక్క ర్యాంకు కూడా లేదు, లేదు, లేనే లేదు. నీట్ 2026 ఫలితాలలోనూ గెలుపు శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్, ఆల్ ఇండియా నైన్త్ ర్యాంక్ తో పాటు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో తెలుగు రాష్ట్రాలు సాధించిన టాప్ 10లో 8 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఎన్టీఏ వారు ప్రకటించిన ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ నుండి మరే ఇతర విద్యా సంస్థకు కనీసం ఒక్క ర్యాంకు కూడా లేదు, లేదు, లేనే లేదు.
0: మీరు వింటూ ఉన్నారు చిత్రసీమ కార్యక్రమంలో మధురమైన సినీ గీతాలు. చిత్రసీమలో ఇప్పుడు విందాం ఖైదీ నంబర్ 786. ఈ చిత్రం నుంచి పాట. పాడినవారు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, జానకి. రచన భువన చంద్ర, సంగీతం

చిత్రసీమ కార్యక్రమంలో ఇప్పుడు ఒక పాటను విందాం. ఖుషి ఈ చిత్రం నుంచి. పాడినవారు జీన్స్ శ్రీనివాస్, హరిణి. రచన మరియు సంగీతం ఏఎం రత్నం.

0: 2026 ఫలితాలలోనూ గెలుపు శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్, ఆల్ ఇండియా నైన్త్ ర్యాంక్ తో పాటు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో తెలుగు రాష్ట్రాలు సాధించిన టాప్ 10లో 8 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఎన్టీఏ వారు ప్రకటించిన ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ నుండి మరే ఇతర విద్యా సంస్థకు కనీసం ఒక్క ర్యాంకు కూడా లేదు, లేదు, లేనే లేదు. నీట్ 2026 ఫలితాలలోనూ గెలుపు శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్, ఆల్ ఇండియా నైన్త్ ర్యాంక్ తో పాటు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో తెలుగు రాష్ట్రాలు సాధించిన టాప్ 10లో 8 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఎన్టీఏ వారు ప్రకటించిన ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ నుండి మరే ఇతర విద్యా సంస్థకు కనీసం ఒక్క ర్యాంకు కూడా లేదు, లేదు, లేనే లేదు.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెచ్ పై మీరు వింటూ ఉన్నారు చిత్రసీమ కార్యక్రమంలో సినీ గీతాలు. చిత్రసీమలో ఇప్పుడు విందాం బాయ్స్ ఈ చిత్రం నుంచి పాట. పాడినవారు కార్తీక్, చిత్ర.

0: నీట్ 2026 ఫలితాలలోనూ గెలుపు శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్, ఆల్ ఇండియా నైన్త్ ర్యాంక్ తో పాటు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో తెలుగు రాష్ట్రాలు సాధించిన టాప్ 10లో 8 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఎన్టీఏ వారు ప్రకటించిన ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ నుండి మరే ఇతర విద్యా సంస్థకు కనీసం ఒక్క ర్యాంకు కూడా లేదు, లేదు, లేనే లేదు. నీట్ 2026 ఫలితాలలోనూ గెలుపు శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్, ఆల్ ఇండియా నైన్త్ ర్యాంక్ తో పాటు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో తెలుగు రాష్ట్రాలు సాధించిన టాప్ 10లో 8 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఎన్టీఏ వారు ప్రకటించిన ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ నుండి మరే ఇతర విద్యా సంస్థకు కనీసం ఒక్క ర్యాంకు కూడా లేదు, లేదు, లేనే లేదు. నీట్ 2026 ఫలితాలలోనూ గెలుపు శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్, ఆల్ ఇండియా నైన్త్ ర్యాంక్ తో పాటు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో తెలుగు రాష్ట్రాలు సాధించిన టాప్ 10లో 8 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఎన్టీఏ వారు ప్రకటించిన ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ నుండి మరే ఇతర విద్యా సంస్థకు కనీసం ఒక్క ర్యాంకు కూడా లేదు, లేదు, లేనే లేదు.
1: చిత్రసీమ కార్యక్రమంలో ఇద్దరు ఈ చిత్రం నుంచి పాట పాడిన వారు ఉన్నికృష్ణన్, జయశ్రీ.

0: 2026 ఫలితాలలోనూ గెలుపు శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్, ఆల్ ఇండియా నైన్త్ ర్యాంక్ తో పాటు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో తెలుగు రాష్ట్రాలు సాధించిన టాప్ 10లో 8 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఎన్టీఏ వారు ప్రకటించిన ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ నుండి మరే ఇతర విద్యా సంస్థకు కనీసం ఒక్క ర్యాంకు కూడా లేదు, లేదు, లేనే లేదు. 2026 ఫలితాలలోనూ గెలుపు శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్, ఆల్ ఇండియా నైన్త్ ర్యాంక్ తో పాటు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో తెలుగు రాష్ట్రాలు సాధించిన టాప్ 10లో 8 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఎన్టీఏ వారు ప్రకటించిన ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ నుండి మరే ఇతర విద్యా సంస్థకు కనీసం ఒక్క ర్యాంకు కూడా లేదు, లేదు, లేనే లేదు.
1: మీరు వింటూ ఉన్నారు చిత్రసీమ కార్యక్రమంలో సినీ గీతాలు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం గోలిమార్ చిత్రం నుంచి పాట. పాడినవారు చక్రి, కౌసల్య. రచన భాస్కర పట్ల, సంగీతం చక్రి.

0: నీట్ 2026 ఫలితాలలోనూ గెలుపు శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్, ఆల్ ఇండియా నైన్త్ ర్యాంక్ తో పాటు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో తెలుగు రాష్ట్రాలు సాధించిన టాప్ 10లో 8 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఎన్టీఏ వారు ప్రకటించిన ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ నుండి మరే ఇతర విద్యా సంస్థకు కనీసం ఒక్క ర్యాంకు కూడా లేదు, లేదు, లేనే లేదు.
1: చిత్రసీమ కార్యక్రమంలో ఇప్పుడు విందాం ప్రియురాలు పిలిచింది. ఈ చిత్రం నుంచి పాట, పాడినవారు శంకర్ మహదేవన్, రచన ఏఎం రత్నం మరియు శివగణేష్, సంగీతం యా రెహమాన్.

ఆరు ఫలితాలలోనూ గెలుపు శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్, ఆల్ ఇండియా నైన్త్ ర్యాంక్ తో పాటు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో తెలుగు రాష్ట్రాలు సాధించిన టాప్ పదిలో 8 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఎన్టీఏ వారు ప్రకటించిన ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ నుండి

0: ఒక్క ర్యాంకు కూడా లేదు లేదు లేనే లేదు.
1: ఇప్పుడు చిత్రసీమ కార్యక్రమంలో అమిగోస్ ఈ చిత్రం నుంచి పాటను వింటారు. ఈ పాటను పాడిన వారు ఎస్పీబి చరణ్.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 5 గంటలు. ఇప్పుడు ప్రసార విశేషాలు వింటారు. ముందుగా విందాం ఈరోజు సాయంత్రం ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. 5:05 వనితా వాణి కార్యక్రమంలో మహిళలు ఆరోగ్యం చిట్కాల గురించి వింటారు. 5:30 యువతరంగం జీకే స్పెషల్ కార్యక్రమం ప్రసారమవుతుంది. 6:00 హిందీలో వార్తలు, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి, 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 6:30 గ్రామదర్శిని కార్యక్రమంలో ముందుగా సమాచార వేదిక స్థానిక జిల్లా సమాచారం వింటారు. అనంతరం సముద్ర తీర కథలు శీర్షికన ఒక కథ వింటారు. సమర్పణ మంజుల పాలెటి, రచన శ్రీపొట్లూరు సుబ్రహ్మణ్యం, నిర్వహణ శ్రీతమరం నాగేశ్వరరావు. 7:00 అలనాటి మధుర గీతం వింటారు. 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 7:15 పాడి పంటలు కార్యక్రమంలో మధుమేహ వ్యాధి నివారణలో చిరుధాన్యాల పాత్ర, ఈ అంశం గురించి కృషి విజ్ఞాన కేంద్రం గృహ విజ్ఞాన శాస్త్రవేత్త డాక్టర్ ఆర్ సుజాత గారితో పరిచయం వింటారు పరిచయకర్త మంజుల పాలెటి. 7:45 వికసిత్ భారత్ హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 8:00 హలో అభిరుచి కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినీ గీతాలు వింటారు. 8:30 తెలుగులో వార్తలు విజయవాడ కేంద్రం నుంచి వింటారు. 8:45 సమాచార సంధ్య. 9:00 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 9:15 ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారాలు వింటారు. 11:00 హిందీలో వార్తలు, 11:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. మీరింతవరకు ఈరోజు సాయంత్రం ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు విన్నారు. ఇప్పుడు విందాం రేపటి ప్రసారాలు. రేపు ఉదయం 5:55 చరిత్ర పుటల్లో ఈరోజు విశేషాలు వింటారు. 6:00 దేశభక్తి గేయం వింటారు. 6:10 అర్చన భక్తి సంగీత కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర స్వామి సుప్రభాతం మరియు భక్తి గీతాలు వింటారు. 6:30 సూక్తి సుధాలో సూక్తులు వింటారు. 6:35 పొలం కబుర్లు వింటారు. 7:15 శుభోదయం సింహపురి కార్యక్రమంలో ముందుగా సింహపురి సమాచారం, అనంతరం స్వరార్చన, అనంతరం లలిత గీతాలు వింటారు. 7:30 మీ ఉత్తరాలు కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా శ్రోతల అభిప్రాయాలు వింటారు. 8:35 మనోరంజని కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరిన సినీ గీతాలు వింటారు. 9:00 హలో అభిరుచి ప్రత్యక్ష ఫోన్ ద్వారా శ్రోతలు కోరిన సినీ గీతాలు వింటారు. 9:30 వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినీ గీతాలు వింటారు. 10:00 ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారాలు వింటారు. రేపు సాయంత్రం 5:05 వనితా వాణి కార్యక్రమంలో హలో అభిరుచి ప్రత్యక్ష ఫోన్ ద్వారా మహిళా శ్రోతలు కోరిన సినీ గీతాలు వింటారు. 5:30 యువతరంగం కార్యక్రమంలో ముందుగా విద్య ఉద్యోగ సమాచారం, అనంతరం యువత స్వయం ఉపాధి మరియు సంక్షేమ పథకాల గురించి వింటారు. 6:30 గ్రామదర్శిని కార్యక్రమంలో ముందుగా సమాచార వేదిక స్థానిక జిల్లా సమాచారం, అనంతరం డాక్టర్ గారి సలహాలు వింటారు. 7:00 అలనాటి మధుర గీతం వింటారు.

7:15 పాడి పంటలు కార్యక్రమం ప్రసారమవుతుంది. 7:45 చిత్రసీమ కార్యక్రమంలో సినీ గీతాలు వింటారు. 8:00 హలో అభిరుచి కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా శ్రోతలకు కోరిన సినీ గీతాలు వింటారు. 9:15 ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారాలు వింటారు. మీరు ఇంతవరకు ఈరోజు సాయంత్రం మరియు రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు విన్నారు. ఆకాశవాణి సింహపురి FM కేంద్రం.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 5:05. ఇప్పుడు వనితావాణి కార్యక్రమం ప్రసారమవుతుంది.

0: ఈనాటి వనితావాణి కార్యక్రమంలో మహిళల కోసం ఆరోగ్య చిట్కాలు వింటారు. వినే ముందుగా ప్రకటన విందాం.
1: मेरा जूता है जापानी, ये पटलू में इंग्लिस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी.
2: చెప్పుకునే సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తుల పైన BIS మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ISI మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. BIS నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
0: కార్యక్రమంలో ఇప్పుడు విందాం మహిళల కోసం కొన్ని ఆరోగ్య చిట్కాలు. మహిళలు సంపూర్ణ ఆరోగ్యానికి పోషకాహారం, నిద్ర, వ్యాయామం ఇవన్నీ అవసరం. రోజువారు తీసుకునే ఆహారంలో పాలు, ఆకుకూరలు, పండ్లు ఉండేలా చూసుకోవాలి. కనీసం 30 నిమిషాలు నడవడం మరియు విటమిన్ లోపాలు రాకుండా ఐరన్, కాల్షియం అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. మహిళల ఆరోగ్యం కోసం మరికొన్ని విషయాలు తెలుసుకునే ముందుగా పెళ్లి సందడి ఈ చిత్రం నుంచి ఒక పాటను విందాం.

0: बल्ले हाँ बल्ले बल्ले बुझलू वाओ
1: ప్రకటించిన ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ నుండి మరే ఇతర విద్యా సంస్థకు కనీసం ఒక్క ర్యాంకు కూడా లేదు లేదు లేనే లేదు. నీట్ 2026 ఫలితాలలోనూ గెలుపు శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్, ఆల్ ఇండియా నైన్త్ ర్యాంక్ తో పాటు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో తెలుగు రాష్ట్రాలు సాధించిన టాప్ 10లో 8 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఎన్టీఏ వారు ప్రకటించిన ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ నుండి మరే ఇతర విద్యా సంస్థకు కనీసం ఒక్క ర్యాంకు కూడా లేదు లేదు లేనే లేదు.
2: మీరు వింటూ ఉన్నారు వనితావాణి కార్యక్రమంలో మహిళల కోసం ఆరోగ్య చిట్కలు. మహిళల ఆరోగ్యాన్ని మెరుగుపరిచే వాటిలో కొన్ని ముఖ్యమైనవి ఏంటి అంటే కాల్షియం మరియు ఐరన్. ఎముకల పటుత్వానికి పాలు, పెరుగు, నువ్వులు మరియు రక్తం పెరగడానికి పాలకూర, ఖర్జూరం, దానిమ్మ తీసుకోవాలి. వీటిలో కాల్షియం, ఐరన్ సమృద్ధిగా ఉంటుంది. మరికొన్ని విషయాలు తెలుసుకునే ముందుగా ఒక పాటను విందాం.

2026 ఫలితాలలోనూ గెలుపు శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్, ఆల్ ఇండియా నైన్త్ ర్యాంక్ తో పాటు ఆల్ ఇండియా ఓపెన్

0: తెలుగు రాష్ట్రాలు సాధించిన టాప్ 10లో 8 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఎన్టీఏ వారు ప్రకటించిన ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ నుండి మరే ఇతర విద్యా సంస్థకు కనీసం ఒక్క ర్యాంకు కూడా లేదు, లేదు, లేనే లేదు. నీట్ 2026 ఫలితాలలోనూ గెలుపు శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్, ఆల్ ఇండియా 9th ర్యాంకుతో పాటు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో తెలుగు రాష్ట్రాలు సాధించిన టాప్ 10లో 8 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఎన్టీఏ వారు ప్రకటించిన ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ నుండి మరే ఇతర విద్యా సంస్థకు కనీసం ఒక్క ర్యాంకు కూడా లేదు, లేదు, లేనే లేదు.
1: మీరు వింటున్నారు వనితావాణి కార్యక్రమంలో మహిళల కోసం ఆరోగ్య చిట్కాలు. మహిళల కోసం మరికొన్ని ఆరోగ్య చిట్కాలు తెలుసుకునే ముందుగా ప్రకటనలు విందాం.
2: క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి, 5000 క్యాష్ బ్యాక్ పొందండి. అరే బా, భలే ఉందే. చిక్కుకున్నాడు. యూపీఐ పిన్ ఎంటరింగ్ కేవలం డబ్బు పంపడానికేనా?
3: ఆర్బీఐ అంటుంది.
2: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
4: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
3: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
4: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసి.
5: ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.
1: మహిళల కోసం మరికొన్ని ఆరోగ్య చిట్కాలు. మహిళలు సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉండటానికి కాల్షియం, ఐరన్ అవసరం. ఇంకా వాటితో పాటుగా సమతుల్య ఆహారం కూడా తీసుకోవాలి. ఉదయం పూట నానబెట్టిన బాదం, వాల్నట్స్ లేదా అవిసె గింజలు, వీటిని తినడం వల్ల హార్మోన్లు బ్యాలెన్స్గా ఉంటాయి. మరికొన్ని విషయాలు తెలుసుకునే ముందుగా ఒక పాటను విందాం. క్యార్కే ఈ చిత్రం నుంచి

0: 2026 ఫలితాలలోనూ గెలుపు శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్, ఆల్ ఇండియా నైన్త్ ర్యాంక్ తో పాటు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో తెలుగు రాష్ట్రాలు సాధించిన టాప్ 10లో 8 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఎన్టీఏ వారు ప్రకటించిన ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ నుండి మరే ఇతర విద్యా సంస్థకు కనీసం ఒక్క ర్యాంకు కూడా లేదు, లేదు, లేనే లేదు. నీట్ 2026 ఫలితాలలోనూ గెలుపు శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్, ఆల్ ఇండియా నైన్త్ ర్యాంక్ తో పాటు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో తెలుగు రాష్ట్రాలు సాధించిన టాప్ 10లో 8 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఎన్టీఏ వారు ప్రకటించిన ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ నుండి మరే ఇతర విద్యా సంస్థకు కనీసం ఒక్క ర్యాంకు కూడా లేదు, లేదు, లేనే లేదు.
1: మీరు వింటూ ఉన్నారు వనితా వాణి కార్యక్రమంలో మహిళల కోసం ఆరోగ్య చిట్కాలు. వనితా వాణిలో మహిళల కోసం మరికొన్ని ఆరోగ్య చిట్కాలు విందాం. మహిళల ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి కాల్షియం, ఐరన్ తీసుకోవాలి. అదేవిధంగా సమతుల్య ఆహారం అంటే హార్మోన్స్ బ్యాలెన్స్గా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. ఇంకా రోజువారి పనులతో పాటు కనీసం 30 నిమిషాలు వాకింగ్ లేదా యోగా చేయడం అలవాటు చేసుకోవాలి. నీరు పుష్కలంగా త్రాగాలి. శరీరాన్ని హైడ్రేట్గా ఉంచుకోవడానికి రోజుకు కనీసం 8 నుంచి 10 గ్లాసులు నీరు తాగడం ఆరోగ్యానికి చాలా మంచిది. ఇంకా ఒత్తిడిని తగ్గించుకోవడానికి ప్రాణాయామం లేదా ధ్యానం చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అండ్ మానసికంగా ప్రశాంతంగా ఉండాలి. వనిత వనిలో చివరిగా ఒక పాటను విందాం, దూద్ ఈ చిత్రం నుంచి.

0: ర్యాంకు కూడా లేదు లేదు లేనే లేదు. నీట్ 2026 ఫలితాలలోనూ గెలుపు శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్, ఆల్ ఇండియా నైన్త్ ర్యాంక్ తో పాటు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో తెలుగు రాష్ట్రాలు సాధించిన టాప్ 10లో 8 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఎన్టీఏ వారు ప్రకటించిన ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ నుండి మరే ఇతర విద్యా సంస్థకు కనీసం ఒక్క ర్యాంకు కూడా లేదు లేదు లేనే లేదు.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, మీ ఇంతవరకు వనితావాణి కార్యక్రమంలో మహిళల కోసం ఆరోగ్య చిట్కాలతో పాటు సినీ గీతాలు విన్నారు. సమయం 5:30. ఇప్పుడు యువతరంగం జీకే స్పెషల్ కార్యక్రమం ప్రసారమవుతుంది.

0: 2026 ఫలితాలలోనూ గెలుపు శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్, ఆల్ ఇండియా నైన్త్ ర్యాంక్ తో పాటు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో తెలుగు రాష్ట్రాలు సాధించిన టాప్ 10లో 8 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఎన్టీఏ వారు ప్రకటించిన ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ నుండి మరే ఇతర విద్యా సంస్థకు కనీసం ఒక్క ర్యాంకు కూడా లేదు, లేదు, లేనే లేదు. నీట్ 2026 ఫలితాలలోనూ గెలుపు శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్, ఆల్ ఇండియా నైన్త్ ర్యాంక్ తో పాటు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో తెలుగు రాష్ట్రాలు సాధించిన టాప్ 10లో 8 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఎన్టీఏ వారు ప్రకటించిన ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ నుండి మరే ఇతర విద్యా సంస్థకు కనీసం ఒక్క ర్యాంకు కూడా లేదు, లేదు, లేనే లేదు.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం యువతరంగం కార్యక్రమానికి స్వాగతం. కార్యక్రమంలో జీకే ప్రశ్నలు సమాధానాలతో పాటు కొన్ని సినీ గీతాలు వింటారు. యువతరంగం జీకే స్పెషల్ కార్యక్రమంలో మొట్టమొదటి ప్రశ్నగా, ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అని ఏ భాషను పిలుస్తారు? ప్రశ్న మరొక్కసారి, ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అని ఏ భాషను పిలుస్తారు? ఈ ప్రశ్నకు శ్రోతలకు కనుక సమాధానం తెలిసినట్లయితే 7901084415 ఈ నెంబర్కు వాట్సాప్ ద్వారా సమాధానాలను పంపవచ్చు. సమాధానాలు వచ్చేలోపు ఇప్పుడైతే యూత్ ఈ చిత్రం నుంచి ఈ పాటను వింటారు.

0: 2026 ఫలితాలలోనూ గెలుపు శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్, ఆల్ ఇండియా నైన్త్ ర్యాంక్ తో పాటు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో తెలుగు రాష్ట్రాలు సాధించిన టాప్ 10లో 8 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఎన్టీఏ వారు ప్రకటించిన ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ నుండి మరే ఇతర విద్యా సంస్థకు కనీసం ఒక్క ర్యాంకు కూడా లేదు, లేదు, లేనే లేదు. నీట్ 2026 ఫలితాలలోనూ గెలుపు శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్, ఆల్ ఇండియా నైన్త్ ర్యాంక్ తో పాటు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో తెలుగు రాష్ట్రాలు సాధించిన టాప్ 10లో 8 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఎన్టీఏ వారు ప్రకటించిన ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ నుండి మరే ఇతర విద్యా సంస్థకు కనీసం ఒక్క ర్యాంకు కూడా లేదు, లేదు, లేనే లేదు.
1: యువత రంగం జీకే స్పెషల్లో ఇందాక అడిగిన మొదటి ప్రశ్నకు సమాధానాలు పంపించిన వారు ముందుగా పంపించారు సోమనాథం జనార్దన్ రావు తాటిపర్తి గ్రామం నెల్లూరు జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకా రోహిత్ శ్రీదేవి బాలాజీనగర్ నెల్లూరు నుంచి వీరు కూడా రైట్ ఆన్సర్. ఇంకా మహబూబ్ నగర్ జిల్లా మూసాపేట నుంచి ఎం నరేష్ మెర్సీ విజయ రోజా శిరీష వీరు రాంగ్ ఆన్సర్ పంపించారండి. ఎం సుజాత నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. వీరందరికీ కూడా ధన్యవాదాలు. యువత రంగం జీకే స్పెషల్లో అడిగిన మొట్టమొదటి ప్రశ్న ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అని ఏ భాషను పిలుస్తారు అని అడిగాను. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అని తెలుగు భాషను పిలుస్తారు. ఇటాలియన్ భాషలో పదాలు ఎక్కువగా అచ్చులతో వవెల్స్తో ముగుస్తాయి. అలాగే తెలుగులో కూడా పదాలు అచ్చులతో ముగియడం వల్ల ఇది సౌందర్యవంతమైన భాషగా గుర్తించబడింది.
2: ఏహా, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
3: ఇంటికోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
4: ఆ చిహ్నం లేకపోతేనా?
3: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తుల పైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
5: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బిఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
1: యువత రంగం కార్యక్రమంలో జీకే ప్రశ్నలలో రెండవ ప్రశ్న నాసా అనే సంక్షిప్త పదాన్ని విస్తరించండి. ప్రశ్న మరొక్కసారి నాసా అనే

ఈ సంక్షిప్త పదాన్ని విస్తరించండి. కార్యక్రమంలో సమాధానాలు వచ్చేలోపుగా సత్యభామ ఈ చిత్రం కోసం శ్రేయా ఘోషల్ పాడిన పాట వింటారు. శ్రోతలకు కనుక ఈ ప్రశ్నకు సమాధానం తెలిసినట్లయితే 7901084415 ఈ నెంబర్కు వాట్సాప్ ద్వారా సమాధానాలను పంపవచ్చు.

2026 ఫలితాలలోనూ గెలుపు శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్, ఆల్ ఇండియా నైన్త్ ర్యాంక్ తో పాటు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో తెలుగు రాష్ట్రాలు సాధించిన టాప్ 10లో 8 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఎన్టీఏ వారు ప్రకటించిన ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ నుండి మరే ఇతర విద్యా సంస్థకు కనీసం ఒక్క ర్యాంకు కూడా లేదు, లేదు, లేనే లేదు. 2026 ఫలితాలలోనూ గెలుపు శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీ

0: కంపెనీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్, ఆల్ ఇండియా నైన్త్ ర్యాంక్ తో పాటు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో తెలుగు రాష్ట్రాలు సాధించిన టాప్ 10లో 8 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఎన్టీఏ వారు ప్రకటించిన ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ నుండి మరే ఇతర విద్యా సంస్థకు కనీసం ఒక్క ర్యాంకు కూడా లేదు, లేదు, లేనే లేదు.
1: యువత రంగం జీకే స్పెషల్లో ఇందాక అడిగిన రెండవ ప్రశ్నకు సమాధానాలు పంపించారు పాలెం పోలయ్య, ఆళ్లగడ్డ, నంద్యాల జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్ సోమనాథం, జనార్దన్ రావు, తాటిపర్తి గ్రామం, నెల్లూరు జిల్లా నుంచి. వీరు కూడా రైట్ ఆన్సర్ పంపించారు. రోహిత్, శ్రీదేవి, బాలాజీనగర్, నెల్లూరు నుంచి. కరెక్ట్ ఆన్సర్. ఇంకా బ్రహ్మయ్య, కర్నూలు నుంచి ఇందాక ఫస్ట్ ప్రశ్నకి ఆన్సర్ పంపించారు. ఎం నరేష్, మెర్సీ విజయ, రాంగ్ ఆన్సర్ అండి. నేను అడిగిన క్వశ్చనే మళ్ళీ నాకు పంపించారు. ఎం ప్రతాప్, ఐడియా జంక్షన్, విశాఖపట్నం నుంచి. రైట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా కోవూరు నుంచి బి విజయ్ కుమార్ రెడ్డి. రైట్ ఆన్సర్ పంపించారు. ఎం నరసింహం, ఇస్కాన్ సిటీ, నెల్లూరు నుంచి. వీరు కూడా రైట్ ఆన్సర్. ఎం సుజాత, నెల్లూరు నుంచి. రాంగ్ ఆన్సర్ అండి. చిత్తూరు నుంచి నరేందర్ రెడ్డి, స్వరూప, సాయి, పూజ. వీరు కూడా కరెక్ట్ ఆన్సర్. రఘుబీర్ సింగ్, సుగుణాబాయి, ఏలూరు నుంచి. రైట్ ఆన్సర్ పంపించారు. చిలుక, నారాయణ, అనసూయ, యమున, జంకంపేట, నిజామాబాద్ నుంచి. వీరు కూడా రైట్ ఆన్సర్. వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం దేవరపల్లి నుంచి డి గోవర్ధన్ రావు, ఇంద్రాబాయి, భానుప్రకాష్, నవ్య, లక్కీ, మీరాబాయి, మోతీబాయి. వీరు రాంగ్ ఆన్సర్ అండి. వీరందరికీ కూడా ధన్యవాదాలు.
2: యువతరంగం జీకే స్పెషల్లో అడిగిన రెండవ ప్రశ్న, నాసా అనే ఈ సంక్షిప్త పదాన్ని విస్తరించండి అని అడిగాను. నాసా అంటే నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్. ఇది 1958 సంవత్సరంలో అమెరికాలో స్థాపించబడిన అంతరిక్ష పరిశోధనా సంస్థ. నాసా ప్రధానంగా అంతరిక్ష ప్రయోగాలు, ఉపగ్రహాలు, వైజ్ఞానిక రాకెట్స్ మరియు స్పేస్ మిషన్లను రూపొందించడం, నిర్వహించడం వంటి కార్యకలాపాలను చేపడుతుంది. నాసా ప్రధాన కార్యాలయం వాషింగ్టన్ డిసిలో ఉంది. యువతరంగం జీకే స్పెషల్లో మూడవ ప్రశ్న, అర్ధరాత్రి సూర్యుడు ఉదయించే దేశం అని ఏ దేశాన్ని పిలుస్తారు? ప్రశ్న మరొక్కసారి, అర్ధరాత్రి సూర్యుడు ఉదయించే దేశం అని ఏ దేశాన్ని పిలుస్తారు? ఈ ప్రశ్నకు శ్రోతలకు సమాధానం తెలిసినట్లయితే 7901084415 ఈ నెంబర్కు వాట్సాప్ ద్వారా సమాధానాలను పంపవచ్చు. సమాధానాలు వచ్చేలోపు బ్రహ్మాస్త్ర ఈ చిత్రం కోసం సిద్ శ్రీరామ్ పాడిన పాటను వినేద్దాం.

0: యువత రంగం జీకే స్పెషల్లో ఇందాక అడిగిన ప్రశ్నకు సమాధానాలు పంపించారు. ఎం నరేష్, మెర్సీ విజయ, రోజా శిరీష, ఓంకార్, రైట్ ఆన్సర్ పంపించారు. సోమనాథం జనార్దనరావు తాటిపర్తి గ్రామం నెల్లూరు జిల్లా నుంచి, వీరు కూడా కరెక్ట్ ఆన్సర్. పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పల్ రాజు, రైట్ ఆన్సర్. ఎం ప్రతాప్, ఐటీ జంక్షన్ విశాఖపట్నం నుంచి, కరెక్ట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా కోవూర్ నుంచి బి విజయకుమార్ రెడ్డి, రైట్ ఆన్సర్ పంపించారు. భరణి శ్రీదేవి, బాలాజీ నగర్ నెల్లూరు నుంచి, కరెక్ట్ ఆన్సర్. సావిత్రి ప్రసాద్, ఎల్ఐసి కాలనీ నెల్లూరు జిల్లా హర్నాథ్పురం నుంచి, రైట్ ఆన్సర్. బ్రహ్మయ్య కర్నూలు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పాలెం పోలయ్య, ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. చిలుక నారాయణ, అనసూయ, యమున, జంకంపేట నిజామాబాద్ జిల్లా నుంచి, వీరు కూడా రైట్ ఆన్సర్. రఘుబీర్ సింగ్, సుగుణాబాయి ఏలూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. చిత్తూరు నుంచి నరేంద్ర రెడ్డి, స్వరూప, సాయి, పూజ, వీరు కరెక్ట్ ఆన్సర్. సులోచన కరీంనగర్ నుంచి రైట్ ఆన్సర్. దస్తగిరి సంధ్య, ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. కడప నుంచి వినయ్, నో ఆన్సర్ అండి. గద్వాల జిల్లా ఎర్రవల్లి మండలం వల్లూరు నుంచి నరసింహ పద్మభాయ్, రైట్ ఆన్సర్ పంపించారు. ఎం నరసింహం, ఇస్కాన్ సిటీ నెల్లూరు నుంచి, వీరు కూడా రైట్ ఆన్సర్. వీరందరికీ కూడా ధన్యవాదాలు.
1: యువతరంగం జీకే స్పెషల్లో అడిగిన మూడవ ప్రశ్న, అర్ధరాత్రి సూర్యుడు ఉదయించే దేశం ఏది అని అడిగాను. ఈ ప్రశ్నకు సరైన సమాధానం నార్వే. నార్వేను అర్ధరాత్రి సూర్యుడు ఉదయించే దేశం అని పిలుస్తారు. వేసవి కాలంలో ఆర్కిటిక్ సర్కిల్లోని ప్రాంతాలలో సూర్యుడు అర్ధరాత్రి సమయంలో కూడా అస్తమించకుండా కనిపిస్తాడు. అంటే 24 గంటల పాటు వెలుతురు ఉంటుంది. దీనివల్ల నార్వేకు ఈ ప్రత్యేక బిరుదు వచ్చింది. ఉత్తరంగం జీకే స్పెషల్లో చిట్ట చివరి ప్రశ్నగా, చెస్లో గ్రాండ్ మాస్టర్ టైటిల్ సాధించిన మొట్టమొదటి భారతీయుడు ఎవరు? ప్రశ్న మరొక్కసారి, చెస్లో గ్రాండ్ మాస్టర్ టైటిల్ సాధించిన మొట్టమొదటి భారతీయుడు ఎవరు? ఈ ప్రశ్నకు సమాధానాలు వచ్చేలోపు అఖండ ఈ చిత్రం కోసం ఎస్పి చరణ్, ఎంఎల్ శృతి పాడిన పాట వింటారు. రచన కళ్యాణ చక్రవర్తి, సంగీతం ఎస్ఎస్ తమన్.

యువతరంగం జీకే స్పెషల్లో ఇందాక అడిగిన చివరి ప్రశ్నకు సమాధానాలు పంపించారు సావిత్రి ప్రసాద్, ఎల్ఐసి కాలనీ నెల్లూరు జిల్లా హరినాథ్పురం నుంచి. కరెక్ట్ ఆన్సర్ పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు, వీరు కూడా రైట్ ఆన్సర్. కడప నుంచి వినయ్ యాంటోనీ గంగాధర్, వీరు కూడా రైట్ ఆన్సర్ పంపించారు. సోమనాథం జనార్దనరావు తాటిపర్తి గ్రామం నెల్లూరు జిల్లా నుంచి, కరెక్ట్ ఆన్సర్. కోటయ్య బాబు శ్రీదేవి, బాలాజీ నగర్ నెల్లూరు నుంచి, కరెక్ట్ ఆన్సర్. ఎం ప్రతాప్ ఐటీ జంక్షన్ విశాఖపట్నం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఎం నరసింహం ఇస్కాన్ సిటీ నెల్లూరు నుంచి. పాలెం పోలయ్య ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుంచి. బ్రహ్మయ్య కర్నూలు నుంచి. మూసాపేట మహబూబ్ నగర్ జిల్లా నుంచి. ఎం నరేష్ మెర్సి విజయ రోజా శిరీష నెల్లూరు జిల్లా కోవూర్ నుంచి. బి విజయ్ కుమార్ రెడ్డి, చిలుక నారాయణ అనసూయ, సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి. చిత్తూరు నుంచి నరేంద్ర రెడ్డి స్వరూప, రఘుబీర్ సింగ్ సుగుణాబాయి ఏలూరు నుంచి. ఎం సుజాత నెల్లూరు నుంచి. ఇంకా ఓటుకూరు నుంచి నారాయణపేట జిల్లా నుంచి. డి అరుణ మోహన్ దివ్యాబాయ్ అజయ్ శృతి, వీరందరూ కూడా రైట్ ఆన్సర్స్ పంపించారు. వీరందరికీ కూడా ధన్యవాదాలు. ఇందాక అడిగిన ప్రశ్న ఏంటి అంటే, చెస్లో గ్రాండ్ మాస్టర్ టైటిల్ సాధించిన మొట్టమొదటి భారతీయుడు ఎవరు అని అడిగాను. దీనికి ఆన్సర్ విశ్వనాథన్ ఆనంద్. భారతదేశంలో మొట్టమొదటి చెస్ గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్. యువతరంగం జీకే స్పెషల్లో వచ్చే శుక్రవారం తిరిగి 5:30 కలుసుకుందాం. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. సమయం 6:00 కావస్తుంది. మరికొద్దిసేపట్లో హిందీలో వార్తలు, 6:05 ఆంగ్లంలో వార్తలు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పీవీకేఎం లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట అభివృద్దిలో బ్యాంకులు భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. భారత్ అభివృద్ది చెందిన దేశంగా ఎదగాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. పొగాకు రైతులకు గిట్టుబాటు ధర లభించేలా ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి కె అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. నైరుతి బంగాళాఖాతం నుండి ఉత్తర లక్షద్వీప్ ప్రాంతం వరకు సగటు సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి విస్తరించి ఉందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. వార్తల వివరాలు. ప్రజల జీవన ప్రమాణాలు పెంచడమే లక్ష్యంగా రాష్ట్రంలో అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలో జరిగిన వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకుల క్రెడిట్ అవుట్ రీచ్ కార్యక్రమంలో ఈ రోజు ఆయన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో కలిసి పాల్గొని కేంద్ర ప్రభుత్వ పథకాల కింద 103,246 మందికి 3,216 కోట్ల రూపాయల రుణాలను అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ బ్యాంకులు ఇచ్చే రుణాలు రైతు భవిష్యత్తును, యువత ఆశయానికి, మహిళా సాధికారతకు, పారిశ్రామికవేత్త కలలకు పెట్టుబడిగా నిలుస్తాయన్నారు. గతంలో బ్యాంకులకు వెళ్లి రుణాలు తీసుకోవాల్సి వచ్చేదని, అయితే ఇప్పుడు బ్యాంకులే మన దగ్గరకు వచ్చి రుణాలు ఇస్తున్నాయని చెప్పారు. రాష్ట్ర అభివృద్దిలో బ్యాంకులు భాగస్వామ్యం కావాలని ఆకాంక్షించారు. కేంద్ర ప్రభుత్వం అమరావతి పోలవరానికి విశాఖ స్టీల్ ప్లాంట్కు ఆర్థిక సహకారం అందించడంతో పాటు రాయలసీమను హార్టికల్చర్ హబ్గా మార్చేందుకు 40,000 కోట్ల రూపాయల ఆర్థిక సహకారం అందిస్తుందని ముఖ్యమంత్రి వివరిస్తూ,
1: ప్రజల వద్దకే బ్యాంకులు వెళ్లి రుణాలు అందించడం, ఇలాంటి రుణమేళాల్ని నిర్వహించడం గర్వ కారణం. ఈరోజు బ్యాంకులు కేవలం రుణాలు ఇచ్చే సంస్థలు మాత్రమే కాదు, రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు. ఈ రోజు మీరు ఇచ్చిన రుణం ఒక రైతు భవిష్యత్తు మార్చడానికి, ఒక యువకుడి ఆశయానికి, ఒక మహిళ సాధికారతకు, ఒక పారిశ్రామికవేత్త కలలకు పెట్టుబడిగా నిలుస్తుంది, జీవితాలను మారుస్తుంది.
0: భారత్ అభివృద్ది చెందిన దేశంగా ఎదగాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. పల్నాడు జిల్లా నరసారావుపేటలో ఈరోజు జరిగిన వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకుల క్రెడిట్ అవుట్ రీచ్ కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడుతూ, బ్యాంకులు ప్రజల దగ్గరకు వెళ్లి సేవలు అందించాలన్నది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆలోచన అని అన్నారు. వీధి వ్యాపారులకు కూడా ప్రభుత్వమే గ్యారంటీ ఇచ్చి వారి వ్యాపార అభివృద్దికి సహకరించాలని అవుట్ రీచ్ కార్యక్రమం చేపట్టామని, మైక్రో ఫైనాన్స్ కోసం వడ్డీ వ్యాపారుల నుంచి అప్పు తీసుకోవడం, అధిక వడ్డీలు చెల్లించడం సరికాదనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని చెప్పారు. ఎలాంటి హామీ లేకుండా తక్కువ వడ్డీకే రుణాలు ఇస్తే వ్యాపారులు, మహిళలకు ప్రయోజనం అందుతుందన్నారు. బ్యాంకులు గ్రామ గ్రామాలకు వెళ్లి లబ్ధిదారులకు ఎలాంటి హామీ లేకుండా రుణాలు ఇస్తున్నాయని, అర్హత ఉంటే రుణాలు ఇచ్చి వారిని ప్రోత్సహించాలన్నదే ఎన్డీఏ కూటమి ప్రభుత్వ లక్ష్యమని నిర్మలా సీతారామన్ పేర్కొంటూ,
2: తోపుడు బండిలో పెట్టుకుని వ్యాపారం చేసే చిన్న చిన్న వ్యాపారులు కూడా గ్యారంటీ లేకుండా గవర్నమెంట్ గ్యారంటీ ఇచ్చి వాళ్ళకి బిజినెస్ నడిపించడానికి వీలుగా చెయ్యండి అన్నారు. ప్రతి ఒక్క బ్యాంకు కూడా గ్రామాలకు వెళ్లి ఎవరికి ఇప్పటి వరకు లోన్ దొరకలేదో వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళకి వాళ్ళ మనం లోన్ ఇప్పించాం. బ్యాంకులు మీ వైపు వస్తున్నాయి, ఎవరికి అర్హత ఉందో వాళ్ళకి ఇవ్వాలనే ఆ మనస్తత్వం తోటి బ్యాంక్ వెళ్తుంది. గ్రామంలో ఉండి
0: వర్జీనియా పొగాకు కొనుగోళ్లను వేగవంతం చేసి రైతులకు గిట్టుబాటు ధర లభించేలా అన్ని చర్యలు చేపట్టాలని రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు టొబాకో బోర్డును కోరారు. పొగాకు కొనుగోళ్ల పురోగతిపై ఈరోజు జరిగిన టెలికాన్ఫరెన్స్ లో మంత్రి మాట్లాడుతూ, గత 4 రోజులుగా పొగాకు కొనుగోళ్లు గణనీయంగా పెరిగాయని, రోజుకు సుమారు 850,000 కిలోల పొగాకును కొనుగోలు చేస్తున్నారని తెలిపారు. ప్రస్తుతం గరిష్టంగా కిలోకు 250 రూపాయల వరకు ధర లభిస్తోందని, మరింత మెరుగైన ధర వచ్చేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని టొబాకో బోర్డును కోరారు. అలాగే

తక్కువ నాణ్యత గల పొగాకును సాగు చేసిన రైతులు కూడా నష్టపోకుండా వారికి గిట్టుబాటు ధర లభించేలా కొనుగోలు సంస్థలతో చర్చించాలని అధికారులకు సూచించారు. ఉత్పత్తిని నియంత్రించడం ద్వారా రైతులకు స్థిరమైన గిట్టుబాటు ధరలు లభించేలా ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి తెలియజేశారు. రాష్ట పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ న్యూఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర సాంస్కృతిక శాఖ కార్యదర్శి వివేక్ అగర్వాల్తో ఈరోజు సమావేశమై 5 అత్యంత కీలకమైన పెండింగ్ ప్రతిపాదనల నివేదికను సమర్పించారు. ఈ ప్రతిపాదనలపై కేంద్ర కార్యదర్శి సానుకూలంగా స్పందిస్తూ వీటికి అధిక ప్రాధాన్యత ఇచ్చి నెల రోజుల్లోనే స్పష్టమైన రూపాన్ని తీసుకువస్తామని త్వరలోనే సర్క్యులర్ను జారీ చేస్తామని హామీ ఇచ్చారు. మంత్రి సమర్పించిన ప్రతిపాదనల్లో రాజమహేంద్రవరంలో నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా ప్రాంతీయ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం, రాష్ట్రంలో ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ కేంద్రాన్ని నెలకొల్పడం, లలిత కళా అకాడమీ ప్రాంతీయ కేంద్రాన్ని స్థాపించడం, విజయవాడలో అత్యాధునిక కళాక్షేత్ర ఆడిటోరియం నిర్మాణం చేపట్టడం, కడపలో కేంద్ర సాహిత్య అకాడమీ ప్రాంతీయ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం వంటివి ఉన్నాయి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్ రాష్ట సచివాలయంలో ఎల్నినో ప్రభావంపై పలు శాఖల అధికారులతో ఈరోజు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అన్ని శాఖలు అప్రమత్తంగా పనిచేసి ప్రాణ ఆస్తి పంటల నష్టాన్ని పూర్తిగా నివారించాలని ఆదేశించారు. హైరిస్క్ రైతు సేవా కేంద్రాలు మండలాలపై ప్రత్యేక దృష్టి సారించి పరిస్థితులను ప్రతిరోజు పర్యవేక్షించాలని, రైతులకు నిరంతరం సాంకేతిక సలహాలు అందిస్తూ ప్రత్యామ్నాయ పంటల సాగు, తక్కువ కాలపరిమితి పంటలు, డ్రై సోయింగ్ను విస్తృతంగా ప్రోత్సహించాలని సూచించారు. మిగులు జిల్లాల నుంచి కొరత జిల్లాలకు పశుగ్రాస రవాణా వ్యవస్థను సమర్థవంతంగా అమలు చేయాలని, ప్రతి మండలంలోనూ కనీసం ఒక పశు శిబిరం ఏర్పాటు చేసి పశువులకు తాగునీరు, పశుగ్రాసం, వైద్య సేవలు నిరంతరం అందుబాటులో ఉండేలా చూడాలని సాయి ప్రసాద్ చెప్పారు. రాజధాని అమరావతిలో రివర్ ఫ్రంట్ టూరిజం ప్రాజెక్టులపై రాష్ట పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ ఏడీసీఎల్ అధికారులతో ఈరోజు సమీక్ష నిర్వహించారు. రాష్ట సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్పర్సన్ లక్ష్మీ పార్థసారథి అధికారులు పాల్గొన్నారు. అమరావతిలో రోడ్లు, భవనాల నిర్మాణం పూర్తయ్యే సమయానికి టూరిజం ప్రాజెక్టులు పూర్తి చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచనలను పరిగణనలోకి తీసుకుని పర్యాటకులను ఆకర్షించేలా ప్రాజెక్టులు వేగవంతం చేయాలని మంత్రి ఆదేశించారు. దేశ సర్వతోముఖాభివృద్దికి రైల్వేలు కీలకమని రాష్ట విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్. అమృత్ భారత్ పథకం కింద అత్యాధునిక సౌకర్యాలతో దేశవ్యాప్తంగా అభివృద్ది చేసిన 75 రైల్వే స్టేషన్లను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు వర్చువల్గా ప్రారంభించిన సందర్భంగా తెలియజేశారు. ఇందులో భాగంగా 12.56 కోట్ల రూపాయల ఖర్చుతో అభివృద్ది చేసిన మంగళగిరి రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవంలో మంత్రి లోకేష్ కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ కనెక్టివిటీ పెరిగితేనే ప్రగతి సాధ్యమవుతుందన్నారు. దేశ ఆర్థిక సామాజిక ప్రగతిలో రైల్వే శాఖ కీలక పాత్ర పోషిస్తోందని, దేశాన్ని ఏకం చేసే ఏకైక అతిపెద్ద సంస్థ రైల్వే మాత్రమే అని పేర్కొన్నారు. కాగా నేడు ప్రధానమంత్రి ప్రారంభించిన రైల్వే స్టేషన్లలో రాష్ట్రంలోని కంభం, రాయనపాడు స్టేషన్లు కూడా ఉన్నాయి. నైరుతి బంగాళాఖాతం నుండి ఉత్తర లక్షద్వీప్ ప్రాంతం వరకు సగటు సముద్రమట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి విస్తరించి ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి, పశ్చిమ దిశగా గాలులు వీస్తున్నాయని, వీటి ఫలితంగా రానున్న 2 రోజుల్లో కోస్తా ఆంధ్ర, రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశముందని పేర్కొంది. అలాగే ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశముందని, బలమైన గాలులు గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశముందని వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. కాలువ చివరి భూముల వరకు సాగునీరు అందించడమే లక్ష్యంగా కృషి చేస్తున్నామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. సెంట్రల్ డెల్టా వాటర్ మేనేజ్మెంట్ పర్యవేక్షణలో భాగంగా ఆయన ఈరోజు కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, ఎమ్మెల్యేలు బండారు సత్యానందరావు, ఐతాబతుల ఆనందరావులతో కలిసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా బొబ్బర్లంక నుండి సమనసలాకుల వరకు పర్యటించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట అభివృద్దిలో బ్యాంకులు భాగస్వామ్యం కావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. భారత్

0: అభివృద్ది చెందిన దేశంగా ఎదగాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. పొగాకు రైతులకు గిట్టుబాటు ధర లభించేలా ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి కె అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః కృష్ణప్రసాదోపాధ్యాయః. ఆదౌ ముఖ్య వార్తాః. ప్రధానమంత్రిణా నరేంద్ర మోదినా హర్యానా రాజ్యస్య జిందనగరే భారతస్య ప్రథమ హైడ్రోజన్ రైల్ యానస్య హరిత ధ్వజ ప్రదర్శన పూర్వకం ఉద్ఘాటనం కృతం. 14,000 కోటి రూప్యకాణాం వివిధ వికాస పరియోజనానాం శిలాన్యాసం చాపి విహితం. BGMA ఇత్యనేన నౌకాయాన స్వామిభ్యః హోర్ముజ్ జలసంధి ఇత్యతః యాత్రాం కుర్వతాం భారతీయానాం నావికానాం నియుక్తిం పరిహరంత్వితి నిర్దేశో దత్తః. యూరోపీయ సంఘః పాకిస్తానస్య మానవాధికార స్థితిం ప్రతి గభీరా చింతాం ప్రకటయత్. పాకిస్తానదేశం వ్యాపార లాభాయ అంతారాష్ట్రీయ ప్రతిబద్ధతాయాః అనుపాలనం కుర్యాదితి చ నిర్దిష్టం. అద్య అరుణాచలప్రదేశ అసమ మేఘాలయ ఒడిశా రాజ్యానాం చ కేషుచిత్ భాగేషు ప్రచండ వృష్టిః భవిష్యతీతి ఋతు విజ్ఞాన విభాగస్య పూర్వానుమానమస్తి. అపి చ బ్యాడ్మింటన్ క్రీడాయాం భారతస్య క్రీడికా పివి సింధుః టోక్యో నగరే జపాన్ ఓపెన్ క్రీడాయాః ఉపాంతి చక్రం ప్రవిష్టవతి. అథ వార్తాః విస్తరేణ. ప్రధానమంత్రిణా నరేంద్ర మోదినా అద్య హర్యానా రాజ్యస్య జింద సోనిపత నగరయోః మధ్యే భారతస్య ప్రథమం హైడ్రోజన్ శక్తియుతం రైలయానం జింద రైలస్థానకతః హరితధ్వజ ప్రదర్శ్య ఉద్ఘాటితం. యద్ధి స్వచ్ఛం తథా సుస్థిరం రైల పరివహనం ప్రతి ప్రముఖం పదక్షేపం ఇతి చ నిర్దిష్టం. ప్రధానమంత్రిణా రాష్ట్రీయ రాజమార్గ పరియోజనయా సహ 14,000 కోటి రూప్యకాణాం విభిన్నానాం వికాస పరియోజనానాం శిలాన్యాసం లోకార్పణం చ కృతం. ప్రధానమంత్రి 750 కిలోమీటర్ పరిమితం సుదీర్ఘం దిల్లీ అమృత్సర కట్రా ద్రుతమార్గమపి రాష్ట్రార్పితవాన్. జనసమూహం సంబోధయన్ ప్రధానమంత్రి శ్రీ మోదీ అవదత్ యత్ భారతీయ రైల్ విభాగే విగత ద్వాదశ వర్షేషు మహత్ పరివర్తనం జాతమితి.
2: భవిష్యమే

0: రెండు వేల ఇరవై ఆరు ఫలితాలలోనూ గెలుపు శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్, ఆల్ ఇండియా నైన్త్ ర్యాంక్ తో పాటు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో తెలుగు రాష్ట్రాలు సాధించిన టాప్ పదిలో ఎనిమిది ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఎన్టీఏ వారు ప్రకటించిన ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ నుండి మరే ఇతర విద్యా సంస్థకు కనీసం ఒక్క ర్యాంకు కూడా లేదు, లేదు, లేనే లేదు. నీట్ 2026 ఫలితాలలోనూ గెలుపు శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్, ఆల్ ఇండియా నైన్త్ ర్యాంక్ తో పాటు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో తెలుగు రాష్ట్రాలు సాధించిన టాప్ పదిలో ఎనిమిది ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఎన్టీఏ వారు ప్రకటించిన ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ నుండి మరే ఇతర విద్యా సంస్థకు కనీసం ఒక్క ర్యాంకు కూడా లేదు, లేదు, లేనే లేదు.
1: సముద్ర తీర కథలు శీర్షికన సముద్రపు దొంగ కథ వింటారు. సమర్పణ మంజుల పాలెటి. రచన శ్రీ పొట్లూరు సుబ్రహ్మణ్యం. నిర్వహణ శ్రీతమనం నాగేశ్వరరావు.
2: ఆకాశవాణి 102.7 మెగాహెర్ట్జ్ పై సింహపురి ఎఫ్ఎం. తెలుగు రచనా సాహిత్యంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న విలక్షణ సృజనాత్మక రచయిత శ్రీ పొట్లూరు సుబ్రహ్మణ్యం గారు సముద్ర తీర కథలలోని సన్నివేశాలు, సంభాషణలు, ఆయా పాత్రల యొక్క మనస్తత్వ చిత్రణలు, చేపల వేటలో ఎదురయ్యే అనేక ఇబ్బందులు, పడవలు తయారు చేసుకోవడంలో ఎదురయ్యే ఆర్థిక ఇబ్బందులు, అలాగే సహాయం చేసిన వారి పట్ల కృతజ్ఞతా భావనలు, చేపలు పట్టే సమయంలో పాటించే నియమ నిబంధనలు, పురుషులకు స్త్రీలు అందించే సహాయ సహకారాలు, ఇలా బెస్తవారి జీవిత విశేషాలలోని అనేక విషయాలు చక్కని కథలుగా చిత్రించారు శ్రీ పొట్లూరు సుబ్రహ్మణ్యం గారు. నాగరిక సమాజానికి దూరంగా, సముద్ర తీరానికి దగ్గరగా, సముద్రాన్నే తమ తల్లిగా, తమ దైవంగా భావించి ఆ సముద్రాన్ని నమ్ముకుని జీవనం సాగించే మత్స్యకారుల జీవితాలను, చేపలతోనే ముడిపడి ఉన్న జీవితాలలోని ఆర్ద్రతను, అనేక వైవిధ్యాలను ఈ కథలలో మనం చూడవచ్చు. ఒక్కొక్క కథ ఒక్కో వైవిధ్యంతో గొలుసుకట్టు కథలుగా ముందుకు సాగుతాయి.
3: కథ పేరు సముద్ర.

0: కాదా
1: అని ఎవరో పిలిచినట్లయి అప్పుడే పూజ ముగించి ఉన్న రామచంద్రయ్య పటాల దగ్గర పెట్టిన అరటిపండు తీసుకుని బయటకు వచ్చాడు. ఎదురుగా నిలబడి ఉన్న పాతికేళ్ల కుప్పడు రామచంద్రయ్య కాళ్లకు నమస్కరించాడు. రెండు చేతులు వాడి తల మీద పెట్టి ఆశీర్వదించి వాడిని లేపి చేతిలోని అరటిపండు ప్రసాదంగా ఇచ్చాడు. దాన్ని కళ్ళకద్దుకుని చేతిలో పట్టుకున్న కుప్పయ్య, తాత అమ్మకో జరంగా ఉండాది మాత్రే అన్నాడు. లోపలికి వెళ్లి మాత్ర కాగితంలో చుట్టి కుప్పడికిచ్చాడు రామచంద్రయ్య. కుప్పయ్య అంటే రామచంద్రయ్యకు వల్ల మాలిన అభిమానం. వాడికి 6 ఏళ్లప్పుడు వాళ్ల నాయన సుబ్బయ్య అకాల మరణం చెందాడు. అప్పుడు వాళ్ళమ్మ నిండు గర్భిణి. విశాలమైన సముద్రంలో అలలు లేని చోట తన కొయ్య బోటు మీద ఒంటరిగా కూర్చుని చేపలు పడుతున్నాడు పాతికేళ్ల కుప్పయ్య. అది తీరానికి సుమారుగా 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రదేశం. ఈరోజే చేపల వేటకు ఆఖరు రోజు. రేపటి నుండి 2 నెలల పాటు చేపల వేట నిషిద్ధం. కారణం, ఈ కాలంలో చేపలు గుడ్లు పెట్టి పిల్లల్ని చేసి మత్స్య సంపద అభివృద్ధి చేస్తాయి. ఈ కాలంలో చేపల వేటగాళ్లు ఇండ్ల దగ్గర చెట్ల నీడను కూర్చుని కొత్త వలలు అల్లుకుంటూ చినిగిపోయిన వలల్ని రిపేరు చేసుకుంటూ కాలం

ఉంటారు. క్రింద అనంతమైన జలరాశి, పైన నిప్పులు గ్రక్కుతున్న సూర్యుడు. సముద్రం మీద ఉన్నాడు కనుక అతనికి సూర్యుని వేడి భూమి మీద ఉన్నప్పటికంటే చాలా తక్కువ. కడుపులో ఎలుకలు పరిగెడుతుంటే ముందులోని గంజెత్తుకొని కడుపు నిండా త్రాగాడు. సాయంత్రం 4 కుప్పడి శ్రమకు తగ్గ చేపలు దొరకలేదు. పొద్దు వాలుండది, ఈ పూటకి కాసాలే అనుకుని తెప్పని ఒడ్డువైపుకు మళ్లించాడు. సముద్రంలో గాలికి ప్రారంభమైన చిరు అలలు ఒడ్డుకొచ్చేసరికి ఎత్తుగా బలంగా తయారై తీరాన్ని కొట్టుకుంటూ పెద్ద శబ్దంతో ఘోష పెడుతున్నాయి. తీరానికి 2 కిలోమీటర్ల దూరం ఉందనగా అప్పుడు ఒక నల్లని వస్తువును చూశాడు కుప్పడు. అది తాటికాయ సైజులో నీటి మీద తేలాడుతూ ఉంది. అది ఏ తాబేలో కొత్త రకం చేపో అనుకుంటూ తెప్పని అటువైపు మళ్లించాడు. దగ్గరగా చూసిన కుప్పడు భయపడిపోయాడు. అదొక మనిషి తల. అది నలుపు తెలుపు కలిసిన వెంట్రుకలతో దీపురుగా ఉంది. గడ్డం 3 పొడుగు పెరిగి మీసాలతో కలిసిపోయి ఉంది. కళ్ళు నుదురు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి. అతని 2 సంకల క్రింద ఒక కొయ్య దొంగ నీటిలో మట్టానికి తేలుతూ ఉంది. అలల వల్ల అది ఒకసారి కనిపిస్తూ మరొకసారి నీళ్లలో మునిగి మాయమవుతూ ఉంది. అందువల్ల అతని తలపైకి కనిపిస్తూ ఉంది. అతను కళ్ళు తెరుచుకొని భయంకరంగా చూస్తున్నాడు. కాని అతనిలో చలనం లేదు, రెప్ప కొట్టడం లేదు. కుప్పటికి అర్థమైపోయింది అతను సముద్రపు దొంగని, ఏదో ప్రమాదంలో చిక్కుకొని చనిపోయి ఉంటాడని. తన పూర్వీకులు చెప్పేవాళ్లు సముద్రపు దొంగలు తెప్పల్లో గుంపులు గుంపులుగా వచ్చి బెస్తవాళ్లని బెదిరించి అప్పటి వరకు వేటాడిన చేపల్ని దర్జాగా తీసుకువెళ్తారని, చాలా క్రూరంగా ఉంటారని, ఎదురు తిరిగితే కత్తులతో పొడిచి చంపి సముద్రంలోని చేపలకు ఆహారంగా వేస్తారని. ఆరితేరిన పెద్ద దొంగల ముఠాలైతే ఓడలను సముద్రం మధ్యలో ఆపి తుపాకులతో దాడి చేసి అందులోని సంపద దోచుకుపోతారని. అసలు విషయం ఏమిటంటే ఆంధ్రాకు దక్షిణం వైపునున్న తమిళ జాలర్లు, ఉత్తరపు వైపునున్న ఒరిస్సా జాలర్లు తమ సముద్రపు జలాల్లో చేపలు పట్టుకున్నారంటూ కొందరు ఆ రాష్ట్ర మూర్ఖపు జాలర్లు ఆంధ్రా జాలర్లు పట్టుకున్న చేపల్ని వాళ్లు బెదిరించి తీసుకుపోవడం అప్పుడప్పుడు జరుగుతూ ఉంటుంది. వీళ్లనే సముద్రపు దొంగలని భావిస్తూ ఉంటారు వీళ్ళు. అసలైన సముద్రపు దొంగలంటే సముద్ర మధ్యలోని రహస్య దీవుల్లో ఉంటూ ఇతర దేశాల్లో వ్యాపారం చేసుకుని సంపదతో ఓడల్లో వస్తున్న వ్యాపారస్తుల మీద తమ అనుచరులతో దాడి చేసి సంపద దోచుకుపోతారు. కాని తనకు బుద్ధి తెలిసిన తర్వాత ఎప్పుడూ ఇటువంటి సంఘటన జరగలేదు. తనెప్పుడూ సముద్రపు దొంగని చూడలేదు, ఇప్పుడు చూస్తున్నాడు. నేనా ఇతన్న ఒడ్డుకి లాగి రక్షించాలనా వద్దా అని క్షణకాలం ఆలోచించాడు. నేనా రక్షించినా రక్షించకపోయినా ఈడా తెల్లారేసరికి ఒడ్డుకు కొట్టుకురాయడం ఖాయమే. ఎంతైనా తను మనిషే కదా. కుప్పటిలో మానవత్వం మేల్కొంది. నెమ్మదిగా బోటు తాళ్ళని కొయ్య దొంగకి కట్టి బోటుని ఒడ్డుకు నడిపించాడు. బోటు మోకాళ్లలోతుకొచ్చిన తర్వాత ఒక పెద్ద అల కోసం ఎదురుచూసి అది రాగానే దాని వెంట తెప్పను బలంగా నెట్టాడు. ఆ అల తెప్పను విసురుగా తీరం మీద ఇసుకలోకి నెట్టి తాను సముద్రంలోకి వెళ్ళిపోయింది. ఆ అల విసురుకు తెప్ప తీరం మీద ఇసుకలో దూరంగా వచ్చేసింది. దాంతోపాటు కొయ్య వెంట కొట్టుకు వచ్చిన సముద్రపు దొంగ శరీరాన్ని చూసి తృప్తిపడ్డాడు కుప్పడు. అతని తల తప్ప మిగతా శరీరాన్ని చేపలు కొరుక్కొని తిని ఉంటాయని భావించిన అతనికి సముద్రపు దొంగ పూర్తి శరీరంతో ఉండటం చూసి తృప్తిపడ్డాడు. అతని శరీరం మీద ఏమాత్రం బట్టల్లేవు. నడుం మీద అడవి తీగలతో కూడిన ఆకులు కట్టుకుని మానం కాపాడుకుని ఉన్నాడు. సముద్రపు దొంగ 2 క్రింద చేతులు వేసి అతన్ని ఇసుకలో ఎత్తైన ప్రదేశానికి లాగి పడుకోబెట్టాడు. భుజానికున్న తుండుతో అతని ముఖాన్ని తుడిచాడు. కళ్ళలో గాలికి ఇసుక రేణువులు ఎగిరివచ్చి పడకుండా తెరుచుకున్న రెప్పల్ని క్రిందికి లాగి మూశాడు. సూర్యుడు పడమటి తిక్కున అస్తమిస్తూ సింధూరం రంగులో కనిపిస్తున్నాడు. వలను అక్కడే ఆరబెట్టి చేపలు బుట్ట తీసుకుని వడివడిగా తీరానికి 1/2 కిలోమీటర్ దూరంలో ఉన్న బెస్తపాలానికి పరిగెత్తాడు. చేపలు బుట్ట ఇంట్లో ఇచ్చి తమ పట్టపు కులపెద్ద పెదకాపు ఇంటికి వెళ్లి విషయం చెప్పాడు. పెదకాపు దండోరా వేయించాడు.

0: సముద్రపు దొంగ తీరానికి వచ్చున్నాడని తెలిసేసరికి బెస్తవాళ్లు చేతికందిన కత్తులతో కర్రలతో గ్రామం మధ్య టెంకాయ కప్పుతో నిర్మించిన రామాలయం చేరుకున్నారు. కుప్పడు ముందు దారి తీస్తే వెనుక పెదకాపు, ఆ వెనుక పల్లె ప్రజలు పిల్ల జల్ల గందరగోళంగా అరుస్తూ కేకలు వేస్తూ గుంపుగా వస్తున్నారు. సముద్రపు దొంగను తీరానికి చేర్చినందుకు అందరూ కుప్పడిని తిడుతున్నారు. వీళ్లు వెళ్లేసరికి సముద్రపు దొంగ ఇంకా అలాగే పడుకుని ఉన్నాడు. జనం చుట్టూ మూగారు. అతని తల తిప్పి అన్ని విధాలుగా పరీక్షించిన పెదకాపు, ఈడా సముద్రపు దొంగ కాదు, ఈడా ఎవడో పిచ్చోడయింటాడు, సముద్రంలో దూకుంటాడు అన్నాడు. అందరూ ఊపిరి పీల్చుకున్నారు. పెదకాపు గుబురు మీసాలు గడ్డంతో నిండి ఉన్న అతని ముక్కు దగ్గరకు అతి కష్టం మీద వేలు పెట్టి పరీక్ష చేశాడు. ఈడా బతికే ఉండాడ్రా అని చెప్పాడు. అతనే మళ్ళీ, మనకిక్కడేం పనే, పోదాం పదండే అన్నాడు. అందరూ పొలవమంటూ తిరిగి పల్లెకు వచ్చారు. ఎందుకు ఆ పిచ్చోడిని చూస్తే పాపం అనిపిస్తుండదమ్మా, రేత్రికి ఏ నక్కలో వస్తే పెరక్క తింటాయనిపిస్తుండది, ఊపిరున్నా లేవలేడు కదా, ముంతలో కాస్త గంజిపోసి ఇయ్యమ్మా, ఎల్లా తాగించొస్తా అన్నాడు ఇంటికి వచ్చిన కుప్పడు వాళ్ళమ్మతో. తల్లి ముత్తులక్ష్మి అనుమతితో కుప్పటి పెళ్ళం ముంత నిండా రాగి అంబలి పోసిచ్చింది. దాన్ని చిక్కంలా తాళ్లతో బిగించి పట్టుకుని ఇంటి ప్రక్కన పడున్న పాత తెడ్డునొకదాన్ని భుజాన పెట్టుకుని ఆ చీకట్లో లాంతర పట్టుకుని సముద్రపు ఒడ్డుకు బయలుదేరాడు కుప్పడు. దూరంగా అరడజను నక్కలు పిచ్చివాడి చుట్టూ చేరి ముక్కుతో వాసన చూస్తున్నాయి. లాంతర వెలుగుకు వాటి కళ్ళు వింతగా మెరుస్తున్నాయి. కుప్పడు భుజాన ఉన్న తెడ్డును చేతికి తీసుకునేసరికి అవి దూరంగా పారిపోయాయి. సముద్రపు ఇసుకలో అలాగే పడుకుని ఉన్నాడు పిచ్చివాడు. లాంతరు వెలుగు బాగా పడేట్లు దాన్ని ఒడ్డునున్న తెప్పమీద పెట్టి క్రింద కూర్చున్నాడు కుప్పడు. తరువాత ముందకు కట్టిన గుడ్డ విప్పాడు. బొట్లో దోపుకొని తెచ్చిన చిన్న కొయ్యగంటిని ముంతలో ముంచి పిచ్చివాడి నోరు బలవంతంగా తెరిచి అంబలి నోట్లో పోశాడు. పిచ్చివాడు గుటక మింగాడు. నిదానంగా ఓపిగ్గా గంటితో అంబలి మొత్తం త్రాగించాడు కుప్పడు. ముంత ఖాళీ అయింది. నక్కలు మళ్లీ వస్తాయేమోనని పిచ్చివాడి ప్రక్కనే కూర్చుండిపోయాడు కుప్పడు. అర్ధరాత్రి దాటిన తరువాత వెన్నెల వెలుగు వచ్చింది. కుప్పడు పిచ్చివాడి సమీపంలోనే పడుకుని నిద్రపోయాడు. తెల్లవారుగానే ఎండకు మెలకువ వచ్చింది కుప్పడికి. లేచి ఇసుక దులుపుకొని లాంతరు ఆర్పేసి ఇంటికి బయలుదేరుతూ పిచ్చివాడి వైపు చూశాడు. పిచ్చివాడు కదులుతూ ఉన్నాడు. ఇకనేం భయం లేదు, బతుకుతాడు అనుకుంటూ ఇంటికి వచ్చాడు కుప్పడు. కుప్పడు ముఖం కడుక్కొని గంజి తాగే సమయానికి వార్త వచ్చింది. సముద్రపు ఒడ్డుకు వెళ్లిన పిల్లలకు పిచ్చివాడు లేచి గ్రామం వైపు వస్తూ కనిపించాడు. ఇకనేముంది, పిల్లలు ఆదరా బాదరా పల్లెలోకి పరిగెత్తుకు వచ్చి,
1: సముద్రపు దొంగ దొరికినాడు, సముద్రపు దొంగ లేచినాడు, ఇక్కడికి వస్తున్నాడు, సముద్రపు దొంగ లేచినాడు, ఇక్కడికి వస్తున్నాడు
0: అంటూ అరిచారు. వాళ్లకు పిచ్చివాడు అనడం కంటే సముద్రపు దొంగ అనడమే బాగుంది. దూరంగా పిచ్చివాడు ఇసుకలో అడుగులో అడుగు వేసుకుంటూ నడిచి వస్తున్నాడు. అతను మామూలు మనిషి నడిచినట్లు నడవడం లేదు, నాలుగు కాళ్ల జంతువు నడిచినట్లు కాళ్ళు దూరదూరంగా వేసుకుంటూ అంగలు వేస్తూ వంగి చేతులూపుకుంటూ వస్తున్నాడు. వాడు నేరుగా రామాలయం ఎదురుగా వచ్చి నిలబడ్డాడు. పిల్లలు భయంతో అక్కడ నుంచి పరుగులు తీశారు. ఆడవాళ్లు తమ మగవాళ్ల వెనక నిలబడ్డారు. పెదకాపు తన భయాన్ని కప్పిపుచ్చుకుంటూ,
2: ఎవడివిరా నువ్వా, యా నుంచొచ్చుండావా అని అరిచాడు.
0: అన్నాడు తప్ప నోట్లో నుంచి మాట రాలేదు. పిచ్చిగా నవ్వుతున్నాడు, జంతువులా అరుస్తున్నాడు, పక్షిలా కూస్తున్నాడు. ఎవరేమడిగినా అదే జవాబు.
2: ఓరే, ఈడో పిచ్చోడే కాదు, మూగోడు కూడా, అయితే ఈడితో పేసీ లేదురా, ఈడికే ఎవరైనా ఒక పంచా సొక్కా తెసియండి అన్నాడు పెదకాపు.
0: ఎవ్వరూ అక్కడి నుంచి కదల్లేదు. కుప్పడు తన ఇంటికెళ్ళి ఉతికిన తన పూల లుంగి చొక్కా తెచ్చిచ్చాడు. పెదకాపు సూచన మీద పిచ్చివాడికి లుంగీ కట్టి పురికోసను మొలతాడులా కట్టి లుంగీని బిగించాడు. పిచ్చివాడు చొక్కా వేయబోతే వేసుకోలేదు, దాన్ని తీసుకొని తన భుజం మీద వేసుకున్నాడు.

రోజులు గడుస్తున్నాయి. పిచ్చివాడితో అందరికీ అలవాటైపోయింది. ఎవరైనా ఇంత పెడితే తింటాడు, ఊరంతా తిరుగుతాడు, చెట్ల మధ్య చేరి కోతులతో వాటిలాగే కిచకిచమంటూ మాట్లాడుతాడు, ఉడతలతో వాటిలాగే అరుస్తాడు, కాకులతో కావు కావు మంటాడు, పిచ్చుకలతోనూ అంతే వాటిలాగే అరుస్తూ మాట్లాడతాడు. అంతెందుకు, ఒకరోజు కుప్పడి దొడ్లో తెగబారడు నాగుపామును ఒడిసి గొంతు పట్టుకున్నాడు. అది తన శరీరాన్నంతా అతని చేతికి చుట్టుకుంది. బయట ఉన్న తలతో అది స్ అంటుంటే వీడి కూడా దాని భాషలో స్ అన్నాడు. అందరూ భయంతో దాన్ని చంపమని అరిచారు. కాని పిచ్చివాడు దాన్ని చాలా దూరంగా తీసుకెళ్లి సవకతోపులో వదిలేసి వచ్చాడు. ఇతనికి కుప్పడంటే విపరీతమైన వాత్సల్యం. అతని తల్లన్నా కూడా అంతే. మిగతా కుటుంబ సభ్యులన్నా పిచ్చోడికి చాలా ఇష్టం. వాళ్ళు కనిపిస్తే దూరం నుంచైనా చల్లగా ఉండండి అన్నట్లు వాళ్ళని చెయ్యెత్తి ఆశీర్వదిస్తాడు. దానికి తగ్గట్లు ఇంట్లో పదార్థాలు తీసుకెళ్లి పిచ్చోడికి ఇస్తుంటాడు కుప్పడు. పిచ్చివాడు ఎక్కడ తిరిగినా ఎక్కడ తిన్నా పడుకోవడానికి మాత్రం రామాలయం ముందున్న ఇసుకలో పడుకునేవాడు. ఇప్పుడు పనులు లేవు కాబట్టి పల్లెలో యువకులు పిల్లలు భజన నేర్చుకుంటున్నారు. సాయంత్రం 6 గంటలకు మండల కేంద్రం నుంచి భజన గురువు, మద్దెల వాయిద్యగాడు మోటారు సైకిల్లో వస్తారు. ఆసరికే పెద్ద పిల్లలు యువకులు పసుపు రంగు చొక్కా, అదే రంగు పంచ గోచిలా పైకెత్తి వెనక్కి దోపి కట్టుకుని సిద్ధంగా ఉంటారు. కాళ్లకు గజ్జలు, చేతిలో భజన చెక్కలతో. గురువు రాగానే రామాలయంలో సంచిలో పెట్టిన తమ భజన దుస్తులు ధరించి తయారవుతారు. చుట్టూ వలయంలా భజన నేర్చుకునే వాళ్ళుంటే మధ్యలో చాప మీద మద్దెలు వాయించే ఆయన కూర్చుంటాడు. భజన మొదలవుతుంది. తదనుగుణంగా మద్దెల చప్పుడు వినబడుతుంది. భజన గురువు వలయం లోపల తిరుగుతూ భజన పాట ఎత్తుకుంటాడు. వలయంగా నిలబడిన భజన నేర్చుకునే వాళ్ళు గురువు చెప్పినట్లు లయబద్ధంగా నాట్యం చేస్తూ గుండ్రంగా తిరుగుతూ ఉంటారు. రాత్రి 10 గంటల వరకు భజన నేర్పిన గురువు తన దుస్తులను, గజ్జలను దేవాలయంలో ఒక మూల పెడతాడు. అదేవిధంగా మద్దెల వాయిద్యగాడు కూడా తన మద్దెలను అక్కడ పెడతాడు. ఇద్దరూ తిరిగి బైక్లో వాళ్ల ఊరికి వెళ్ళిపోతారు. ఈ విధంగా రోజులు గడుస్తుండగా ఒక అర్ధరాత్రి వేళ ఉన్నట్లుండి లయబద్ధంగా మద్దెల మోత వినబడింది. అంతా ఉలిక్కిపడి లేచారు. 40 ఏళ్ల వయస్సు ఆపై వాళ్లకు అది బాగా పరిచయమైన మద్దెల దరువు. రామయ్య తండ్రి, ఓ రామయ్య తండ్రి అంటూ మద్దెల మీద పాట వినిపిస్తూ ఉంది. మనిషి మాట్లాడినట్లుండే ఈ చిరపరిచితమైన మద్దెల మోత ఎవరిది, ఇంకెవరిది? 20 ఏళ్ల నాడు మరణించిన సుబ్బడిది. ఒకప్పుడు భజనకు మద్దెలగాడు సుబ్బడే. చెవులకు ఇంపుగా మద్దెలు వాయించేవాడు. పెద్ద చిన్న అంతా రామాలయం వైపు పరిగెత్తారు. పిచ్చివాడు పద్మాసనం వేసుకుని కూర్చుని నెత్తి మీద దుబ్బుగా పెరిగి వేలాడే జుట్టు అటూ ఇటూ కదులుతుండగా పళ్ళు బిగపట్టి మద్దెలు వాయిస్తున్నాడు. 2 భజన పాటలకు ఒళ్ళు మరిచి పరవశంగా విన్నారు అందరూ. ఇంతలో స్పృహలోకి వచ్చాడు పెదకాపు. ఏయ్ ఆపు అంటూ పెద్దగా అరిచాడు. మద్దెల శబ్దం ఆగిపోయింది. ఎవడివిరా నువ్వా? చచ్చిపోయిన మా సుబ్బడో నీ ఒంట్లోకొస్తాడా ఏందే అని అరిచాడు. మళ్లీ మద్దెల దరువులో జవాబిచ్చాడు పిచ్చివాడు. నేనే సుబ్బణ్ణి, నేనో చచ్చిపోలేదు అంటూ. నిజంగానే అంటూ నీలుక్కుపోయాడు పెదకాపు. దయ్యాలంటే ఆ బెస్త పల్లెల్లో అందరికీ భయమే. 20 ఏళ్ల క్రితం చచ్చిపోయిన సుబ్బడు ఇప్పుడు బ్రతికి ఉండడమేంటి, ఇడ ఖచ్చితంగా దయ్యమే అనుకున్నారు అందరూ. ప్రతి ఏటా చేపల వేట విరామ సమయంలో ఆ గ్రామానికి భజన గురువుల్ని పిలిపించి పల్లెవాళ్లంతా భజన నేర్చుకుంటారు. భజన దరువు యొక్క లయవిన్యాసం వాళ్లకు స్పష్టంగా అర్థమవుతుంది. అయితే నా కథ వినండి అంటూ మద్దెల దరువులో తన కథనంతా చెప్పడం మొదలుపెట్టాడు సుబ్బడు.

0: లోకంలోకి వచ్చేసరికి పొద్దుగుంకుతూ ఉంది. చప్పున పడవను తిప్పి తీరం వైపుకు బయలుదేరాడు. కాని గాలివాటం మారింది. తుఫాను వచ్చే సూచనలున్నట్లు 50 కిలోమీటర్ల వేగంతో అతనికి వ్యతిరేక దిశలో గాలి బలంగా వీచసాగింది. తెడ్డు ఏమాత్రం ఉపయోగపడలేదు. ఆ గాలి వేగానికి అది వీచే దిశకు రాత్రంతా కొట్టుకుపోయాడు. తెల్లవారేసరికి సముద్రంలో చాలా దూరం వెళ్ళిపోయాడు. సూర్యోదయమైంది. తను ప్రస్తుతం ఎక్కడ ఉన్నాడో కూడా తెలియదు. దూరంగా సముద్రం మధ్యలో చిక్కగా చెట్లు పెరిగిన చిన్న దీవిలాంటిది కనపడింది. ఎలాగో అక్కడికి చేరుకున్నాడు. ఆ దీవి చిక్కని పెద్ద పెద్ద చెట్లతో నిండి పచ్చగా ఉంది. అది ఏ ప్రాంతమో తెలియదు. దీవి చుట్టూ తిరిగాడు. దీవి మధ్యలో ఆ దిక్కు నుంచి ఈ దిక్కుకు అడ్డంగా నడిచాడు. అది సుమారు 1 మైలు దూరముంది. దీవి తీరంలో నిలబడి తమ పల్లెకు అది ఎంత దూరముందో అంచనా వేయలేకున్నాడు. రోజు తెప్పమీద సముద్రంలోకి కొన్ని 1 మైలు పోయేవాడు. దరిదాపుల్లో ఎక్కడా తీరం కనపడేది కాదు. కనీసం ఏదైనా పడవ కానీ స్టీమరు కానీ కనపడలేదు. మళ్ళీ తప్పిపోతాననుకుని దీవికి వచ్చేవాడు. దీవిలో తీరం వెంబడి చిక్కగా పెరిగిన ఎత్తైన కొబ్బరి చెట్లున్నాయి. పండి నేలరాలిన కొబ్బరికాయలు గుట్టల గుట్టలుగా అలల అంచున తేలుతున్నాయి. అంతేకాక ద్వీపమంతా విచ్చలవిడిగా అరటి చెట్లు, మామిడి చెట్లు, జామ చెట్లు, సపోటా చెట్లు, పనస చెట్లు, ఇంకా రకరకాలైన పండ్ల చెట్లు పుష్కలమైన పండ్లతో నిండి ఉన్నాయి. సుబ్బడికి తిన్నంత ఆహారం. సముద్రం ఒడ్డున ఇసుకలో చేతులతో గుంట చేస్తే తీయని స్వచ్ఛమైన మంచినీళ్లు దొరికేవి. ఆ దీవిలో ప్రమాదకరమైన క్రూర జంతువులేమీ లేవు. కోతులు, వేటకుక్కలు, నక్కలు, కుందేళ్లు, అడవి పక్షులు తప్ప. క్రింద పాములు బెడద మాత్రం ఉంది. అందుకని మొదటి 2 రాత్రులు చెట్లెక్కి కాలం గడిపాడు. తరువాత ఆలోచించి 2 పెద్ద చెట్ల మధ్య ఎత్తుగా అడవి తీగలు కట్టి ఉయ్యాల తయారు చేసుకుని అందులో పడుకొని నిద్రపోయేవాడు. ఎప్పుడూ పెళ్ళాం పిల్లలు ఊరు గుర్తుకొచ్చేవి. వాళ్ళని తలుచుకుంటూ కన్నీరు కార్చేవాడు. రోజులు, నెలలు, సంవత్సరాలు గడిచిపోయాయి. మనిషి అనేవాడు కనిపించక మాట్లాడి ఎరుగని అతను చివరకు మాటలే మరిచిపోయాడు. జంతువుల శబ్దాలను, పక్షుల కిలకిలా రావాలను ప్రాక్టీస్ చేశాడు. అదే అతని భాష. ఒకరోజు అలాగే తెప్పలో సముద్రం మీద వెళ్ళి ఏదైనా పడవ కనపడుతుందేమోనని చూస్తున్న అతనికి పడవ కనపడలేదు. కానీ అకస్మాత్తుగా మేఘాలు కమ్మాయి, ఈదురుగాలులు వీచాయి. తన తెప్ప ముక్కలైంది. నీళ్లలో పడిపోయాడు. ఒక కొయ్య ముక్క దొరికేసరికి దాన్నే ఆధారంగా చేసుకుని పగలు రాత్రి సముద్రంలో గడిపాడు. గాలి ఎటు వీస్తే అటూ కొట్టుకుపోయాడు. ఒకరోజు తెల్లవారి స్పృహ తప్పి కొయ్య మీదనే పడిపోయాడు. మరుసటి రోజు తిరిగి కళ్ళు తెరిచేసరికి సముద్రపు ఒడ్డున పడి ఉన్నాడు. అది కొప్పటి పని అని అతనికి తెలియదు. అది తన పల్లె తీరమని గుర్తుపట్టాడు. పల్లెలోకి వచ్చాడు. పల్లె పూర్తిగా మారిపోయింది. తన వాళ్ళు ఎక్కడున్నారో తెలుసుకోలేకపోయాడు. మధ్యన శబ్దం ఆగిపోయింది. పెదకాపు సుబ్బుడి కథ అందరికీ వివరించి చెప్పాడు. అందరి కళ్ళు కన్నీటి వరదలయ్యాయి. బయటికి వచ్చాడు సుబ్బుడు. అతనికెదురుగా కన్నీళ్లతో నిలబడింది అతని భార్య ముత్తులక్ష్మి. ప్రక్కనే తన పెళ్ళాం పిల్లలతో కుప్పడు. సుబ్బుడు సముద్రంలో కొట్టుకుపోయినప్పుడు కుప్పటికి 6 ఏళ్ళు. అతని పెళ్ళాం నిండు గర్భిణి. తరువాత కూతుర్ని ప్రసవించింది. ఆ పిల్లకు కూడా పెళ్ళయి పక్కనున్న బెస్తపాలెంలో మొగుడితో కాపురం చేస్తూ ఉంది. ఆమెకు కూతురు. సుబ్బయ్య భార్య ముత్తులక్ష్మి గవ్వలపాలెంలో ఉన్న తన అన్నతమ్ముడు చిన్నయ్య సహకారంతో తన పిల్లల్ని పెంచి పెద్ద చేసింది.
1: అరే సుబ్బా, ఇక మాతో తిరుగుతావు కాబట్టే నీకు 7 ఏళ్ళకి కాకపోయినా 2 ఏళ్లకైనా నీకు మాట శుద్ధిరా. వాళ్లే నీ వాళ్ళు. నీ పెళ్ళాం పిల్లలతో ఇంటికి పో,
0: ఆదేశించాడు పెదకాపు. తనను చుట్టుకున్న తన వాళ్లను దగ్గరగా తీసుకుని కన్నీటితో అభిషేకించాడు సుబ్బడు అని ఆప్యాయంగా పిలువబడే సుబ్బయ్య.

వీరింతవరకు సముద్ర తీర కథ.

0: శీర్షికన సముద్రపు దొంగ కథ విన్నారు. సమర్పణ మంజుల పాలెట్టి, రచన శ్రీ పొట్లూరు సుబ్రహ్మణ్యం, నిర్వహణ శ్రీతమనం నాగేశ్వరరావు.
1: ఫలితాలలోనూ గెలుపు శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్, ఆల్ ఇండియా నైన్త్ ర్యాంక్ తో పాటు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో తెలుగు రాష్ట్రాలు సాధించిన టాప్ 10లో 8 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఎన్టీఏ వారు ప్రకటించిన ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ నుండి మరే ఇతర విద్యా సంస్థకు కనీసం ఒక్క ర్యాంకు కూడా లేదు, లేదు, లేనే లేదు. ఈ 2026 ఫలితాలలోనూ గెలుపు శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్, ఆల్ ఇండియా నైన్త్ ర్యాంక్ తో పాటు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో తెలుగు రాష్ట్రాలు సాధించిన టాప్ 10లో 8 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఎన్టీఏ వారు ప్రకటించిన ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ నుండి మరే ఇతర విద్యా సంస్థకు కనీసం ఒక్క ర్యాంకు కూడా లేదు, లేదు, లేనే లేదు. ఈ 2026 ఫలితాలలోనూ గెలుపు శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్, ఆల్ ఇండియా నైన్త్ ర్యాంక్ తో పాటు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో తెలుగు రాష్ట్రాలు సాధించిన టాప్ 10లో 8 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఎన్టీఏ వారు ప్రకటించిన ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ నుండి మరే ఇతర విద్యా సంస్థకు కనీసం ఒక్క ర్యాంకు కూడా లేదు, లేదు, లేనే లేదు.
0: కార్యక్రమంలో ఇప్పుడొక పాటను విందాం, నాలో ఉన్న ప్రేమ, ఈ చిత్రం నుంచి.

2026 ఫలితాలలోనూ గెలుపు శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్, ఆల్ ఇండియా నైన్త్ ర్యాంక్ తో పాటు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో తెలుగు రాష్ట్రాలు సాధించిన టాప్ 10లో 8 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఎన్టీఏ వారు ప్రకటించిన ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ నుండి మరే ఇతర విద్యా సంస్థకు కనీసం ఒక్క ర్యాంకు కూడా లేదు, లేదు, లేనే లేదు. నీట్ 2026 ఫలితాలలోనూ గెలుపు శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్, ఆల్ ఇండియా నైన్త్ ర్యాంక్ తో పాటు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో తెలుగు రాష్ట్రాలు సాధించిన టాప్ 10లో 8 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఎన్టీఏ వారు ప్రకటించిన ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ నుండి మరే ఇతర విద్యా సంస్థకు కనీసం ఒక్క ర్యాంకు కూడా లేదు, లేదు, లేనే లేదు. నీట్ 2026 ఫలితాలలోనూ గెలుపు శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్, ఆల్ ఇండియా నైన్త్ ర్యాంక్ తో పాటు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో తెలుగు రాష్ట్రాలు సాధించిన టాప్ 10లో 8

0: ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఎన్టీఏ వారు ప్రకటించిన ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ నుండి మరే ఇతర విద్యా సంస్థకు కనీసం ఒక్క ర్యాంకు కూడా లేదు, లేదు, లేనే లేదు.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 7 గంటలు. ఇప్పుడు అలనాటి మధుర గీతం వింటారు. తిక్క శంకరయ్య ఈ చిత్రం నుంచి పాటను విందాం.

0: 2026 ఫలితాలలోనూ గెలుపు శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్, ఆల్ ఇండియా నైన్త్ ర్యాంక్ తో పాటు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో తెలుగు రాష్ట్రాలు సాధించిన టాప్ 10లో 8 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఎన్టీఏ వారు ప్రకటించిన ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ నుండి మరే ఇతర విద్యా సంస్థకు కనీసం ఒక్క ర్యాంకు కూడా లేదు, లేదు, లేనే లేదు. నీట్ 2026 ఫలితాలలోనూ గెలుపు శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్, ఆల్ ఇండియా నైన్త్ ర్యాంక్ తో పాటు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో తెలుగు రాష్ట్రాలు సాధించిన టాప్ 10లో 8 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఎన్టీఏ వారు ప్రకటించిన ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ నుండి మరే ఇతర విద్యా సంస్థకు కనీసం ఒక్క ర్యాంకు కూడా లేదు, లేదు, లేనే లేదు.
1: మీరు ఇంతవరకు అలనాటి మధుర గీతం విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. సమయం 7:05 కావస్తుంది. మరికొద్దిసేపట్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 19వ తేదీ నుండి మోల్దోవా, ఉత్తర మాసిడోనియా, రొమేనియా దేశాల్లో పర్యటిస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్యానాలోని జింద్ రైల్వే స్టేషన్లో జింద్ సోనిపట్ మధ్య నడిచే దేశ మొట్టమొదటి హైడ్రోజన్ ఆధారిత రైలును ఈరోజు ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లాలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వివిధ కేంద్ర పథకాల కింద లబ్దిదారులకు 3216 కోట్ల రూపాయల రుణాలు పంపిణీ చేశారు. బ్యాడ్మింటన్లో పివి సింధు ప్రతిష్టాత్మక జపాన్ ఓపెన్ 2026 సెమీఫైనల్స్ కు చేరుకున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 19వ తేదీ నుంచి మోల్దోవా, ఉత్తర మాసిడోనియా, రొమేనియా దేశాల్లో పర్యటిస్తారు. ఇందులో భాగంగా ఈ నెల 20వ తేదీన మోల్దోవా దేశాన్ని సందర్శిస్తారు. ఆ దేశ అధ్యక్షులు మయా సాండుతో ప్రతినిధి స్థాయి చర్చలు జరుపుతారు. మోల్దోవా పార్లమెంటు స్పీకర్ ఇగోర్ గ్రోసుతో పాటు మోల్దోవా ఇండియా పార్లమెంటరీ ఫ్రెండ్షిప్ గ్రూప్ సభ్యులతో సమావేశమవుతారు. భారత రాష్ట్రపతి మోల్దోవా దేశాన్ని సందర్శించడం చరిత్రలో ఇదే మొదటిసారి. తమ తదుపరి పర్యటనలో భాగంగా ఈ నెల 21 నుండి రాష్ట్రపతి ఉత్తర మాసిడోనియాలో పర్యటిస్తారు. భారత రాష్ట్రపతి ఆ దేశాన్ని సందర్శించడం కూడా ఇదే తొలిసారి కావడం విశేషం. ఈ పర్యటనలో భాగంగా ఆమె ఆ దేశ అధ్యక్షులు గోర్దానాతో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. అలాగే ప్రధానమంత్రి హ్రిస్టిజన్ని అసెంబ్లీ స్పీకర్ను కలుసుకుంటారు. అనంతరం అక్కడి అసెంబ్లీని ఉద్దేశించి ప్రసంగిస్తారు. భారత్ ఉత్తర మాసిడోనియా వ్యాపార సదస్సులో కూడా రాష్ట్రపతి పాల్గొంటారు. పర్యటన చివరి దశలో భాగంగా ఈ నెల 23 నుండి రాష్ట్రపతి రొమేనియా దేశంలో పర్యటిస్తారు. 2 రోజుల పాటు సాగే ఈ పర్యటనలో రొమేనియా అధ్యక్షులు నికోసర్ డన్, తాత్కాలిక ప్రధానమంత్రి ఇలీ బోలోజన్ ప్రభుత్వాలను కలుసుకుంటారు. అనంతరం భారత రొమేనియా వ్యాపార సదస్సునుద్దేశించి ప్రసంగించి ప్రవాస భారతీయులతో సంభాషిస్తారు. రాష్ట్రపతి ముర్ము జరిపే ఈ 3 దేశాల పర్యటన ఆయా దేశాలతో ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేస్తుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్యానాలోని జింద్ రైల్వే స్టేషన్లో జింద్ సోనీపట్ మధ్య నడిచే దేశ మొట్టమొదటి హైడ్రోజన్ ఆధారిత రైలును ఈరోజు ప్రారంభించారు. రైల్వే రంగంలో స్వచ్ఛమైన స్థిరమైన రవాణా విధానాన్ని అవలంబించడంలో ఈ మొదటి హైడ్రోజన్ రైలు ప్రారంభం ఒక ముఖ్యమైన అడుగు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి హర్యానాలో 12470 కోట్ల రూపాయలకు పైగా విలువైన జాతీయ రహదారి ప్రాజెక్టులను దేశానికి అంకితం చేయడంతో పాటు పలు అభివృద్ది ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేశారు. ఇందులో భాగంగా 157 కిలోమీటర్ల పొడవైన ఢిల్లీ అమృత్సర్ కత్రా ఎక్స్ప్రెస్ వేను కూడా ఆయన జాతికి అంకితం చేశారు.
1: భవిష్య మే జబ్ భీ హైడ్రోజన్ ట్రైన్ కా జిక్ర్ ఆయేగా తో జింద్ కా సోనిపత్ కా హర్యానా కా నామ్ భీ ఆయేగా హీ ఆయేగా. మే ఆప్ సభీ కో పూరే దేశ్ కో భారతీయ రేల్ కీ ఆధునికతా సే జుడే ఇస్ బడే కదమ్ కే లియే బహుత్ బహుత్ బధాయి దేతా.
0: భారతదేశపు ఈ హైడ్రోజన్ రైలు 3200 హార్స్ పవర్ సామర్థ్యాన్ని కలిగి ఉండడమే కాకుండా ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన పొడవైన హైడ్రోజన్ రైళ్లలో ఒకటిగా నిలుస్తుందని ప్రధానమంత్రి కొనియాడారు. మొట్టమొదటి హైడ్రోజన్ ఆధారిత రైలును ప్రారంభించిన సందర్భంగా కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ భారతదేశపు మొట్టమొదటి హైడ్రోజన్ ఆధారిత రైలు ప్రారంభం దేశ సాంకేతిక పురోగతిలో ఒక చారిత్రాత్మక విజయమని కొనియాడారు. హర్యానాలో పెట్టుబడుల గురించి ప్రస్తావిస్తూ ఆయన గతంలో రాష్ట్రానికి కేటాయించిన రైల్వే బడ్జెట్ 315 కోట్ల రూపాయల నుంచి ప్రస్తుతం సుమారు 3500 కోట్ల రూపాయలకు గణనీయంగా పెరిగిందని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో సుమారు 18000 కోట్ల రూపాయల విలువైన రైల్వే ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయని వెల్లడించారు.
2: जींद में हाइड्रोजन बनाने का प्लांट लगाया गया है। उस हाइड्रोजन से बिजली बनती है और उस बिजली से ट्रेन चलती है। कोई धुआं नहीं, कोई पेट्रोल या डीजल की रिक्वायरमेंट नहीं, एकदम साफ स्वच्छ और सिर्फ निकलता है पानी की बूंदे। मैं इस बड़ी उपलब्धि के लिए भारत के नेतृत्व को, माननीय प्रधानमंत्री जी को और भारत के इंजीनियर्स की टेक्निकल क्षमता को सल्यूट करता हूं।
0: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లా నరసరావుపేటలో జరిగిన రుణ పంపిణీ కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలిసి వివిధ కేంద్ర పథకాల కింద 1,03,246 మంది లబ్దిదారులకు 3,216 కోట్ల రూపాయల రుణాలు పంపిణీ చేశారు. ఇందులో వ్యవసాయ రంగానికి 2,363 కోట్ల రూపాయలు, సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమలకు 325 కోట్లు, గృహ విద్య వాహన సౌరశక్తి రుణాల కోసం 624 కోట్ల రూపాయలు కేటాయించారు. ప్రతి గ్రామానికి అర్హులైన ప్రతి పౌరుడికి బ్యాంకింగ్ సేవలను అందించడమే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లక్ష్యమని నిర్మలా సీతారామన్ చెప్పారు. 2047 నాటికి వికసిత్ భారత్ సాధనలో ఈ ఆర్థిక సహాయం తోడ్పడుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ జరిమానాలు నష్టపరిహారాల వివాదాల పరిష్కారం కోసం విశ్వాస్ 2026 పథకాన్ని ప్రారంభించింది. ఇది యజమానులకు ఒకేసారి వివాదాలను పరిష్కరించుకునే అవకాశం కల్పిస్తుంది. నోటిఫికేషన్ వచ్చిన తేదీ నుండి 6 నెలల పాటు ఈ పథకం అందుబాటులో ఉంటుంది. దీని ద్వారా 14 జూన్ 2024 కంటే ముందు జరిగిన డిఫాల్ట్లపై జరిమానాలను గణనీయంగా తగ్గించారు. సవరించిన నిబంధనల ప్రకారం 2 నెలల వరకు ఆలస్యానికి నెలకు 0.25%, 2 నుంచి 4 నెలల వరకు 0.50%, 4 నెలలు దాటితే నెలకు 1% చొప్పున జరిమానాను లెక్కిస్తారు. ఈ ప్రక్రియ పూర్తిగా డిజిటల్గా పారదర్శకంగా సాగుతుంది. యజమానులు డిజిటల్ సంతకం లేదా ఈ సైన్ ద్వారా ఈపీఎఫ్ఓ పోర్టల్లో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. యజమానులకు సహాయం చేయడానికి, దరఖాస్తులను వేగంగా పరిశీలించడానికి క్షేత్రస్థాయి కార్యాలయాల్లో ప్రత్యేక విశ్వాస్ సెల్స్ను ఏర్పాటు చేశారు. బ్యాడ్మింటన్ విభాగంలో 2 సార్లు ఒలింపిక్ పథకం సాధించిన పివి సింధు ప్రతిష్టాత్మక జపాన్ ఓపెన్ 2026 సెమీఫైనల్స్ కు చేరుకున్నారు. మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్ ప్రారంభానికి ముందే జపాన్ మాజీ ప్రపంచ ఛాంపియన్ నోజమి ఒకుహరా టోర్నీ నుంచి వైదొలగడంతో సింధు సెమీఫైనల్స్ లోకి ప్రవేశించారు. ప్రపంచ 10వ ర్యాంకర్ అయిన పివి సింధు రేపు టోక్యో మెట్రోపాలిటన్ జిమ్నాసియంలో జరిగే సెమీఫైనల్ పోరులో చైనాకు చెందిన ప్రపంచ 4వ ర్యాంకర్ చెన్ యుఫైతో తలపడతారు. మలేసియా ఓపెన్, ఆస్ట్రేలియా ఓపెన్ తర్వాత పివి సింధుకు ఈ ఏడాది ఇది 3వ బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ సెమీఫైనల్ కావడం విశేషం. అరుణాచల్ ప్రదేశ్, అసోం, మేఘాలయ, ఒడిశాలోని పలు ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. బీహార్, ఛత్తీస్గఢ్, తూర్పు మధ్యప్రదేశ్, తూర్పు ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, ఉత్తరాఖండ్, విదర్భ, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో సాధారణం నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ పేర్కొంది. పశ్చిమ బెంగాల్, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, ముజఫరాబాద్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట, రాయలసీమ, తెలంగాణ ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని కూడా పేర్కొంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 19వ తేదీ నుండి మోల్దోవా, ఉత్తర మాసిడోనియా, రొమేనియా దేశాల్లో పర్యటిస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్యానాలోని జింద్ రైల్వే స్టేషన్లో జింద్ సోనీపట్ మధ్య నడిచే దేశ మొట్టమొదటి హైడ్రోజన్ ఆధారిత రైలును ఈరోజు ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లాలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వివిధ కేంద్ర పథకాల కింద లబ్దిదారులకు 3,216 కోట్ల రూపాయల రుణాలు పంపిణీ చేశారు. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 7:00.

0: 2026 ఫలితాలలోనూ గెలుపు శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్, ఆల్ ఇండియా నైన్త్ ర్యాంక్ తో పాటు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో తెలుగు రాష్ట్రాలు సాధించిన టాప్ 10లో 8 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఎన్టీఏ వారు ప్రకటించిన ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ నుండి మరే ఇతర విద్యా సంస్థకు కనీసం ఒక్క ర్యాంకు కూడా లేదు, లేదు, లేనే లేదు. నీట్ 2026 ఫలితాలలోనూ గెలుపు శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్, ఆల్ ఇండియా నైన్త్ ర్యాంక్ తో పాటు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో తెలుగు రాష్ట్రాలు సాధించిన టాప్ 10లో 8 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఎన్టీఏ వారు ప్రకటించిన ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ నుండి మరే ఇతర విద్యా సంస్థకు కనీసం ఒక్క ర్యాంకు కూడా లేదు, లేదు, లేనే లేదు.
1: ఈనాటి పాడి పంటలు కార్యక్రమంలో వింటారు మధుమేహ వ్యాధి నివారణలో చిరుధాన్యాల పాత్ర గురించి గృహ విజ్ఞాన శాస్త్రవేత్త డాక్టర్ ఆర్ సుజాత గారితో పరిచయం వింటారు. పరిచయకర్త మంజుల పాలెటి. వినే ముందుగా ప్రకటనలు విందాం.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: ఇప్పుడు విందాం మధుమేహ వ్యాధి నివారణలో చిరుధాన్యాల పాత్ర గురించి. కృషి విజ్ఞాన కేంద్రం గృహ విజ్ఞాన శాస్త్రవేత్త డాక్టర్ ఆర్ సుజాత గారితో పరిచయం.
2: పంటలు కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజుల్లో మధుమేహ వ్యాధితో బాధపడుతూ ఉండటం మనం చూస్తూ ఉన్నాం. మధుమేహం అనేది ఇప్పుడు నగరాల్లో మాత్రమే కాదు గ్రామాల్లో కూడా శరవేగంగా పెరుగుతోంది. అసలు ఈ మధుమేహానికి కారణాలేంటి, నేడు ఆహారపు అలవాట్లు దీనిపైన ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తున్నాయి అనే అంశాల గురించి మనతో చర్చించడానికి నేడు మన స్టూడియోలో ఉన్నారు కృషి విజ్ఞాన కేంద్ర గృహ విజ్ఞాన శాస్త్రవేత్త డాక్టర్ ఆర్ సుజాత గారు. వారిని అడిగి మధుమేహ వ్యాధి గురించి, అలాగే తీసుకోవాల్సిన జాగ్రత్తలు మొదలైన అంశాల గురించి వారిని అడిగి చర్చిద్దాం. నమస్తే డాక్టర్ సుజాత గారు, వెల్కమ్ టు అవర్ స్టూడియో.
3: నమస్కారం అండి.
2: సుజాత గారు, మధుమేహం అంటే ఏంటి, ఈ రోజుల్లో ఇది ఎందుకు ఎక్కువగా కనిపిస్తుంది, దీని గురించి మా శ్రోతలకు చెప్తారా?
3: మధుమేహం అనేది రక్తంలో చక్కెర స్థాయి సాధారణ స్థాయిని మించి పెరిగిపోయి దీర్ఘకాలికమైన వ్యాధి అని చెప్తారు మేడం. సో మన శరీరంలో ఇన్సులిన్ అనే హార్మోన్ సరిపడా స్థాయిలో ఉత్పత్తి కాకపోవడం లేదా ఉత్పత్తి అయినా కూడా ఇన్సులిన్ సరిగ్గా పనిచేయకపోవడం వల్ల ఈ వ్యాధి అనేది వస్తుంది. గతంలో ఇది వయసైన వారిలోనే ఎక్కువగా కనిపిస్తూ ఉండేదండి, కానీ ప్రస్తుతం పిల్లలు కానీ యువత మహిళలు గ్రామీణ ప్రజల్లో కూడా ఇది విపరీతంగా కనిపిస్తూ ఉంది. దీనికి ముఖ్యంగా మనం తీసుకునే ప్రధానమైన కారణాలు చెప్పుకున్నట్లయితే మెయిన్ గా మారినటువంటి జీవన శైలి కావచ్చు, శారీరక శ్రమ తగ్గిపోవడం, పాలిష్ చేసినటువంటి బియ్యాన్ని ఎక్కువగా వినియోగించడం, జంక్ ఫుడ్ తీసుకోవడము, అలాగే తీపి పదార్థాలు అధికంగా తీసుకోవడం, విపరీతమైన మానసిక ఒత్తిడి, ఇలాంటివన్నీ కూడా వివిధ కారణాలుగా చెప్పుకోవచ్చు. అలాగే మధుమేహం నియంత్రణలో లేకపోతే గుండె జబ్బులు కానీ కంటి సమస్యలు

0: కిడ్నీ సమస్యలు కూడా ఎక్కువగా వచ్చేటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయండి.
1: మరి గ్రామీణ ప్రాంతాల్లో కూడా మధుమేహం ఈ మధ్య కాలంలో విపరీతంగా పెరుగుతోంది కదా, దీనికి ప్రధాన కారణాలు ఏంటి, దాని గురించి మా శ్రోతలకు తెలియజేస్తారా?
0: మునుపు తీసుకున్నట్లయితే గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు శారీరకంగా ఎక్కువగా శ్రమ చేసేవాళ్ళు, ఇది మనకందరికి తెలిసిందే. ఎక్కువగా సాంప్రదాయకమైనటువంటి ఆహారం కూడా తీసుకుంటూ ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటంటే పూర్తిగా మారిపోయిందండి. యంత్రాల వినియోగం పెరిగింది, శ్రమ అనేది తగ్గింది. అలాగే తెల్ల బియ్యం అంటే ఎక్కువగా పాలిష్ చేసినటువంటి బియ్యాన్ని వాడుతూ ఉన్నారు. నూనెతో చేసిన వంటకాలు అయితే కావచ్చు, అలాగే బేకరీ పదార్థాలు కూడా గ్రామాల్లో విస్తృతంగా లభిస్తూ ఉన్నాయి, వాడకం కూడా ఎక్కువగా ఉంది. అలాగే చిరుధాన్యాలు కావచ్చు, కూరగాయలు, ఆకుకూరల వినియోగం కూడా బాగా తగ్గించారు. వివిధ రకాలైనటువంటి వ్యాయామం చేసే పద్ధతులు అన్నీ కూడా సరిగ్గా ఫాలో చేయకపోవడం, నిద్రలో అసమతుల్యత, ఒత్తిడి కూడా మధుమేహానికి మెయిన్ కారణంగా మనం చెప్పుకోవచ్చు. అందుకే గ్రామీణ ప్రాంతాల్లో కూడా మధుమేహంగా విపరీతంగా పెరుగుతూ ఉంది.
1: సుజాత గారు, మధుమేహం ఉన్నవారు ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి అని వింటూ ఉంటాం మనం, ఎందుకు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలంటారు?
0: మధుమేహం నియంత్రణలో ఆహారం అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తుందని చెప్పచ్చు. ఎందుకంటే మనం ప్రతిరోజు తీసుకునేటువంటి ఆహారమే రక్తంలో చక్కెర స్థాయిని నేరుగా ప్రభావితం చేస్తుందండి. మధుమేహం ఉన్నవారు మందులు క్రమంగా తీసుకుంటూ ఉన్నా కూడా సరైన ఆహార నియమాలు పాటించకపోతే రక్తంలో చక్కెర స్థాయి నియంత్రణ అనేది ఉండదు. ముఖ్యంగా తీసుకున్నట్లయితే అధికమైనటువంటి కార్బోహైడ్రేట్లు ఉన్నటువంటి ఆహారం, ఉదాహరణకి తెల్ల బియ్యం ఎక్కువగా పాలిష్ చేయడం వల్ల దాంట్లో పోషక విలువలు ఏమీ లేకుండా ఒట్టి బియ్యం మాత్రమే కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. అలాగే తీపి పదార్థాలు మరియు నూనె ఎక్కువగా ఉండేటువంటి వంటకాలు కూడా రక్తంలో చక్కెర స్థాయిని ఒక్కసారిగా పెంచే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ అకస్మాత్ పెరుగుదల వల్ల ఏమవుతుందంటే కిడ్నీలు కానీ కళ్ళు, గుండె వంటి ముఖ్యమైనటువంటి అవయవాలన్నీ కూడా ప్రభావితం చూపిస్తూ ఉంటాయి. కాబట్టి మధుమేహం ఉన్నవారు సమతుల్యమైనటువంటి ఆహారం తీసుకోవడం అనేది చాలా చాలా ముఖ్యమైన ఇది. ఫైబర్ అధికంగా ఉండేటువంటి కూరగాయలు, ఆకుకూరలు, పప్పులు మరియు చిరుధాన్యాలను ఆహారంలో చేర్చుకుంటే దీని ద్వారా చక్కెర స్థాయిని మనం బాగా కంట్రోల్ చేయొచ్చు. అలాగే చిన్న చిన్న ఆహార మార్పులు కూడా మధుమేహ నియంత్రణలో మంచి ఫలితాలు ఇస్తాయి, మరియు మనకు కావలసినటువంటి ఆరోగ్యకరమైన జీవనాన్ని కూడా కల్పిస్తాయి.
1: మరి పాలిష్ చేసిన బియ్యం మధుమేహంపై ఎలాంటి ప్రభావం చూపుతుందంటారు?
0: ఇప్పుడు ప్రతి ఒక్కరు ఏంటంటే గ్రామాల్లో గానీ పట్టణాల్లో గానీ తెల్లగా ఉండేటువంటి ఆహారాన్ని వినియోగించుకోవాలి అని ఎక్కువగా ఉత్సాహం చూపిస్తున్నారు. ఇలా పాలిష్ చేసినటువంటి తెల్ల బియ్యము మధుమేహ రోగులకు ఆరోగ్యంపై ఎక్కువగా ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. అది ఏ విధంగా అంటే మనం ఫస్ట్ బియ్యాన్ని పాలిష్ చేసే ప్రక్రియలో దాని మీద ఉండేటువంటి పైపొరని తొలగిస్తామన్నమాట. ఈ పైపర్లోనే మనకు కావలసినటువంటి ఫైబర్ అనేది ఉంటుంది, అలాగే ఖనిజాలు, విటమిన్లు వంటి పోషకాలు ఎక్కువగా ఉంటాయి. మనము ఇవి తొలగించడం వల్ల ఏమవుతుందంటే తెల్ల బియ్యంలో పోషక విలువలు కోల్పోతాము, అలాగే కార్బోహైడ్రేట్లుగా కూడా మారుతాయి ఇవి. ఈ రకమైనటువంటి బియ్యం మనం తీసుకోవడం వల్ల ఇవి త్వరగా జీర్ణమవుతుంది, రక్తంలో గ్లూకోజ్గా ఫాస్ట్గా మారుతుంది. ఫలితంగా భోజనం చేసిన వెంటనే రక్తంలో ఏమవుతుందంటే చక్కెర స్థాయి అకస్మాత్తుగా పెరిగేదానికి ఎక్కువగా స్కోప్ ఉంటుంది. ఈ పరిస్థితి మధుమేహ రోగులకు చాలా ప్రమాదకరమని చెప్పుకోవచ్చు అన్నమాట. ప్రతిరోజు కూడా అధిక మోతాదులో తెల్ల బియ్యం తీసుకోవడం వల్ల ఇన్సులిన్ ఉత్పత్తి చేసేటువంటి ప్రాంకియాసిస్ పై ఒత్తిడి అనేది కూడా విపరీతంగా పెరుగుతుంది. దానివల్ల ఏమవుతుందంటే మధుమేహ తీవ్రత అనేది ఫాస్ట్గా ఉంటుంది. అందువల్ల తెల్ల బియ్యం స్థానంలో మనం ఏం చేయొచ్చు అంటే బ్రౌన్ రైస్ అనేది కూడా మనకు మార్కెట్లో దొరుకుతూ ఉంటాయి. బ్రౌన్ రైస్ కానీ కొర్రలు, సజ్జలు, రాగులు వంటి చిరుధాన్యాలని మన ఆహారంలో వినియోగించుకోవడం వల్ల ఏమవుతుందంటే రక్తంలో చక్కెర స్థాయిని మనం చాలా వరకు నియంత్రించవచ్చు. ఈ విధంగా మనం మధుమేహ నివారణకు బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. సో తెల్ల బియ్యం తీసుకోవడం అనేది తగ్గించాలి బాగా.
1: సుజాత గారు, మీరు అన్నారు కదా చిరుధాన్యాలు మన ఆహారంలో చేర్చుకోవాలి ఎక్కువగా అనేసి, ఏ ధాన్యాలు ఈ చిరుధాన్యాల కోవలోకి వస్తాయంటారు?
0: చిరుధాన్యాలు అనేవి మన భారతీయ సాంప్రదాయంలోనే ఆహార వ్యవస్థలోనే ఒక ముఖ్యమైన స్థానంగా చెప్పుకోవచ్చు. ఒకప్పుడు ఏంటంటే వీటిని చిరుధాన్యాలు అంటే చిన్నగా ఉండే ధాన్యాలు కాబట్టి వీటిని చిరుధాన్యాలు అని చెప్పి పిలుస్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు వీటి వినియోగం అనేది చాలా తగ్గింది. అలాగే ఈ చిరుధాన్యాలు ఏంటంటే వీటి పోషక విలువలు, అలాగే వేల సంవత్సరాలుగా మన పూర్వీకులు వీటిని రోజువారి ఆహారంలో వినియోగించి వాటిలో ఉండేటువంటి పోషక విలువలు తీసుకొని వాళ్ళ ఆరోగ్యాన్ని బాగా పరిరక్షించుకుంటూ ఉండేవాళ్ళు. సో పూర్వకాలంలో ఏ విధమైనటువంటి వినియోగంలో ఉండేవో ఈ చిరుధాన్యాలు.

0: ప్రస్తుతం మళ్లీ వీటి మీద అవగాహన కార్యక్రమాలు పెంచి మళ్లీ రోజువారీ వినియోగంలో పెంచుతూ ఉన్నారు. ఈ చిరుధాన్యాలను తీసుకున్నట్లయితే రాగులు, జొన్నలు, కొర్రలు, సామలు, వరిగలు, అలాగే ఊదలు, సజ్జలు వంటివి ఈ వర్గంలోకి వస్తాయన్నమాట మనకి. ఇవి తక్కువ నీరు, తక్కువ ఎరువులతో పండేటువంటి పంటలు కావడం వల్ల రైతులు కూడా చాలా అనుకూలంగా ఉంటాయి. ముఖ్యంగా ఇవి ఎందుకంటే వాతావరణ పరిస్థితులని తట్టుకుంటాయి, అలాగే వీటిలో శక్తి కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. కంపేర్ విత్ మనము పోషక విలువల్ని తీసుకున్నట్లయితే వీటిలో ఎక్కువగా మనకు ఫైబర్ ఉంటుంది, అంటే పీచు పదార్థం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. మన శరీరానికి అవసరమైనటువంటి ఇనుమును తీసుకోండి, లేదా కాల్షియం, ప్రోటీన్, వివిధ రకాలైనటువంటి ఖనిజాలు కూడా చాలా అధికంగానే ఉంటాయి. ఇవి జీర్ణక్రియను బాగా మెరుగుపరిచి రక్తంలో చక్కెర స్థాయిని నెమ్మదిగా పెరిగేలాగా చేస్తాయి. అందువల్ల ఏంటంటే మనము మధుమేహం ఉన్న వాళ్ళు కావచ్చు, లేకపోతే ఒబేసిటీ స్థూలకాయంతో బాధపడుతూ ఉండే వాళ్ళు కావచ్చు, లేదా గుండెకి సంబంధించిన వ్యాధులతో బాధపడే వాళ్ళు కావచ్చు, ఈ చిరుధాన్యాలు వినియోగించడం అనేది చాలా ఉత్తమమైన మార్గంగా చెప్పుకోవచ్చండి.
1: చిరుధాన్యాల్లో పోషక విలువల పరంగా ఎందుకు ముఖ్యమైనవి అంటారు?
0: ఇంతకుముందు మనం చెప్పినట్లు చిరుధాన్యాల్లో పోషక విలువల పరంగా తీసుకున్నట్లయితే ఎంతో సమృద్ధిగా ఉంటాయి. ముఖ్యంగా వీటిలో ఫైబర్, ప్రోటీన్, అలాగే కాల్షియం, మెగ్నీషియం, జింక్ వంటివి ఎక్కువగా ఉంటాయన్నమాట. మనం తీసుకున్నట్లయితే, రాగులు తీసుకున్నట్లయితే కాల్షియం అత్యధికంగా ఉంటుంది. కంపేర్ విత్ అదర్ వివిధ రకాలైనటువంటి ధాన్యాలతో పోలిస్తే రాగుల్లో విపరీతమైనటువంటి కాల్షియం అనేది ఉంటుంది మనకి. ఈ ఇది అధికంగా ఉండడం వల్ల ఎముకల బలానికి ఉపయోగపడుతుంది, అలాగే పిల్లలు, మహిళలు, వృద్ధులకు కూడా ఎంతో మేలు చేస్తుంది అన్నమాట. మన పూర్వీకులందరూ కూడా ఈ రాగిని వివిధ రకాలైనటువంటి వంటల్లో వినియోగించుకోవడం వల్ల చాలా పటిష్టంగా ఉండేది వాళ్ళ ఆరోగ్యం అనేది. వీటిలో ఉండేటువంటి ఫైబర్ రక్తంలో ఉండేటువంటి చక్కెర స్థాయిని నెమ్మదిగా పెరిగేలా చేస్తూ ఉంటుంది. అలాగే ఈ పోషకాలన్నీ కూడా శరీరానికి సంపూర్ణమైనటువంటి పోషణ ఇచ్చి రోగ నిరోధక శక్తిని పెంపొందించే దానిలో ముఖ్య పాత్రను వహిస్తాయని చెప్పుకోవచ్చు.
1: మధుమేహ నివారణలో చిరుధాన్యాలు ఎలా సహాయపడతాయంటారు?
0: మధుమేహ నివారణలో ముఖ్యంగా చిరుధాన్యాలు తీసుకున్నట్లయితే ఇవి సహజంగానే అధికంగా ఉండేటువంటి ఫైబర్ వల్ల, అంటే వీటిలో పీచు పదార్థం అనేది ఎక్కువగా ఉండేదాని వల్ల ఈ ఆహారం అనేది నెమ్మదిగా జీర్ణమవుతుంది. దీని కారణంగా ఏమవుతుందంటే ఆహారం తిన్న తర్వాత మనకి ఒక్కసారిగా ఈ బ్లడ్ షుగర్స్ అనేవి ఇంక్రీజ్ అవ్వవు. ఇది మెయిన్ ఇంపార్టెంట్. ఇంకొకటి ఏంటంటే ఇది ఇన్సులిన్ పై పడేటువంటి ఒత్తిడిని బాగా తగ్గిస్తుంది, శరీరంలో చక్కెరని బ్యాలెన్స్డ్ గా ఉంచుతుంది అన్నమాట. అలాగే చిరుధాన్యాలు పొట్ట నిండినటువంటి భావనను ఎక్కువసేపు కలిగిస్తాయి, అంటే కొంచెం మోతాదులు తీసుకున్నా కూడా ఎక్కువగా తీసుకున్నటువంటి ఒక ఫీలింగ్ అనేది కలిగిస్తూ ఉంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే మనకు పదే పదే తినాలి అనేటువంటి అలవాటు తగ్గి అధిక క్యాలరీలు వినియోగంలో నియంత్రణకు వస్తుంది అన్నమాట. అంటే ఎక్కువ ఆహార పదార్థాలు తీసుకునేది అనేది బాగా తగ్గుతుంది. దానివల్ల ఏంటంటే బరువు నియంత్రణలో ఉండడమే కాకుండా మధుమేహ నివారణ కూడా చాలా వరకు మనకు కంట్రోల్ అవుతుందండి ఈ చిరుధాన్యాలు తీసుకోవడం వల్ల. అలాగే చిరుధాన్యాల్లో ఉండేటువంటి ఈ ఖనిజాలు కావచ్చు, యాంటీ ఆక్సిడెంట్స్ శరీరంలో మెటబాలిజం ని కూడా బాగా ఇంక్రీజ్ చేస్తాయి.
1: గ్లైసెమిక్ ఇండెక్స్ అంటే ఏంటి, దీని ప్రాముఖ్యత ఏమిటంటారు?
0: గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది GI అంటారు. ఇది మనం తీసుకునేటువంటి ఆహారంలో రక్తంలో ఉండేటువంటి చక్కెర స్థాయి ఎంత వేగంగా పెంచుతుందో అని తెలియజేసేటువంటి ఒక ముఖ్యమైనటువంటి సూచిక అండి. సాధారణంగా GI విలువ 0 నుంచి 100 మధ్య ఉంటుంది. GI ఎక్కువగా ఉన్న ఆహారంలో శరీరం త్వరగా జీర్ణమై గ్లూకోజ్ గా మారి రక్తంలో చక్కెర స్థాయి ఎక్కువగా పెరుగుతుంది. అలా కాకుండా ఇది మధుమేహ రోగులకు చాలా ప్రమాదకరం అన్నమాట. అలాగే గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండేటువంటి ఆహారం నెమ్మదిగా జీర్ణమయ్యి చక్కెర స్థాయిని కంట్రోల్లో ఉంచుతుంది. సో ఈ చిరుధాన్యాల్లో ఏంటంటే మనకు గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో ఈ తక్కువగా ఉండేటువంటి ఆహారం తీసుకోవడం వల్ల ఇన్సులిన్ పై ఒత్తిడి అనేది తగ్గి రక్తంలో చక్కెర స్థాయి నియంత్రణగా ఉంటుందండి.
1: చిరుధాన్యాలు బరువు నియంత్రణలో ఎలా ఉపయోగపడతాయి, అలాగే ఇంకా ఎలాంటి ఆరోగ్య సమస్యలకి ఈ చిరుధాన్యాలు ఉపయోగపడతాయంట?
0: ఓకే, చిరుధాన్యాలు ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లు బరువు నియంత్రణలో ఎంతో ఉపయోగపడతాయని చెప్పుకున్నాం. ఎందుకంటే వీటిలో ఉండేటువంటి ఫైబర్, ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లు అది తిన్న వెంటనే బాగా కడుపు నిండినట్లు అనిపించడం, తక్కువ మోతాదులో తీసుకున్నా కూడా ఎక్కువగా తీసుకున్నట్లు అనిపించడము, దీనివల్ల ఏమవుతుందంటే తరచుగా ఆకలి వేయడం అనేది బాగా తగ్గుతుంది. అలాగే

0: అంటే గుండె ఆరోగ్యం కాపాడంలో కూడా మనకి మెయిన్ పాత్ర అనేది పోషిస్తూ ఉంటుంది. చిరుధాన్యాల్లో ఉండేటువంటి మెగ్నీషియం కావచ్చు, పొటాషియము, ఇటువంటి ఖనిజ పదార్థాలన్నీ ఏమవుతాయంటే రక్తపోటు నియంత్రణకి బాగా ఉపయోగపడతాయండి. సో దానివల్ల ఏమవుతుందంటే మనకు ఈ మలబద్ధక సమస్య ఏదైనా ఉన్నా కూడా కంట్రోల్ అవుతుంది, అంటే తగ్గిస్తాయి. ఇనుము అధికంగా ఉండేటువంటి ఈ చిరుధాన్యాలు మిల్లెట్స్ వల్ల ఏమవుతుందంటే రక్తహీనత నివారించడంలో మెయిన్ గా ఉపయోగపడతాయి. ఈ అనీమియా అనేది ముఖ్యంగా మన నెల్లూరు జిల్లాలో తీసుకున్నట్లయితే ప్రెగ్నెంట్ ఉమెన్ కానీ చిన్నపిల్లల్ని తీసుకున్నట్లయితే మనకి సెన్సెస్ ప్రకారం కూడా విపరీతంగా అంటే సగానికి పైగా మంది ప్రెగ్నెంట్ ఉమెన్ చిన్నపిల్లలు అనే వాళ్ళు ఈ రక్తహీనతతో బాధపడుతూ ఉన్నారు. అందుకే మన ICDS డిపార్ట్మెంట్ వాళ్ళు వీటి మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసి అనీమియా తగ్గడం కోసము వివిధ రకాలైనటువంటి చిరుధాన్యాలతో కూడినటువంటి ఆహార పదార్థాలు లైక్ రాగి మాల్ట్ కానీ రాగితో చేసినటువంటి పదార్థాలు, వివిధ రకాలైనటువంటి చిరుధాన్యాలతో తయారు చేసినటువంటి పదార్థాలను గర్భిణీ స్త్రీలకు, పాలిచ్చే తల్లులకు, అలాగే చిన్నపిల్లలకు అనుబంధ ఆహారంగా ప్రొవైడ్ చేస్తూ ఉన్నారన్నమాట. ఈ అనీమియా తగ్గించడానికి కూడా ఈ విధంగా కూడా మనకు డయాబెటిక్ పేషెంట్స్ కే కాకుండా వివిధ రకాలైనటువంటి జబ్బులు నియంత్రించడంలో కూడా మనకి చిరుధాన్యాలు అనేవి చాలా బాగా ఉపయోగపడతాయి.
1: మన రోజువారీ ఆహారంలో చిరుధాన్యాలను ఎలా చేర్చుకోవాలంటారు?
0: ప్రతిరోజు మనం తీసుకునేటువంటి ఆహారంలో అంటే రెగ్యులర్ గా 3 పూట్ల మనం చిరుధాన్యాలు తీసుకోవాలని ఏం లేదండి. వారానికి 2 లేదా 3 రోజుల్లో మనం చిరుధాన్యాలతో చేసినటువంటి వంటకాలు తీసుకోవడం అనేది మంచిది. ఉదాహరణకు మనం చిరుధాన్యాలతో చేసిన అన్నం కానీ లేదా ఇడ్లీ, దోశ, ఉప్మా లేదా జావ వంటి పదార్థాలు కావచ్చు, రొట్టె వంటి సాధారణమైన వంటకాల్లో కూడా వీటిని మనం వినియోగించుకోవచ్చు. ప్రస్తుతం మనకు మార్కెట్ లో ఏంటంటే ఈ మల్టీగ్రెయిన్ మాల్ట్ అని చెప్పి అంటే చిరుధాన్యాలతో వివిధ రకాలైనటువంటి చిరుధాన్యాలు వేసినటువంటి పిండి అనేది కూడా మనకి దొరుకుతూ ఉంది. అలాగే మనకు ఇన్స్టంట్ మిక్సర్స్ కూడా వచ్చాయన్నమాట, బ్రేక్ఫాస్ట్ మిక్సర్స్ అంటే అల్పాహార మిక్సర్లు, కిచడీ కానీ లేకపోతే జొన్న రవ్వ లేకపోతే చిరుధాన్యాలతో చేసినటువంటి ఉప్మా మిక్సర్లు ఇలాంటివన్నీ కూడా మనకు మార్కెట్ లో కూడా ఈజీగా దొరుకుతూ ఉన్నాయి. సో వీటిని మనం సులభంగా కూడా తయారు చేసుకోవచ్చు.
1: మరి బియ్యం పూర్తిగా మానేయాలంటారా?
0: బియ్యం పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదండి. ముఖ్యంగా మనం చిన్నప్పటి నుంచి బియ్యం తినే అలవాటు ఉండడంతో ఒకసారిగా పూర్తిగా మానేయడం అనేది చాలా కష్టము. అది అకస్మాత్తుగా మానేయడం అనేది కూడా కరెక్ట్ కాదు. ఆహారంలో పెద్ద మార్పు చేయకుండా చిన్న చిన్న మార్పులు చేసుకోవడం అనేది ఉత్తమం. ఎలా అంటే ఇప్పుడు 50% బియ్యం తీసుకున్నాం అనుకోండి, 50% చిరుధాన్యాలను కలిపి వివిధ రకాలైనటువంటి వంటలు, ఇంతకు ముందు నేను చెప్పినట్టు మనం రోటీలో సగం చిరుధాన్యాలు వాడుకొని సగం గోధుమలు అలాంటివి వాడుకోవచ్చు, అలాగే ఇడ్లీ వేసుకున్నప్పుడు కూడా సగం బియ్య పిండి వాడుకొని సగం చిరుధాన్యాలతో వాడినవి తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా మనం చిరుధాన్యాల వినియోగాన్ని అనేది మనం పెంచుకోవాల్సి ఉంటుంది. ఒక్కసారిగా రైస్ ని ఆపేయడం అనేది కూడా కరెక్ట్ కాదండి.
1: మరి మధుమేహ రోగులు ఈ చిరుధాన్యాలను వారి ఆహారంలో ఎంత మోతాదులో చేర్చుకోవచ్చు?
0: ఇది మధుమేహం అంటే డయాబెటిక్ పేషెంట్స్ ఈ చిరుధాన్యాలు ఎంత ఎక్కువ తీసుకుంటే అంత మంచిది. అలాగే రోజు 1 లేదా 2 భోజనాల్లో చిరుధాన్యాలు తీసుకోవచ్చు, అంటే రాగి మాల్ట్ లాగా తీసుకోవచ్చు లేదా రోటీ లాగా తీసుకోవచ్చు. ఒక్కొక్కసారి ఏంటంటే కొర్రలతో వండినటువంటి అన్నం లాగా తీసుకోవచ్చు, కిచడీ రూపంలో కానీ వివిధ రకాలైనటువంటి రూపాల్లో మనం అంటే మధుమేహ వ్యాధిగ్రస్తులు తీసుకోవడం వల్ల చాలా బాగుంటుంది. ముఖ్యంగా బ్యాలెన్స్డ్ డైట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. ప్రతి ఒక్కరు ఏంటంటే మహిళలు ఇంత ఆహారం తీసుకోవాలి ప్రతిరోజు, అలాగే చిన్న పిల్లలు ఒక విధమైనటువంటి ఆహారపు అలవాట్లు ఉంటాయి. సో వాళ్ళ ఆహారపు అలవాట్లకు తగిన విధంగా మనం బ్యాలెన్స్డ్ డైట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఆ విధంగా డయాబెటిక్ పేషెంట్స్ కూడా చిరుధాన్యాల వినియోగాన్ని బ్యాలెన్స్డ్ గా తీసుకోవడం అనేది ఉత్తమమైన పద్ధతి అండి.
1: మరి వృద్ధులు అలాగే చిన్న పిల్లలు ఈ చిరుధాన్యాలు తీసుకునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు?
0: వృద్ధుల్లో ఏంటంటే సాధారణంగా ఏజ్ పెరిగే కొద్దీ జీర్ణశక్తి అనేది తగ్గుతూ ఉంటుంది. అందువల్ల చిరుధాన్యాలు తీసుకునేటప్పుడు ఒక ప్రత్యేకమైన శ్రద్ధ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. చిరుధాన్యాలు నేరుగా వండకూడదండి ఎప్పుడు కూడా. మనం ఏ విధమైనటువంటి చిరుధాన్యాలు తీసుకున్నా కూడా 4 గంటల నుంచి 8 గంటల వరకు మనం బాగా నానపెట్టి వాటిని మనం ఉడికించుకొని తీసుకోవాల్సి ఉంటుంది. అప్పుడే దాంట్లో ఉండేటువంటి పోషక విలువలు అనేవి మనకు అందుతాయి, అదేవిధంగా సులభంగా కూడా జీర్ణం అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఒక్కొక్కసారి ఏంటంటే

0: వాటిని నానబెట్టుకొని మొలకెత్తించి కూడా మనం అంబల్లాగా చేసుకొని, అంటే వృద్ధులు అన్నప్పుడు వాళ్ళకి డైజెషన్ అనేది తక్కువ ఉంటుంది కాబట్టి ఈజీగా డైజెషన్ అయ్యే విధంగా మనం మార్చుకొని వివిధ రకాలైనటువంటి వంటలుగా తయారు చేసుకుని తీసుకోవచ్చు. ఆ విధంగా తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే స్లోగా వాళ్ళలో డైజెషన్ అనేది పెరిగి వాళ్ళు కూడా చిరుధాన్యాలు తీసుకోవడానికి అలవాటు పడతారు.
1: అలాగే మహిళల ఆరోగ్యానికి చిరుధాన్యాలు ఎలా ఉపయోగపడతాయి?
0: మహిళల ముఖ్యంగా ఇంతకు ముందు నేను చెప్పినట్లు ఏంటంటే ఎక్కువ మంది మహిళలు అనీమియాతో బాధపడుతున్నారు, అంటే వివిధ రకాలైనటువంటి కారణాలు చెప్పుకోవచ్చు, అంటే ఋతుచక్ర ప్రభావం కావచ్చు, లేకపోతే వివిధ రకాలైనటువంటి సమస్యల వల్ల మహిళలు అనే వాళ్ళు రక్తహీనతతో బాధపడుతూ ఉన్నారు. వాళ్ళకేంటంటే అనేక రకాలైనటువంటి ఖనిజ మూలకాలు కలిగినటువంటి ఈ చిరుధాన్యాల వినియోగం అనేది పెంచుకోవడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళ శారీరక దారుఢ్యం చాలా బాగుంటుంది, వాళ్ళకి కావలసినటువంటి పోషణ కూడా సులభంగా అందుతుంది. కాబట్టి ఈ చిరుధాన్యాలు అనేది చిన్న పిల్లలు మహిళలకి చాలా చాలా అవసరం అని చెప్పుకోవచ్చు.
1: ఈ చిరుధాన్యాల వినియోగం రైతులకు ఎలా లాభదాయకం అంటారు?
0: ఇంతకు ముందు నేను చెప్పినట్టు ఇది రైతులకైతే చాలా ఉపయోగంగా ఉంటుంది, ఎందుకంటే ఇవి తక్కువ నీటితో పండేటువంటి పంటలు కాబట్టి సాగునీటి సమస్యలు ఉన్న వాళ్ళందరూ కూడా ఈ చిరుధాన్యాలను పండించుకోవచ్చు. అలాగే ఇంకొకటి ఏంటంటే ఎరువులు పురుగు మందులు అవసరం అనేది చాలా తక్కువగా ఉంటుందండి వీటికి. ఇంకా అంటే వరి పండించడంతో పోల్చినప్పుడు చిరుధాన్యాలను పండించడానికి అవసరమయ్యేటువంటి సాగు ఖర్చు అనేది కూడా చాలా తక్కువగా ఉంటుంది. సో ఆ విధంగా కూడా మనం ఇది రైతులకు లాభదాయకం అని చెప్పుకోవచ్చు. అలాగే సడన్ గా వాతావరణ మార్పులు లైక్ ఎండలు కానీ లేకపోతే వర్షాలు కానీ అటువంటి పరిస్థితులు కానీ వచ్చినప్పుడు ఏంటంటే ఈ చిరుధాన్యాలు బాగా తట్టుకుంటాయి. ఇంకొకటి ఇప్పుడు మన స్టేట్ గవర్నమెంట్ కూడా ఏంటంటే ఈ చిరుధాన్యాల వినియోగంపై ఎక్కువ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. దానివల్ల ఏంటంటే రైతులకి సబ్సిడీ మీద కూడా ఈ చిరుధాన్యాలు ఇచ్చి పంటలను పెంచుకునే విధంగా ప్రోత్సహిస్తూ ఉన్నారు. దానివల్ల మనకు పంటలు కూడా పెంచుతూ ఉన్నారు అన్నమాట. ముఖ్యంగా మన నెల్లూరు జిల్లాలో కూడా ఈ జొన్నలు సజ్జలు ఇలాంటివన్నీ కూడా పెంపకం అనేది కూడా ఇప్పుడు బాగా పెరిగింది కంపేర్ విత్ ప్రీవియస్ ఇయర్స్ తో కంపేర్ చేసినప్పుడు. సో ఈ విధంగా మనకు అలాగే ఇంకొక మెయిన్ ఏంటంటే రైతులకు మంచి గిట్టుబాటు ధర కూడా అందిస్తూ ఉందన్నమాట రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు. సో రైతులకు ఇది లాభదాయకంగానే మనం చెప్పుకోవచ్చు అండి.
1: ఈ చిరుధాన్యాల సాగు పర్యావరణానికి ఎలా మేలు చేస్తుంది అంటారు?
0: ఇవి తక్కువ నీటితో ఉండేటువంటి పంటలు కావడం వల్ల భూగర్భ జలాల సంరక్షణకు దోహదం చేస్తాయి, అదొక మెయిన్ పాయింట్ గా చెప్పుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే వరి పంటలతో పోలిస్తే నీటి వినియోగం కూడా చాలా తక్కువగా ఉంటుంది. అలాగే ఎరువులు ఇంతకు ముందు చెప్పినట్టు పురుగు మందులు ఇలాంటి అవసరం అనేది చాలా తక్కువ ఉండడం వల్ల ఏమవుతుందంటే నేల ఆరోగ్యం అనేది చాలా పరిరక్షించబడుతుంది. నేల సారాన్ని నిలుపుకోవడానికి ఈ చిరుధాన్యాలు కూడా ఒక ముఖ్య పాత్ర పోషిస్తాయని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళు కూడా ఏంటంటే యూరియా వినియోగం వీటన్నింటినీ తగ్గించి జీవ రసాయనిక ఎరువులు వినియోగాన్ని పెంచుకోవాలి అని చెప్పి చెప్తూ ఉన్నారు కాబట్టి. సో ఈ చిరుధాన్యాలు పండించడం వల్ల ఈ రసాయన ఎరువులు వినియోగం అనేది చాలా తక్కువ ఉంటుంది కాబట్టి మనం నేలను పరిరక్షించుకోవచ్చు. అలాగే మన ఆరోగ్యం మీద కూడా ఈ రసాయనిక ఎరువుల ప్రభావం లేకుండా మంచి ఆహారాన్ని తీసుకోవడానికి ఒక మంచి స్కోప్ అనేది ఉంటుందండి.
1: ఈ చిరుధాన్యాల ప్రోత్సాహకానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపడుతుందంటే
0: మనం చెప్పుకున్నట్లు చిరుధాన్యాల మేళాలు ఏర్పాటు చేస్తూ ఉంది. అలాగే అవగాహన కార్యక్రమాలు ముఖ్యంగా ఈ కృషి విజ్ఞాన కేంద్రం వాళ్ళు కానీ లేకపోతే మన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రతి ఒక్కరూ అందరూ కలుసుకొని ఏంటంటే ఈ చిరుధాన్యాలు పెంచడంపై అవగాహన కార్యక్రమాలే కాకుండా శిక్షణ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ ఉన్నారు. అలాగే పొలం బడులు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏ విధంగా పెంచుకోవాలి, మన పూర్వీకాలంలో ఏ విధంగా ఈ చిరుధాన్యాలు పండించి వినియోగిస్తున్నారు అని చెప్పి మళ్ళీ పాత పద్ధతులను మళ్ళీ వినియోగంలోకి తీసుకురావాలి అనే ఒక ముఖ్య ఉద్దేశంతో వాటి మీద నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అనేవి చేస్తూ ఉన్నారు. అలాగే విలువ ఆధారిత ఉత్పత్తులను తయారు చేసే విధంగా యూనిట్లు పెట్టుకునే విధంగా కూడా వాళ్ళు ప్రోత్సాహకాలు అనేవి అందిస్తూ ఉన్నారన్నమాట. ఎంఎస్ఎంఈ ద్వారా ఫండింగ్ అనేది ఇచ్చి మహిళలు లేదా రైతులు కూడా వివిధ రకాలైనటువంటి యూనిట్లు ఏర్పాటు చేసుకోవడంలో కూడా మనకి రాష్ట్ర ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా మంచి ప్రోత్సాహకాలు అనేవి ఇస్తూ ఉన్నారు.
1: సుజాత గారు చివరిగా శ్రోతలకు మీరు ఇచ్చే సందేశం?
0: చివరిగా శ్రోతలందరికీ ముఖ్యమైన సందేశం ఏంటంటే మధుమేహం వంటి జీవన శైలి వ్యాధులను మందులతో మాత్రమే కాకుండా ఆహారం

0: ఆహార మార్పుల ద్వారా కూడా మనం సమర్థవంతంగా నియంత్రించుకోవచ్చండి. మన సాంప్రదాయ ఆహారం అయినటువంటి చిరుధాన్యాలు ఆరోగ్యానికి ఒక వరంగా చెప్పుకోవచ్చు మనము. అలాగే ప్రతిరోజు చిరుధాన్యాలు భాగంగా తీసుకున్నామంటే మనం మన ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవడమే కాకుండా ఒక మెరుగైనటువంటి జీవన శైలిని మనం రూపొందించుకోవచ్చు అని చెప్పి నేను ఈ కార్యక్రమం ద్వారా మీకు తెలియజేసుకుంటున్నాను.
1: ఈ చిరుధాన్యాలు ప్రాముఖ్యత గురించి, అలాగే దీన్ని మన ఆహారంలో యాడ్ చేసుకుంటే దాని వల్ల చేకూరే ప్రయోజనాల గురించి, అలాగే మధుమేహ నివారణలో చిరుధాన్యాల ప్రాముఖ్యత గురించి అనేక అంశాలు తెలియజేశారు. ధన్యవాదాలు శ్రీయాది గారు.
0: ఆకాశవాణికి ధన్యవాదాలు.
2: మీరింతవరకు మధుమేహ వ్యాధి నివారణలో చిరుధాన్యాల పాత్ర గురించి కృషి విజ్ఞాన కేంద్రం గృహ విజ్ఞాన శాస్త్రవేత్త డాక్టర్ ఆర్ సుజాత గారితో పరిచయ కార్యక్రమం విన్నారు.
3: పిఎం జయ్, అబ్ గరీబో కి జయ్.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555 కాల్ చేయండి.
1: నీట్ 2026 ఫలితాలలోనూ గెలుపు శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్, ఆల్ ఇండియా 9th ర్యాంక్ తో పాటు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో తెలుగు రాష్ట్రాలు సాధించిన టాప్ 10లో 8 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఎన్టీఏ వారు ప్రకటించిన ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ నుండి మరే ఇతర విద్యా సంస్థకు కనీసం ఒక్క ర్యాంకు కూడా లేదు, లేదు, లేనే లేదు. నీట్ 2026 ఫలితాలలోనూ గెలుపు శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్, ఆల్ ఇండియా 9th ర్యాంక్ తో పాటు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో తెలుగు రాష్ట్రాలు సాధించిన టాప్ 10లో 8 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఎన్టీఏ వారు ప్రకటించిన ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ నుండి మరే ఇతర విద్యా సంస్థకు కనీసం ఒక్క ర్యాంకు కూడా లేదు, లేదు, లేనే లేదు.
2: మీరింతవరకు పాడి పంటలు కార్యక్రమాలు విన్నారు.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 7:45 కావస్తుంది. మరికొద్దిసేపట్లో వికసిత్ భారత్ హైదరాబాద్ కేంద్రం నుంచి వింటారు.

0: భారత్. ఈనాటి కార్యక్రమంలో గిరిజన ఆత్మగౌరవానికి, గ్రామీణ అభ్యున్నతికి నూతన దిక్సూచి ప్రధానమంత్రి జనజాతి ఉన్నత గ్రామ అభియాన్. రచన శ్రీ ప్రభాత్, పఠనం డాక్టర్ రాయారావు సూర్యప్రకాశ్రావు గారు.
1: కేంద్ర ప్రభుత్వం ఆదివాసీ సమాజ సంక్షేమం కోసం ప్రధానమంత్రి జనజాతి ఉన్నత్ గ్రామ్ అభియాన్ పథకాన్ని ప్రవేశపెట్టింది. గిరిజన గ్రామాల్లో వెలుగు నింపడం, యువతకు ఉపాధి కల్పించడం, పిల్లలకు విద్య అందించడం, మహిళలకు సాధికారత కల్పించడం, ఆరోగ్యాన్ని మెరుగుపరచడం, ఇవన్నీ ఈ పథకం లక్ష్యాలు. ఈ పథకానికి కేంద్ర మంత్రివర్గం 2024 సెప్టెంబర్లో ఆమోదం తెలిపింది. దీన్ని సంక్షిప్తంగా పిఎం జుగాగా పేర్కొంటున్నారు. ఈ పథకం కోసం సుమారు 79,156 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ను కేటాయించారు. ఇందులో కేంద్ర ప్రభుత్వ వాటా 56,333 కోట్ల రూపాయలు కాగా, రాష్ట్రాల వాటా 22,823 కోట్ల రూపాయలు. ప్రధానమంత్రి జనజాతి ఉన్నత్ గ్రామ్ అభియాన్ పథకం ద్వారా దేశవ్యాప్తంగా 63,000 పైగా గిరిజన గ్రామాలు, 549 జిల్లాలు, 2,740 బ్లాకులు అభివృద్ధి చెందుతాయి. దీని ద్వారా 5 కోట్లకు పైగా గిరిజనులు లబ్ధి పొందుతారు. దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అని మహాకవి గురజాడ అప్పారావు చెప్పిన మాటలు మనందరికీ స్ఫూర్తిదాయకం. అలాంటి మానవ సమాజంలో శతాబ్దాలుగా ప్రకృతితో సహజీవనం చేస్తూ, అడవులను సంరక్షిస్తూ, సంస్కృతి సంప్రదాయాలను కాపాడుతూ వస్తున్న ఆదివాసీలు ఒక విశిష్ట స్థానాన్ని కలిగి ఉన్నారు. భారతదేశ అభివృద్ధి ప్రయాణంలో గిరిజన సమాజం పాత్ర ఎంతో విశిష్టమైంది. వారి సంస్కృతి సంప్రదాయాలు, ప్రకృతితో మమేకమైన జీవన విధానం భారతదేశ వైవిధ్యానికి ప్రతీక. అయితే స్వాతంత్ర్యం వచ్చి దశాబ్దాలు గడిచిన అనేక గిరిజన ప్రాంతాలు అభివృద్ధికి దూరంగానే ఉండిపోయాయి. ఈ పరిస్థితిని మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన అత్యంత ప్రతిష్టాత్మక కార్యక్రమం ప్రధానమంత్రి జనజాతీయ ఉన్నత్ గ్రామ్ అభియాన్ పిఎం జుగా. తెలంగాణ నేల గిరిజన వీరుల త్యాగాలకు పోరాటాలకు పుట్టినిల్లు. జల్ జంగిల్ జమీన్ నినాదంతో గిరిజన హక్కుల కోసం పోరాడిన కుమ్రం భీం పేరు నేటికీ గిరిజనుల గుండెల్లో మారుమోగుతోంది. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా సాహసోపేత పోరాటం చేసిన రామ్జీ గోండ్ గిరిజన స్వాభిమానానికి ప్రతీకగా నిలిచారు. వీరు కలలుగన్న స్వాభిమానం, స్వయం అభివృద్ధి, సామాజిక న్యాయం లక్ష్యాలను నెరవేర్చే దిశగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం ప్రధానమంత్రి జనజాతి ఉన్నత్ గ్రామ్ అభియాన్. చెట్టు ఎత్తు చూసి ఆశ్చర్యపడకండి, దాని వేర్ల బలం తెలుసుకోండి అంటారు పెద్దలు. భారతదేశ అభివృద్ధి మహావృక్షానికి గిరిజన సమాజమే బలమైన వేరు. ఆ వేర్లు బలపడితేనే దేశం మరింతగా అభివృద్ధి చెందుతుంది. ఈ ఆలోచనతోనే కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇది కేవలం ఒక సంక్షేమ పథకం కాదు. గిరిజన గ్రామాలను ప్రగతి బాటలో పురోగమింపజేసి ప్రధాన స్రవంతిలోకి తీసుకువచ్చే సమగ్ర ఉద్యమం. ఈ పథకం ప్రత్యేకత సంతృప్తి ఆధారిత అభివృద్ధి. అంటే ఒక గ్రామంలో ఒక్కరికి కాదు, అర్హులైన ప్రతి కుటుంబానికి అన్ని సౌకర్యాలు అందించాలనేదే లక్ష్యం. ఒక్క పువ్వుతో వసంతం రాదు అన్నట్టుగా కొంతమందికి మాత్రమే ప్రయోజనం కలిగితే అభివృద్ధి సంపూర్ణం కాదు. అందుకే అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి ఇల్లు, నీరు, విద్యుత్తు, ఆరోగ్యం, విద్య, ఉపాధి అందించే దిశగా ఈ కార్యక్రమం ముందుకు సాగుతోంది. 2021 జనాభా అంచనాల ప్రకారం తెలంగాణలో గిరిజన జనాభా దాదాపు 37 లక్షలకు పైగా ఉంది. రాష్ట్ర జనాభాలో 10% పైగా గిరిజనులు ఉన్నారు. లంబాడీలు, గోండులు, కోయలు, చెంచులు, కొలాములు, నాయక్ పోడులు, కొండరెడ్డిలు వంటి అనేక తెగలు తెలంగాణ వైవిధ్యానికి ప్రతీక. ప్రత్యేకించి ఆదిలాబాద్, కొమ్రం భీం, ఆసిఫాబాద్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల్లో గిరిజనుల జనాభా అధికంగా నివసిస్తోంది. అనేక గ్రామాలు ఇప్పటికీ అటవీ ప్రాంతాల్లో ఉండడంతో విద్య, వైద్యం, రవాణా, డిజిటల్ సేవలను అందుబాటులోకి తేవడంలో సవాళ్లు ఎదురవుతున్నాయి. చెరువు దగ్గరలో ఉన్న నీళ్లు అందక దాహం తీర్చుకోలేని పరిస్థితి అన్నట్టుగా ప్రభుత్వ పథకాలు ఎన్ని ఉన్నా కొన్ని ప్రాంతాలకు పూర్తి స్థాయిలో చేరలేకపోయాయి. అలాంటి పరిస్థితులను మార్చేందుకే ప్రధానమంత్రి జనజాతి ఉన్నత్ గ్రామ్ అభియాన్ పిఎం జుగా అమలవుతోంది. ఈ పథకం ప్రధాన లక్ష్యాల్లో మొదటిది మౌలిక సదుపాయాల కల్పన. ఇంటి దీపం వెలిగితే ఊరు వెలుగుతుంది అన్నట్టు గ్రామాల అభివృద్ధికి మౌలిక వసతులే పునాది. ప్రతి గిరిజన కుటుంబానికి పక్కా ఇల్లు, తాగునీరు, విద్యుత్తు, రహదారి, మొబైల్ నెట్వర్క్, ఇంటర్నెట్ వంటి సౌకర్యాలను అందించడం ఈ పథకం లక్ష్యం. ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన, జల్ జీవన్ మిషన్, భారత్ నెట్, ప్రధాన్ మంత్రి గ్రామ సడక్ యోజన వంటి పథకాలతో అనుసంధానం చేసి ఈ లక్ష్యాన్ని సాధిస్తున్నారు. ఈ పథకం రెండవ లక్ష్యం విద్యాభివృద్ధి. గిరిజన పిల్లలు చదువులో వెనుకబడకూడదనే ఉద్దేశంతో హాస్టళ్లు, స్కాలర్షిప్లు, డిజిటల్ తరగతులు, నైపుణ్యాభివృద్ధి కేంద్రాలను ఈ పథకంలో భాగంగా ఏర్పాటు చేస్తున్నారు. గిరిజన విద్యార్థుల నమోదు శాతాన్ని పెంచడం, హాస్టళ్ల నిర్మాణం, డిజిటల్ విద్య, ఉన్నత విద్య అవకాశాలను విస్తరించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. 1000కి పైగా హాస్టళ్ల నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. కొమరం భీం పోరాడిన కాలంలో విద్య అందరికీ అందుబాటులో లేదు. కానీ ఈ కాలంలో గిరిజన పిల్లలు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులుగా, వైద్యులు, ఇంజనీర్లు, శాస్త్రవేత్తలుగా ఎదుగుతున్నారు. ఈ పరివర్తనకు పీఎం జుగా వంటి కార్యక్రమాలు మరింత బలాన్నిస్తాయి. ఈ పథకం మూడవ లక్ష్యం ఆరోగ్య భద్రత. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నది మన సంస్కృతి చెప్పిన గొప్ప సత్యం. అటవీ ప్రాంతాల్లో నివసించే గిరిజనులకు వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావడంతో పాటు మాతా శిశు సంక్షేమం, పోషకాహారం, టీకాలు అందజేస్తున్నారు. ఈ పథకంలో భాగంగా సికిల్ సెల్ అనీమియా వంటి వ్యాధుల నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. మొబైల్ మెడికల్ యూనిట్ల ఏర్పాటు మొదలైన కార్యక్రమాలను చేపడుతున్నారు. ప్రధాన మంత్రి జనజాతి ఉన్నత గ్రామ అభియాన్ నాలుగవ లక్ష్యం ఉపాధి ఆర్థిక సాధికారత. గిరిజన యువతకు నైపుణ్య శిక్షణ, స్వయం ఉపాధి అవకాశాలు, అటవీ ఉత్పత్తులకు మార్కెట్ సదుపాయాలు, వ్యవసాయం, పశుపోషణకు ప్రోత్సాహం అందించడం జరుగుతోంది. చేతి నిండా పని ఉంటే కడుపు నిండా అన్నం దొరుకుతుందన్న సామెతను సార్థకం చేసే కార్యక్రమం ఇది. పీఎం జుగా కేవలం పథకం మాత్రమే కాదు, గిరిజనాభివృద్ధి కోసం దేశవ్యాప్తంగా జరుగుతున్న ఒక ఉద్యమం. 17 కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు సమన్వయంతో పనిచేస్తూ ఆరోగ్యం, విద్య, గృహ నిర్మాణం, రహదారులు, తాగునీరు, డిజిటల్ కనెక్టివిటీ, ఉపాధి వంటి 25 ప్రధాన రంగాల్లో సేవలను అందిస్తున్నాయి. గత దశాబ్ద కాలంలో గిరిజన సంక్షేమ రంగంలో కేంద్ర ప్రభుత్వం 23 లక్షలకు పైగా అటవీ హక్కుల పట్టాలను పంపిణీ చేసింది. 1 కోటి మందికి పైగా గిరిజన విద్యార్థులకు విద్యా సహాయం అందించింది. ఈ విజయాలను మరింత విస్తరించేందుకు పీఎం జుగా అమలవుతోంది. విత్తనం మొలకెత్తితేనే పంట వస్తుంది అన్నట్టు ఈ పథకం ఫలితాలు ఇప్పటికే అనేక ప్రాంతాల్లో కనిపించడం ప్రారంభమైంది. తెలంగాణకు పీఎం జుగా ప్రాధాన్యత ఇస్తోంది. తెలంగాణ రాష్ట్రం గిరిజన సంస్కృతికి నిలయం. గోండులు, కొండరెడ్డిలు, కోయలు, లంబాడీలు, చెంచులు వంటి అనేక తెగలు రాష్ట్రంలో నివసిస్తున్నాయి. ప్రత్యేకించి ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, మునుగు, మహబూబాబాద్ జిల్లాల్లో గిరిజన జనాభా అధికంగా ఉంది. పీఎం జుగా ద్వారా ఈ ప్రాంతాల్లో రహదారులు, విద్య, ఆరోగ్యం, డిజిటల్ కనెక్టివిటీ, తాగునీటి సదుపాయాలు మరింతగా మెరుగుపడే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న గిరిజన అభివృద్ధి కార్యక్రమాలతో తెలంగాణ గిరిజన గ్రామాలు మరింత వేగంగా అభివృద్ధి చెందే అవకాశాలున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నివసించే కొండరెడ్డి గిరిజనుల కోసం గృహ నిర్మాణం, సంక్షేమ కార్యక్రమాలను విస్తరిస్తున్నట్టు తాజా నివేదికలు తెలియజేస్తున్నాయి. ఇది గిరిజన ప్రాంతాలను ప్రధాన అభివృద్ధి స్రవంతిలోకి తీసుకురావాలన్న లక్ష్యానికి ఉదాహరణ. గ్రామీణాభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో నిలుస్తుండడం కూడా పీఎం జుగా వంటి కార్యక్రమాల విజయవంతమైన అమలుకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పిస్తోంది. తెలంగాణలోని ములుగు, ఏటూరు నాగారం, తాడ్వాయి, ఉట్నూరు, కేరమేరి, వాంకిడి, దమ్మపేట వంటి గిరిజన ప్రాంతాల్లో ప్రధాన మంత్రి జనజాతి ఉన్నత గ్రామ అభియాన్ పథకం ప్రభావం మరింత స్పష్టంగా కనిపిస్తోంది. రహదారులు మెరుగుపడితే విద్యార్థులు సులభంగా పాఠశాలలకు వెళ్తారు. ఇంటర్నెట్ అందుబాటులోకి వస్తే యువత ప్రపంచంతో పోటీ పడుతుంది. ఆరోగ్య సేవలు చేరువైతే కుటుంబాల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి. ఇది కేవలం అభివృద్ధి కాదు, ఇది సామాజిక న్యాయం. వెనుకబడిన వారిని ముందుకు తీసుకురావడమే నిజమైన పురోగతి అనే భావనకు పీఎం జుగా ప్రతిరూపం. గిరిజన సమాజం గురించి మాట్లాడేప్పుడు కొమరం భీమును గుర్తు చేసుకోవాలి. ఆయన పోరాటం కేవలం భూమి కోసం కాదు, గౌరవం కోసం. రామ్జీ గోండ్ పోరాటం కేవలం అధికారానికి వ్యతిరేకంగా కాదు, స్వాభిమానం కోసం. నేడు ప్రధాన మంత్రి జనజాతి ఉన్నత గ్రామ అభియాన్ పీఎం జుగా ద్వారా ప్రభుత్వం అందిస్తున్న అభివృద్ధి అవకాశాలు ఆ మహనీయుల కలలను సాకారం చేసే దిశగా ఒక ముందడుగు. చినుకు చినుకు కలిసి వాన అవుతుంది, వానా వానా కలిసి నదిగా మారుతుంది అన్నట్టు చిన్న చిన్న అభివృద్ధి కార్యక్రమాలు కలిసి గిరిజన ప్రాంతాల రూపురేఖలను మారుస్తాయి. ప్రతి ఇంటికి నీరు, ప్రతి గ్రామానికి రహదారి, ప్రతి బిడ్డకు విద్య, ప్రతి కుటుంబానికి ఆరోగ్యం, ప్రతి యువకుడికి ఉపాధి, ఇవే ప్రధానమంత్రి జనజాతి ఉన్నత్ గ్రామ్ అభియాన్ పిఎం జుగా లక్ష్యాలు. గిరిజన గ్రామాలు ఉన్నత స్థాయి గ్రామాలుగా మారాలి, గిరిజన కుటుంబాలు సంతోషంగా జీవించాలి, గిరిజన యువత ఆశయాలు నెరవేరాలి, అదే ప్రధానమంత్రి జనజాతి ఉన్నత్ గ్రామ అభియాన్ పథకం రూపకల్పనలో అసలైన స్ఫూర్తి. అడుగు అడుగుకు అభివృద్ధి, ఇంటింటికి సంక్షేమం అనే నినాదాన్ని సాకారం చేసే కార్యక్రమమే ప్రధానమంత్రి జనజాతీయ ఉన్నత్ గ్రామ అభియాన్. గిరిజనుల అభ్యున్నతి దేశ అభ్యున్నతి, గిరిజన గ్రామాల పురోగతి భారతదేశ పురోగతి. ఈ ఆశయంతోనే గిరిజన అభివృద్ధి యజ్ఞం ముందుకు సాగుతోంది. ఈ దిశలో ప్రధానమంత్రి జనజాతి ఉన్నత్ గ్రామ అభియాన్ పిఎం జుగా పథకం ఆదివాసీల ఆకాంక్షలను నెరవేర్చేందుకు ఉపకరిస్తోంది.
0: గిరిజన ఆత్మగౌరవానికి, గ్రామీణ అభ్యున్నతికి నూతన దిక్సూచి ప్రధానమంత్రి.

0: జనజాతి ఉన్నత గ్రామ అభియాన్. వివరాలు విన్నారు రచన శ్రీ ప్రభాత్, పఠనం డాక్టర్ రాయారావు సూర్యప్రకాష్ రావు. ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఇప్పుడు ఒక చిత్రగీతం వింటారు.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెర్ట్జ్ పై మా ప్రసారాలు వింటూ ఉన్నారు.

0: सो हरे सो हरे सो हरे सो हरे सो हरे सो हरे सो हरे सो
1: 102.7 ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం శ్రోతల కోసం శ్రీ పొట్లూరి సుబ్రహ్మణ్యం గారి రచనలో వచ్చినటువంటి సముద్ర తీర కథలు ప్రతి గురువారం ఉదయం 9 గంటలకు మరియు ప్రతి శుక్రవారం సాయంత్రం గ్రామదర్శినిలో 6:30 ఈ కార్యక్రమం ప్రసారమవుతుంది. సమర్పణ శ్రీమతి మంజులా పాలేటి, నిర్వహణ శ్రీ తమణం నాగేశ్వరరావు.

ఆకాశవాణి సింహాపురి ఎఫ్ఎం 102.7 శ్రోతలకు ముఖ్య ప్రకటన. ఇకపై మన సింహాపురి ఎఫ్ఎం లో మీరు మీ వ్యాపారం వాణిజ్యం ఏదైనా ప్రకటనలు ఇవ్వాలనుకుంటున్నారా? అయితే 7901084415 కి కాల్ చేయండి. నెంబర్ మరొకసారి 7901084415 కి కాల్ చేయండి. ఆకాశవాణిలో ప్రకటనలు ఇవ్వండి, మీ వ్యాపారాన్ని

0: సభలు సమావేశాలు,
1: ప్రకటనలు, ప్రచారాలు,
0: వేడుకలు, ఉత్సవాలు,
1: పర్యటనలు, ప్రశంసలు,
0: ఇలా సమాచారం ఏదైనా
1: ప్రతి వారం మీకందించే సమాచార వేదిక
0: ఈ వారం మన నెల్లూరు.
1: ప్రతి ఆదివారం ఉదయం 7:15 మీ శుభోదయం సింహపురిలో, తిరిగి సోమవారం సాయంత్రం 6:30 గ్రామదర్శిని కార్యక్రమంలో ప్రసారమవుతుంది మన ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 MHz పై.
2: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం.

ప్రతిరోజు ఉదయం 6:10 వినండి అర్చన. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మరికొద్దిసేపట్లో హలో అభిరుచి కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమంలో మీరు కూడా మీకు నచ్చిన పాటను వినాలి అనుకుంటే వాట్సాప్ ద్వారా మాకు తెలియజేయండి. వాట్సాప్ నెంబర్ 7901084415 7901084415. సమయం 8:00. ఇప్పుడు హలో అభిరుచి కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈనాటి హలో అభిరుచి కార్యక్రమంలో మీరు కూడా మీకు నచ్చిన పాటను వినాలి అనుకుంటే వాట్సాప్ ద్వారా మాకు తెలియజేయండి.

ఈనాటి హలో అభిరుచి కార్యక్రమంలో మొదటి వాట్సాప్ మెసేజ్ పంపించిన వారు సోమనాథం జనార్దన్ రావు, వనజమ్మ వెంకట భవన, వెంకమ్మ ఓబులమ్మ, లక్ష్మయ్య బండారు సుబ్బారావు, తిరుపతమ్మ నారాయణ, రేవతి నిత్య, కౌశిక్ అహోబిలం, వెంకటేశ్వర్లు బండారు శంకరయ్య మరియు తాటిపర్తి గ్రామ చేనేత కార్మికులందరి కోసం పాటను వినిపించమని కోరుతూ ఉన్నారు. అదేవిధంగా నిజామాబాద్ జిల్లా ఉమ్మేడ నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్, ఆబేద ఆయిషా వీరు కూడా పాటను వినిపించమని కోరుతూ ఉన్నారు. ఇంకా నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నుంచి తబలా మస్తాన్ బాషా మరియు వారి కుటుంబ సభ్యులు, వారి స్నేహితులు అందరి కోసం ఒక పాటను వినిపించమని కోరుతూ ఉన్నారు. వీరందరి కోసం ఒక పాటను విందాం.

0: మీరు వింటూ ఉన్నారు హలో అభిరుచి కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినీ గీతాలు.
1: ప్రకటించిన ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ నుండి మరే ఇతర విద్యా సంస్థకు కనీసం ఒక్క ర్యాంకు కూడా లేదు లేదు లేనే లేదు. నీట్ 2026 ఫలితాలలోనూ గెలుపు శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్, ఆల్ ఇండియా నైన్త్ ర్యాంకుతో పాటు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో తెలుగు రాష్ట్రాలు సాధించిన టాప్ 10లో 8 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఎన్టీఏ వారు ప్రకటించిన ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ నుండి మరే ఇతర విద్యా సంస్థకు కనీసం ఒక్క ర్యాంకు కూడా లేదు లేదు లేనే లేదు.
2: నాణ్యతలో రాజీ లేదు, ధరలో సాటి రాదు. నాణ్యతకు నమ్మకానికి మరో పేరు ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ ఆయిల్ ఫెడరేషన్.

హలో అభిరుచి కార్యక్రమంలో తర్వాత వాట్సాప్ మెసేజ్ పంపించిన వారు నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నుంచి పాలెం పోలయ్య, పాటను వినిపించమని కోరుతూ ఉన్నారు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నుంచి పాలెం పోలయ్య వారి కుటుంబ సభ్యులు, అదేవిధంగా వారి స్నేహితులు నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నుంచి మస్తాన్ బాషా మరియు వారి కుటుంబ సభ్యులు ఇంకా రేడియో వింటున్న శ్రోతలందరి కోసం పాటను వినిపించమని కోరుతూ ఉన్నారు. ఇంకా సహస్ర వర్షశ్రీ అంకిత్, హర్షిత్ ఎద్దు మైలారం నుంచి వీరు కూడా పాటను వినిపించమని కోరుతున్నారు. వీరందరి కోసం పాటను విందాం.

మీరు వింటున్నారు హలో అభిరుచి కార్యక్రమంలో. వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినీ గీతాలు, తర్వాత వాట్సాప్ మెసేజ్ పంపించిన వారు ఎం ప్రతాప్, ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి పాటను వినిపించమని కోరుతూ ఉన్నారు. అదేవిధంగా పుట్టపాక నుంచి మిరియాల, తిరుమలయ్య, ఆండాలు, చంద్రశేఖర్, శ్రీకాంత్, ఏదైనా ఒక పాటను వినిపించమని కోరుతూ ఉన్నారు. ఇంకా పుట్టపాక నుంచి భవానీ వెంకట్, మాస్టర్ మిథున్, మహాదేవ్, వీరు కూడా ఏదైనా ఒక పాటను వినిపించమని కోరుతున్నారు. వీరందరి కోసం ఒక పాటను విందాం.

0: నీట్ 2026 ఫలితాలలోనూ గెలుపు శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్, ఆల్ ఇండియా నైన్త్ ర్యాంక్ తో పాటు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో తెలుగు రాష్ట్రాలు సాధించిన టాప్ 10లో 8 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఎన్టీఏ వారు ప్రకటించిన ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ నుండి మరే ఇతర విద్యా సంస్థకు కనీసం ఒక్క ర్యాంకు కూడా లేదు, లేదు, లేనే లేదు. నీట్ 2026 ఫలితాలలోనూ గెలుపు శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్, ఆల్ ఇండియా నైన్త్ ర్యాంక్ తో పాటు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో తెలుగు రాష్ట్రాలు సాధించిన టాప్ 10లో 8 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఎన్టీఏ వారు ప్రకటించిన ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ నుండి మరే ఇతర విద్యా సంస్థకు కనీసం ఒక్క ర్యాంకు కూడా లేదు, లేదు, లేనే లేదు.
1: వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినీ గీతాలు వింటూ ఉన్నారు. హలో అభిరుచిలో తర్వాత వాట్సాప్ మెసేజ్. రంగ్దే చిత్రం నుంచి పాటను వినిపించమని కోరుతూ ఉన్నారు. వరంగల్ జిల్లా ఎల్బీ నగర్ నుంచి ఊర్మిళ, సతీష్, రాజు, సరిత, శివ, శరణ్య, సురేష్, రుక్మిణి, రమ్య, అఖిల్. ఇంకా పల్లె గ్రామం నుంచి ప్రియా శ్రీనివాస్ రెడ్డి పాటను వినిపించమని కోరుతూ ఉన్నారు. అదేవిధంగా మంచిర్యాల నుంచి చంద్రమొగిలి, పద్మారాణి, అక్షర కృప వీరు కూడా పాటను వినిపించమని కోరుతున్నారు. ఇంకా పులిపాటి వెంకటేష్, పులిపాటి సత్యవతి, లక్ష్మీకాంత్, రవణి, రామకృష్ణ, విహాన్ష్, విద్విన్, మహబూబ్ నగర్ నుంచి వీరు కూడా పాటను వినిపించమని కోరుతున్నారు. వీరందరి కోసం అయితే ఒక పాటను విందాం.

మీరు వింటూ ఉన్నారు హలో అభిరుచి కార్యక్రమంలో సినీ గీతాలు. హలో అభిరుచిలో తర్వాత వాట్సాప్ మెసేజెస్ పంపించిన వారు హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్ సుప్రియ, పాఠం వినిపించమని కోరుతున్నారు. చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం తలుపులపల్లి గ్రామం నుంచి నరేంద్రరెడ్డి, స్వరూప, సాయి, పూజ, ప్రత్యూష, దిలీప్, అన్విత వీరు కూడా పాటను వినిపించమని కోరుతున్నారు. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి, యశోద, జానకి రాజు. ఇంకా కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం మోరిపొలం నుంచి పంతాడి శ్రీనివాసరావు, గంగాభవాని మరియు వారి కుటుంబ సభ్యులు. ఇంకా ఏదైనా ఒక పాటను వినిపించమని జేరుపోతుల బుచ్చయ్య, హనుమకొండ జిల్లా కాజీపేట మండలం తారాలపల్లి గ్రామం నుంచి కోరుతూ ఉన్నారు. శివపురం నుంచి కొండయ్య, కొండమ్మ, పెంచలమ్మ, పెంచలయ్య, సుబ్బులమ్మ, సుబ్బులయ్య, రవి, బెజవాడ మాల్యాద్రి, అజయ్, నజీర్, పరందామయ్య, సురేష్, రాము, తాత వెంకటేశ్వర్లు. నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం గండవరం పూలతోట రామచక్రం నుంచి దోగుపర్తి శివప్రసాద్, టైలర్ శ్రీను, తోకల వెంకటేశ్వర్లు, వెలగపూడి సరోజనమ్మ, హోటల్స్ బాబురావు ప్రసాద్, రవి, టీ స్టాల్ అమీర్, చాన్ బాషా వీరందరూ కూడా పాటను వినిపించమని కోరుతున్నారు. ఎత్తు మైలారం నుంచి బాలకృష్ణ, శారద, శ్రీనిధి, అఖిల్, కార్తికేయ. ఇంకా నంద్యాల జిల్లా భానుముక్కల నుంచి ఎఫ్ఎంఎస్ సర్దార్, ఇస్మాయిల్ వారి కోసం ఒక పాటను వినిపించమని కోరుతున్నారు. ఇంకా మహమ్మద్ ఇనైతుల్లా, ఇష్రతుల్లా, ఇబాదతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి వీరు పాటను వినిపించమని కోరారు. నెల్లూరు జిల్లా సంగం మండలం జెండాదిబ్బ గ్రామం నుంచి చోపా కుమార్, కుమారి, మస్తానయ్య, వెంకటరమణమ్మ, సంపూర్ణమ్మ, మౌనిక. ఇంకా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, కట్ల రాజేశం, సరోజిని, మాయా మరియు వారి కుటుంబ సభ్యులు వారందరి కోసం పాటను వినిపించమని కోరుతున్నారు. ఇంకా ఎం నరేష్, మెర్సీ విజయ, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, ఏదోజే, సక్కుబాయ్, సోనిక, లక్ష్మీ వర్మ, లడ్డుబాబా, మూసాపేట నరేష్ మరియు మూసాపేట గ్రామ ప్రజలందరి కోసం పాటను వినిపించమని కోరుతూ ఉన్నారు. ఇంకా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం ఎన్టీఆర్ నగర్ కాలనీ నుంచి బండారు త్రిమూర్తుల గుప్త, గొల్లపూడి నాగలక్ష్మి, జగదీష్, రేవతి, యశ్వంత్ బాబు, నాగభాగ్యశ్రీ, గొల్లపూడి సూర్య, భార్గవి. ఇంకా చివరిగా కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి నుంచి బొమ్మిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్, గంగాధర్, శ్రీనివాస్, పున్నా వెంకటేష్ వీరందరూ కూడా పాటను. చివరిగా వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం దేవరపల్లి నుంచి డి గోవర్ధన్ రావు, ఇంద్రాబాయి, భానుప్రకాష్, నవ్య, లక్కీ, మీరాబాయి, మోతిబాయి వీరందరి కోసం ఒక పాటను విందాం.

మీరింత వరకు హలో అభిరుచి కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి సింహపూరి ఎఫ్ఎం కేంద్రం. సమయం 8:30 కావస్తుంది. మరికొద్దిసేపట్లో తెలుగులో వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పీవీకేఎం లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. రాష్టపతి ద్రౌపది ముర్ము ఈ నెల 19వ తేదీ నుండి మోల్డోవా, నార్త్ మాసిడోనియా, రొమేనియా దేశాలలో అధికారికంగా పర్యటించనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద అభివృద్ది చేసిన 75 రైల్వే స్టేషన్లను ఈరోజు ప్రారంభించారు. మహిళలకు సురక్షితమైన పని వాతావరణాన్ని సృష్టించడం ప్రభుత్వాల, సంస్థల ఉమ్మడి బాధ్యత అని కేంద్ర మంత్రి అన్నపూర్ణాదేవి ఉద్ఘాటించారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఈ నెల 20వ తేదీన ప్రారంభం కానున్నాయి. రాష్టపతి ద్రౌపది ముర్ము ఈ నెల 19వ తేదీ నుండి మోల్డోవా, నార్త్

0: మాట్లాడతారు. అలాగే ప్రధానమంత్రి క్రిస్టియన్ మిక్కోస్కీతోనూ, అసెంబ్లీ అధ్యక్షుడితోనూ సమావేశమై నార్త్ మాసిడోనియా అసెంబ్లీని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. 23వ తేదీ నుండి జరిగే 2 రోజుల రొమేనియా పర్యటనలో భాగంగా రాష్ట్రపతి ఆ దేశ అధ్యక్షుడు నికుషోర్ డాన్, తాత్కాలిక ప్రధానమంత్రి ఇలీ బోలోజన్, సెనేట్ అధ్యక్షులు మిర్సియా అబ్రుడియన్, ఛాంబర్ ఆఫ్ డిప్యూటీస్ అధ్యక్షుడు సోరిన్ గ్రిండియానోలతో సమావేశమవుతారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు పంజాబ్లోని జలంధర్లో 5,470 కోట్ల రూపాయలకు పైగా విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులను ప్రారంభించారు. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద అభివృద్ది చేసిన 75 రైల్వే స్టేషన్లను ఆయన వర్చువల్గా ప్రారంభించారు. జలంధర్లో జరిగిన ఒక బహిరంగ సభలో ప్రధానమంత్రి మాట్లాడుతూ, కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం దేశంలోని పౌరుల జీవితాలను సులభతరం చేయడం, వారి పురోగతి కోసం నూతన అవకాశాలను కల్పించడం వంటి వాటికి అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. పేద ధనిక అనే భేదం లేకుండా ప్రతి కుటుంబానికి ఉత్తమ సౌకర్యాలు అందించడమే తమ ఉద్దేశమని స్పష్టం చేశారు. నాగరిక్ దేవోభవ స్ఫూర్తి ప్రభుత్వం చేపట్టే ప్రతి పనిలోనూ ప్రతిబింబిస్తుందని ప్రధానమంత్రి పేర్కొంటూ,
1: దేశ్ కీ పెహలీ హైడ్రోజన్ ట్రైన్ షురూ కర్నే కా అవసర్ మిలా హై. గరీబ్ హో, మిడిల్ క్లాస్ హో, ఐసే హర్ పరివార్ కో బెస్ట్ సే బెస్ట్ సువిధా మిలే, యే హమారా ప్రయాస్ హై. భారతీయ రైల్ హై ఏక్ గరీబ్ పరివారో కీ, మిడిల్ క్లాస్ పరివారో కీ సవారీ హై. లేకిన్ 2014 సే పెహలే తక్ రైల్వే కీ క్యా స్థితి థీ, యే ఆప్ అచ్చే సే జాన్తే హై.
0: అంతకుముందు ప్రధానమంత్రి చండీగఢ్లో ఆరోగ్య సంరక్షణ, విద్య, రహదారి, మౌలిక సదుపాయాల వంటి కీలక రంగాలలో సుమారు 4,700 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులను ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభనుద్దేశించి నరేంద్ర మోదీ మాట్లాడుతూ, చండీగఢ్ అభివృద్దితో ప్రజల జీవితాలు మారిపోయాయని, ఈ ప్రయోజనాలు ఆ నగరానికే పరిమితం కాకుండా హర్యానా, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్ ప్రజలకు కూడా చేరాయని అన్నారు. మహిళా నేతృత్వంలోని అభివృద్ది లక్ష్యాన్ని సాకారం చేసుకునేందుకు సురక్షితమైన, గౌరవప్రదమైన పని ప్రదేశాలు చాలా అవసరమని కేంద్ర మహిళా శిశు అభివృద్ది శాఖ మంత్రి అన్నపూర్ణాదేవి అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు ప్రారంభమైన పని ప్రదేశంలో మహిళలపై లైంగిక వేధింపుల నివారణ నిషేధం పరిష్కార చట్టం 2013పై జాతీయ మహిళా కమిషన్ NCW నిర్వహిస్తున్న 2 రోజుల జాతీయ అవగాహన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రతి మహిళకు గౌరవంగా, నిర్భయంగా పనిచేసే హక్కు ఉందని, సురక్షితమైన పని వాతావరణాన్ని సృష్టించడం ప్రభుత్వాలు, యజమానులు, సంస్థల ఉమ్మడి బాధ్యత అని ఉద్ఘాటించారు. శ్రామిక శక్తిలో మహిళల భాగస్వామ్యాన్ని పెంచడానికి, సమ్మిళిత జాతీయ అభివృద్దిని సాధించడానికి పని ప్రదేశంలో భద్రతను బలోపేతం చేయడం తప్పనిసరి అని అన్నపూర్ణాదేవి పేర్కొన్నారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఈ నెల 20వ తేదీన ప్రారంభం కానున్నాయి. వచ్చే నెల 13 వరకు జరగనున్న ఈ సమావేశాలలో కొన్ని కీలకమైన అంశాలను చర్చించి సభ ఆమోదం పొందాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, రాజీవ్ రంజన్ సింగ్, కింజరాపు రామ్మోహన్ నాయుడు, కిరణ్ రిజిజులు ఈరోజు ఢిల్లీలో సమావేశమై వ్యూహాన్ని ఖరారు చేశారు. అలాగే ఈ నెల 19న ప్రభుత్వం అన్ని పార్టీల నాయకులతో సమావేశానికి ఏర్పాటు చేసింది. పార్లమెంటు ఉభయ సభలు సజావుగా పనిచేసేలా సహకరించాలని ప్రభుత్వం ఈ సమావేశంలో అన్ని రాజకీయ పార్టీలను కోరనుంది. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్యానాలోని జింద్ రైల్వే స్టేషన్లో భారతదేశపు మొట్టమొదటి హైడ్రోజన్ ఆధారిత రైలును ఈరోజు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ, గత 12 సంవత్సరాల్లో భారతీయ రైల్వేలో అనేక కీలక మార్పులు చోటు చేసుకున్నాయన్నారు. జింద్ సోనిపట్ మార్గంలో సుమారు 90 కిలోమీటర్ల దూరం హైడ్రోజన్ రైలు సేవలు ప్రారంభమయ్యాయని, భవిష్యత్తులో ఇవి మరింత విస్తరిస్తామని తెలిపారు. 3,200 హార్స్ పవర్తో పనిచేసే ఈ రైలు ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన, పొడవైన హైడ్రోజన్ రైళ్లలో ఒకటని చెప్పారు. ప్రస్తుతం ప్రపంచంలో 3-4 దేశాలకు మాత్రమే హైడ్రోజన్ రైళ్లను నడిపే సామర్థ్యం ఉందన్న ప్రధానమంత్రి, 21వ శతాబ్దపు భారతీయ రైల్వేలు హైడ్రోజన్ సాంకేతికతతో నడుస్తాయని పేర్కొంటూ,
1: 1300 से ज्यादा रेलवे स्टेशन को आधुनिक बनाया जा रहा है और इनमें से कई स्टेशन पर काम पूरा हो चुका है. आज ऐसे ही 75 स्टेशन का लोकार्पण किया गया है. हमारा देश विकसित राष्ट्र बनने की ओर बढ़ रहा है. ये केवल स्टेशन नहीं है, ये एक

0: से सिटी सेंटर है। जालंधर कैंट स्टेशन आधुनिक भी हुआ है और इसकी कैपेसिटी भी बहुत बढ़ गई है।
1: ఈ కార్యక్రమంలో పాల్గొన్న రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ హైడ్రోజన్ సాంకేతికతను దేశీయంగా అభివృద్ది చేయాలన్న బలమైన జాతీయ సంకల్పంతోనే దేశంలో మొట్టమొదటి హైడ్రోజన్ రైలు ప్రారంభమైందని ఇది స్వదేశీ సాంకేతిక ప్రగతిలో ఒక చారిత్రక విజయమని అభివర్ణించారు. ఈ రైలుకు డీజిల్ కానీ పెట్రోల్ కానీ అవసరం లేదని ఇది పూర్తిగా పర్యావరణ అనుకూలమైనదని పేర్కొన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా నరేంద్ర మోదీ ప్రభుత్వం చేపట్టిన విస్తృత రైల్వే ఆధునీకరణ కార్యక్రమంలో ఈ విజయం ఒక భాగమని చెప్పారు. హర్యానా రాష్ట్ర రైల్వే బడ్జెట్ 315 కోట్ల రూపాయల నుండి సుమారు 3500 కోట్ల రూపాయలకు గణనీయంగా పెరిగిందన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం సుమారు 18,000 కోట్ల రూపాయల విలువైన రైల్వే ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయని అశ్విని వైష్ణవ్ పేర్కొంటూ
2: देश में इतनी कॉम्प्लेक्स टेक्नोलॉजी को डेवलप किया गया है. इट वाज वेरी इंपॉर्टेंट टू डेवलप दिस टेक्नोलॉजी क्योंकि हाइड्रोजन एक न्यू एनर्जी है, न्यू फ्यूल है. उसकी टेक्नोलॉजी भारत में कैसे डेवलप हो, आत्मनिर्भर भारत की स्वदेशी टेक्नोलॉजी ये बनाना, ये बहुत इंपॉर्टेंट है और ये आज एक बड़ा माइलस्टोन है रेलवे के लिए. हाइड्रोजन बहुत ही सेफ फ्यूल इस तरह से है कि 0.25% से ज्यादा अगर कहीं पर भी हाइड्रोजन का कॉन्सेंट्रेशन इसमें दिखाई देता है तो ऑल सेफ्टी सिस्टम्स विल बेसिकली गेट इनटू एक्टिवेशन. तो बहुत ही सेफ गाड़ी है.
1: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన ఏబీపీఎంజేఏవై ద్వారా దేశవ్యాప్తంగా 190,000 కోట్ల రూపాయలకు పైగా విలువైన నగదురహిత చికిత్సలు జరిగాయని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి ప్రతాప్రావు జాదవ్ తెలిపారు. న్యూఢిల్లీలో ఏబీపీఎంజేఏవై ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ అమలుపై జరిగిన 2 రోజుల జాతీయ సమీక్షా సమావేశంలో ఆయన ఈ రోజు మాట్లాడుతూ ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య భరోసా పథకంగా నిలిచిందన్నారు. 94 కోట్లకు పైగా ఏబీహెచ్ఏ నంబర్ల ఏర్పాటు, 100 కోట్లకు పైగా ఆరోగ్య రికార్డుల అనుసంధానంతో భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ఉండే ఆరోగ్య సంరక్షణ వ్యవస్థకు ఏబీడీఎం డిజిటల్ పునాదిని వేసిందని మంత్రి వివరించారు. అత్యంత పేద బలహీన వర్గాల ప్రజలను అన్ని ఆరోగ్య సంరక్షణ చర్యల కేంద్ర బిందువుగా ఉంచుతూ ఈ పథకాల అమలులో సమన్వయాన్ని బలోపేతం చేయాలని ప్రతాప్రావు జాదవ్ రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలకు పిలుపునిచ్చారు. పశ్చిమ బెంగాల్ పరిసర ప్రాంతాలపై ఉన్న అల్పపీడనం బలహీనపడి సాధారణ అల్పపీడనంగా మారిందని భారత వాతావరణ విభాగం ఐఎండీ తెలిపింది. రానున్న 7 రోజుల్లో ఈశాన్య భారతదేశం, ఉప హిమాలయ పశ్చిమ బెంగాల్, సిక్కిం, బీహార్, ఉత్తరప్రదేశ్ ప్రాంతాలలో అక్కడక్కడ భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 19వ తేదీ నుండి మోల్డోవా, నార్త్ మాసిడోనియా, రొమేనియా దేశాలలో అధికారికంగా పర్యటించనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమృత భారత్ స్టేషన్ పథకం కింద అభివృద్ది చేసిన 75 రైల్వే స్టేషన్లను ఈ రోజు ప్రారంభించారు. మహిళలకు సురక్షితమైన పని వాతావరణాన్ని సృష్టించడం ప్రభుత్వాల, సంస్థల ఉమ్మడి బాధ్యత అని కేంద్ర మంత్రి అన్నపూర్ణాదేవి ఉద్ఘాటించారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఈ నెల 20వ తేదీన ప్రారంభం కానున్నాయి. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
3: ఆకాశవాణి విజయవాడ కేంద్రం దేశభక్తి గీతం వింటారు.

ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. ఆకాశవాణి కార్యక్రమం లేపడు శ్రీమద్ అజ్జాడ ఆదిపట్ట నారాయణ దాసు గారి జీవిత చరిత్ర హరికథా గానం వింటారు. కథకురాలు శ్రీమతి టి శారదా.

0: ఆకాశవాణి శ్రోతలకు హృదయపూర్వక నమస్సుమాంజలు తెలుపుకుంటూ ఈనాడు నేను చెప్పబోవు కథ శ్రీమద్ అజ్జాడ ఆదిపట్ట నారాయణ దాసు గారి జీవిత చరిత్ర కథాగానం చేయడానికి మీ ముందుకు వచ్చాను. ఈ కథ అశాంతం విని మీ పవిత్ర ఆశీస్సులు అందచేస్తారని ఆశిస్తూ కథ ప్రారంభం చేస్తున్నా.
1: శ్రీనారాయణ దాస గురు చరణం

నీ గజ్జ కదలింపు నేర్పున భరత శాస్త్రంబు వినూత్ర తేజమున మిల్చు. నీ దివ్య సాకితే నిపుణతక బృహస్పతి అయిన మెచ్చి అంజలి.

త్రిపేదిరే ప్రాప్తన జన్మ విద్యాహ అను కాళిదాసు సూక్తి అక్షరాల అనుభూతి గొన్న అసమాన దేముఖే దురంధరుల ప్రసక్తి వచ్చినప్పుడు ఆదర్శప్రాయంగా చూపదగిన వ్యక్తి శ్రీమద్జాడ ఆదిభట్ట నారాయణదాసు గారు. సంగీత సాహిత్యాలు రెండూ జంటగా పెరిగి పెద్దవై సూర్యచంద్రుళ్ళ ఆ మహనీయుని భావనోవ్యామంలో ప్రతిభావంతంగా ప్రకాశించాయి. మాట మాటకు తగిన పాట పసందులు దిద్దాయట. ఆ కళామూర్తి ఆపాదముస్తకం మనోజ్ఞ శరీర సౌజ్ఞవాన్ని ఆశ్రయించి అవ్యయశ సంపన్నాలైనాయి.

శ్రీకాకుళం జిల్లాలోని పార్వతీపురానికి తూర్పుగా సువర్ణముఖి నదీ తీరాన అజ్జాడనే చిన్న పల్లెటూరు. నిరుపేద గేస్తల కిరవై పాశ్చాత్య నాగరికత ప్రచారణకు బహుదూరమై సనాతన సాంప్రదాయాలను అనుష్ఠాన యోగ్యంగా సన్మానించుకుంటూ హిరణ్య సముపార్జన సాధనాలు గాని వేద

ఆనందాలతో మారుమ్రోగుతూ పట్టణవాస సంపర్కమల్లని ప్రశాంత జీవితం గడుపుకుంటోంది. ఆదిభట్ట బుధుడు ఆదిభట్ట విద్యాకల్పం ఆగడ్డమీదే ఆవిర్భవించింది. శ్రీదాసుగారి మాతృదేవి లక్ష్మీ నరసమ్మ, పితృపాదులు వెంకటచేయరు, సోదరులు జగ్గావధాని, సీతారామయ్య, అగ్నిహోత్రావధానులు, పేరన్నలు అనువారు, లక్ష్మమ్మ, కావేశ్వరమ్మ, సుందరమ్మ అనే అక్క చెల్లెండ్రు ఉన్నారు. శ్రీదాసుగారు రక్తాక్షరి నామ సంవత్సరం శ్రావణ బహుళ చతుర్దశి బుధవారం 10 గడియలకు మఖానక్షత్ర చతుర్థ చరణంలో వృషభ లగ్నమందు ఆంధ్రదేశ ప్రతిష్టకు అభిజ్ఞానంగా అవతరించారు. అనగా 31 ఆగస్టు 1864 సంవత్సరంలో ఆయన జన్మించారు. పంచవర్ష ప్రాయుడైనాడు బాలుడు. ఆ ప్రాయంలోనే బడికి పంపించారు. కానీ అప్పటికే అనేక పురాణ గాథలు తల్లిగారి వల్లను, సాము విద్యలు తండ్రి వల్లను సంక్షిప్తం చేసుకుని ఉన్నందున అతడు గురువుల వద్ద నేర్చుకున్న విద్య స్వల్పం, స్వయం కృషితో సాధించింది అనల్ప కల్పం.

ఎడనొక్కరీతి మనుచు ప్రాచీన కళల నొప్పరికింపబోక అందుగల విశిష్టత గోరి తెలుసుకొనుచు

గతి నడయక సహజ లబ్ధంబులై గాత్ర సౌష్టవమున నెనయుగం జోక అతడాడినది ఆట పాడినది పాటయ్యే

ఇలా శరత్కాలమునందు హంసలు తామంతటి తాము సరస్సును చేరినట్లు సర్వ విద్యలు అతనిలో ప్రవేశించి బంగారమునకు కాంతి వలె ప్రకాశించినవి. దాసుగారికి గర్భాస్థత ముందే ఉపనయనం జరిగింది. ఒకనాడు తల్లిగారితో సహా మేనమామ గారి ఊరైన వంతారామంకు వెళ్లడం జరిగింది. దాసుగారు వాసా సాంబయ్య అనే బొబ్బిలి సంస్థాన వైనికుడు అక్కడికి పనిమీద వచ్చి రాగవరుసలో పద్యాలు పాడుతూ ఇంటి వాకిట ఆడుకుంటున్న మన నారయ్య గాత్రధర్మానికి ముగ్ధుడైపోయినాడు. ఆయన బాలగంధర్వుణ్ణి కన్నా ఆ లక్ష్మీ నరసమ్మ అదృష్టాన్ని మెచ్చుకుంటూ ఆమెతో ఇలా అంటున్నాడు.

అక్కా, నిజంగా నీ కడుపు పంట పూర్వభవ తపస్సాధిత నిక్షేపమని చెప్పాలి. ప్రకృతి సంపన్నమైన నీ బిడ్డని గాత్ర మాధురి గంగా స్రవంతియే గాయక లోకాన్ని పునీతిని చేస్తుంది. వీణులో గంధర్వాంశ అవినాభావ సంబంధితిగా తోస్తుందక్కా. తడవు చేయకు, తక్షణం నాతో పంపించు అంటూ త్వరపెట్టే సాంబయ్య గారి విశ్వాసంలో సారాంశం గ్రహించి మారు మాట్లాడక మాతృదేవి అంగీకరించింది. ఆ తర్వాత ఆవు వెంబడి దూడల అయ్యవారి అడుగులో అడుగు వేసుకుంటూ నారయ్య బొబ్బిలి చేరుకున్నాడు. అయితే తిష్ట కుదిరితే గాని నిష్ట కుదరదంటారు కదా పెద్దలు. తిండి సమస్య తీర్చుకోవడానికి పాపం తిరగ్గా తిరగ్గా సరిగ్గా 5 వారాలు మాత్రమే కుదిరాయట. తాత్కాలిక లబ్ధి భుక్తితో తతిమా 2 రోజులు మాత్రం గడుపుకోవలసి వస్తుంది ఆ నిరుపేద విద్యార్థికి. ఒకనాడు సాహసిస్తేనే గాని సాపాటు లభించని సంకటావస్థ సంప్రాప్తించింది. ఆ గ్రామవాసి అయిన అల్లమరాజు దుర్గయ్య పంతులు గారి ఇంటికి వెళ్ళి భోజనం దేఖి అని అర్థించారు. కానీ ప్రయోజనం లేకపోయింది. పంతులు గారు బజారు పోయారు, వీలు పడదు పో అన్నది ఆ ఇల్లాలు. పాపం ఏం చేస్తాడా అన్నారతుడు. సమయం కోసం నిరీక్షిస్తూ సమీప్యంలోనే పొంచి ఉండగా ఇంతలోనే దుర్గయ్య పంతులు గారు తిరిగి వచ్చారు. స్నానం చేసి పట్టుబట్ట కట్టుకుంటూ ఉంటే ఇంతలోనే ఆయన ఇల్లాలు ఆకులో అన్నం వడ్డిస్తూ ఉన్నారు. ఒక్కసారి ఆ దృశ్యాన్ని చూచిన బాలుడు హఠాత్తుగా పీట మీదకి ఉరికి ఔపాసనం పట్టనే పట్టాడు చిట్టి తండ్రి నారయ్య. కుతకుతలాడిపోయింది ఆ ఇంటి ఇల్లాలు. ఆమె ముఖం నల్లగా మాడిపోయింది. అంతలో పంతులు గారు వారించి ఆమె ఆగ్రహాన్ని శాంతింపచేసి హితోక్తులతో ఆ పిల్లవాని వంక చూస్తూ సంతోషంతో సరళ హృదయంతో ఇలా అన్నారు పొంగిపోతూ.

అభ్యాగత స్వయం విష్ణుహు అన్న బుధోక్తిని సార్థకం చేయవచ్చిన ఈ బుడతుని అనాదరించడం అపచారం దేవి. ఈనాడు మన గృహం పావనమైంది. అనపత్య దోషంతో ఆనందరహితమైన జీవితానికి వెలుగు జిలుడైనాడు ఈ వెర్రిబాబు. తృప్తాస్మి అని ఇతని నోటు వెలువడే ఆప్తవశస్యే ఆశీర్వాదమని, మనకి జన్మలో తీరని లోటు మరుజన్మలో తీరుతుంది అని కుతకుతా ఉడికిపోయే ఆ భార్యకు సమాధానమిచ్చి సమాధానపరిచారు దుర్గయ్య పంతులు గారు. అడిగి పెట్టించుకుని మరీ తింటున్నాడు ఆ బాలుడు. ఆ తర్వాత ఆత్మారాముడు శాంతించగా ఆదిభట్టవారి అల్లరి పిల్లడు లేచి హస్త ప్రక్షాళనం అనంతరం అలమారులో ఉన్న భారతాన్ని తీసి బహుశ్రావ్యంగా పద్యపఠనం చేస్తూ పురాణ కాలక్షేపం ప్రారంభించారు. దుర్గయ్య పంతులు గారు చిరంజీవి సంగీత సాహిత్య సమన్వయ సౌలభ్యాన్ని ప్రశంసాపురస్సరంగా అభినందిస్తూ

నాయన, నీకు వారం దొరకని ఏ రోజైనా సరే మా ఇంటికి వచ్చి మాతో పాటు ఇబ్బంది లేకుండా ఆనందంగా భోజనం చేసి వెళుతూ ఉండు అని చెప్పి దక్షిణ సహితంగా తాంబూలమిచ్చి పంపించారు పెద్దయ్య పంతులు గారు. ఇదే విధంగా ఒకనాడు నారయ్య తాను పాడుతున్న ఫంతవరాళి రాగం చాటు నుంచి విని మంత్రముగ్ధుడైన కుమార వెంకయ్య అనే గాయకుడు కూడా ఒక వారం భోజనం పెట్టడానికి అంగీకరించడంతో నారయ్య సాపాటు సమస్య తీరిపోయింది. కానీ అయ్యవారి ఔదాసీనం వల్ల నెలకు ఒకరోజు కూడా సంగీత పాఠం సాగలేదు. ఎందుకీ కంచగరుడ సేవ అని విరక్తి భావంతో 2 నెలలు తిరగకుండానే బొబ్బిలికి విడాకులిచ్చి ఇంటికి చేరుకున్నారు దాసుగారు.

సన్నిహితంగా విజయనగర కళాశాలలో చదివి మెట్రిక్ పరీక్షలో ఉత్తీర్ణుడైన దాసుగారు సహజ లబ్ధమైన కవితా సంపదతో అహమేవ కవి అనదగు వినూత్న శక్తి వెలార్చి అనేక సంస్కృతి భూయిష్టలమగు యక్షగానములు రచించి సభాముఖాన ప్రదర్శించి సదస్యుల మన్నన్లందుకొని ఇకపరాలకు రహదారులు నిర్మించుకున్నాడు ఆ బహుభాషా కోవిదుడు. బరంపురం న్యాయవాది జయంతి కామేశం అతని ఆత్మీయులను చేసింది. కామేశం గారు కళారసికుడైన కవి, కవిత్వోత్తముడు, ధర్మతత్పరుడైన త్యాగమూర్తి. దాసుగారి ప్రతిభకు తన్మయుడైనాడాయన. తగురీది సత్కరించాడు. ఆ కళారాధకుని ఆపాద మధుర కవితా ధీరత్వాన్ని ఆశీర్వదించు అవకాశం తన మిత్రుడైన ఛత్రపురం సబ్ కలెక్టర్ గారికి కూడా కల్పింపగోరి వారి ఇంట వివాహ సందర్భమున కాలక్షేపం చేయడానికి దాసుగారికి సిఫాసు ఉత్తరం ఇచ్చి పంపించారు. ఛత్రపురంలో కలెక్టర్ గారి ఆధ్వర్యాన నారాయణ బుధుడు నవనవోన్మేష భావ పరంపరలు పొగగుచ్చంలా వెదజల్లుతూ ధ్రువ చరిత్ర కథాగానం చేశారు. ఆనాడు సభాస్తారులు హృదయాలు ఆనందంతో ఓలలాడాయంటే అతిశయోక్తి కాదు. కానీ కలెక్టర్ గారి తండ్రి మాత్రం వయస్సుకు తగిన దాసవర్యుని సామర్థ్యాన్ని శంకించి ఇలా అన్నాడు.

చూడు నాయనా, సరసపద ప్రయోగంలో నేర్పు, సమాసాల కూర్పు చూస్తూ ఉంటే ఈ రచన నీది కాదేమో అనిపిస్తుంది. నీకు నిజంగా సహజంగా అంతటి శక్తి ఉంటే హరిభక్తుడైన అంబరీషుని కథ 10 నాళ్లలో ప్రతిభావంతంగా రచించి ప్రదర్శిస్తే నా అనుమానం తీరుతుంది, నా కొడుకు కోరిక నెరవేరుతుంది, ఎక్కడికి వెళ్ళినా నీ టిక్కెట్ మారుతుంది అనేసరికి ఆ సవాలునకు ఉద్రిక్తుడైన నారాయణదాసు గారు ఆ వృద్ధమూర్తికి నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు. కానీ డట్టులే చూడవచ్చును.

బాల్యానుగ్రహ పాత్రమైన నా కావ్య శిల్పం ప్రగతిశీలం కలది. పరవళ్ళు తొక్కే నా అవిరామ లేఖనికి 10 రోజులు గడువ అక్కరలేదండి. బహుశా రేపే మీ సవాలుకు సమాధానం వస్తుంది సెలవు అంటూ తాదాప్య సిద్ధితో అంబరీషోపాఖ్యానం అతిరసవత్తరంగా తదేక దీక్షతో ఆ రాత్రికి రాత్రే రచించారు దాసుగారు. మరునాడే రవి తోడ సత్రజన సన్మాన శ్రీనారాయణార్యుడు చెప్పి మిక్క

ఆనాటి హరికథలో దాసుగారి ఘన గంభీర గళధ్వనికి తోడై రసానుగుణంగా పాట పాడిన అన్న పేరన్న గారి కోకిల కాకళీస్వరం లడ్డు మీద పన్నీరు చెలికినట్లయిందట. మానవ రూపంలో గంధర్వుణ్ణి చూచాం, తరించాం అంటూ జనసందోహం ప్రశంసా కుసుమ మాలికలు సమర్పించి ఆ తమ ఆమోదాన్ని ప్రకటించి తరువాత వారందరినీ కూడా అలా వేణోళ్ల కొనియాడుతూ ఉంటే కొద్ది రోజులు గడిచాయి. కొద్ది కాలానికి దాసుగారికి 20 సంవత్సరాలు వచ్చాయి. 20వ ఏట వివాహం జరిగింది. వధువు వడ్లమాని వారి ఆడబడుచు.

పేరు నరసమ్మమ్మ గారు. వారు వడుదుడుకులు లేని కాలం గడిచిపోతూ ఉంది. అప్పటి విజయనగర సంస్థాన దివాన్జీ జగన్నాథరాజు గారు దాసుగారి గానం అసమానమని, ఆయన సాహిత్యం ఒక సారస్వత సర్వస్వమని విశ్వసించిన వారొకటచే పిఠాపురం మహారాజు గంగాధర రామారావు గారి దివాణంలో హరికథ జరిగే వీలు కల్పించి నారాయణ దాసు గారిని అక్కడికి పిలిపించారు. దాసుగారు అన్న పేరన్నతో పిఠాపురం చేరుకున్నారు. రాజుగారు వారిని సగౌరవంగా తోడుకొని పోయి ఉచితాసనోపవిష్ణుల్ని చేసి

పండితాగ్రణి, భాగవత శిఖామణి, మీ పవిత్ర పాదాలకు స్పర్శ వల్ల మా మందిరం పునీతమయ్యింది. మీ దర్శన భాగ్యం ఈ దాసానుదాసుని పునీతుని చేసి. భాగవత కథలంటే మాకు చాలా ఇష్టం, సెలవిప్పించండి అని కోరి రెండు హరికథా గానాలు చేయించారు దాసుగారితో. కథలు విన్న తరువాత ఆ రాజచంద్రుని రసాద్ర హృదయంలో భవభావి హరికథల పితామకుని ప్రభావాలు రసవాహినిలో రంజిల్లింపచేశాయి. ఆ మహామేధావిని ఎలా సత్కరించాలో తోచక కిం కర్తవ్యత యోధుడై ఆ ప్రభు ఎట్టకేలకు ఒక నిశ్చయానికి వచ్చి ఒక భటువును ఉద్దేశించి, ఒరే సేవక, ఆ కైజారీటి తేరా అని కేకబెట్టారు. ఆశ్చర్యపోయారు దాసుగారు. ఏం జరుగుతోంది అనే ఆలోచనలో పడ్డారు. అందరి భావం తెలియక తబ్బిబ్బైనారు కూడా. కానీ పేరన్నగారి కళ్ళల్లో అయితే నిజంగానే మృత్యుదేవత నగ్నతాండవం చేస్తూ ఉన్నట్లు తోచింది. ఆయన ఆత్మమతి అయి అంతరంగంలో ఇలా

సహా రాజుగారి ఎదుట ఉంచిపోయాడు. గంగాధర రామారావు గారు ఆ పళ్ళెం కైజారు మీదగా తెచ్చి వినయ విధేయతలతో ఇలా మనవి చేసుకుంటూ,

0: కుంభా సరస్వతీ మూర్తులకు తమ దిశణా విశిష్టతను తూచడానికి వర్తమానంలో రుణగ్రస్తమైన మా సంస్థానానికి శక్తి లేదు, క్షమించండి. ప్రతి సంవత్సరము దయచేసి వార్షికముగా మేమీయగల పారితోషకము స్వీకరించి మమ్ము ధన్యులను చేయండి అని వేడుకొని కృతజ్ఞతాపురస్సరంగా నమోవాకములు అర్పించి ఆదిభట్ట సోదరులకు వీడుకోలు చెప్పారు భూపాలుడు. అనంతరం శ్రీనారాయణ దాసు గారు గానవాణికి రాజధాని అని పేరు పొందిన బందరు చేరుకున్నారు. అక్కడ అసహనంతో తనపై పోటీకి తలపడిన అనేక మంది కాకలు తీరిన గాయకుల్ని, కవులను, పండితుల్ని ఆయా విద్యల్లో జయించి అన్యులెవరికీ అలవి కాని అసాధ్య అష్టావధానం సంగీత సాహిత్యం ప్రయోగ శాసినితో నెరవేర్చి తమ సర్వతోముఖ వైదుష్యాన్ని సదస్య సన్నిధానంలో ప్రదర్శించి శభాష అనిపించుకున్నారు. అవధాన విశేషం ఏమిటంటే,
1: ఇరుగస్తములతోడ చేరి ఇరుగస్తములతోడ చెరియొక తాళంబు చరణ

ముక్కు ముక్కాయి సరిగా నిడుట నయమప్ప నస్తాక్షరీయును వ్యస్తాక్షరి ఆంగ్లంబులో ఉపన్యాసమవల నల్గురకు తెలుగున నల్గురకు సంస్కృతంగున వలయు వృత్తాంత గీత సంశయాంకము సేముషీ శక్తితో పరిష్కరించుట గంటల లెక్క గుంట మరియు ఛందస్సు తోడి

నిజానికి ఇలాంటి అద్భుతమైన సర్వజ్ఞ శిరోమణి ఏ దేశ చరిత్రలోనూ మరొకడు పుట్టడు. పుట్టబోడు, ఇతనికి ఇతడే సాటి అని ఆనాటి సభాసదులెల్లరూ దాసుగారిని వేణువళ్ళ కొనియాడారు. ఇలా బందరులో విజయదుందుభి మ్రోగిస్తూ 14 నెలలు గడిచిన తరువాత

గుడివాడ, ఏలూరు, రాజమండ్రి, కాకినాడ మొదలగు చోట్ల హరికథలు అవధానాలు జరుపుకుంటూ క్రమంగా విశాఖపట్నం మీదగా తన సుహృత్ సంఘాన్ని చూచి రావాలని బయలుదేరి దాసుగారు బొబ్బిలి చేరుకున్నారు. ఒకనాడు ఒంటరిగా షికారుకు వెళ్లి బాహ్య ప్రపంచాన్ని మరపించే భావ ప్రపంచంలో విహరిస్తూ ఏదో యోచిస్తూ రోడ్డు మీద నిలబడి ఉన్న సమయంలో బొబ్బిల రాజావారు విస్కట శకటం మీద పోతూ మార్గావరోధంగా నిలబడ్డ దాసుగారి మీద కోపించి, ఈ మూర్ఖుణ్ణి పట్టి బంధించండి అని భటులను ఉసుగులిపాడు. వారు అలానే చేయబోయారు. కాని దాసుగారు వారిని లెక్కింపక చిక్కు చెదనని గుండె నిబ్బరంతో చేతినున్న బాణాకరతో వారిని చితకబాది మరొక ప్రయత్నం జరిగేలోపే మెరుపు మెరిసి మాయమైనట్లుగా అదృశ్యమై ఒక స్నేహితుని ఇంట్లో ఆ రాత్రి తలదాచుకుని తెల్లవారుజామున ఎవరికీ చెప్పకుండా ప్రయాణమై ఇట్లో ఏకాయికన వచ్చి విజయనగరంలో పడ్డారు. మార్గానికి అడ్డు నిలిచిన మనిషి మహామహుడైన నారాయణదాసు అని ఆ తరువాత తెలిసింది రాజుగారికి. ప్రాణం తీయడం కన్నా పండితునికి పరాభవమే ఘోర శిక్ష అని బొబ్బిలి భూపతి నిశ్చయించుకుని తన కోట ఎదురుగా నిర్మింపబడిన పురపఠన మందిరావిష్కరణకు మద్రాసు గవర్నర్ని ఆహ్వానించి ఆ సమయంలో హరికథాగానమునకు రావలసిందిగా దాసుగారికి కబురు చేశారు. ఎదురు దెబ్బ కొట్టడం ఎలాగా అని దాసుగారు కూడా అనుకుంటున్నారు. ఈలోగా ఈ కబురొచ్చింది. మంచి అవకాశం దొరికిందని పొంగిపోయారు, మనసులో ఉప్పొంగిపోయారు. హంగుదారులతో నిర్భయంగా బొబ్బిలి చేరుకున్నారు. ఇలా రాజుగారు దాసుగారిని ఆహ్వానించడంలో అభిప్రాయం ఏమిటంటే, గవర్నరు పాశ్చాత్యుడు, దాసుగారు అచ్చ తెలుగువారు. కథ ప్రారంభించగానే అర్థం కాక గవర్నరు లేచి వెళ్ళిపోతాడు. దాసుకి శృంగభంగమవుతుంది, అయి తీరుతుంది. కళాకారుడికి ఇంతకన్నా అవమానం ఏముంటుంది అనుకున్నారు. కానీ ఫలితం వ్యతిరేకించింది. ఆంగ్ల భాషా విచారదుడైన అజ్జాడ ఆదిభట్ట బుద్ధుడు సందర్భానుసారంగా కిన్స్, బైరన్, షేక్స్పియర్, షెల్లీ, జాన్, మెల్టన్, బెర్నాషా మొదలైన పాశ్చాత్య కవివర్యుల సుభాషితాలు శుద్ధమైన ఉచ్చారణతో సావిత్రీ చరిత్ర సకల జనరంజకంగా కథాగానం చేశారు. గవర్నర్ ఆనందంతో ఆనందం పట్టలేక ఒక్కసారి హుటాహుటిన లేచారు. బంగారు గడియారపు గొలుసు తీశారు. ఒక్కసారి దాసుగారిని ఆలింగనం చేసుకుని

అద్భుతం మహోదయ అద్భుతం. అయస్కాంతంలా ఆకర్షించుకునేని సంగీతము తర్కము ఆహా ఏ విషయంలో చూడబోయినా మహోన్నతమై నిలిచి మీ ప్రతిభ నా హృదయానికి అంతుపట్టడం లేదు. దిగంత వ్యాపం కానున్న మీ కీర్తిని మళ్ళీ మళ్ళీ వినగలిగే

సుఖాన్ని నాకు కలిగించండి మహోదయ అని గవర్నరు అభినందించగా తక్కిన సభ్యులందరూ కూడా మహదానందంతో ఆ దాసుగారిని కూర్చి

పలు బాసలందునేపరి వీరికి సాటి పుట్టబోడొరులని పొగుడువారు. కంఠరావము ఘనాఘన గర్జనంబుల ఎదురొడ్డునని యుగ్గడిల్చువారు. ఘన సాకితుల సమానము సౌందర్యమాతకెచ్చని కొనియాడువారు. తెలుగుగడ్డకు వన్నయ తెచ్చినట్టి ఈ మహామగు

ఇలాంటి ప్రశంసలతో కాలం గడుపుతూ శ్రీ నారాయణ దాసు మహాకవి దాదాపుగా 50 గ్రంథములు సంస్కృతాంధ్రములలో రచించారు. ఉమర్ ఖయామ్ పార్సీ భాషలలో విరచించిన రూబాయికులను జాన తెలుగు పద్యాలతో సంస్కృత శ్లోకాలతో అనువదించారు. కావ్యాలలోని షేక్స్పియర్ కాళిదాసుల సొగసులను రస విభాగం చేసి తెలుగులోనికి తర్జమా చేశారు. అంబరీష, ప్రహ్లాద, గజేంద్ర మోక్షం, జానకీ శబదం, రుక్మిణీ కళ్యాణం, యథార్థ రామాయణం, మార్కండేయ, ధ్రువ చరిత్ర, భీష్మ, సావిత్రి మొదలగు చరిత్రలను యక్షగాన ప్రబంధములుగా చిత్రించారు. సహజ పాండిత్య సంపన్నుడై మహాభక్తుడైన ఆ మహనీయుడి ఇంకను హృద్యంగా అనేక పద్య గద్యములు, కావ్యములు, శతకములు, నాటకములు కూడా రచించారు. ఆయన 1910 సంవత్సరంలో, అనగా తన 45వ ఏట, గీర్వాణి భాషలో తారకమనే కావ్యం రాసి సమీక్ష కోసం జర్మనీ బార్బుర్గ్ యూనివర్సిటీలో సంస్కృతాభ్యాసులుగా ఉన్న ప్రొఫెసర్ కె గెల్డరన్కి పంపగా ఆ విద్వాంసుడు ఆమూలాగ్రంగా గ్రంథ పఠనం చేసి బ్రహ్మానంద పరవశుడై ఈ క్రింది శ్లోకములు అభినందన పురస్కారంగా అల్లి ఆది భట్ట కవికి అందచేశారు.

మీరు కనుగొన్న శాస్త్ర రహస్యాలు రవిచంద్రులకు గాని తపోనిష్ఠులకు గాని యోగులకు గాని కడకు పరమేశ్వరుని సహితం అంతుబట్టవని నా అభిప్రాయం. ఆమూలాగ్రంగా మీ గ్రంథావలోకనం చేశాను.

మురిసిపోతూ జర్మన్ పండితుడైన గేబ్రియల్ ఈ శ్లోకాలు వ్రాసి పంపించాడు. దాసుగారు, ఇంత ప్రతిభా విశిష్ట ప్రజ్ఞావంతుడు కనుకనే ఒకప్పుడు బాస్వల్ ధర కూడా వీరికి ప్రపంచ ప్రాముఖ్యం గలము నోజును బహుమతిగా లభింపచేయ ప్రయత్నం చేసి ఆ పనికి దాసుగారు తగినంత ఉత్సాహం చూపనందున విరమించుకున్నారు. ఇదే విధంగా ఈలండులోని ఎంపైర్ ఎగ్జిబిషన్ కు భారత సంగీత ప్రతినిధిగా రమ్మని ఆహ్వానం వస్తే కూడా నిరంకుశ సమయ్యాహ అన్నట్లు దానిని సైతం దాసుగారు నిరాకరించారు. ఏది ఏమైనా కళా సరస్వతి దశ దిశ విశ్వరాంత ధవళ యశస్సులో సర్వసంపూజ్యమానియై భాషించింది. కలకత్తాలో విశ్వకవి రవీంద్రుని ప్రశంసలకు కాకినాడ కాంగ్రెస్ మహాసభలో

ప్రసిద్ధ కవయిత్రి అయిన సరోజినీదేవి అభినందనలకు, అలాగే తిరుపతి వెంకట కవులు, కందుకూరి వీరేశలింగం పంతులు వంటి అనేక మంది ప్రముఖులు

మైసూరు ప్రభు చే దసరా దర్బారులో ఘన సన్మానం పొందిన ఈ పుంభావ సరస్వతి ఆంధ్ర తమిళనాడు ఒరిస్సాలోని పెక్కు సంస్థానాలు సత్కరించి ధన్యతను చెందాయి. ఇలా యశస్ సామ్రాజ్య పట్టభద్రులై ఉన్న దాసుగారికి

గారికి పుత్ర సంతానం లేదు. ఒక పుత్రికను మాత్రం ప్రసాదించి భార్య నరసమాంబ గతించింది. దాసుగారి కుమార్తె పేరు సావిత్రి, అల్లుడు అప్పల నరసయ్య గారు. వారికి సూర్యనారాయణ పేర కొడుకు, శ్యామల పేరిట కూతురు ఉన్నారు. సంసారం చక్కగా సాగిపోతుంది. ప్రశాంత జీవితం గడుపుకుంటున్న భాగవత పితామహులకు గొడ్డలి పెట్టుగా ఒక ఇక్కట్టు దాపరించింది. పాపం తన పేరు వాడవు దౌహిత్రునకు అమ్మవారు పోసింది. అతడు బ్రతకడు అని అందరూ అనుకుంటూ ఉన్నారు. అప్పుడు దాసవర్యులు అన్నపానీయములు వర్జించి కాచాయిని దేవికి కరములు మోచి ఈ విధంగా ఆ జగజ్జనని

0: అందరికీ ఆనందాన్ని కల్పించు అని ఆయన అమ్మవారిని ఆర్తితో వేడుకుంటూ
1: ఓగానమునచ్చు.

నదితో అమ్మవారిని ప్రార్థించగా దాస కవీంద్రులకు ఆనాడే జ్వరం తగిలింది. తన ఆధ్యాత్మిక వేదన మూలంగా మనుమునికి ఆ భయంకర వ్యాధి నానాటికి దిగజారడం చూచి కుమార్తెకు ధైర్యం చెప్పి పరదేవత తన మొర విన్న

ప్రశాంతితో నిష్కామ యోగ హృదయంతో అనితర దైవ స్మరణతో అనాయాసేన మరణం విరా దైన్యేన జీవినం అన్నట్టు వివిధ కవివరులు గండియల్ దిగ్గురణంగా తరలినాడు నారాయణదాస్.

ఆటగా, పాడినది పాటగా, సంగీత సాహితీ మూర్తిగా, మానవ గంధర్వుడిగా, ఆట పాటల నేటిగా, లయ బ్రహ్మగా, హరికథా పితామహుడిగా, బకు భాషా విశారదుడిగా, బకు గ్రంథకర్తగా, సర్వసంపూజ్యమానుడే కాశిల్లు. కలలోనైనా ఓటమి ఎరుగని వాగ్ధాటితో దశ దిశ విశ్రాంత ధవళ యశస్సుడై కుంభావ సరస్వతి ఆంధ్రజాతి పుణ్యఫలం శ్రీనారాయణ దాస భౌతికతను త్యాగం చేసి స్వస్థలానికి వెళ్ళిపోయిన నారాయణదాస జీవిత చరిత్ర ఇంతటితో సమాప్తం.